0: ಸುಪುತ್ರೆ ಕುಲದೀಪಕ ಸುಪುತ್ರ ಕುಲದೀಪಕ ಪಗಟಿಯಂದು ಸೂರ್ಯುಡು ಪ್ರಕಾಶಿಸ್ತು ಜೀವನಕ್ಕೆ ಜಗತ್ತನ್ನು ಚೂಪುತ್ತುಂಟಾಡು.
1: During the daytime, it's the sun who sheds his light and helps all of the beings in this universe.
0: ರಾತ್ರುಲಯಂದು ಚಂದ್ರನು ಉದಯಿಸಿ ಜೀವುಲಕು ದಾರಿ ಚೂಪುತ್ತುಂಟಾರು.
1: It's the moon who shows the path to all of the beings in the night time.
0: ಮುಳ್ಳೋಕಮುಲಯಂದು ಕೂಡನು ಸರ್ವ ಜೀವನಕ್ಕೂ ಕೂಡನು ಜೀವಿತಾನಿಕಿ ಆದರ್ಶಾನ್ನಿ ಅಂದಿಸ್ತೂ ಪ್ರಬೋಧಿಸ್ತೂ ಉಂಟುಂದಿ ಧರ್ಮಮು.
1: ಇಟ್ ಈಸ್ ಧರ್ಮ ರೈಟಸ್ನೆಸ್ ದಟ್ ಶೋಸ್ ದ ಲೈಟ್ ಇನ್ ದ ಪಾತ್ ಆಲ್ ದ ಟೈಮ್ ಟು ಆಲ್ ದ ತ್ರೀ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್ಸ್.
0: ಕಾನಿ ಕುಲಮನಕು ಜ್ಯೋತಿನಿ ಎರಿವಿಂಚಿ ಜೀವಿತಮ ಯೊಕ್ಕ ಆದರ್ಶಾನ್ನಿ ಪ್ರಕಟಿಸಿ ಕುಲದೀಪಕುಡುಗಾ ನಿಲ್ಚೇಟುವಂತಿ ವಾಡು ಸುಪುತ್ರುಡು.
1: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
0: ಇದಿ ಪ್ರಾಕೃತಮೈನ ಭೌತಿಕಮೈನ ಲೌಕಿಕಮೈನ ಅನಿತ್ಯಮೈನ ಪ್ರಕೃತಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತಿ ಯೊಕ್ಕ ದೃಶ್ಯಮಲೇ ಇವನ್ನಿ.
1: These are all the physical things that we see in this world, which is material and worldly.
0: Kani sagatta vishtamulaku adarshanni akindinchi adarshanni nirupinchi tane aa adarshamlo leenamainatundi vyakti okkadunde.
1: However, in this universe there is one ideal that demonstrates the spirit of idealism and stands as a testimony, the very metaphor of idealism.
0: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
1: But there is one who demonstrates the presence of the divinity everywhere, all the time, and he is the time itself.
0: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు
1: హిజ్ నేమ్ ఇస్ కాణాద.
0: ఇతను దేనిని కనిపెట్టాడు?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
0: అణోరణీయాన్ మహతోమహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
1: Kanada named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
0: Tana janminchinappati nunchi maraninchinanta varaku kudanu paramaanu paramaanu paramaanu ani anuvune smaristu vachadu.
1: Right from the birth till his death he went on thinking of the smallest particle, the atom.
0: Anu aneetundi lekunda ఈ జగత్ అనేది కనిపించదు.
1: దిస్ వరల్డ్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆటమ్.
0: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
1: అర్లియర్ దిస్ యూనివర్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: సూర్యచంద్రాదులు లేరు.
1: సన్ ఆర్ మూన్
0: ఆకాశ భూములు లేవు.
1: ది స్పేస్ అండ్ ఎర్త్
0: నక్షత్రాలు లేవు.
1: స్టార్స్
0: ఏదియూ లేదు.
1: నన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ అట్ ద బిగినింగ్.
0: అంతా చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
1: Everything was pitch dark at the beginning.
0: Kani paramaanuvula yokka samputamainatundi yokka cheriku cheta,
1: because of the combination of the smallest to the particles,
0: chaala dattamainatundi reetiga kudurukoni poyindi.
1: It could combine itself into hard matter.
0: Adi kudinchukoni cheta ఎక్కువ వేడి సంభవించింది.
1: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దేర్ జనరేటెడ్ హీట్.
0: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైన శబ్దం ఏర్పడింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
0: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కల ముక్కలుగా ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా విజృంభించిపోయినది.
1: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
0: ఇది ఏ సృష్టికి మూల కారణం?
1: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
0: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
1: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
0: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
1: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
0: Aa pagalaminatvanti de shabdame pranavamu.
1: And the very primordial sound is pranava.
0: Adi e omkaramu.
1: That is omkara.
0: Adi e pradhamanadamu.
1: And that is the primordial sound.
0: Idi pradhamanadamu.
1: That is the first sound vibration.
0: Ee yokka pranavamu sarvatra nindinadi.
1: The sound vibrations are spread everywhere.
0: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
1: What was the origin of pranava, omkara?
0: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
1: It started from this minutest particle.
0: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
1: You do not find anything beyond this minutest particle, the atom.
0: దీనిని పొందుటకు ఏది మార్గము?
1: What is the way to know that?
0: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
1: కానాద ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
0: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
1: ఫైనలీ హీ కన్క్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
0: ఇది ఏ ప్రథమ శబ్దము?
1: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
0: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
1: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
0: Ilanti satyamunu prabodhinchi
1: this truth was taught.
0: Sukshmamainatti anuvuna sukshmamaguchu
1: that God is smallest to the small.
0: Meti vastugunanduna meti yaguchu
1: and that is biggest to the big.
0: Sarvadanu sakshi ayyundu
1: that he stands as an eternal witness.
0: Ee pranavame daivamu. దైవమే ప్రణవం.
1: అండ్ దట్ ఓంకార్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
0: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
1: దిస్ ట్రూత్ వాజ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
1: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
0: ఈ సృష్టికంత మూల కారణము పరమాణువి.
1: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్స్ ది ఆటమ్.
0: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
1: దేర్ ఇస్ నో బాడీ, దేర్ ఇస్ నో మ్యాటర్, దేర్ ఇస్ నో మెటీరియల్ వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man never made an attempt to know the mystery of an atom.
0: Prachinulu kanipettinatvanti oka satya deepamulanu ee naati manavudu artham chesukonaleka haasyaspadanga bhavistuntadu.
1: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
0: Aa naati prachina rishulu లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
1: ఆల్ ద కంపోజిషన్స్ ద డిక్టా అండ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ were all made fun of by the modern man.
0: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యమును ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
1: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
0: కనుకని పరమ సత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though the supreme truth is latent within, immanent within you, you are not able to recognize it.
0: ఆనాటి పరమర్షులు యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
1: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
0: అది కాదు మనం.
1: That's not the fact anyway.
0: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
1: The sacred forms will have to be installed at the altar of our hearts.
0: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, ఆశాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: The divinity that has got to be installed at the altar of hearts is neglected, is just taken in a little simple way.
0: కానీ ఇది ఏనాడు జరిగినటువంటిది?
1: When had this happened?
0: కానాదుడు అనేటువంటి వాడు ఏ కాలం వాడు?
1: Kanada, to which time does he belong to?
0: 20,000 సంవత్సరములకు పూర్వము,
1: 20,000 years ago,
0: ఈ యొక్క కానాదుని విషయము జగత్తులో ఎంతనో ఉచ్చరించేటువంటి వారు.
1: The world knew well the spirit of Kanada.
0: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
1: Kanada recognized the value of the hydrogen and oxygen.
0: Hydrogen, oxygen, అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
1: He considered hydrogen and oxygen equal to the fire.
0: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
1: The fire finds a place in one of the two.
0: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
1: The other one extinguishes the fire.
0: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
1: This is the truth observed by scientists.
0: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
1: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
0: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But the principles of truth realized, experimented upon, and propagated by the ancients are not recognized.
0: అణు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
1: And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
0: ఈ అటమిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
1: Atomic power, how is to be understood?
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: కానీ ఎక్కడ ఉన్నది?
1: Then where is it?
0: తినే తిండిలో ఉంటుండాలి.
1: It is there in the food that you can
0: chew. చూచే చూపులో ఉంటుండాలి.
1: It's present in your looks.
0: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
1: And also in the words that
0: you utter. నడకలో ఉంటుండాలి.
1: It is present all over.
0: సర్వత్రా ఉండినటువంటిది అది.
1: The atomic power is present everywhere.
0: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
1: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water. He considers that it's separate from the life principle.
0: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో పక్కన పెట్టారు.
1: And he considers it as a scientific principle and brushed it aside.
0: కానీ
1: but
0: ఈ అటామిక్ ప్రాసెస్,
1: ది అటామిక్ ప్రాసెస్,
0: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ సీక్రెట్.
0: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
1: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
0: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
0: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
1: వీఆర్ నాట్ experiencing in the proper sense the atomic power.
0: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
1: We are leading our lives in the worldly materialistic way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small illustration for this.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: శివాజీ ఒక మంత్రి
1: and his minister
0: ఇరువురు చేరి
1: both of them together
0: ఏదో వనవిహారంగా వెళ్తున్నారు.
1: They just went on to spend their evening time.
0: కానీ మార్గ మధ్యం లోపల
1: on the way
0: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
1: They came across a Buddhist monk.
0: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
1: What Shivaji did was, he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
0: కాని మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
1: This was not acceptable to the minister.
0: మహారాజు ఎక్కడ? ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
1: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
0: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
1: It is not proper on the part of the emperor to bow down at the feet of a monk.
0: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
1: He felt so sad and bad that he felt ashamed.
0: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
1: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
0: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగమును చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
1: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫార్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
0: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
1: the time passed on like that.
0: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
1: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
0: ఒక దినము మంత్రిని పిలిచాడు.
1: One day he summoned the minister.
0: మంత్రి,
1: minister,
0: నీవు ఈనాడు నాకు మూడు తలలు తీసుకుని రావాలి అన్నాడు.
1: Shivaji wanted the heads, three heads to be brought to him.
0: ఒకటి goat, మేక తల.
1: One is the head of a goat.
0: రెండవది గొర్రె తల.
1: One is the head of a sheep.
0: మూడవది మనిషి తల.
1: And third one the head of a human being.
0: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
1: Bring these three heads.
0: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
1: He brought the three heads, the goat and the sheep and a human being from the cremation ground.
0: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
1: He brought it and said, here are the heads, O emperor.
0: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: The emperor wanted these three heads to be sold there in the market.
0: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
1: And the head of the goat was immediately purchased.
0: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
1: The head of sheep was immediately bought.
0: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
1: In spite of long waiting, nobody purchased the head of a human being.
0: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
1: The minister returned and said, oh emperor, nobody is prepared to buy the head of a human being.
0: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
1: And emperor said, all right, give it freely to anybody there in the market.
0: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
1: The minister took the head of the human being, waited there in the market for a couple of days. Nobody was prepared to accept it, though it was given free.
0: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
1: Oh minister, you felt so sad when I bowed down at the feet of that Buddhist monk.
0: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరూ కొనరు.
1: Tomorrow when I leave this body, when I breathe my last, this head
0: ఎవరు
1: ఇవ్వరు. Nobody would recognize, accept it.
0: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
1: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist
0: temple.
1: Money comes and goes on earth.
0: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
1: బట్ ద రెస్పెక్ట్ ద కర్టసీ అండ్ ది ఎస్టీమ్ వుడ్ రిమైన్.
0: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
1: ద రైచియస్నెస్ అండ్ ట్రూత్ వుడ్ రిమైన్ పర్మనెంట్లీ.
0: అది మానవుని జన్మకు సార్థకము.
1: దట్ ఈస్ ది ట్రూ రిడెంప్షన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
1: The body has got the value so long this soham, the life breath is there.
0: Adiye pranava shabdamu.
1: And that is omkara.
0: Adiye atomic energy.
1: And that is atomic energy.
0: Deeniki shakti samarthyamulu.
1: The capacities.
0: Idi daivamu nundi prarambhamainave kaani.
1: The capacity is latent in an atom.
0: Evaru anyulu deenini srushtinchina varu kaadu.
1: No one created it in particular.
0: Ee satyanni aanade కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ట్రూత్ వాస్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ బై కానాద ఇన్ ద ఓల్డెన్ టైమ్స్.
0: మానవులు ఏదో దేహం ఉన్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
1: హ్యూమన్ బీయింగ్ నేచురల్లీ సో లాంగ్ దే ఆర్ అలైవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ దేహంలో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
1: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
0: Yanta anuvu yokka shaktiye.
1: In fact, the whole thing is the power of an atom.
0: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
1: No one can understand the secret of an atom.
0: Anuswarupame daiva swarupamu.
1: God is present in the form of an atom.
0: Anuswarupame jagat swarupamu.
1: And the very atom is the entire universe.
0: Anuswarupame akasha swarupamu.
1: The atom is the space.
0: Anuswarupame shabda swarupamu.
1: The atom is the sound.
0: Characharam antaikudanu anuswane nindi unnadi.
1: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
0: Kanuka ఈ అణుస్వరూపమును ఆశాస్పదంగా మనం తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
1: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
0: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
0: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
0: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
1: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్ హౌ ఇస్ ఇట్ దట్ వి డు నాట్ నో.
0: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
1: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
0: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: దీనిని ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
0: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
1: వై డస్ ఇట్ హ్యాపన్?
0: ఎవరు తిప్పుతున్నారు?
1: హూ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్?
0: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్ బిహైండ్.
0: తన చుట్టూ తాను తిరగటం చేత
1: బికాస్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్
0: జగత్తు కంటే ఇక్కడ రాత్రింపగలు ఏర్పడుతున్నాయి.
1: వీ హావ్ డే అండ్ నైట్.
0: తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత
1: as earth revolves around the sun
0: ee dehamunu kavalsinatundi aahara viharamlanta labhyam avutunnayi.
1: We have got various seasons and the food.
0: Ivanni kaaranam lenatundi oka srushti tejjamulu kaadu.
1: They are not reasonless. In fact,
0: daivamme oka sankalpam chetane ee kaaranalanta kalpinchukuntunnadu.
1: It is the divine will which is the main cause for all this creation.
0: Idantha jagat nimittamai taanu yerpalchinatundi oka neemame.
1: It is God's master plan for the benefit of the world.
0: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
1: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
0: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
1: వీ కన్సిడర్ ది అటమిక్ పవర్ యాజ్ పాసింగ్ డల్ అండ్ ఇన్ ఎర్త్.
0: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మ్యాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: Man has to know, comprehend the atom.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
1: If you know the smallest of the small, you will know the mightiest.
0: అది ఏ దైవము.
1: That is God.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
1: That is true human value.
0: అది ఏ ప్రాణతత్వము.
1: And that is the life principle.
0: పరమాణువులో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
1: The life principle in the smallest.
0: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
1: It is present all over the world.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
1: Like what is it that we have to do to know this?
0: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
0: ఇది కాణాదు చెప్పాడు.
1: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
0: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
0: చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
1: See here, one atom is moving right now.
0: దానిని మనం సంచరిస్తూ దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to
0: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టావు.
1: In a fraction you can hold them in your
0: fist. మొదటి ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
1: And then when you release your fist, they would go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
1: And the sound behind this Omkara Pranava and also this atomic principle,
0: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
1: And it all depends, the whole thing, life depends on this.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: Devotees pray.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: వి మే డౌట్ ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: త్రూ ప్రేయర్ యూ కెన్ అకంప్లిష్.
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: యూ విల్ హ్యావ్ ద మైటీ విక్టరీ.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి మేడ్ పాసిబుల్ బై ప్రేయర్.
0: ఒక చిన్న విషయము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: కానీ 10 దినముల నుంచి కూడా ఇక్కడ పెద్దగా వాదింది.
1: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: Yesterday భగవాన్ అబ్జర్వ్.
0: అందరూ వచ్చిన వారందరూ కూడా వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: Last evening, when Bhagavan was giving us a discourse during the valedictory function, he didn't know what he was speaking at that moment.
0: Kani lopala vellanu.
1: Bhagavan went inside.
0: Pandukunnaru.
1: And he just rested.
0: Ee bhaktulu yokka prarthanalanni ikkudanu kuppalu kuppalu vachayi.
1: All prayers of the devotees reached him.
0: Swami, repatiki guru ponu.
1: Bhagavan,
0: repatikaina meer aanandanga sarainatu sthitini meeru maaku darshimpa cheyali.
1: Bhagavan, tomorrow is Guru Purnima. Be normal, we want to see you in your true form.
0: Tellavaru lechanu.
1: Bhagavan got up this morning.
0: Okka noppi ledu, okka baadha ledu.
1: No pain whatsoever.
0: Nenu nayam kavalani nenu sankalpinchaledu.
1: And in fact, he has not willed it so.
0: Kaani aa prarthana yokka phalitame ee vidhamainatundi yokka deeniki aanandaniki kaaranam.
1: The bliss of this day is the response to prayers.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణమి ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తానే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై ఎంత పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒక్కటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ఫాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: ఇది నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటికి కొనే వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా నువ్వు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: Therefore, the same atomic power is present in every one of us.
0: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: We have to understand to some extent the mystery of an atom.
0: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and...
0: Avikudanu avirbhavinchinatundi vayanevu nundi.
1: And in fact, they are also made out of these
0: Ramanu oka vigrahanni petti mana prarthistuntam.
1: And we keep a statue there and we go on praying.
0: Kaani aa Ramudu ekkada unnadu?
1: Where is he now?
0: Ledi.
1: No.
0: Krishnanu oka vigrahanni petti poojistunnam.
1: We have the statue of Krishna.
0: Unnada ledi?
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుండాలి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: Vishala bhavame srushti.
1: The broad mindedness is creation.
0: Sankuchita bhavame maranamu.
1: The narrow mindedness is literal death.
0: Kalkani ee sankuchita bhavam manlo undinantaraku manam chachina varato samaname.
1: So long we are narrow minded, we should consider our life a death. In fact,
0: manam eppudu vishala bhavanni penchukovali.
1: We should be broad minded.
0: Vishala hrudayanni penchukovali.
1: We should have broad minded.
0: Aa vishala hrudayamlo vishalamaina daivattam cheri untadi.
1: And naturally we will find the vastness of the divinity.
0: Prachina kalam nundi,
1: since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
1: కాణాద did penance and followed spiritual paths.
0: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavattvam jeevisthuntundadi.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanam chodo jeevisthuntundadi.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku e maatramo artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: atomic power. Cheskochunu jnanam cheskochunu japam cheskochunu poojalu cheskochunu antu tappu ledu kaani
1: we may meditate, we may chant
0: anutattvanni matram marchakoddu.
1: We should not forget the nature of an atom.
0: Aa anuvunande untundadi sarvamu.
1: Everything is present within this atom.
0: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
0: మన దేహము అణువే,
1: ద బాడీ ఇస్ ఎన్ అటామ్.
0: మనసు అణువే,
1: ఆల్సో మైండ్.
0: బుద్ధి అణువే,
1: ఇంటెలెక్ట్.
0: చిత్తము అణువే, అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very atomic principle is divine principle.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కాని కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: Some feel that we may be bothering God by praying fervently.
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: God will not have any difficulty.
0: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
1: God never suffers.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore, the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కాని మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటది.
1: యు మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు
0: భగవాన్. కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికి మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యు మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యు a divine sacred path.
0: Purnima anaga pavitramainatvanti yokka chandrudi yokka prakashamu.
1: Guru Purnima is the day of full moon day.
0: Ee full moon anaga emti? Paripurnamainatvanti manasu yokka tattvame.
1: Guru Purnima signifies the total mind.
0: Paripurnamainatvanti manas tattvamu etti matchalu lekunda paripurnanga kanipistuntadi.
1: The total mind should be spotless, blemishless, like the full moon.
0: Manasulo ee vidhamainatvanti konchi paattu undempudiki adi అంధకారంగా ఉంటుంది కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి ఒక మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ అందున్నటువంటి ఒక గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: Kinchit panam chadinappudiki pedda ghanamainatundi chadulu chadinattiga bhavistunnam.
1: Though we have a fraction of the knowledge, we consider ourselves great.
0: Neevu chadivina chadulani nu ghanamainatundi kaadu.
1: All that you have learnt is not that great.
0: Paramaanuvullo anuvayinattundi.
1: It is smallest, still small.
0: కనుకా చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
1: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
0: జ్ఞానమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ సీ హిమ్.
0: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులోనే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: If you develop and grow love more and more, you can see God in an atom.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: The total love towards God is devotion.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: What should we know today?
0: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
1: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఇన్ యూ.
0: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
1: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
0: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెనుకలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: And God is present in an atomic form.
0: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: We should know this basic truth.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: Don't be a beggar in this world.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: Let us do our duty sincerely.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: We should do our duty sincerely.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: That is true spiritual practice.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: Why should you undertake spiritual practice?
0: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: In order to discharge your duty properly.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: You work in office, for instance.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: You should think of all the matters relating to your office there.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: You should not think of your family while sitting in the office.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్.
0: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్.
0: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెన్స్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
1: Just drop it there.
0: House work, house ke.
1: And you should limit your family at home.
0: Business ke.
1: బిజినెస్ అఫేర్స్
0: ఆధ్యాత్మిక వరకు ఆధ్యాత్మికానికి
1: అండ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: అన్ని మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
1: బికాస్ వీ మిక్స్ థింగ్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ సఫర్.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
0: అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన, దుశ్శాసన
0: ఉన్నటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: When once he touched the star Dhruva, the whole earth started moving.
0: దాంతో మరణం చెందాడు.
1: That ended his life.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: Has to work and do under certain limitations.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
1: We may be small, but we should have big feelings.
0: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should be broad minded.
0: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
1: In this broad mindedness we can experience divinity.
0: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
1: Man has death but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషి మరణించినా ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్, ది రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
1: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్ లైఫ్స్,
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
1: అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్ మైండ్.
0: మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
1: ద మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ cheap or low or neglect.
0: అనేక మంది బాధలను భరించుకోలేక,
1: many people could not bear suffering,
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుకుందాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so
0: they want to end their lives.
1: But it is the worst of the sins.
0: నువ్వు మనసును కాదు మరణింప చేసేది.
1: It's not the mind that's going.
0: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
0: Savu puttukoleinatte shashvitundu.
1: God is eternal, who has neither beginning
0: nor end. Adi madhyantrahitudu, anadi vaadu.
1: And is quite eternal, has no birth.
0: Thanu chaavaka puttaka champapadaka.
1: He cannot be killed nor would kill.
0: Sarvatran saaneyayundu.
1: And is all pervasive.
0: Sarvatra jeevinchinatundi vaade bhagavantudu.
1: And is eternal and immortal.
0: Kanuka daivatvaniki ee vidhamaitundi okka jananamarnalu unnadani bhavinchukodudu.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అనే ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి. కానీ జోబి నిండుకు నోట్లు పెట్టుకున్నాడు.
1: కరెన్సీ నోట్స్ ఇన్ హిస్ పాకెట్.
0: బాబా చూచాడు.
1: బాబా నోటీస్డ్ ఇట్.
0: చూచి ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు, తలుపు వేశాడు.
1: And he noticed the residence of Shyam
0: locked.
1: And Baba wanted him to go to some other man.
0: ఈ విధంగా పంపిస్తూ పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
1: As this man was asked to go to different people, he could not get money wanted by him.
0: కానీ
1: but
0: జోబి నుండి నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
1: But there is Patel there sitting with the currency.
0: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
1: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
0: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
1: Then Shyam said,
0: శ్యామ్, నీ జీవితంలో జీవితం ఉండేంత వరకు నా వెంట ఉంటావు, నిజమే.
1: Shyam, you will be with me so long you are alive.
0: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నార తత్వం నీ నుండి రాకూడదు.
1: You should not be miserly.
0: లోభితనము. లోభితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్లీ ఎనీ టైమ్.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇదిగో స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
1: నేను ఐ సే 5 రూపీస్ ఆర్ నీడెడ్, కాంట్ యూ ఆఫర్ ఇట్?
0: చాలా మందికి ధనమే దైవము.
1: మెనీ పీపుల్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: రాజకీయమే దైవము.
1: పాలిటిక్స్ గాడ్.
0: పార్టీసే దైవము.
1: పొలిటికల్ పార్టీ
0: ప్రభుత్వమే దైవము.
1: అండ్ దే కన్సిడర్ ఎవరి
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యవలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: సచ్ పీపుల్ will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికి?
1: Why should you waste your life?
0: మానవుడిని పేరు పెట్టుకుని
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికి?
1: Why should you lead a polluted life?
0: చీ చీ చీ చీ.
1: What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్
0: ది లైఫ్. ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరు ఏమనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమనే పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life.
0: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది ఏ నిజమైనటువంటి జీవితం.
1: That is true life.
0: ఉపనిషత్తులు అందరికీ ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: That is the value attached to human life by Upanishads.
0: మానవా,
1: ఓ మ్యాన్,
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: You have to be respected.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: You have to be loved.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుడునంత వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమి సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బీ హ్యాపీ, టు హావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రీజర్.
0: సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధను మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లెస్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లెస్ ఇస్ యువర్
0: సెల్ఫ్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
1: బ్లెస్ బీయింగ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్, వై షుడ్ యు గ్రీవ్?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవడం చేత దుఃఖపడుతున్నారు.
1: వీ డు నాట్ నో దట్ వీఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్ అండ్ వీ సఫర్.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్, రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ.
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా

0: సంబంధాలు కలుస్తుంటాయి పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్ రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ కమ్స్ అండ్ గ్రోస్ పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఈజ్ లవ్.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what is your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా గాని ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it's full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతాని ఎవరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long I'm alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే.
1: The moment I leave this body tomorrow.
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీ విల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రమూ వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్త్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వీ ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.

0: Similarly, if there are any difficulties and problems, don't be mindful, don't bother about it.
1: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రమే కృంగకుండా,
0: we should not be a victim to difficulty,
1: ఆనందమునకు పొంగకుండా,
0: and we should not be elated by praise,
1: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
0: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
1: వాహే గురు, వాహే గురు, వాహే గురుజీ.

0: వాహేగురు వాహేగురు వాహేగురు. ఒక్కడే వాహేగురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టూ.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమీ లేదు.
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: ఏమీ లేదు.
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు.
1: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడాను దైవస్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏంటి? అందరికి ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యు షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యు షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యు షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్. వాట్ ఆర్ ఫామ్ వర్షిప్
0: పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been with it.
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
1: You come here and visit and go.
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: You should have sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform
0: yourself and you marpo.
1: And then you should change.
0: Aham Brahmasmi anetunti vedavaku satyanni neevu nilabettu.
1: And uphold that spiritual dictum that you are God.
0: Prakrutamainti vastuvulu yokka bhavanni marchipo.
1: Give up this materialistic tendency.
0: Ivanta laukikamainatuvi.
1: That's all worldly.
0: Sadhyamainta varaku dinni marchipodaniki prayatnam cheyi.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: Edo nee unnanta varaku ee graham pettukuntavu. Nin chachipothe em chestavu?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: Ee meeni manaku ventaraadu.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ ఈవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ను కూడా గాడ్గానే తీసుకుని,
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్, దిస్ సైడ్ డిఓజీ,
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, నీవు గాడ్గా తయారవుతావు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ను కూడా గాడ్గా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితంగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: If you think of this vastness of divinity,
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: That is the spiritual practice and you will progress and prosper.
0: దేశమంతా కూడాను ఎంతయో కలకలలాడుతుంది, కిలకిలలు నవ్వుతుంది.
1: The whole country will progress and prosper and would be happy.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి.

Субтитры создавал DimaTorzok.

0: నందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టుచుందురేమో పెట్టినట్టు, నన్ను తిట్టుచుందురేమో పెట్టినట్టు.
1: You don't desire, pray to God, why in times of pleasure, but you need Bhagavan in times of difficulties. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something.
0: Prema sarupulaya.
1: Embodiments of love.
0: వృద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు.
1: The couples that we find in front of us, they are ecstatic and blissful.
0: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
1: We have to recognize the depth and the significance of the name given to this ceremony. Bhima Ratha Shanti, that is the name, it is christened so.
0: Bhima Ratha Shanti enga bhimudu vale balavantudu ganu pushtivantudu ganu undamani kaadidi. Bhimudu enga vayu putrudu, vayu shakti ekkadikainanu velutundi. ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
1: భీమ డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమ హ్యాపన్స్ టు బి ది సన్ ఆఫ్ ఇన్ గాడ్, సో పవర్ఫుల్, కెన్ రీచ్ ఎనీ కార్నర్, కెన్ అకంప్లిష్ ఎనీ టాస్క్ గివెన్ అండ్ అచీవ్ సక్సెస్.
0: కానీ ఈ భీమరథ శాంతికి కొన్ని నిబంధనలు ఉంటున్నవి.
1: భీమరథ శాంతి హ్యాస్ సర్టన్ స్టిప్యులేషన్స్, రెగ్యులేషన్స్.
0: అయితే దీనికి ఒక వయస్సు అనేటువంటిది ఏమాత్రము పరిమితం లేదు.
1: దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ టు పర్ఫార్మ్ దిస్.
0: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏజిక్ కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
1: గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్ అండ్ హైలీ ఆస్పిషియస్.
0: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
1: వి నో ద సెలబ్రేషన్ ఆఫ్ 60th బర్త్డే, ఎస్పైరింగ్ ఫార్, ప్రేయింగ్ టు be peaceful.
0: 70 tarvata 80 90 100 deeniganta kuda bhimaratha shanti ani kuda peru pettaru.
1: The celebration of 80th and 90th 100 is called bhimaratha shanti.
0: Kani ee naati pillalu danini gurtinchukoleka pendi chesukuna tarvata 60th samvatsaram daatindante vaadanu బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
0: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వారు చేరి ఉండాలి.
1: They should not live as householders, family bondage, any longer. They should be renunciants.
0: అది చాలా పొరపాటు.
1: It is a mistaken view.
0: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: The children should understand the situation, the plight of the parents who crossed 60 years and conduct in a responsible way.
0: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
1: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for themselves.
0: కాని 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు ఎందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము, ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
1: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కానీ అప్పుడే మానవుని ఎందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది.
1: It is only the atmic power or will power manifests.
0: అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
1: Prior to this, they behave in an ordinary way and no longer demonstrate the manifestation of the will power.
0: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్ప శక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
1: When once they cross 70, they will have their mental faculties that are so sharp and the will which is so strong.
0: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులైనటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలుగాను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
1: It is only in this advanced age they will be pondering over the inner secrets of life.
0: యువకులందు కూడాను రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధులందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను, అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
1: For different reasons of actions they have done earlier, the kind of latent power that these senior citizens, elders have is much more than the youth.
0: ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం.
1: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them.
0: కానీ అది చాలా పొరపాటు.
1: It's wrong to do so.
0: అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ వీల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
0: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
1: Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience.
0: నిజంగా ఆ 60 దాటిన తర్వాత 70వ ఏండ నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడాను చేయలేరు.
1: In fact, the things they accomplish and they do when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
0: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైన మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
1: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
0: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
1: In fact, if you start recognizing the latent great qualities among these elderly people, you are bound to progress in life.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: ఈ వృద్ధులైనటువంటి వారు, పనికిరానటువంటి వారిని మనం పక్కకు నెట్టేస్తున్నాం.
1: We neglect the senior people thinking that they are helpless and no longer useful.
0: కాదు కాదు, వారి ఎందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏ యువకులు ఎందుకు లేదు.
1: It's not so really speaking the strength they have, the willpower they have, is not noticed anywhere else.
0: ఏదైనా నూతనమైనటువంటి యొక్క కర్మలు ఆచరించవలనన్న ఆ వృద్ధులైనటువంటి వారిని నిరూపించుకొని వారి యొక్క ప్రాణి అంత మనం నడిచినప్పుడే ఈ సత్యం అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
0: ఈ 65 దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వారికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వారికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
1: ద గవర్నమెంట్ ఆల్సో గ్రాంట్స్ దెమ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 60.
0: అది కూడా గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఆల్సో ద రాంగ్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: వాళ్లకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
1: వై డు దే నీడ్ పెన్షన్ అట్ ది ఏజ్ ఆఫ్ 60?
0: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఎంత ఇవ్వాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బి పెయిడ్ మోర్ ఇన్ ఫుల్ ఆఫ్టర్ రిటైనింగ్ 60.
0: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవుణ్ణే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్.
0: మానవుడు మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ in whom the human qualities blossom in full.
0: ఇది ఏ విధంగా వస్తుంటే భీమునియందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యమునందు వీరి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, దీస్ అడల్ట్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ.
0: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
1: వి జస్ట్ లిమిట్ భీమా టు ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్. నాట్ సో.
0: తెలివితేటలు చాలా గొప్పవి.
1: భీమా ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క యోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి.
1: ద థాట్స్ దట్ సీనియర్స్ హ్యావ్ ఆర్ నోబుల్ అండ్ ఎగ్జాల్ట్.
0: వారు పిల్లలకి ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి.
1: In fact, they set highly valuable ideals to their children.
0: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
1: But these words are not paid heed to any longer by youngsters. They consider that neglect the words of senior people.
0: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడా ప్రపంచంలో విచూచినప్పుడు ఈ రిటైర్డ్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది.
1: But today in this world you find a senior scientist is highly valuable.
0: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా కానరావు.
1: A senior scientist who is highly intelligent, no one can ever equal him.
0: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
1: This scientific attitude in them is really great.
0: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ బీన్ ప్రాపర్లీ ఫాస్టర్డ్ ఎంకరేజ్డ్.
0: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
1: వి ఆర్ నెగ్లెక్టింగ్ ద థాట్స్ ఆఫ్ ది సీనియర్ పీపుల్.
0: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
1: వి షుడ్ నాట్ బ్రష్ అసైడ్ ద థాట్స్ అండ్ ద వ్యూస్ ఆఫ్ ది అడల్ట్స్. In fact, we should follow them in toto.
0: Kanuka ee yuddulainatunte yokka veerulu nunchi entaina goppa shakti pravanchariki andinchadaniki veelavutundi.
1: It is quite possible to pass on, to transmit the power and the intelligence of adults.
0: Veeru nunchi vachetunte yokka power evvari enduku kanipettadaniki veeru kaadu.
1: The power among the aged is beyond all estimate and understanding.
0: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవరు వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
1: వి కెనాట్ ఎస్టిమేట్ ద లేటెంట్ పవర్ అమంగ్ దీస్ అడల్ట్స్.
0: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుడు యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
1: టుడే ద మీనింగ్ బిహైండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ హోలీ అకేషన్ ఈస్ టు సీ దట్ ది పవర్ ఆఫ్ ది సీనియర్స్ is manifested and would be an ideal to youngsters to emulate and copy.
0: Yenaalo marchipoyinaatunte vishayalanta kudanu aa vruddhulu yandu anta telutu vastuntadi.
1: These elderly people go on recalling countless number of past memories.
0: Kanuka veerini manam anta alachyanga cheyakoddu.
1: Therefore we should never neglect them.
0: Future yokka aanandam anta kudanu aa vruddulu yende imidi untunnadi.
1: All the bliss in future is in them.
0: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్ ద ప్లాన్స్ డిజైన్ బై దీస్ పీపుల్ ఆర్ రియల్లీ మార్వెలస్.
0: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్.
0: కానీ ప్రాచీన ఋషులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
1: Ancient sages and seers have investigated into this factor of the latent potency and greatness of these senior people and propagated the same to the whole world.
0: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
1: Every thought from every senior citizen is now blessed and highly valuable.
0: కానీ దాని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను ఈ యువకులైనటువంటి వారి అందు ఏమాత్రము కనిపించడం లేదు.
1: ద యూత్ దే డు నాట్ షో ఈవెన్ 1,000th ఆఫ్ దేర్ విల్ పవర్.
0: కనుక మనము ప్రాచీనుడైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి.
1: యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సీనియర్స్ దీస్ అడల్ట్స్.
0: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీడ్ దెమ్ ఈవెన్ వన్స్ పర్ డే అండ్ యూ టర్న్ వీక్.
0: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టుంటే నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫీడ్ దెమ్ వన్స్ ఎ డే యూ విల్ బి ఫెడ్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
0: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి నీ కనరాదు.
1: ద కైండ్ ఆఫ్ ఎంథూజియాజం నోటీస్డ్ అమంగ్ దీస్ అడల్ట్స్ ఇన్ బ్రింగింగ్ అప్ ది చిల్డ్రన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కానీ పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచుకుని వారి యొక్క తారతమ్యంను వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారిస్తుంటూ వచ్చారు.
1: బట్ ది ఏన్షియన్స్ హ్యావ్ ఫుల్లీ కాగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ద ఇంటెలిజెన్స్ అండ్ దర్ డిజైన్ అండ్ ద ప్లానింగ్ అండ్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ దెమ్.
0: ఈనాటికి కూడాను చాలా మంది యోగులను వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకుని పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: Even this day, people go on investigating, examining the compositions of the aged people.
0: కాని అందులో తేలేటువంటి ఒక సత్యము వెయ్యింటి ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దానికి కనిపెట్టలేకపోతుంది.
1: The modern youth would not be able to understand, cognize even 1,000th of the depth of the compositions of the ancients.
0: కనుకనే ఈనాటి నుండి కూడాను విమృత శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
1: Therefore, we should encourage the performance of this sacred ritual, Bhimaratha Shanti.
0: ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ వర్చ్యూస్ అండ్ నోబుల్ క్వాలిటీస్ దట్ యూ కెన్ నోటీస్ ఫ్రమ్ ద విన్ గాడ్ వాయు.
0: కానీ చర్చలు అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేటలు గలవాడ చర్చలు.
1: యు నో యూ మస్ట్ హావ్ హెర్డ్ ఆఫ్ చర్చిల్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అతనికి కూడా ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
1: బట్ హిస్ థాట్స్ కుడ్ నాట్ గో అండ్ రీచ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ చర్చలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
1: హౌఎవర్ అట్ ద ఎండ్ చర్చిల్ రికగ్నైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ మెథడ్ సజెస్ట్.
0: ఆ చర్చలు విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడా మూలపడుతున్నాయి.
1: Therefore, what all those things suggested by Churchill, by following the sages and senior people of this country, is charcha, is discussed by modern people.
0: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకటి.
1: This is an important factor keeping in view of the future.
0: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమరస్త్ర శాంతి అనేటువంటి భీమానిగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: సో భీమా సింపలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
0: ఒకనొక సమయం లోపల ద్రౌపది భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
1: At one time, Draupadi and Bhima happened to sit by the river bed side.
0: అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య.
1: And Draupadi is the wife of Bhima.
0: కనుకనే ధర్మజుడు నకుల సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
1: ధర్మజ నకుల సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఈ సమయం చూసి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
1: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమ.
0: ఆత్మ ఆత్మ ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
1: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్ ఆత్మ ఆత్మ ద సెల్ఫ్ వేర్ ఇస్ ఇట్.
0: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
1: ఆత్మ హాస్ నో స్పెసిఫిక్ నేమ్.
0: ఆత్మ అమృతోసక్త.
1: This Atma is immortal nectarine.
0: అది అమృతమైనటువంటి.
1: It is nectarine.
0: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
1: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
0: కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు.
1: As Bhima could not say anything about this, he remained silent.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: Then Draupadi said,
0: ఈ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ మ్యాన్ అండ్ యు డు నాట్ అండర్స్టాండ్ వాట్ సెల్ఫ్ ఆత్మ ఇస్.
0: ధనమున్నదని తిను ఘనముగా అప్పగిలిన పుడమి అంది తినంత పుత్రియదు.
1: యు మే బి ప్రౌడ్ ఆఫ్ ఆల్ యువర్ అఫ్లూయెన్స్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ బట్ యు కెనాట్ బి మెరిటోరియస్.
0: విశ్వస్థుడు చక్రసూర్యుడు మహావీరుండు ఘోరాసచి అశ్వత్థామ శరద్ ముంతటి గోచీరాంత మహారత్నమును సశ్వత్ కీర్తి వెరింగిపుచ్చుకొని బాషవురాత బంధములను విశ్వాసమును నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు చక్రసూర్యుడు ఘోరాసచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్మహారత్నమును శశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకొని పాశవ్రాత బంధములను విశ్వాసములను నూర్చి డబ్బు శిబిరో విభాగమును బాసిపోను అన్నాడు.
1: ఫర్ ఆల్ ద అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ ద వర్స్ట్ పనిష్మెంట్ దట్ కుడ్ బి మీటెడ్ అవుట్ టు హిమ్ వాస్ టు జస్ట్ లీవ్ హిమ్ లెట్ హిమ్ గో విత్ ద షేవెన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్ దట్స్ వాట్ ద్రౌపది సెడ్.
0: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది శిరఛేదనం చేసినటువంటి అనేటువంటిది కేవలము ధర్మజుని శిరశ్ఛేదనం చేయటం కాదు.
1: ఇట్ వాజ్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
0: విశ్వస్తుడు చక్రచూరుడు
1: అండ్ హి హాస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్
0: అశ్వత్థామ శిరోజములు తరిగి
1: అండ్ బెటర్ యూష్
0: చూడాంతర్ మహారత్నమును
1: అండ్ దెన్ ది ప్రెషస్ జ్యూవెల్ అవుట్ ఆఫ్ హిమ్
0: విశ్వత్ కీర్తి వెలింగపుచ్చుకుని పాశవరాత బంధములను విశ్వాసములను నూర్చి ద్రబ్బు శిబిరోరు విభాగమును బాసుకున్నాడు.
1: బెటర్ యు లీవ్ హిమ్ విత్ అ షేవెన్ హెడ్ అండ్ లీవ్ హిమ్ సో దట్స్ వాట్ ద్రౌపది సజెస్టెడ్.
0: ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది?
1: హౌ కుడ్ షీ బి సో ఇంటెలిజెంట్? ఆమె
0: ద్రుపద రాజ పుత్రి.
1: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద్రుపద రాజు.
0: ద్రుపద రాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
1: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
1: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
1: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
0: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
1: వాట్ ఎవర్ షీ నోటీస్డ్ ఇస్ నథింగ్ బట్ ట్రూత్.
0: ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే.
1: వాట్ ఎవర్ షీ ఎంక్వైర్డ్ ఇన్ టు ఇట్ రిలేట్స్ టు ద సెల్ఫ్.
0: ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు.
1: వి ఆర్ మిస్టేకెన్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ ద్రౌపది ఇన్ డెప్త్.
0: అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సులో ఉన్నటువంటి యొక్క కుర్రను దువ్వేసేసి ఆ చూడాంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటకు నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ అండ్ కలెక్టింగ్ ద ప్రెషస్ జ్యువెల్స్ విత్ హిమ్ లీవ్ హిమ్ అసైడ్ దట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ కుడ్ బి గివెన్ టు హిమ్.
0: ద్రౌపది యొక్క ఆ చిరంజీవి ఆస్తియే ఆమె సర్వస్సులు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది.
1: And in fact, she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life.
0: మానవుని యందున్నటువంటి యొక్క గొప్ప శక్తి ఈ గుణముల చేత మీకు లభించదు.
1: అండ్ యూ కెనాట్ బి మియర్లీ పవర్ఫుల్ విత్ ద పొజెషన్ ఆఫ్ ద క్వాలిటీస్.
0: మానవి ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు డ్రా ఇన్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
1: యు కన్సిడర్ ద బాడీ యాజ్ యువర్స్.
0: ఈ శరీరం నాది అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఓన్ అండ్ క్లెయిమ్ యువర్ బాడీ?
0: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
1: బికాస్ యూ హావ్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ద బాడీ యూ క్లెయిమ్ ఇట్.
0: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
1: And in fact, it's not merely the body.
0: దీన్ని వరించినటువంటిది దేహము.
1: In fact, the body is the one that has given form to the self.
0: దేహం కాని, మనసు కాని, బుద్ధి కాని, చిత్తం కాని, ఇంద్రియం కాని, అంతఃకరణ కాని, ఏది కూడాను ఆత్మ కావు.
1: Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self.
0: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
1: ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
0: ఒక మల్లెపూల తోట దగ్గర నీ వెళ్లి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
1: ఇఫ్ యూ అప్రోచ్ క్లోజర్ టు ద జాస్మిన్ బుష్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లెపూల నుంచి వచ్చిందా?
1: Do you think that the fragrance is out of the flower?
0: కాదు కాదు కాదు కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లె పువ్వు.
1: It is the power gifted by God to the jasmine flower.
0: కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో తెలియకుండా మానవుడికి అర్థం కాకుండా మరుగుపడి ఉంటున్నాయి.
1: There are many mysteries beyond comprehension to mankind.
0: కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది.
1: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది చివరి ఆడవారి మాటల కింద నిండిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama.
0: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
1: Therefore you should strengthen the faith in your heart.
0: కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము.
1: But today we are not following these principles, we are disobeying these important doctrines.
0: ఒకానొక సమయం లోపల అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు. ఒకనాడు
1: at one time it so happened Ashwatthama was delightful.
0: అశ్వత్థామ నీ ఆనందమునకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
0: అయ్యా నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
1: అండ్ హి సెడ్ వి ఆర్ సో ఎంథూజియాస్టిక్ క్లీన్ కీప్ అవర్ సెల్స్ వెరీ క్లీన్ బై హావింగ్ డైలీ షేవ్.
0: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ నీవు ఒక్కొక్క నాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
1: ది క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్ యాజ్ యు షేవ్ ఎవ్రీడే How many of the hair that you lost, how much of hair that you lose?
0: Chikipoyadu, cheppalekapoyadu.
1: And he could not respond.
0: Appudu idi naa chekku nunchi puttinatvanti okka ventrukalu, naa chethu nunchi teesetvanti ventrukalu, nenu tellavaratappudike karigeetvanti okka ventrukalu, nenu cheppalekapothunnanu.
1: And the reply is this, I could not say anything about the hair that is lost. Because of the daily shave, though that belongs to me.
0: Enni pranamulu nivu isthunnavo chusukomani cheppindi Draupadi.
1: Draupadi said, just think of the kind of loss that you are put to this hair.
0: Okkokka ee ventruka okkokka goppa pranam vantidi.
1: In fact, every hair, every part of it is highly powerful with life.
0: Kanukane prachina rishulandaru kuda nu ventrukulu teesukuneetundi varu kaadu.
1: The ancient times, the sages and seers had long hair. They didn't shave.
0: కానీ ఇంకా కొంతమంది కరిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకం ఆడుతుంటారు.
1: But some people act and will have false hair.
0: కానీ అది కాదు ముఖ్యము.
1: That's not important.
0: తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఒరిజినల్ హెయిర్ అవుట్ ఆఫ్ ద బాడీ,
0: అది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
1: ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్ కెన్ డూ ఎనీథింగ్ పవర్ఫుల్.
0: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం.
1: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
0: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
1: యు గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
0: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
0: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
1: యు ఆఫర్ హెయిర్ బట్ యు డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
0: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
0: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడాను కత్తిరించి దాన్ని ఎత్తినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ విచ్ కుడ్ లిఫ్ట్ ఈవెన్ ఎ మౌంటైన్.
0: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసిస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
1: వి జస్ట్ ఎంజాయ్ అండ్ స్మైల్ వెన్ స్వామి జస్ట్ అడ్జస్ట్ హిస్ హెయిర్.
0: కాదు కాదు, అది తెగదు.
1: నో దే నో హెయిర్.
0: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
1: And 80th birthday of Bhagwan is fast approaching.
0: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
1: Bhagwan wanted to take out, pluck out every hair.
0: తుంచడము లేదు.
1: No, it's not possible.
0: నా చేతికి రావటము లేదు.
1: And he could not catch hold of
0: it. ఆ వెంట్రుకల యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
1: Bhagwan will tell us the power of his halo of hair.
0: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్ళి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
0: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
1: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
0: ఇలాంటివి కోరటం లోపల మానవుడి అందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
0: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
1: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
0: Tara sirasu nunchi okka ventruku teesindi.
1: And she has taken out just one single hair.
0: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
1: chanting many mantras.
0: Aa neetilo vadalindi.
1: She dropped the hair in water.
0: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
1: But that single hair could arrest, could bind all the mountains around.
0: ఇవంత కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
1: This was investigated later by many of the sages.
0: అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు.
1: Could only understand it is only the single hair of Draupadi.
0: ఇలాంటి ఒక హెయిర్ యొక్క తత్వము ఎవరిని గుర్తించలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద మ్యాన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవత్వం నందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: Having been born as a human being, he has forgotten the humanness or human quality.
0: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు అన్నారు.
1: They could only understand it's only the single hair of Draupadi.
0: ఇలాంటి ఒక హెయిర్ యొక్క తత్వము ఎవరిని గుర్తించలేరు.
1: No one can understand the power of the hair.

0: equality.
1: ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: We have lost the human qualities and we have cultivated demonic qualities.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు మర్చవలసినటువంటి మానవత్వం కాదు.
0: You should never forget humanity.
1: దానవత్వాన్ని మర్చాలి.
0: You should give up the demonic.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the humanness.
1: ఈ మానవత్వాన్ని నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
0: This humanness will take you to the divinity.
1: కనుక ఇదంతా కూడా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: All this can be said in three words: unity, purity, divinity.
1: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
0: Unity is the one that keeps the whole humanity together.
1: కానీ అందులో ఒక విధమైన ప్యూరిటీ, దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యూరిటీ ద డివినిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్.
1: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూసి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యూ జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్, నోబుల్ సోల్, వైల్ హీస్ రెస్టింగ్, వాచ్ ద నేవల్, వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుంది, అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: స్వామి ఆన్ హిస్ వే టు కొడైకెనాల్ హీ గాట్ డౌన్ దేర్ నియర్ బండిపూర్ ఫారెస్ట్.
1: బండిపూర్ ఫారెస్ట్ నుంచి,
0: ఫ్రమ్ బండిపూర్ ఫారెస్ట్,
1: నేను ఒక ఋషితో చేరి,
0: స్వామి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిషి,
1: కానీ ఒక నది దగ్గరికి వెళ్ళాను.
0: దే వర్ వెరీ క్లోజ్ టు ఎ రివర్.
1: మీరు అందరికి తెలిసినటువంటిది ఇప్పుడు బయటపోయి చేరాలనుకుంటే ఇక్కడ నుంచి మన హిందూ దేశం నుంచి ఆ నదిని దాటాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది అదర్ షోర్ యూ హావ్ టు క్రాస్ ద రివర్.
1: సింధు నది.
0: ఇట్ ఈస్ ద రివర్ సింధు.
1: సింధు అనేటువంటి
0: సింధు.
1: ఈ సింధు అనేటువంటి పదమునే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: దిస్ రివర్ సింధు వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ హిందూ.
1: కనుక సకారములకు అహకారము
0: అండ్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
1: ఈ కరణం లోపల కూడా చాలా మందికి పకారములకు బకారము.
0: But some spell out as ba for the letter pa.
1: ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం.
0: We say పుష్పము, ఫ్లవర్.
1: కానీ దీన్ని ఆ కన్నడం వారు పుష్పము అని అంటారు.
0: But those Kannadigas do not say పుష్ప.
1: పువ్వు అని మనం అంటాము.
0: We say పువ్వు, పుష్పం.
1: కాదు,
0: ఫ్లవర్.
1: పువ్వు, పువ్వు.
0: But it is ఊ.
1: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
0: We say the snake పాము.
1: కానీ అది హావు అంటారు.
0: బట్ దే సే హావు.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థమంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
0: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్, ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: దర్ వాస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అట్ ద టైమ్ హూ హ్యాపెన్ టు బి డివోటెడ్ స్వామి.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: And somebody informed the wife of the governor.
1: Aame peru Hindu.
0: And her name is Hindu.
1: Aame ki evaro chepparu.
0: Somebody told her.
1: Nenu pandukunnanu mundu hall lopala.
0: Bhagwan was resting in the front hall.
1: Aame bhatta oka bedroom lo pandukunnaru.
0: The governor and his wife were resting
1: Kaani
0: in the living room.
1: Kaani chaala gopyamainatundi vishayam ani aame evariki telapaledu.
0: She did not reveal this secret to anybody.
1: Aa kitiki nunchi chuchindi.
0: She watched through the window.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: She could observe the radiance, light out of the navel of Bhagavan.
1: ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి లెగండి లెగండి అని నకులుసేను.
0: She could not bear the intensity of the light and she made her husband governor Nakulsen to get up.
1: నకులుసేన్ చెప్పాడు, నీకు బుద్ధి లేదు పండుకోవన్నాడు.
0: And Nakulsen said, you seem to lose your brains, take rest, he said.
1: చూడండి, మీరు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు.
0: అండ్ షీ సెడ్ యు ఆర్ ఈక్వల్లీ ఏ ఫూల్ అండ్ స్పీక్ లైక్ దట్.
1: స్వామి యొక్క నాభి నుండి వస్తున్నటువంటి ఆ తేజస్సు ఎక్కడైనా మీరు చూసారా?
0: అండ్ షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్, హావ్ యూ ఎవర్ నోటీస్ దట్ ఎఫల్జెన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
1: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్నులు తెరిచి
0: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నేవల్ ఆఫ్ భగవాన్ దేర్ హెస్ అరిజన్ లైట్, బీమ్ ఆఫ్ లైట్.
1: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వీ కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ, ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
0: షీ ఈజ్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
1: ఆనాటి పరిస్థితి

0: లోపల పుట్టబర్తి లోపల బ్రాహ్మణ్ అంటేను లేకపోతే మానవుడు అంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద లోయర్ కాస్ట్ అండ్ హయ్యర్ కాస్ట్.
0: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
1: ద లోయర్ కాస్ట్ పీపుల్ ఫ్రమ్ దోస్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు వాక్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేర్ హయ్యర్ కాస్ట్ పీపుల్.
0: ఒకనోడు నేను సుబ్బమ్మ చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన్ వాడకు పోతున్నాను అన్నాడు.
1: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ దట్ హీ వాస్ ప్రొసీడింగ్ టు హరిజన్ వాడ వేర్ పీపుల్ ఆఫ్ లోయర్ కాస్ట్.
0: అయ్యో స్వామి అక్కడ ఎందుకు వెళ్తారు?
1: అండ్ షీ సెడ్ స్వామి వై డూ గో దేర్?
0: ఎందుకు పోకూడదు?
1: భగవాన్ సెడ్ వై నాట్?
0: వాడు మనుషులు కాదా?
1: ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఎందుకు వాడు ఇంటికి పోకూడదు?
1: వై నాట్?
0: ఎందుకు వాడు వండినటువంటి అన్నం తెలియకూడదు?
1: వై నాట్ ఐ టేక్ దేర్ ఫుడ్?
0: కనుక నేను వెళ్తున్నాను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఐఎమ్ ప్రొసీడింగ్.
0: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది.
1: అండ్ కళ్ళం సుబ్బమ్మ వితౌట్ ఇన్ఫార్మింగ్ స్వామి స్టార్టెడ్ ఫాలోయింగ్ భగవాన్.
0: కానీ వారు పాపం మాలయ్యులు, చాలా ఏక వసతులు లేవు.
1: And they belong to the lower communities. They don't have any conveniences.
0: ఇదో పాత పంచి వేసేశారు.
1: They have got an old cloth worn out.
0: నన్ను కూర్చోమన్నారు.
1: And made భగవాన్ sit on that.
0: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది.
1: And just స్వామి felt as if he was to go to sleep.
0: నాభి నుండి ఆ మిద్ది అంతా కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
1: And they all have noticed a loud sound coming to the navel of భగవాన్.
0: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
1: The residents of the house were fear stricken and ran away.
0: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
1: So there is power in every aspect.
0: ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహత్యమే.
1: That is all the mystery behind the halo of hair.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడా వెంట్రుకల పెంచుకుంటూ వచ్చారు.
1: That's the reason why the ancients, sages, seers had long hair.
0: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదివో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి కనిపించుకుంటారు.
1: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యాడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
0: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
1: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్.
0: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening.
0: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
1: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్.
0: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
1: స్వామి సెడ్ వై
0: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
1: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
0: సత్యజిత్ వచ్చాడు.
1: సత్యజిత్ కేమ్
0: తనకు నీరు పోసాడు.
1: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
0: హెల్ప్ ఒక్క వెంట్రుకు రాలేదు.
1: అండ్ హి కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
0: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
1: హి కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి.
1: దెన్ యు నో ఫర్ ది వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
1: And he could notice some hair being caught there in the filter.
0: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
1: And he collected that hair.
0: కానీ జోబులో వేసుకున్నాడు.
1: And he has put it in his pocket.
0: జోబు అంత కాలినట్లయిపోయింది.
1: And he could find the whole pocket being burnt.
0: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
1: లైక్ దిస్ సత్యజిత్ రాధాకృష్ణ దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ భగవాన్స్ హెయిర్.
0: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
1: ద పవర్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: నేను ఇంకా దూకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అడిగి ఉంటున్నాను.
1: Swami is not combing his hair, therefore that's
0: నేను కూమ్ చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు.
1: He has no comb whatsoever to comb his hair.
0: కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు
1: భగవాన్ విజిటెడ్ ఆఫ్రికా.
0: ఆఫ్రికాకు పోయినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడాను ఈ యొక్క ఇనుపతి ఒక కురులు దూకునేటువంటిది కొట్టి తయారు చేసుకుని ఉండేటువంటి వాళ్ళు.
1: దోస్ ఆఫ్రికన్స్ దే మేక్ యూజ్ ఆఫ్ ది ఐరన్ బ్రష్ టు బ్రష్ ది హెయిర్.
0: అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు.
1: దే గివ్ దిస్ ఐరన్ బ్రష్ టు భగవాన్.
0: అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకుని నేను ఆ యొక్క బ్రష్ తీసుకుని నేను వచ్చాను.
1: అండ్ స్వామి రిటర్న్ విత్
0: ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
1: బట్ హి హస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే.
0: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
0: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
1: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్.
0: లాగినా కూడా రావు.
1: యు కెనాట్ టేక్ ఇట్ అవుట్.
0: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క గురువుల యొక్క తత్వము.
1: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద హెయిర్ ఆఫ్ ది గ్రేట్ పీపుల్ ఋషిస్.
0: ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు చోచుకుంది.
1: ద వరల్డ్ కెన్ నో ద పవర్ ఆఫ్ దీస్ ఋషిస్.
0: ఈ యొక్క ఋషిస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైనటువంటి వారంతను కొన్ని శక్తులు నేర్చుకున్నారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఆల్సో కుడ్ కల్టివేట్ సర్టన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది ఋషిస్.
0: కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ అండ్ నో ద రియాలిటీ.
0: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంత ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
1: వాట్ ఎవర్ దట్ గాడ్ డస్, వాట్ ఎవర్ హీ విల్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ.
0: నేను ఒకరి నోట్లోకి పోతుంటారు ఈ యొక్క వెంట్రుకలు.
1: సమ్ టైమ్స్ ద హెయిర్ వుడ్ బి గెటింగ్ ఇన్ హిస్ మౌత్.
0: కన్నుల్లోకి పోతుంటారు హెయిర్.
1: అండ్ సమ్ హెయిర్ గెట్స్ ఇన్ ది ఐ.
0: నేను పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు.
1: స్వామి కెనాట్ ప్లక్ ఇట్ అవుట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: టప్పని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు.
1: ఇట్ జస్ట్ మేక్స్ అ సౌండ్ బట్ ఇట్ కెనాట్ బి కాట్ హోల్డ్ ఆఫ్.
0: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
0: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సేవ్ గాడ్ ది పొటెన్షియల్.
0: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
1: యంగ్స్టర్స్ ఆర్ స్పాయిలింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ డే.
0: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటుండాలి.
1: బికాస్ యాజ్ యూ లూజ్ ఎనర్జీ యూ ఏజ్ అడ్వాన్స్.
0: ఇప్పుడు నాకు 80 వస్తుండాలి.
1: భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
0: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
1: కెన్ యూ సే భగవాన్ లుక్స్ లైక్ దట్ 80 ఇయర్స్? నో.
0: ఎవరు చెప్పలేదు.
1: నో బడీ కెన్ సే సో.
0: ఒక్కటేమైనా కూడా వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుకలు ఒక్కటి కూడా నా ఆలోచిక్కదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ వైట్ హెయిర్ దో భగవాన్ ఈజ్ 80 ఇయర్ ఓల్డ్.
0: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
1: దేర్ ఫార్ వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ మే ఫీల్,
0: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతూ ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ది అటెన్షన్ దే వుడ్ గ్రో మచ్ మోర్.
0: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది ఏంటి? ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ హెడ్.
0: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెడ్ ద సెంటర్ ఆఫ్ ద థాట్.
0: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ద హెడ్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ వేరియడ్ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
0: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
1: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
0: కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
0: చాలా మంది
1: మెనీ
0: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయే అంటారు.
1: మెనీ సే స్వామి యూఆర్ లూజింగ్ హెయిర్.
0: ఎక్కడ పోలేదు.
1: నో నథింగ్ ఇస్ లాస్ట్.
0: అక్కడే ఉన్నాయి.
1: ఎస్ రైట్ నౌ హియర్.
0: మీ కంటికి అట్ట కనిపిస్తున్నాయి.
1: ఇట్ అపియర్స్ సో టు యూ.
0: ఎందుకంటే నేను బ్రషింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
0: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
1: వన్ ఈస్ నాట్ లూజింగ్ హెయిర్ ఎట్ ఎనీ టైమ్.
0: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
1: దే కెనాట్ బి లాస్ట్ బై ఫోర్సింగ్ దెమ్ అవుట్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు.
1: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
0: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్ప దాన్ని పెరిగిపోతుంది.
1: ఇన్ఫాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యు విల్ బి మోర్ పవర్ఫుల్.
0: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బ్రతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
1: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
0: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
1: వాట్స్ హ్యాపెనింగ్ వెన్ యూ లూజ్ యువర్ ఎనర్జీ?
0: శక్తిహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ సో వీక్.
0: మీ శక్తి ఏమైనా కూడా పెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు విత్హోల్డ్ యువర్ పవర్.
0: నేను ఒక పిటికని పట్టిందంటే ఈ పిటికని 10 మంది వచ్చి మీరు లాగినా కూడా విధించలేరు.
1: వెన్ స్వామి హోల్డ్స్ హిస్ గ్రిప్ టైట్లీ ఈవెన్ 10 పీపుల్ కెనాట్ అన్ఫోల్డ్ ఇట్.
0: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
1: యూ విల్ కమ్ టు నో వెన్ యూ ఆర్ ఫేస్ టు ఫేస్.
0: కనుక దైవ శక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ us ఎనీబడి టు డిస్క్రైబ్.
0: దాన్ని అనుసరించండి.
1: Follow the divinity.
0: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
1: Follow God and be happy.
0: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
1: If you are so, you will be highly powerful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతైనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్య శక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
1: You will understand the divinity latent in everybody, which is so powerful.
0: Ganam kani,
1: either,
0: ragam kani,
1: either music or rhythm or the beat.
0: Entaina goppaledi.
1: It's really mighty great.
0: Alanti deenini manamu waste chestunnaru.
1: And we should not misuse it.
0: Kanuka meeru devarpitam gavinchi dani dhanyam cheyandi.
1: Offer your art and the talents to God and be happy.
0: మానవుని ఎందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడం వీలు కాదు.
1: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
0: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
1: వి ఫైండ్ వన్ బాయ్ యానింగ్ దేర్.
0: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
1: వెల్ యాజ్ హి యాన్స్ హి ఇస్ లూజింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ ఆవరించ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
1: యు విల్ బి పుట్ టు గ్రేట్ లాస్ బై యానింగ్ లైక్ దాట్.
0: దీనికి ఒక చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: ఆవలింతకు అన్న లేదు.
1: ఆవలింత యానింగ్ హ్యాస్ నో ఎల్డర్ బ్రదర్.
0: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
1: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
0: కనుక ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
0: ఆవలింతకు అన్న లేడు.
1: And this yawning has no brother.
0: తుమ్ములకు తమ్ముడు లేడు.
1: And this sneezing has no younger brother.
0: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యందు చాలా దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
1: And you will understand this principle, important one in man.
0: కనుక మీరు దినదినానికి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Make your effort to know more and more every day.
0: కనుక ఈనాడు
1: today
0: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుట్టును కూడా మీరు బట్టమని పెడుతున్నాను.
1: భగవాన్ ఈజ్ జస్ట్ ఎక్స్పోజింగ్, షేరింగ్ విత్ అస్ ద సీక్రెట్స్.
0: ఇది చెప్పాలంటే ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్.
0: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించేయడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
1: భగవాన్ బీయింగ్ అవర్ గాడ్ is talking to us so as to make every one of us to realize and experience the divinity within.
0: Kani,
1: but
0: idinka meer artham chesukodaniki prayatnam cheyadu.
1: You are not making sincere effort to know in depth.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimaratha Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: వైట్ హ్యాండ్స్ ఆర్ బాన్ విత్ ఎ హంబుల్ బిగినింగ్ ఇన్ ఎ స్మాల్ స్కేల్ బట్ గ్రాడ్యువల్లీ దే విల్ ఈట్ అవే ది ఎంటైర్ వుడ్. లైక్ వైజ్ ఇది బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ థాట్స్ అరైజ్ ఇన్ ద మైండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇట్ విల్ పుట్ టు రూయిన్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దెర్ ఇస్ ఫైర్ బిహైండ్ అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ దెర్ ఈస్ ఎ డ్రైవర్. ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఏరియా. లైక్ దట్ డోంట్ యు ఫైండ్ ఎ క్రియేటర్ హూ క్రియేట్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దృశ్యముకు గోచరమయ్యి ఈ చరాచర రూపమంతయి కూడాను పంచభూతములతో కూడినటువంటిది.
1: ఆల్ దిస్ అపేరెంట్ వరల్డ్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచం.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamula yokka vikasame ee prapanchamu.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki vishvamu ani kuda maroka peru.
1: This is also called vishvamu, universe.
0: V plus sha plus hu idi vishvamu.
1: V plus sha plus N is vishvamu.
0: Anaga aneka rupamulato aneka angamulato aneka bhavamulato ee jagatunandu bhagavantude swaroopani daristunnadu.
1: It only means that God has manifested in varied forms and names with so many feelings and thoughts.
0: Deenine purusha suktamunandu సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సులతో సహస్ర పాదములతో సహస్ర అస్త్రములతో సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్ ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle, he is very subtle, smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములను మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్ రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: There is a constant conflict between good and bad.
0: Dharma dharmamulaku garshana jarugutune untadi.
1: There is a fight between the righteous and unrighteous.
0: Idi tappinadi kaadu.
1: One cannot escape.
0: Oka vaipana kauravulu maroku vaipana pandavulu okati dharmamu rendavadi adharmamu ee rendintikini nirantaram kodanu garshana jarugutune untundadi.
1: Kauravas and Pandavas they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: Kauravas have taken into consideration the first I.
0: Next world అన్నారు.
1: Next position is given to the world.
0: Last God అన్నారు.
1: And they kept God in the last.
0: ఇది కౌరవుల యొక్క సాంప్రదాయం.
1: This is the order of priority given by Kauravas.
0: పాండవులు అది కాదు.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుణ్ణి ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: Shukla Rajotpatti. ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: The names of various years are the names of God only.
0: ఇతను ఎట్టిదానికి సంబంధించినటువంటి వాడు కాదు.
1: హీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ స్పెసిఫికలీ.
0: కనుకనే అతనికి మరొక పేరు కూడాను ఒకటి కలిగించి పిలుస్తూ వచ్చారు ఋషులు.
1: అండ్ హీ హాస్ అనదర్ నేమ్ నౌ.
0: అప్రమేయ అన్నారు పాపం.
1: హీ ఈజ్ కాల్డ్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఏమిటి?
1: What do you mean by that?
0: ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాన్ని ఈ ప్రమాణములకు ఏమాత్రం కూడా చిక్కనటువంటి వాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఈస్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: ప్రమాణములు మూడు రకమైనటువంటివిగా ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణము,
1: వన్ డైరెక్ట్ ఎవిడెన్స్,
0: అనుమాన ప్రమాణము,
1: ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి యొక్క కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become foolish.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: Sadhu sadguna ganyulau vidyarthulara.
1: Oh, this assembly of noble students.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుమాద బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is present within us.
0: Reflection of the inner being.
1: Everything is reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: This what is within you, you are able to see outside.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: Here and there, wherever you may see, you find only one Atma, so dear to you.
0: ఎక్కడైనా నీ వెతుకు.
1: You search anywhere.
0: ఒక్కటే.
1: Only one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ పంచభూతములు ఒక్కటే.
1: Because five elements are one.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Yemiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi.
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Yemiti.
1: What is this?
0: This is butta.
1: This is cloth. This cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore cotton, thread and cloth are one and the same.
0: Deeni viniyogamu, deeni roopanamamulu pratyekanga kanipistunnayi.
1: Its utility and the name of form differ.
0: పత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది భావము.
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్.
0: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నానే. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టకమునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: చక్కెర పొంగలి పెట్టావు. పులిహోర పెట్టావు.
1: పులిహోర.
0: భోజనం పెట్టావు.
1: భోజనం.
0: ఇవన్నీ కూడా నువ్వు భగవంతునికి నైవేద్యంగా పెట్టావు.
1: They are all offered to God.
0: కానీ పెట్టకమునుపు పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాద్.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటి అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో
1: ఇన్ దిస్ బాడీ
0: ఈ దేహములో
1: హియర్
0: ఆ దేహములు అన్నింటి యందు కూడాను
1: అండ్ దోస్ బాడీస్
0: ఉన్నది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: ఎందున్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి ఎందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి ఒక పంచభూతములు నీ ఎందు ఆశించాలి.
1: Then why do you expect others?
0: అది ఏ ద్వైతము.
1: That is dualism.
0: అరే నా ఎందు ఉన్నటువంటి పంచభూతములే తన ఎందు ఉంటున్నాయి ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. I should ask for it. Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: I don't want any other person.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: I don't want any object.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఒక్కటి.
1: Only one, not two.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: One manifests into many.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: One manifests into many.
0: ఒక బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: Same gold becomes many jewels.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert, he will redeem his life.
0: ద్వైతమును ఉంచుకొని
1: keeping dualistic mind
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు
1: and leads life in non-dualism
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
1: And his life will be one of restlessness.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
1: He has no other work to do.
0: Loading, unloading, loading, unloading, loading, unloading. తినటం కూర్చోవటం తినటం కూర్చోవటం.
1: He has no other work to do other than loading and unloading.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: Because of excessive eating, he was suffering from indigestion.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: A special doctor was brought.
0: దీని నివారణకు ఏది మూల కారణము ఏది దీనికి మందు అన్నాడు.
1: He just asked what medicine is to be taken.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా
1: ఓ రిచ్ మ్యాన్
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దానివల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to indigestion.
0: శక్తి తక్కువ పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అనే చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాడు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: Those who are suffering from indigestion can follow this prescription. And that rich man suffering of indigestion was chewing this salt. After some time he got complete relief.
0: At that time
1: he was celebrating his
0: birthday.
1: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided. So he visited every shop, sweet shop.
0: Ayya, nee mithai ye ruchiga untundado chudala.
1: I want to test which
0: sweet.
1: And he picked a little and tasted. And it is fully salted. He went on searching for a good sweet in all of the 5 sweet shops.
0: That's
1: the 6th shopkeeper could understand his position. And he went to the 6th shop and said,
0: The
1: shopkeeper said, there lies the tap in front here. Go and wash your mouth, then I'll give you the sweet.
0: అక్కడ పోయాడు ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు క్లీన్ గా వచ్చాడు
1: అండ్ లైక్ వైస్ హి వెంట్ దేర్ క్లీన్ హిస్ మౌత్
0: క్లీన్ చూచాడు తీయగా ఉంది ఆ ఈ లడ్డు బాగా ఉంది అన్నాడు
1: దెన్ హి టేస్టెడ్ లడ్డు సో స్వీట్ దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్
0: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు
1: దెన్ ది షాప్ కీపర్
0: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకొని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది ఆ ఉప్పుగానే ఉంటుంది
1: ద షాప్ కీపర్ సెడ్ హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్
0: అదే విధముగానే
1: లైక్వైజ్
0: ఈనాడు
1: టుడే
0: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
1: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్
0: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికి అది చేదుగానే ఉంటుంటుంది
1: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్ And they don't relish any sweet.
0: దురాలోచనలు దుశ్చింతనలు అనేటువంటిది తన నోటి అందుంచుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి ఉప్పగానే ఉంటాయి
1: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
0: ఈ తప్పు పదార్థముందా?
1: Does the mistake lie in the matter?
0: కాదు కాదు.
1: No.
0: మనలో ఉన్నటువంటి రోగ దోషము
1: ద మిస్టేక్ లైస్ విత్ us
0: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్
1: ఎ డయాబెటిక్ పేషెంట్ అటెండెడ్ ఎ మ్యారేజ్
0: అంత మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు
1: ఆల్ సాట్ దేర్ ఫర్
0: తీసుకొచ్చేంత లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు
1: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్
0: అందులో కొంతమంది 5-6 మంది మాకు వద్దండి వద్దండి అన్నారు
1: 5-6 పీపుల్ సెడ్ వి డోంట్ వాంట్ స్వీట్స్
0: కానీ వారికి తినాలనే ఆశనే
1: రియల్లీ స్పీకింగ్ దే వాంట్
0: లోపల డయాబెటిక్ పేషెంట్ ఆ రోగం ఉంటుంది వారిలో
1: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్
0: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు
1: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్
0: అదే విధంగానే
1: లైక్ వై
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఆస్తికులు
1: థీస్
0: నాస్తికులు
1: ఎథీస్ట్
0: ఆస్తిక నాస్తికులు ప్రాస్తికులు ఇంతమంది ఉంటున్నారు
1: దేర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్
0: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు
1: సో థీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్
0: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి
1: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్
0: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరెవరైనా కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు
1: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్
0: అన్ని మంచిగానే కనిపిస్తాయి
1: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్
0: మంచి మధురంగానే ఉంటాయి
1: ఎవ్రీథింగ్ ఇస్ సో
0: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
1: దే మూమెంట్
0: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
1: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
0: రోగం వారిలో ప్రారంభమైపోతుంది
1: దేర్ కమెన్సెస్ ది డిసీజ్
0: ఏమిటి
1: వాట్ ఇస్
0: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి
1: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
0: ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది
1: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్
0: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు
1: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్
0: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు
1: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్
0: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: చదువు తక్కువనా?
1: Is it that you don't take
0: భావం తక్కువనా?
1: Or feeling?
0: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అన్ని ఉంటున్నాయి.
1: Yes, everything else.
0: కానీ
1: బట్
0: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ స్లేవ్ టు ఎవ్రీబడీ. ఆశకు
0: దాసుడైన జగమంతటికి తను దాసుడే కదా.
1: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
0: Anasham bunu dasumu lokulella. లోకమంతా అతనికి దాసుడత్వం పొందుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ హిమ్, ఎవ్రీబడీ విల్ బికమ్ హిస్ స్లేవ్.
0: ఆశకే దాసుడైతే లోకానికే దాసుడైపోతాడు.
1: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్,
0: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
1: బీ ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దానివల్ల మూడు చెప్పాడు.
1: Three things are pointed out.
0: వేదాంతం నందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
1: There are precious words which are gems, valuable gems.
0: జగత్తును నమ్మవద్దు.
1: Never believe this world.
0: దైవమును మరవవద్దు.
1: Never forget God.
0: మరణమును మరవవద్దు.
1: And never forget death.
0: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
1: These three are essential.
0: దైవాన్ని మరవవద్దు.
1: Never forget God.
0: లోకాన్ని నమ్మవద్దు.
1: Never believe this world.
0: మరణానికి భయపడవద్దు.
1: And never be afraid of death.
0: అది తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ దేర్.
0: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
1: దీస్ త్రీ యూ షుడ్ హావ్.
0: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
1: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
0: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
1: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
0: దైవాన్ని విడవవద్దు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మరణములకు భయపడవద్దు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: భయపడితే వదులుతుంది అది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
0: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
1: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
0: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
0: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో, ఏ ప్రదేశమునందో, ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
1: If we just limit divinity to a particular place and situation, it is
0: foolish.
1: Divinity is present
0: everywhere.
1: There is no place without
0: him.
1: There is no form without
0: him. There
1: is no material without him.
0: It
1: is present in mobile and immobile.
0: లోకములో సైంటిస్ట్ అంతా ప్రతి ఒక్కటి అణువు.
1: సైంటిస్ట్ కాల్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఆటమ్స్ అంటారు.
1: ఆటమ్స్ దే సే.
0: కానీ లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
1: దట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ ఆటమ్స్.
0: ఈ చెక్క ఉందంటే ఇది ఎంత కూడా అణు ప్రభావమే.
1: ద వుడ్ ఇస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
1: సో ఆల్సో ద స్పీకర్
0: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ పవర్ కాంబినేషన్.
0: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
1: సో దే ఆల్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
0: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
1: బట్ spiritualists call it as power.
0: వాళ్ళంతా కూడాను కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
1: Spiritualists call it power.
0: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
1: They call it energy.
0: కాబట్టి పేరులు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
1: There is difference in the name, but
0: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
1: Wherever there is an atom, there is divinity.
0: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
1: Every atom has a definite form.
0: రూపం లేని అణువు లేదు.
1: There is no atom without a form.
0: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
1: టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్, వి షుడ్ నో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
1: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్.
0: అనేక రూపములతో కూడినటువంటిదే దైవత్వము.
1: గాడ్ ఈస్ కాస్మిక్ విత్ వేరీడ్ ఫార్మ్స్.
0: మన దేహం ఉంది.
1: We have a body.
0: కాళ్ళు ఉన్నాయి.
1: లెగ్స్.
0: చేతులు ఉన్నాయి.
1: హ్యాండ్స్.
0: రేళ్లు ఉన్నాయి.
1: ముక్కుంది.
0: కన్నులు ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నోరు ఉన్నాయి. కడుపు ఉంది. అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
1: All together make a body.
0: ఇందులో ఒక్కోటి ఒక్కోటి వేరు వేరుగా చేస్తే వేర్ ఇస్ బాడీ?
1: వీ కాంట్ కట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ ది వేరియస్ లింబ్స్.
0: అదే రీతిగానే జగత్తులో ఏది చూసినప్పటికీ అన్ని భగవంతుని యొక్క అంగములే.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది డివైన్.
0: కొండలంతా ఒక రాయమయము.
1: The whole mountain is made up of rock.
0: Bhumanta mrunmayamu.
1: The earth is made up of mud.
0: Vrikshamanta kashtamayamu.
1: Tree is made up of wood.
0: Dehamanta mamsamayamu.
1: Body is made up of
0: anta kudanu
1: flesh.
0: Okoka dani panchabhutamulu yokka mayame.
1: So everything is combination of the five elements.
0: Shilamayamu parvatamu.
1: The mountain is made up of rock.
0: Kashtamayamu adavulu.
1: And the forest
0: shilamayamu
1: is of wood. And ocean is of water.
0: Bhoomi.
1: And earth is of mud.
0: Dehamu.
1: Human body is
0: anta
1: of water.
0: Anta panchabhutamulu yokka prabhuvame.
1: So everything is a combination of the five elements.
0: కాబట్టి సర్వము పంచభూతముల యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్
0: పంచభూతములే పరమాత్మ స్వరూపము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డివైన్ ఫామ్.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఎ సెపరేట్
0: ఫామ్. ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే నిమిత్తమై అవతారములు దిగి వస్తుంటాయి.
1: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
0: అవతారము ప్రత్యేకమైన రూపంతో రాదు.
1: Incarnation doesn't come separate.
0: ఎందుకోసము?
1: Why?
0: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: Animals, birds and beasts, divine form.
0: పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి రూపం కాదు.
1: God is not a separate form.
0: అయితే ఈ అంధులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారికి ఈ సత్యాన్ని నిరూపించే

0: తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
1: అనిమల్స్, బర్డ్స్ అండ్ బీస్, యాంట్స్ అండ్ మస్కిటోస్, దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ హస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ.
0: ఒక పక్షులైన కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
1: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
0: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
0: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
0: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
1: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
1: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ రైట్ అవే.
0: అయ్యా నీకు బుద్ధుందా లేదా అంటే నీవేంటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ ఎ హీబ్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ అండ్ రైట్ అవే.
0: కనుకని ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
0: జ్ఞానదేవుడు,
1: వన్ ఇస్ జ్ఞానదేవ,
0: ఇంకొకడు భక్తి దేవుడు,
1: అనదర్ ఇస్ భక్తి దేవ.
0: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
0: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
1: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
0: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహం వేసింది.
1: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
0: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
1: భక్తిదేవ జ్ఞానదేవ,
0: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదే.
1: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
0: జ్ఞానదేవుడు చెప్పాడు.
1: జ్ఞానదేవ సెడ్
0: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
1: లెట్ us be in search of wells if there available anywhere. దూరం
0: పోయేటప్పుడు పాత బావి ఒకటి కనిపించింది.
1: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
0: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
1: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
0: అప్పుడు జ్ఞానదేవుడు,
1: జ్ఞానదేవ
0: జ్ఞానదేవత కైవల్యం, ఏమైనా మారవచ్చును జ్ఞానదేవుడు.
1: విత్ విజ్డమ్, విత్ జ్ఞాన, ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
0: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
1: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
0: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
1: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
0: జ్ఞానదేవత కైవల్యం.
1: Because wisdom is only path to liberation.
0: Advaita darshanam gnanam.
1: The non-dualism is real wisdom.
0: Sir, akkada ye matram kuda idi ledu.
1: So there's no difference
0: whatsoever.
1: He can assume any form.
0: Kani bhakti devudu.
1: But this bhakti deva.
0: Inka lopaliki poledu.
1: He couldn't get into the well.
0: Athaniki aa shakti ledu.
1: He is not in possession of that.
0: Bhavi gattuna kuchunnadu.
1: He sat along this
0: gate. Daivanni premistu premistu premistu smarinchadu.
1: He just chanted the name of God with intense
0: heart. కొంత స్మరించేటప్పటికి నీరంతా తన కాళ్ళ క్రిందంతా వచ్చింది.
1: After some time he could notice water collecting under his feet.
0: చల్లగా ఉన్నదని కన్ను తెరిచి చూసేటప్పటికి అడుగునున్నటువంటి బావిలో ఉన్న నీరంతా పొంగి తన దగ్గరికి వచ్చినాయి.
1: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
0: జ్ఞానము అనేటువంటిది తన ఆకారాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
1: That jnana, wisdom will help you to change your form.
0: Bhakti deeni maarchanakkaledu, tana premanu maarchukunte chalu sarvamu tana daggarike parigettostundi.
1: Whereas for the devotion, direct your love, everything will come to you.
0: Bhaktiki minchinatvanti marokati lene ledu.
1: There is no other thing beyond this devotion.
0: Bhakti devudu jnana devuniki oka letter raasadu.
1: Bhakti deva wrote a letter to jnana deva.
0: Emanu raasadu?
1: What did he write?
0: Emi raasadu?
1: What he wrote?
0: Oka tellati oka kaayitamu chutti కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
1: హీ రోట్ ఎ లెటర్ ఫోల్డెడ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎన్వెలప్ అండ్ సెంట్ జ్ఞానదేవుడు.
0: జ్ఞానదేవుడు చూచాడు.
1: జ్ఞానదేవ రెడ్
0: అక్షరాలు ఉంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూడవచ్చును.
1: ఇద్దరు లెటర్
0: ప్రియమైన సోదరా ఇట్టుని నమస్కారంతో తమ్ముడు అని మొదటి ఎండ చూడొచ్చును.
1: వన్ కెన్ సీ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఇఫ్ ద లెటర్ ఇస్ రిటన్.
0: అక్షరాలే లేవు దాంట్లో.
1: దేర్ ఆర్ నో లెటర్స్ దేర్ అట్ ఆల్.
0: కనిపించలేదు.
1: దే కుడ్ సీ.
0: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
1: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
0: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
1: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
0: Life anta parishodantone poyindi.
1: The life is one of continuous investigation.
0: Parishilane eppudu jarigedi.
1: There is a matter of investigation when you explain.
0: Ee scientist anta ide gathe padutunnaru.
1: This is the situation.
0: Eppudu chuchina parishodana parishodana, experimental, experimental, experimental, no experience.
1: The scientist spent all the time in experimentation process, no experience.
0: Ee experiment lo vachetundi.

0: is it that you get out of this?
1: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
0: Yesterday's look new today.
1: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
0: And today's will be new tomorrow.
1: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
0: Later it will be old stuff.
1: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
0: This is all the old and new.
1: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
0: నో యూజ్ అవుట్.
1: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
0: Path of devotion is easier than wisdom.
1: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
0: Wisdom is very tough.
1: ఇది అందరికి ప్రాప్తించేటువంటిది కాదు.
0: It's not given to everybody.
1: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడాను తన వశం చేసుకోగలడు.
0: విత్ ద జాయ్ అండ్ ఎక్స్టసీ రిపీటింగ్ గాడ్స్ నేమ్ యూ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. స్టూడెంట్స్
1: మీ యందున్నటువంటి ప్రేమను కడమార్గము పట్టించుకోకుండా
0: సీ దట్ ఇట్ వోంట్ గో ఇన్ ద రాంగ్ వే
1: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా
0: డోంట్ మేక్ ఇట్ చీప్
1: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా
0: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా
0: డోంట్ యాక్ట్ అగేన్స్ట్ ద విషెస్ ఆఫ్
1: సర్వ సమాజమునకును సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి
0: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో యాస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడీ
1: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు
0: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు
0: మీరా వాస్ సింగింగ్ సింగ్ గిరిధర గోపాల
1: కానీ మహారాణా కోపం వచ్చింది
0: రాణా వాస్ వెరీ యాంగ్రీ
1: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు
0: షీ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ హిస్
1: ఇంట్రెస్ట్ ఎప్పుడు చూసినా కానీ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది
0: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణస్ నేమ్
1: ఆ కోపం చేత భరించుకోలేక
0: అవుట్ ఆఫ్ ఫ్యూరియస్ యాంగర్
1: తన కొప్పు బట్టి బయటకు ఈడ్చి తలుపు వేసేసాడు మందిరానికి
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హర్ హెయిర్ అండ్ షీ హాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద టెంపుల్
1: తక్షణమే కొంచెం షాక్ వచ్చింది పాపం
0: ఇమీడియట్లీ షీ వాస్ షాక్డ్
1: అయ్యో కృష్ణ నిన్ను వదిలిపోవటమా నేనెట్ట సాధ్యమవుతుంది నేను ఉండలేను నిన్ను వదిలి అని కొంత బాధపడింది
0: షీ ఫెల్ సో సాడ్ సేయింగ్ కృష్ణ కెన్ ఐ లీవ్ యూ ఐ కాంట్ గో
1: భగవంతుడు సర్వత్రా ఉండేటువంటి వాడు
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
1: కృష్ణ అమర దిల్ తుమారా మందిర్
0: My heart is your temple.
1: ఈ టెంపుల్ కాదు
0: నాట్ దిస్ టెంపుల్
1: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు
0: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా
1: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్
0: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్
1: టెంపుల్ పర్మనెంట్
0: ద టెంపుల్ యూ బిల్ట్ ఇస్ పర్మనెంట్
1: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు
0: యూ కెనాట్ గివ్ అప్ మై
1: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే
0: సో దాట్స్ మై టెంపుల్
1: చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా జమునా తీర్ చెల్లోరేమున్
0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ఈ ప్రయాణకు నీకు టికెట్ బుక్ పోస్ట్ చేసుకోదు లేకపోతే టికెట్ పెట్టి రిజర్వేషన్ చేసుకోదు టికెట్
0: డోంట్ పర్చేస్ యూ టికెట్ అండ్ రిజర్వ్ యూర్ టికెట్ టు ప్రయాగ
1: గంగా జమునా
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ గంగా
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు ఒక ముక్కుతో తీసుకోవటం ఒక ముక్కుతో వదలటం ఇదే ఈడ పింగళ అన్నారు
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడ పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two, ఈడ పింగళ, they are
1: at the center of ప్రయాగ. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is ప్రయాగ.
1: గంగ భక్తి.
0: Ganga is devotion.
1: యమున నానము ఒక కర్మ.
0: Jamuna is action.
1: అంతర్వాహిని అనేటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ద ఇన్నర్ కరెంట్ సరస్వతి
1: గంగా యమున సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్
1: అక్కడ ఉన్నావు నీవు.
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్
1: గంగా చెల్లోరేమున్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్
1: గంగా జమున నిర్మల పానీ ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి నిర్మలమైన జలంగా ఉంటుంది
0: ద వాటర్ ఆఫ్ గంగా యమునా ఆర్ ప్యూర్
1: అంతేకాదు శీతల చెల్లోరేమున్ గంగా జమునా తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమునా
1: మోరమకుట పీతాంబర చూబే కుండల రజత శరీర్ చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా జమునా తీర్
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళని
0: go there.
1: మరొక చోటుకి నీకు వెళ్ళవద్దు.
0: Don't go anywhere.
1: అది కూడా ఎక్కడ ఉంది?
0: Where is it?
1: నీలోనే ఉంది.
0: It is within you.
1: బయట ప్రపంచం కాదు.
0: It's not the
1: బయట ప్రదేశం కాదు.
0: Outer place.
1: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: God is in your heart.
1: అయితే
0: however
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్ సీ హిమ్ డైరెక్ట్లీ యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు మైసూర్ పాక్ జిలాబా జిలేబి బర్ఫీ అనేటువంటి రాస్తుంటారు.
0: దేర్ యు ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్
1: చదివినప్పుడు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్ యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this. కనుకనే
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుంటుంది.
0: ది ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. Neevu nenu pushpanga putte nenu bee ga puttali.
0: If you are born as a flower, let me be your own as a bee. Neevu
1: cheyante varaku
0: bee
1: ani tirugutu nenu chaala rodana chestu tappak neelo praveshinchali. Praveshinchaliki aa mattunu nenu traagutu tanmayatnanga mundipothanu.
0: I go round you, the flower, making humming sound, and get into you and draw the nectar.
1: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchyam aithe nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకొనే పోవాలి కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యూఆర్ ది ట్రీ ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా
0: ఇఫ్ యూఆర్ ఎన్ ఓషన్
1: వాహిని ఎగుచు నేను నీలో ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: చెప్పు నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్ లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్ ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు దాన్ని ఖర్చుకొనే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్ టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా
0: if you are infinite sky
1: chinna chukka nenai neelona chelaguchundu.
0: Let me shine there as a tiny star.
1: Nee oka aakashamite pedda aakashamu nenu chinna chukka ga nena neelo
0: ostundi. If you are of that infinite sky, let me be there as a tiny star.
1: Kanuka neeku maaku e maatramu edabaadu jaragakoodadu.
0: There should not be any separation between you and
1: God. Niyogam jaragakoodadu.
0: There should not be separation.
1: Nirantaramu samyogame maaku praaptinchali.
0: There should be this union, continuous union.
1: Samyogame సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ ట్రూ డివోషన్.
1: సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి హియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య ఐ షుడ్ మర్జిన్ యూ.
1: ఇదే పంచమ పరుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది ఐదవ పురుషతత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్.
1: భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్.
1: ఇన్ని వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ డజన్ పిల్లలు కనండి.
0: హ్యావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes zero.
1: Paripothuntai.
0: They change now and then.
1: Kani neevu aa yokka parama tattvanni matram vadalakoddu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyali.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: రేర్. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం, ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ మనుషులు చేయటం లేదా.
0: డోంట్ యూ ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ డస్ ది డిఫరెన్స్ లై?
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: ఉంటుంది? వాట్ ఇస్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్కైండ్?
1: విశిష్టత ఉంటుందా?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఈ యొక్క పవిత్రత ఉంటుందా?
0: What is the sanctity behind
1: anta okate
0: everything is
1: what is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying. ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికి దోమలకు వస్తుండాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావాలి.
0: And you should enjoy God's love.
1: భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: in this barren land bereft of love.
1: ప్రేమాంకురమును పెంపొంద
0: and we sow the seeds of love.
1: ప్రేమావేశముతో
0: with all the feeling of love.
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే మురళి గానము సేయగదే
0: with
1: prema rahita marubhumulalo
0: the barren land without love.
1: prema ankuramulu pempunda evo chettu naatam gaadu ye munda chettu em inkok tumma chettu maata koodu prema chette naatali akkada.
0: We should not sow any plantations of bushy plants or anything.
1: prema sudha varshamu varshimpaga
0: as there is rainfall of love.
1: rainfalls, love drops ravali.
0: There should be love drops in this rainfall.
1: prema nadulu pravahimpaga murali ganamu seyagadi
0: as the rivers of love flow continuously. Krishna
1: ee ganam evarto chestunnav, etla chestunnavu?
0: How are you playing on your flute?
1: ee ganam chesedi murali.
0: It is the flute on which you play.
1: aa murali anetundi emiti?
0: What is that murali?
1: 9 త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హెస్ 9 హోల్స్.
1: మన దేహమునకును 9 త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హెస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహముని నీ మురళిగా తీసుకో.
0: టేక్ మై బాడీ యాజ్ యువర్ ఫ్లూట్.
1: అయితే ఈ దేహమనే మురళి లోపల అనేక డిజైర్స్ అనేటువంటి పదార్థాలంతా ప్యాక్ అయిపోయింది.
0: This body of flute is fully packed with the desire.
1: కానుకని స్వరాలు రావటం లేదు.
0: So we don't get proper tune.
1: దానంత మంచి హాలోగా చేసినప్పుడు ఆ యొక్క భ్రాంతులు విసర్జించినప్పుడు అది మంచి త్వరగా తయారవుతుంది, హాలోగా తయారవుతుంది.
0: When once it is made hollow, free from worldly
1: అది
0: desire.
1: అది ఎప్పుడు హాలో అయిపోయిందో అప్పుడు కృష్ణ హలో అని పిలుస్తాడు.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: అప్పుడు దాన్ని తీసుకుంటాడు, వాయిస్తాడు.
0: Then he will pick it up and play on
1: తన ప్రతి త్వర పైన కూడా తన యొక్క బ్రేళ్లు స్మరిస్తుంటాయి.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ ద టచ్ ఆఫ్ ద ఫింగర్స్ ఆఫ్ ద లార్డ్.
1: తాను తన యొక్క పెదవుల పైన పండుకుంటుంది ఆ మురళి.
0: అండ్ దిస్ ఫ్లూట్ విల్ బి ఆన్ ద లిప్స్
1: ఆఫ్ భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ఆ ఫ్లూట్ ద్వారా పోయి అనేక మందికి ఆ శబ్దాన్ని వినిపించి ఆనందంలో ముంచి వేస్తుంది.
0: అండ్ ఇట్ ఇస్ ద డివైన్ బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ యాస్ ద మెలోడియస్ మ్యూజిక్.
1: కనుక భగవంతునికి మనం కావాల్సింది రెండు పదార్థాలుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇంటూ టూ.
1: ఒకటి పావుకోళ్ళు, పాదరక్షలు.
0: వన్ స్లిప్పర్స్,
1: రెండవది మురళి,
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పాదరక్షలు అంటే ఆ పాదరక్షలపై నీ బరువు అంతా మోసుకోవుతుంది.
0: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండ్లకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slippers should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరక్షలు.
0: Only slippers should bear your weight.
1: ఇది మహా కష్టం.
0: It's very difficult.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: What's the way?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: To become a flute is so simple.
1: ఈ టవల్ని పట్టుకుని ఎంతసేపైనా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: To hold the towel in the grip is so tough.
1: కాబట్టి టవల్ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: To hold it in the grip is not a great thing.
1: చాలా సులభం.
0: Drop it, it is so simple and easy.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: చాలా సులభమైనటువంటి.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా నా.
0: వీ గోన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదములోనే కనిపిస్తుందా అది నీది కాదని.
0: ఇన్ ది వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్, సన్, నో నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా బాగా అవుతారు.
0: సో ఇఫ్ యూ నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వీ షుడ్ నో
1: నా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుండది అర్థము.
0: ఇన్ ది వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్ ఒకటి
1: వెన్న కరిగించి చేసినటువంటి నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది నేతి
1: కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. హ్యావ్ దట్ ఫెయిత్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

Bad game, bad game.

0: Whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi vidyarthinilara, భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina, bhogi aina, leka tyagi aina, sangha vajjitudaina, sangha sahitudaina, okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi yetku sampraptamogunani manam sandehinchavachunu.
0: We can
1: paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగానే తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునంచినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ ఎందు, భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani, ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu. Kani nenu vidhavanani matramu aameku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvuru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvam nandu ee pravutti takshaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatru, Shavunakuda Netvanti Sishudu, Angirasula Netvanti Mahajnani Netvanti Guru Prasnistu Vachadu.
0: It is about this in the Mundakoparishat, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite, ee Mundakoparishattu, paravidya, aparavidya, rendu vidyala yokka tattvani taanu prabodhistu, kevalam swarabaddhamainatundi yokka rugvedamunani kaani, inka samavedam kaani, అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని, మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని, ఈ యొక్క యజుర్వేదము కాని, ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rig Veda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya, but as aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దాట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సోన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము, సర్వభూత తత్వము, సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కింటూ వచ్చాడు.
0: The meaning of this in this context is, once you are able to turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aite janakudu kudanu tana yokka kartavya karmalanu nirvartinchutu rajya paripalana salaputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
0: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka atma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi jagat kalyana nimittamai భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్డ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఒక్క ఉదాహరణము.
0: ఫర్ దిస్ and for his ability to recognize the oneness, there is a small example.
1: Sukamaharjula varu ee midilapuramunaku samipamunande aranyamunandu kontha mandi shishyulunu cherchukoni konni rakamulainatundi gyanopadeshamulu salputu vachadu.
0: The great rishi Suka, at one time in a forest quite close to Midhilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
0: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక కేమ్ టు నో దట్ సుఖ వాస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ గో అండ్ లిసన్ టు వాట్ సుఖ హాస్ బిన్ టీచింగ్.
1: ఒకనాడు అరణ్యమునకు వెళ్లి సుఖునకు నమస్కరించి, స్వామి నన్ను కూడాను నీ శిష్యకోటిలో ఒక్కరిగా చేర్చుకుని నేను ప్రతి నిత్యము కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తమ యొక్క క్లాసులు యందు తమకు అనుమతి ఇవ్వాలి అని ప్రార్థించాడు.
0: జనక వెంట్ టు ది ఫారెస్ట్ అండ్ మేడ్ అన్ ఒబీసెన్స్ టు ది రిషి సుఖ, ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ టేక్ మీ యాజ్ వన్ ఆఫ్ ది న్యూమరస్ డివోటీస్ విచ్ యూ హ్యావ్ అండ్ పర్మిట్ మీ టు కమ్ అండ్ జాయిన్ ది క్లాస్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇన్ టు ది ఫారెస్ట్ అండ్ లిసన్ టు వాట్ యూ టీచ్.
1: ఆనాటి నుండి ఆ యొక్క శిష్యులతో జనకుడు కూడాను చేరి ఈ యొక్క ప్రబోధలను ఆలకిస్తూ వస్తున్నాడు. కాని ఒకనాడు శుకుల వారు జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకును వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే Janaka was joining the class, was conducting himself as one of the several disciples and listening to what Suka was teaching. One day, however, it became late and Janaka did not arrive. Suka then told the others, "Let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes."
1: Kani aa migilinatvanti vidyarthulu emiti సుఖమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగులని మేము ఆశించాము, విశ్వసించాము. కాని మహారాజు అయినటువంటి యొక్క జనకుడు ధనవంతుడుగాను మహారాజుగాను ఉండటం చేత అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: వెన్ ది రిషి టోల్డ్ ది అదర్ డిసైపుల్స్ టు వెయిట్ అంటిల్ జనక హ్యాస్ అరైవ్డ్, ది అదర్ డిసైపుల్స్ బిగాన్ టు గ్రంబుల్ అండ్ మర్మర్ అమంగ్స్ దెమ్ సెల్వ్స్ అండ్ టెల్ దెమ్ సెల్వ్స్, వీ జాయిన్డ్ దిస్ గ్రేట్ రిషి ఆఫ్ సుఖ థింకింగ్ దట్
2: he is a great sage, and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the Rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantaranu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటది.
2: వెన్ దేర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్ హూ ఆర్ ఫార్చునేట్ సచ్ పీపుల్ ఆర్ టేకన్ నియర్ గ్రేట్ రిషీస్ అండ్ వెన్ సమ్ teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానము కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: వెన్ వన్స్ ది ఫ్రూట్ అండ్ ది గ్రేస్ ఆఫ్ వాట్ ఎవర్ గుడ్ దట్ యు మే హావ్ డన్ ఇన్ యువర్ ఎర్లియర్ బర్త్స్ డాన్స్ ఆన్ యూ, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunu kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kaapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించక చిరునవ్వులు నవ్వాడు.
2: Janaka did not agree even for that suggestion. He was only smiling.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: He decided that God's will shall be done. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: ఇంతలోని గ్రామమునకు పరిగెత్తిపోయినటువంటి ఈ యొక్క ఓర్వలైనటువంటి శిష్యులున్నారు చూడు, తిరిగి వచ్చి స్వామి ఊరంతా కాలినట్టుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకులు వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించి కూడా ప్రయోజనం లేదు, స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలమును కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపలచిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు, కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatunte varandayi kudanu, eemi rani kada, stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: Kani Rasamani kudanu, tan yemi telinatvanti reetiga, nalo yemi tappunnadi? నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
2: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు, కనుక అదే విధంగా ఈ రాణి రాసమణి కూడాను తాను ఏది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
2: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థలు ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటం అవకాశం ఉంటుంటుంది.
2: ఇన్ ది సేమ్ మేనర్ సమ్ పీపుల్ హూ కమ్ అండ్ సిట్ హియర్ టు లిసన్ టు వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్ ఆర్ వేవరింగ్ లైక్ ది లీవ్స్ ఆఫ్ ది అశ్వత్థ ట్రీ విచ్ వేవర్ వెన్ దేర్ ఇస్ ది స్మాలెస్ట్ బ్రీజ్. దే మూవ్ అబౌట్ యాజ్ ఇఫ్ దే ఆర్ క్రోస్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ స్టెడిలీ. దే లుక్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ విత్ ఎ విజన్ దట్ ఈస్ ఓన్లీ నోన్ for the to have to the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the atma.
1: Kanuka chapala chittulainatunti varu etti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వాడు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
2: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to atma.
1: Itti yokka paristhitini puraskarinchukoni shankarulu yokka shishyudainatvanti yokka nityanandulu varu ee shlokamunu likistu vachadu.
2: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova anaga sangamuto cherikani sangamunu vadalikani mari kontha mandi sadhanalu chestuntuntaru sangamuto undi tyagaraju potana ilanti maha vemana మహాపురుషులందరూ కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
2: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku dooramai ఏ కొండ గుహలయందో, ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
2: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma-tattva. Involved in the society, and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: కానీ సంగమునకు దూరమై ఏ కొండ గుహలయందో

0: they retire to the Himalayas, they concentrate their mind, and they are able that way to realize the Atma Tattva.
1: మరి కొంతమంది సంగము లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయిచు ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో, అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
0: దేర్ ఆర్ అదర్స్ హూ ఆర్ ఇన్ ది సొసైటీ హూ ప్రిటెండ్ టు బి గ్రేట్ పీపుల్ వైల్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ. దే ఆల్వేస్ మూవ్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ డివోటీస్ అండ్ దే ప్రిటెండ్ టు బి వెరీ గ్రేట్ డివోటీస్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గములకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు.
0: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు. కాని ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
0: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడా పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
0: జప jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ సాధనాస్. 1 సాధన ది మీన సాధన లైక్ ది ఫిష్, ది అదర్ లైక్ ది యానిమల్, అండ్ ఎ 3rd one లైక్ ది టార్టాయిస్.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
0: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatvanti sthiti endu maatrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
0: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కనుకొని 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్, దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana anaga ekantamlo undani.

0: జలములో ఉండినా గట్టు నుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
1: ది టార్టాయిస్ కెన్ లివ్ ఐదర్ ఇన్ వాటర్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇట్ కెన్ డూ బోత్. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
0: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
1: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
0: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితే మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
1: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
0: Ni bhavamulaku viruddhamo లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
1: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
0: Inaadu manamu sangamuto cherinappatikini sanga seva salipinappatikini sanga jeevulu ayinappatikini mana chittamunu ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
1: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ ఎన్ అన్వేవరింగ్ ఫెయిత్.
0: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
1: If your faith shakes, then your life will become a shaken life.
0: Kanuka nee yokka chittamunu chelinchinatvanti sthitilo neevu kaapadukuneatvanti prayatnaniki poonukovatam lopalne neevu maha dhanyudu kaagalavu. Neevu manava janmam yettinanduku gaani neevu ee prapanchamlo neevu srushtimpabadinappatikini nee yokka saarthakamainatvanti yokka kartavyanni neevu nirvartinchukunnatvanti vaadukunanu kaagalavu.
1: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
0: Kana vidyarthulara meeru mukhyanga ee nela dinamunu kudanu anubhavagulainatundi peddalu andincheatundi vishayamulu meeru enta shravanam cheyuchunnaro ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
0: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుస్తూ ఉంటుంటాయి.
1: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
0: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
1: ఇన్ ఏ వాషర్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఎ టైమ్ A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
0: Adhe vidhamgane మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటిది రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు, ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
0: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ స్పూన్ ఆర్ ఎ లేడిల్, ఇట్ గోస్ అండ్ మూవ్స్ ఇన్ బిగ్ వెసల్స్ కంటైనింగ్ సాంబార్, కంటైనింగ్ బటర్ మిల్క్, కంటైనింగ్ వేరియస్ ఈటబుల్స్ లైక్ దాట్. బట్ this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
0: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. Manamu danini aa spoon nu aadharamga cheskoni manamu aaraginchetundi prayatnaniki poonukovali. Adhe aacharana.
1: there is no use. Our intelligence, like a spoon, go on moving about in all the lectures and the good things that are being told to us by various lecturers. It is only when we are able to take something and put it into practice that you will know the taste of those things.
0: Kana, yuvakulainatuvanti meeru, ee pavitramainatuvanti susamayam meeku praptinchatam cheta, ee samayamunu meeru durviniyoga parachaka, peddalu ichinatuvanti yokka prabodhalanu, aneka rakamulainatuvanti anubhavalanu, mee yokka జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానమునందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
0: Bharatamunandu meeru oka chinna katha vini untaru.
1: There is a small story in Bharata which you may have heard of.
0: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narayana daggariki velli edaina oka mantramu leka yantramu leka tantramu edo oka upadesham cheyamani swarthuralainatunte Satya Naradunni prarthinchindi.
1: With a view to get Krishna on her side, Satyabhama, a very selfish woman, went to Narada and prayed to Narada, tell me some trick, tell me some mantra, or tell me some shortcut by which I can get Krishna on my side.
0: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
1: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
0: Daivatattvamu teliyinatuvanti yokka satya, daivashakti samarthyamunu gurtinchaleinatuvanti satya, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
1: సత్యభామ డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
0: ఒకవైపున కృష్ణుని కూర్చోబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కాని కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
1: ఇన్ వన్ ప్యాన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీ మేడ్ కృష్ణ టు సిట్. ఇన్ ది అదర్ ప్యాన్ షీ హెస్ బీన్ పుటింగ్ ఆల్ హర్ వెల్త్, వాట్ ఎవర్ షీ హ్యాస్ బై వే ఆఫ్ రిచెస్, బట్ Krishna would not move up at all.
0: ఈ సమయంను పురస్కరించుకుని నాదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మ నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
1: Narada saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
0: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
1: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాజ్ దెన్ engaged in tulasi puja.
0: Aa yokka avasthana chuchi rukmini chellala neevu yochinchanakkaraledu tachanam vastunnanani cheppi aa tulasi dalamunu koncha chetulo unchukoni kannulaku addukoni aa chetulinde unchukoni satyabhama venta krishnudu daggariki vellindi.
1: Rukmini saw this confused state of Satyabhama and said, sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
0: Kani akkada Krishnudu Naradudu unnatundi yokka paristhitini chitta suddhi galiginatundi kanuka Rukmini gamaninchindi. Gamaninchi aame kuda nu chirunavvu navvi, ayyo భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది. ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కాని నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను. నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
1: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
0: Appudu thanu Krishnune chintinchi

0: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశడమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
1: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
0: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
1: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
0: Kanuka, neevu chittasuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చితుడై ఉండాలి.
1: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
0: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavichitta etti margamlo undinatunte vanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati aa brahma tattvamunu telisetunte vaadu brahmagane maaripothuntadu.
1: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

భవ్య భావాలు కూడిన భారతీయ దివ్యతత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధౌ

0: ಇಂಡಿಯನ್ ಭಾರತೀಯ ಆರ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಎನ್ ಎಫರ್ಟ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಸೇಕ್ರೆಡ್ ಕಲ್ಚರ್ ಆಫ್ ಭಾರತ್ ವಿಚ್ ಇಸ್ ಫುಲ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ದಿ ಹೈಯೆಸ್ಟ್ ಮೋಸ್ಟ್ ಎಲಿವೇಟೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಥಾಟ್ಸ್ ವಾಟ್ ಗ್ರೇಟ್ ಬ್ಯಾಡ್ ಲಕ್ ಅಂಡ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪನ್ ದ್ಯಾನ್ ಭಾರತೀಯರ್ ದೆಮ್ಸೆಲ್ಸ್ ನಾಟ್ ಟ್ರೈಯಿಂಗ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದೇರ್ ಓನ್ ಕಲ್ಚರ್ ವಿಚ್ ಇಸ್ ಸೋ ಸೇಕ್ರೆಡ್
1: ದಿವ್ಯಾತ್ಮ ಸ್ವರೂಪುಲಾರ
0: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಡಿವೈಡ್ ಆತ್ಮ
1: ಭಾರತೀಯರು ಸ್ವತಂತ್ರವನ್ನು ಪೊಂದಗಲಿಗಿರಿ ಕಾಣಿ ಐಕ್ಯತೆಯನ್ನು ಸಾಧಿಸಲೇಕಪೋತುನ್ನಾರು
0: ಭಾರತೀಯ ಹ್ಯಾವ್ ನಾಟ್ ಬೀನ್ ಏಬಲ್ ಟು ಅಟೈನ್ ಅಂಡ್ ಅಚೀವ್ ಯೂನಿಟಿ
1: ಐಕ್ಯತೆ ಲೇನಿ ಸ್ವಾತಂತ್ರ್ಯಮು ಕರೆಂಟು ಲೇನಿ ವೈರು ವಂಟಿದೆ
0: ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ವಿಚ್ ಈಸ್ ನಾಟ್ ಸಪೋರ್ಟೆಡ್ ಬೈ ಯೂನಿಟಿ ಈಸ್ ಲೈಕ್ ಎ ವೈರ್ ವಿಚ್ ಡಸ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಕರೆಂಟ್
1: ಭಾರತೀಯರದಿ ಪವಿತ್ರವೇನ ಸನಾತನ ಧರ್ಮವು
0: ದಿ ಕಲ್ಚರ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಈಸ್ ಬೇಸ್ಡ್ ಅಪಾನ್ ಸೇಕ್ರೆಡ್ ಈಕ್ವಾಲಿಟಿ
1: ಇದು ಉತ್ಕೃಷ್ಟಮೈನಟುವಂಟಿದೆ ಸೌಜನ್ಯಮೈನಟುವಂಟಿದೆ ಸೌಶೀಲ್ಯಂತೋ ಕೂಡಿಯಟುವಂಟಿದೆ
0: ದಿಸ್ ಈಸ್ ಫುಲ್ ಆಫ್ ಸೇಕ್ರೆಡ್ನೆಸ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್
1: ಅವತಾರ ಮೂಲಕವು ಇದು ಆಟಪಟ್ಟು
0: ದಿಸ್ ಈಸ್ ದಿ ವೆರಿ ಬೇಸಿಸ್ ಆಫ್ ದಿ ಡಿಸೆಂಡೆಂಟ್ಸ್ ಆಫ್ ಅವತಾರಾಸ್
1: ಋಷಿಲು ಮುನುಲು ಯೋಗುಲು ವೀರುಲು ಧೀರುಲು ಸೂರುಲು ಅತಿವ್ರತ ಮತಲ್ಲು ಕೂಡ ಇದು ಪುಟ್ಟಿನಿಲ್ಲು
0: ಭಾರತ್ ಈಸ್ ದ ಬರ್ತ್ ಪ್ಲೇಸ್ ಆಫ್ ದ ನಾಟ್ ಮೇರ್ಲಿ ಅವತಾರ್ ಋಷಿಸ್ ಮುನೀಸ್ ಸೇಕ್ರೆಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಗ್ರೇಟ್ ಚೇಸ್ಟ್ ವಿಮೆನ್
1: ಮಬ್ಬುಲು ಕಪ್ಪಿನ ಸೂರ್ಯುಡು ಕೊಂತಕಾಲಂ ಕನಿಪಿಸಕಪೋವಚ್ಚುನು కానీ సూర్యుడేంటే వీలు కాదు అది ఏ విధముగానే కొన్ని సాంప్రదాయములు కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు
0: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్ సో ఆల్సో భారతీయ కల్చర్ for some time it have been covered by dark clouds but it can never be
1: yuganandu kudunu itti mahapurushulu avataristune unnaru
0: even today you can come across such great souls and great human beings
1: itti mahapurushulu avatarinchinatundi yugame ledu bharat deshamunandu
0: in the history of bharat there is no time when such great people are not born
1: videshiyulu bharati desham paina sahasra netramato కళ్ళు పెట్టి చూస్తున్నారు
0: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్
1: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు
0: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్
1: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు
0: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
1: యొక్క వైచిత్ర్యం
0: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్
1: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు
0: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్
1: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు
0: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్
1: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే కానీ భౌతిక సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం
0: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వీ కెన్ హోల్డ్ అన్ ఎగ్జాంపుల్
1: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే
1: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
0: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
1: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంత దృష్టిని అభివృద్ధిపరిచి లక్ష్యమంతకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
0: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
1: గొప్ప దురదృష్టము.
0: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
1: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్ వై డు యు గో ఇన్ సర్చ్.
1: కోరిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you are having a wish-fulfilling tree right very near you, why should you go in for search of fruits and flowers elsewhere?
1: Adigina palichu kamahenu yunda dhanamichi aavunu konaganeela.
0: When you are having kamadenu itself which can give you the nectar and milk, why should you pay for and buy the milk?
1: Enna bharate tanna bharatani భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
0: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture which is full of spiritual wealth and all ideas and start imitating the other cultures and other civilizations.
1: Nijamuga Bharatiyulu yokka mahabhagyam anaitundi inta antane cheppataku veelu kaadu.
0: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
1: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
1: పాండిత్యం ఉండవచ్చును,
0: స్కాలర్షిప్ మే బి దేర్.
1: విద్యావంతుడు కావచ్చును,
0: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: శక్తివంతుడుగా ఉండవచ్చును,
0: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్.
1: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
0: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
1: వేద శాస్త్రములు వివరించి బుధులు చేసి చెప్పించవచ్చు, తా చదవచ్చు.
0: One may read scriptures and make great scholars repeat those scriptures.
1: Yajnayadikta pambulu adhikaradhanu cheyinchavachu ta cheyavachu.
0: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
1: Illalonagala teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
0: You may go to various pilgrimages and may earn the merits of visiting
1: Ashtanga yoga vidyalanu aaryulaku upadeshinchavachu ta cheyavachu.
0: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
1: కానీ దేహేంద్రియములను కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికి సాధ్యము కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్ టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
1: దాని తత్వమును గుర్తించినటువంటి వారికి భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
1: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
0: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మనది భారతీయులందరిది కదా ఒక్క మానవ జాతి అని.
0: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
1: భగవంతుడు.
0: దట్ ఈస్ గాడ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రకు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
0: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
0: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
1: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
0: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను, కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
0: గాడ్ హూ ఇస్ ద ఫారమ్ అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
1: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
0: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమని మయుడుగా తాను జీవించాలి.
0: by making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
1: కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
0: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
1: ఈ ధనం అనేది కూడా అనిత్యమైనటువంటిది.
0: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ టెంపరీ.
1: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడా మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి.
0: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ through love and earn it by pleasing him, by giving him love.
1: Prema vakka dipchusika yantram vantidi.
0: Love may be compared to a compass.
2: Dipchusika compass.
1: Aite ee dipchusika yantramu ekkada pettinappudikini adi uttara disiyandhe tana yokka mullu chooputundi.
0: It always shows north or direction wherever you keep and whichever side you turn.
1: Adhe vidhamgane పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా ఏమి చూసినా ఏమి చెప్పినా ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పనుంటుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ డివోటీ హీ షుడ్ వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ లుక్స్ టు ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
1: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అయినటువంటి కత్తి వంటిది.
0: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
1: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
1: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
0: God is the very embodiment of supreme love.
1: Aa premanu artham chesukovatam kudanu kontha oka shakti kavali.
0: Even to understand such great love,
1: daniki arhata undali.
0: One should have an authority for understanding that.
1: Appude ee oka premanu sariyainatundi reetilo artham chesukovataniki veelavutundi.
0: Only then he would be able to understand God's love properly.
1: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
0: యూ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
1: దివ్యమైన ప్రేమతత్వము వ్యర్థమైనటువంటిది కాదు.
0: ది సేక్రెడ్ లవ్ కెన్ నెవర్ బి నెవర్ గో అవే.
1: ఈ ప్రేమనే అహంకార పరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
0: ఇఫ్ ది సేమ్ లవ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ వుడ్ బి గోయింగ్ ఇన్ ఎ క్రూకెడ్ వే. ఇఫ్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ దేర్ ఫోర్ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
0: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
1: Anveshana cheyavalasinatundi kaadu Atma.
0: Atma is not such which will have to be encountered.
1: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
0: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
1: Anatma anetundi padartham marokati ledu jagatlo.
0: There is nothing like anatma which is not atma.
1: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundadi.
0: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
1: Kanuka mana drishtini marichukotame kani marokati kaadu ee atma anveshana.
0: You have to correct your own vision. There is nothing else.
1: Drishti anaga kevalamu netramalato chuchekunte drishti kaadu.
0: When we say vision, it is not the vision of the physical eye.
1: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అతి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
0: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
1: కనుక ఈ కన్నుల చేత చూచేటువంటి వారెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
1: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా మానసికంగా చేస్తున్నాము.
0: All the spiritual exercises we are doing only with the help of the mind.
1: Samasta sadhana kudunu manase deeniki oka adhipati ga untundani.
0: Mind is the master of all the exercises undertaken by us.
1: Ee sadhanaku manasu adhipati ga undinanta varaku kudunu veedu gamyani e matram kudunu artham chesukoledu cheraledu.
0: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
1: Donga enaatikainanu tanantaanu pattinchukuntada?
0: Can a thief మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్.
1: మనసు ఒక దొంగ వంటిది.
0: మైండ్ మే బి కంపేర్డ్ టు ఎ థీఫ్.
1: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యు టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీఫ్ కెన్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
1: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
1: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
0: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
1: ఆత్మ? మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ద మైండ్ దెన్ వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ ఆత్మ.
1: కనుక మనోనిగ్రహం కాదు మనం చేయవలసినటువంటిది.
0: Therefore, it is not controlling of mind.
1: Atma drishtini manamu abhivruddhi pachukunnappudu manasu sahajanga dooram avutundi.
0: We have to develop a vision.
1: Manasu adrishtam aipothundi.
0: A vision of atma, then mind disappears.
1: Kitti mahabhagyamunu ponde nimittamai aneka mandi upadeshamulu upadeshamulu ani aashistu untaru.
0: For getting this good fortune, many people go to preceptors for teaching. Upadesha
1: upadesham anaga emiti?
0: What do you mean by upadesha?
1: Om namah shivaya, ఓం నమో నారాయణాయ, ఇలాంటి ఒక పదమును మాత్రమే ఉచ్చరించినంత మాత్రం నా ఉపదేశం అవుతుందా?
0: బై మియర్లీ చాంటింగ్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఆర్ వి గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్?
1: ఉపదేశం అనగా స్వస్థానమునకు సమీపించటమే ఉపదేశము.
0: రియల్ మీనింగ్ ఆఫ్ ఉపదేశ ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్.
1: తన స్థానమునకు సమీపంగా చేర్చటమే ఉపదేశము.
0: Going closer and nearer to the place from where you have originated.
1: కేవలం నామముల చేత ఉచ్చరించినంత మాత్రమే ఆ సమీపానికి మనం చేరలేము.
0: By merely repeating the name, you are not going to reach the goal.
1: ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
0: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
1: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
0: All these names are created ones. They have been given. They are not naturally existing there itself.
1: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటి కాదు.
0: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
1: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
0: ద వన్ విచ్ హెస్ టేకన్ ఇస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
1: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
0: The one which has taken its birth in the very first instance is I. This is ego.
1: కనుక మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు గుర్తించుకున్నవాడు అవుతాడు.
0: If we can understand the real meaning of I, then we will have understood everything.
1: ప్రణవం కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు.
0: Even pranava has taken its origin only after I have taken its origin.
1: అన్ని సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్. దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ హీ దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
1: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
1: నేను బ్రహ్మ నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
0: You may come to the conclusion that I am Brahma.
1: అయితే అక్కడ కూడాను నేను బ్రహ్మ, అక్కడ కూడాను ఒక నేను ఉన్నది కదా.
0: ఈవెన్ దేర్ వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఇస్ ఐ అండ్ బ్రహ్మ.
1: నేనెవరో తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సహజంగా అర్థమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఐ దే దెన్ హూ యూ కెన్ అండర్స్టాండ్ హూ బ్రహ్మ.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థం గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
1: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
0: All these things are like sparks from the fire of
1: ijwalane daivamu.
0: This flame may be compared to God.
1: Adhijwala yokka kadamule ee jeevulu.
0: From this flame have emerged all these jeevis and as sparks of
1: agni ye gunamulu untunnamo aa jwalalu kudanu ade gunamulu untunnadi kadamulaku.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
1: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: There is another great vakya తత్వం.
1: ఏది నీవుగా ఉన్నావు?
0: What are you they?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
1: ఒక విత్తనం ఉన్నది.
0: దెర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హాస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను. తత్ త్వం అసి, ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: ఆల్ దీస్ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ branches and limbs of the tree declare that we are the same as the seed.
1: Vrikshamu, pushpamu, phalamu, kayalu, anni kudanu erpadalante edi aadharamu, ade oka beejamu.
0: What is the basis for these branches, these leaves, this tree and all the
1: beejamu beejamuga untunnanta varaku vrikshamuga maaradaniki veelu kaadu.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: Bijamu tana roopanni tyagam chesinappude adi oka mokkaga mari vrukshanga marutundadi.
0: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
1: Kanu sarva dukkhamulaku sana anathamulakudunu ee dehapranthiye moola karanamu.
0: For all this sorrow and all this suffering, it is the
1: ee dehapranthi anekuntide oka bijam yokka brahma.
0: It is the body consciousness which
1: dani ende sarvamu untunnadi.
0: And in this, this may be compared to a seed.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహ ప్రాంతంలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
1: దేహ ప్రాంతిని త్యాగం చేయాలి.
0: Give up the body consciousness.
1: జీవరుక్షంగా అభివృద్ధి కావాలి.
0: Develop yourself into the tree.
1: జ్ఞాన ఫలంగా రూపొందాలి.
0: And then we will not reach the
1: అప్పుడే ఆనందమనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
0: Then only we can get bliss.
1: కనుక మనము న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని కేవలం ధనం వల్ల కానీ లేక సంపద వల్ల కానీ ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కానీ కర్మల వల్ల కానీ ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
0: ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
1: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వాడు అజ్ఞానియే.
0: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
1: తనకు తాను పెట్టుకున్న పేర్లే కాని మరొకటి కాదు.
0: Whatever he thinks of himself is the name given to him by himself.
1: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
0: He is the wisest person who recognizes who he really is.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
0: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
1: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
0: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మాస్.
1: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
0: Therefore, we have to follow the sacred path of devotion.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There cannot be an easier path than the path of devotion and love.
1: అందరినీ ప్రేమించాలి.
0: Love everyone.
1: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అదియే.
0: That is the great strength.
1: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
0: Love can bring about
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: There is possibility of what
1: ఈనాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
0: All this diversity which you see in the world is only a manifestation of that unity.
1: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
0: The basis of all this diversity is the unity which is underlying
1: it. మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: If we can recognize that root unity, then there is no problem whatsoever which we will face.
1: కనుక ఈనాడు భారతీయులు ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
0: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most
1: ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
0: Without unity we cannot achieve anything.
1: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైనా కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
0: There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one another.
1: ఏ వ్యక్తి చూసినప్పటికీ నీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే మానవుని యొక్క ప్రధానమైన విలువ.
0: హూమ్ ఫోర్ ఎవర్ యూ సీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇట్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆనంద్.
1: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గ భేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
0: వీ హావ్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఎట్సెట్రా.
1: ఎవరిది ఏ కులము కాదు, మానవ కులం మానవ జాతి.
0: ఎవరి వన్ బిలాంగ్స్ టు ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫరెంట్ రిలీజియన్.
1: నేను బ్రాహ్మణుడు. నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
0: We call ourselves, I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya, based upon the physical body and attachment.
1: నేను ఎవరైనా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
0: Whomsoever you see, he is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
1: స్వార్థము, సప్రయోజనము, కులము, మతము.

0: అభివృద్ధి వల్ల కలిగినటువంటివే కదా. We call ourselves, I am a Brahmin, I am a Kshatriya, I am a Vaisya, based upon the physical body and attachment.
1: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతే కదా.
0: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body. There are women and men here.
1: మీరు నేను పురుషులను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
1: ఈ పురుషులను అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
0: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
1: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్
1: హ్యూమన్. దేహాలతో అంత కట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వి ఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ సో.
1: ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడా అతన్ని అరికట్టుతూ ఉన్నవి.
0: Only a person who is swayed by the physical bodies and
1: Bhagavantuni varaprasadamainatundi panchabhootamulaku ekulam untundadi.
0: What caste do you ascribe to the five elements given by God?
1: Neeku ekulamu, nippu ekulamu.
0: What caste do you call for water? Air.
1: Gaali ekulamu, gagana ekulamu.
0: And similarly to the fire and to other elements.
1: Ivi andariki samaname kada.
0: They are all common for everyone.
1: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
0: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
1: కనుక మన జీవితం అంతా కూడా దేహభ్రాంతిలోనే దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము.
0: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
1: సేవములు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్స్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీ బిలాంగ్ టు వన్ నేషన్.
1: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
0: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్, వీ షుడ్ అండర్టేక్
1: ఇట్. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
0: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
1: దీన్ని చక్కగా విచారించాలి.
0: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
1: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
0: లైఫ్ మే బి, బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
1: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
0: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ త్రో అవే దట్ లీఫ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తనలు అనేటువంటి యొక్క ఫల పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయమును నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభమయ్యాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్, గుడ్ వర్చ్యూస్, యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్ త్రో అవే దిస్ బాడీ యాజ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
1: అయితే విస్తర కలగలేదు కదా అని అసభ్యమైన పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఫర్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్, జస్ట్ బికాస్ లీఫ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్, కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
1: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్,
1: రుచికరమైనటువంటి పదార్థములే మనం ఆశిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్,
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
0: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
1: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
0: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ
1: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
0: సేక్రెడ్ క్వాలిటీస్, సేక్రెడ్ ఫీలింగ్స్,
1: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
0: వి హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: దాని ఇష్టమొచ్చిన పనులు మనం చేయరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
1: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్.
1: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్.
1: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
1: చూడలేని విషయములను మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
1: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్, సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కాని విచారణ చేసి కాని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
1: భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు.

0: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్. ఇది అనేక విధములుగైనటువంటి ఒక సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు. భారతీయ కల్చర్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
1: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
0: భారతీయ కల్చర్ వి కంపేర్ టు బటర్ విచ్ హాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
1: భారతదేశము మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఇది
0: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
1: ఇది అమృతం ముద్ద.
0: వి మస్ట్ ట్రీట్ దిస్ యాజ్
1: ఆనందపు ముద్ద.
0: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ
1: యొక్క వెన్న ముద్ద.
0: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్.
1: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము, ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్ కన్క్లూజన్.
1: ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
0: God has manifested himself in all these forms. He can
1: అది చేస్తాడా, అది చేస్తాడా, అట్ట ఉంటాడా, ఇట్ట ఉంటాడా అని విచారించి నిర్ణయించేటువంటి శక్తి ఎవరికి అధికారం లేదు.
0: You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing?
1: భగవంతుడు ఏమైనా చేయించు.
0: God can do anything.
1: కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు.
0: He may make you weep and cry. He may save you from the tears.
1: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
0: He can transform a yogi into an indulgent person.
1: Pichinu vattinchu, pichi pogottunu.
0: He can save you from madness and he can confirm
1: it. Vattinchu, rakshinchu, atamanchu.
0: He can create, he can protect, he can destroy.
1: తనకు తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు.
0: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్ అండ్
1: దైవం ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ప్లేస్.
1: హిరణ్యకశిపుడున్నాడు.
0: There is Hiranyakasipu.
1: Prahlada unnadu.
0: There is Prahlada.
1: Prahlada ni rakshinchadu. Hiranyakasipu ni shikshinchadu.
0: Hiranyakasipu was punished. Prahlada was saved.
1: Atani prarabdhamu, atani yokka sanchitamu, atani yokka aagamini puraskarinchukoni aa kaalamunaku aa shapamunaku aa paristhitulaku anusarinchinattuga bhagavantude anni vidhala natin chestadu.
0: God undertakes to do things based upon the previous actions and the fruit thereof and various
1: visham vishtarupam.
0: World is the very form of Vishnu.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
0: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ నాట్
1: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
0: God has nothing like selfishness.
1: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
0: God who doesn't
1: have పవిత్రమే.
0: Whatever activity is done by God, it is sacred.
1: అది ధర్మమే.
0: ఇట్ ఈస్ రైట్నెస్. ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
0: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ థింగ్.
1: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి కడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
0: ఈవెన్ ది గ్రేట్ మహర్షిస్ హూ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ ది అదర్ స్క్రిప్చర్స్ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్.
1: ఇది అని చెప్పంగా కలరు కానీ సత్యమిది అని చెప్పంగానే ఎవరి తరము.
0: It is possible for anyone to say that this is not God. But who can say that such and such a thing is God alone?
1: Jagatikanta yukunnu patradhari sutradhari tani.
0: The director and the actor and the wire puller, everything is God.
1: Meeru kunnu kudunu atanaku patradhari ga natan chestunnadu.
0: Even in your forum, he has been playing the role of a
1: anedi tani, anipinchukunedi tani.
0: He is the one who comments and who is commented upon.
1: తానే తిట్టించుకునేది తానే.
0: హీ క్రిటిసైజెస్ అండ్ హీ ఇస్ క్రిటిసైజ్డ్.
1: ఏడ్చేది తానే, ఏడిపించేది తానే.
0: హీ క్రైస్ అండ్ హీ మేక్స్ అదర్స్ క్రై.
1: ఇలాంటి భగవంతునికి ఏది నిర్ణయం అని నిర్ణయించడానికి వీలవుతుంది?
0: గాడ్ ఈజ్ లైక్ దాట్, హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈజ్.
1: ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది అది.
0: బట్ ఇట్ ఈస్ ద లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
1: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
1: సముద్రమునకే విశాలమైన అనంతమైన అగాధమైనటువంటి లోతు ఎత్తు పొడవు ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ విచ్ హెస్ గాట్
1: ఇమ్మెజరబుల్ ఒక టమ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
0: హౌ కెన్ ఎ టమ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్ హ్యావ్ ది సేమ్ వాల్యూ?
1: ఉండవచ్చును కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
0: The water may have the taste of the water of the sea,
1: అదే రీతిగా
0: but it cannot be ocean.
1: జీవులుగా ఉండినటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
0: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
1: లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్ష్మణుడు లక్ష్మి సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ సీత అండ్ అదర్స్ దే బిగాన్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
1: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
0: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
1: Inni lakshana mandi, inni vela mandi, inni vidhamainatu janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni vela mandi raavadaniki avakasam ledu kada.
0: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able, how
1: ee naadu inni vela mandi ikkada cheraru evarikaina oka invitation andinchama
0: today
1: brahmani jobulu emaina raasama leka ee paper lo emaina kada prakatana chesama
0: today so many thousands have gathered here. Is there any invitation sent? Is there any declaration in the newspaper?
1: Prema yokka aakarshane deeniki moola kaaranam.
0: The basis for people coming here is the power of love.
1: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు

0: this Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
1: Raka raka mainadi Rama mitai sakala roga nivarana voyi.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins. Vaka kasainanu kachule doyi anandamuga miru andukondoyi Rama namamanu mitai idigo kandi bhaktulara.
0: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: Deeniki ye matramo naya paisa kharchu ledu.
0: There is no expenditure of even a pie for
1: aithe meeku vachi poye charges matram kharchu.
2: Kharchu kuda nu oka pavitramainti oka kharche. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
3: Kanuka ee puttapatti yatra anekunte kharchu kuda nu adoka kharchu kaadu adoka praaptiye.
2: Whatever expenditure you incur in the pilgrimage,
3: kharchuleka ee prapti meeku labhyam kaadu.
2: Without that expenditure you cannot get this property.
3: Oka shapukaina mana velli oka handkerchief nu konukovalante vaani mukhana pai 5 rupayalu kottesthe vaadu mana mukhana oka kerchief kottestadu.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
3: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
3: అదే రీతిగా మీకు ఏ కించిత్తైనా కూడా మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భావం అనేటువంటిది మీకు లభ్యం అవుతుంది.
2: సిమిలర్లీ ఓన్లీ వెన్ యూ కెన్ మేక్ ఎ లిటిల్ సాక్రిఫైస్ అండ్ కమ్ హియర్ యూ కెన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్
3: భగవత్ ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ.
2: గాడ్స్ లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ గివ్స్ అండ్ రిసీవ్స్.
3: భగవంతుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి తలచినా అంతకును పెదల నిమిత్తమే కానీ తల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్ కోసినందుకు
3: స్వార్థం అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
3: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
3: డిఫరెన్స్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
3: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
3: world. Enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
3: Ane vidhamga vaari karmanusaranga vaari praaptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
3: Kanuka ee naadu manu sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore you develop good thoughts.
3: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
3: Karma valane sadhana.
2: Action leads to sadhana.
3: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
3: Seelamu valane prapti.
2: Character leads to
3: adi adrishtamu.
2: And that is
3: mana adrishtamulanta kudanu sankalpam pai aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
3: Yes, sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
3: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
3: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
3: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రం భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్, you'll be deceiving God.
3: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
3: గుణధనమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
3: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
3: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
3: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతమైనను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై ఆర్ ఐ సఫరింగ్ సో మచ్.
3: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: ఏ పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్. నేను
3: శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్.
3: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
3: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమే.
2: ఏ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
3: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ, ಆ ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ.
1: ವೆದರ್ ಯು ರೀಡ್ ಸ್ಕ್ರಿಪ್ಚರ್, ಯು ಡೂ ವರ್ಷಿಪ್, ಯು ಗೋ ಟು ಫಾರೆಸ್ಟ್, ಯು ಡೂ ತಪಸ್, ಈಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಟ್ರಾನ್ಸೆಂಡ್ ಅಂಡ್ ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ಸ್ ಆಫ್ ಆಕ್ಷನ್?
0: ಈ ಕರ್ಮ ದಾಟ ವಶಂ,
1: ಬಟ್ ಇಟ್ ಈಸ್ ಪಾಸಿಬಲ್ ಟು ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ ದೇರ್ ಆಫ್ ಅಂಡ್ ಟ್ರಾನ್ಸೆಂಡ್.
0: ದೈವಾನುಗ್ರಹಾನ್ನಿ ಸಾಧಿಸ್ತೇ ಕೊಂಡಲಂತ ಪಿಂಡಿಗಾ ಮಾರಿಪೋತಾಯಿ.
1: ಬಟ್ ಇಫ್ ಯು ಕ್ಯಾನ್ ಅರ್ನ್ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಗಾಡ್, ಯು ಕ್ಯಾನ್ ಡೆಸ್ಟ್ರಾಯ್ ದ ಮೌಂಟನ್ಸ್ ಆಫ್ ಸಿನ್.
0: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుంది.
1: సచ్ గ్రేస్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ బై డివినిటీ, బై గాడ్.
0: అణు మాత్రమైన అగ్ని పర్వతంలో ఎంత పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
1: జస్ట్ యాజ్ అ స్పార్క్ కెన్ డిస్ట్రాయ్ మౌంటైన్స్ ఆఫ్ కాటన్,
0: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ యు గెట్ ద స్పార్క్?
0: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ గెట్ ఇట్.
0: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సచ్ లవ్.
0: ప్రేమతోనే సేవలు చేయాలి.
1: సర్వ్ విత్ లవ్.
0: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్, డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
1: వితౌట్ ది మైండ్ ఇన్ టైట్ టు నేమ్ ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
0: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనస్సుకు.
1: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనము ఇతర చింతనకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆత్మ.
0: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
1: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హావ్ టు జస్ట్ ప్రాక్టీస్, రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
0: పరులను విమర్శించడం మానుకోండి.
1: Stop criticizing others.
0: Paradushan is the maha papam ainatundi.
1: Criticism of others is a very great sin.
0: Parulanu dushinchadame maha papam anaga paramatmanu dushinchadamu marinta papam.
1: If criticizing others itself is a sin, criticizing God
0: sarva itariyanta kettana kani itadu yokka doshamunu kani manam e maatram kodanu vicharincharadu.
1: Don't find fault with others. Don't
0: andarni premato manam swagatham cheyali.
1: Welcome everyone with love.
0: Karmanalo manam praveshinchali.
1: Enter into action
0: anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
1: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: నేను చెప్పాను పురమే,
1: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్.
0: గ్రామ సేవ అన్న రామ సేవ యసుమా.
1: సర్వింగ్ ది విలేజెస్
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: అండ్ ది రూల్ ఆఫ్ రామ మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: ఆఫర్ సర్వీస్, యాక్సెప్ట్ లవ్ ఫ్రమ్ మీ.
0: ఈ సేవను ఎందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
1: యూ హావ్ టు టేక్ ఎ వౌ ఆఫ్ సర్వీస్.
0: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
1: సర్వీస్ సొసైటీ మస్ట్ బి కన్సిడర్డ్ ఎ సర్వీస్ ఆఫ్ గాడ్.
0: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి ఎందు ఉంచుకోవాలి.
1: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్,
0: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
0: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
1: లెట్ గవర్నమెంట్ డూ వాట్
0: ఇట్ వాంట్స్. మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి, కానీ ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
1: The activity undertaken by us is for our own sake.
0: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
1: Let us do according to our capacity.
0: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
1: We need not do beyond our own capacity.
0: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: It is enough to have a spoonful of cow's sacred water, milk or
0: that. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణం లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
1: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity and not criticizing others.
0: పిల్లలు ఎందుకు కాని, పెద్దలు ఎందుకు కాని, ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడి, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
1: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
0: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
1: Tell him that, oh madcap, I have not beaten you, I have beaten only bad qualities in you.
0: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు.
1: If
0: వారి దూషణ మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణ అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
1: If you go on hearing to such criticism, they get encouraged and go on criticizing.
0: మానవుడు
1: You are a man.
0: Sunvantavi se amritasya putrahani. Amritaputrudu ga neevu puttavu.
1: You are the child of
0: immortality. You are
1: not an animal.
0: You are rakshasi kaadu.
1: You are not a demon.
0: Danavudu kaadu.
1: You are not a
0: manavudu.
1: You are man.
0: Manavudai putti manavulu tiraskarinchadamu manavulu dooshinchadamu idi maha patakamu. Ee manavatvaniki sarainatuvanti yokka sahajamukaina gunam kaadu ani vaadiki buddhi cheppali.
1: You tell him properly to remember that you are man. And you have to respect man. I should not criticize man. It is not your name.
0: Neevu itarulu enta dooshinchinavo antaka padintaru neevu dooshimpabadtavu munmundu adi jagratalo pettukovali.
1: The reason for this is you will be suffering tenfold by such criticism of others. If you criticize anyone,
0: itarulu chettanu neevu enta korutu potavo antaka veyintalu chetta neeke jarugutu vastundi adi kudalu jagrata.
1: If you desire bad and bad for anyone, tenfold you will be suffering in future.
0: Kanuka evvarini manamu విమర్శించరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: ఎవరిని మనం దూషించరాదు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
1: ఇఫ్ యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
0: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
1: Remember God, enter into society, chant his name and undertake service activity and sanctify your life.
0: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
1: ఈచ్ వన్ ఇస్ గాడ్.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్.
0: నీవు నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్ ఫర్ యువర్.
0: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవుడిని భ్రమిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: It is the deluded mind which is coming in the way
0: Brahmana
1: of vision of Brahma.
0: Brahma samipude avutadu.
1: Free yourself from the delusion. You get a vision of Brahma.
0: Kanuka bhajanalato bhagavantuni yokka namasmaranam chestu kaalanni sarthakam gaavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
1: Don't waste even a moment thinking of useless things. Chant the name of the Lord every moment.
0: Ramachintana chesinatundi koti enta hanumantudiga maaripoyadu.
1: An ordinary monkey by chanting the name of Rama became Hanuman.
0: Aa chanchalatvam galinatundi koti enta shanta swaroopudainadu.
1: Such a unsteady wavering monkey.
0: Andukosame Sita kuda Sitakudanu Hanumantudini varninchindi. Shantudu gunavantudu balavantudu Hanumantudu anindi.
1: That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును అండ్ అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసేకో రామ.

0: బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచం, world.
0: అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: This world, ప్రపంచం, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvanti.
1: Not merely five elements, but also five life breaths.
0: Panchabhutamulu anaga shabda sparsha roopa rasa gandhalu.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: Panchabhutamulu anaga jalamu vayu veedi ee yokka parichiti lopala పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, జ్ఞానము, ఉదానము, సమానము.
1: The five are ప్రాణ, అపాన, ఉదాన, సమాన, జ్ఞాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీవన్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What is the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvanchati.
1: Brahma represents the life of the five elements, the five life breaths, the five essential sheets, and the five life principles.
0: Pancha pranamudu.
1: The five life principles.
0: Pana, apana, vana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, praktistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamudu, శాశ్వతమైనవి కాదు.
1: The name and form are not permanent.
0: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
1: That which is the foundation is the totality of Brahman.
0: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలె దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhava swarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulanu kudanu kudi unnavi.
1: Here also we find the three essential components anda pinda brahmanda.
0: Anda managa kevalamu padarthamato kalato kudinatvanti oka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pinda managa gabhamanandu janminchi ta janmamunu sarthakam gavinchukune nimittam.
1: Pinda represents having been born, one should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayyetvantivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: Ee premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచం యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యు డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులతో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ go by the lower feeling and lower levels of comprehension.
0: ప్రాణతత్వము,
1: the life principle.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: What for is the life gifted?
0: కేవలము ప్రాణం మనిషి రూపం.
1: This life is in a human form.
0: మనిషి రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: కాదు కాదు.
1: It shouldn't be so.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: God has created the entire universe.
0: భార్యను భార్యగా పుత్రుని పుత్రుడిగా బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: One has to treat the wife as wife only.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: She is also the divine.
0: పిల్లలు పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: Enemies, they fought with God also in a different way.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: In spite of the conflict and the war, they merged in him.
0: మిత్రులు
1: friends.
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: He considered his friends as near and dear and they merged in him.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాదపాదం తత్సర్వత శిరోముఖం తర్వత స్థుతిమధ్యోకి తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈజ్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినటానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupam.
1: God is the very form of the sound.
0: Shabdame lenatundi sthanam ekkadanu kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana minnikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lenatundi pravancham ekkadanu kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaantiye prakasham.
1: That very light is the effulgence of the divine.
0: ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: And the radiance itself is the vision of God.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: So never think that God does not know anything.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: You may not see with the physical naked eye. You think that God non-exists.
0: మీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: అది
1: what is its origin?
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: It is all God's will.
0: శృతి తప్పినా శృతి హెచ్చినా శృతి తగ్గినా అనేక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: Creator and the creation, the former one.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: They are intimately related.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: This is called ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతు స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: Sarvam Kalvidam Brahma.
1: Everything is divine.
0: Sarvamu Bhagavatam Yukka Akarame.
1: Everything represents the form of God.
0: Atti Paripurna Akaramnu Gurtinchukoleka ee alpamaina swalpamaina akaramnu gurtinchi Ramudu Krishnudu Vishnuvu ani peru pettukoni poojistunnam.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti anetundi dinto kalustuntadu.
1: And the whole thing is processed to Sanskriti so that it would take a specific form.
0: Anni karche telige mattiye.
1: Finally, ultimately, it's all clay only.
0: Kaluga ee matti yokka tattvamu inni roopamulu dharistunnadi.
1: It is the same clay which is molded in different forms.
0: Shringaramulu veru, bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vanneru veru, paalu okkate.
1: The color of the cows may vary, but the milk is one.
0: Jeeva jantulu veru, jeevundu okkade.
1: And there are several beings and animals, but the being is one.
0: Kanuka manam ekatvanni gurtinchukoleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Pedalara bhagavantuni yokka swarupamu ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: Nobody can extol, narrate in full the form of God.
0: సర్వత పాదపాదం.
1: He is present everywhere.
0: సర్వత స్తుతిమల్లోకే.
1: And he is present all over.
0: సర్వత స్తుతిమల్లోకే సర్వత పాదపాదం.
1: And as his ears and eyes are spread all over, he is present all over this universe.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నిరూపించలేదు.
1: So no one can estimate and declare in a particular way the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapancham anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamulo unnatundi oka parikalamulu anni kudanu prema swaroopamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచంగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, నేచురలీ హుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ, హోలిస్టిక్.
0: భగవంతుడు పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: You cannot think of God, catch hold of him, limited to birth and death.
0: దుఃఖ ఆనందమునకు భరించేటువంటి వాడు కాదు.
1: You cannot visualize him in the duality of
0: భగవంతుడు. ఏదీ లేదు.
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is think of God as totality, holistic.
0: భగవంతుడు కూడా పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: God also confers the total love.
0: కనుక భగవంతుడు

0: దుఃఖమే వచ్చినా అది దుఃఖంగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటేనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటేనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపమి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents the divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పనే.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: గాడ్ యువర్ వన్.
0: ఏకం సత్వ ప్రభావదంతి.
1: యు ఆర్ వన్ విల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: Draupadi badapadi taru yelustu untadi.
1: Draupadi went on crying because of humiliation.
0: Kani Duryodhana Dushyasanadulu chatruluga bhavinchi Draupadini baada pettuntaru.
1: Duryodhana Dushyasana they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు.
1: భీమ హు హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్
0: వీటిని భరించలేరా.
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: జస్ట్ విత్ వన్ షాట్ ఐ కెన్ కిల్ దెమ్ ఆల్.
0: కనుక మీరందరూ కూడా ఈ విధమైనటువంటి బలహీనతతో ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సక్కంబ్డ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని చంపలేరా.
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్డ్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. That everything is his will. That everything is his manifestation.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: They are all for my ultimate good only.
0: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: We should not observe differences that some are good.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: It is difficult to bear.
0: ఆ కష్టమును భరించుకునే నిమిత్తమై మనం పూజలు వ్రతములు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all
0: through. కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతునికి ఏమాత్రం కూడా దుఃఖము విచారము కష్టము జాలి దయ అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ డ్యుయాలిటీస్ లైక్ కంపాషన్ ఆర్ కైండ్నెస్ ఆర్ యాంగర్ ఆర్ వాట్ ఎవర్ యూ సే.
0: నువ్వు ఏది చేసినా కూడా తథాస్తు.

0: అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: వాట్ ఎవర్ యూ డూ, గాడ్ గోస్ ఆన్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్, యూల్ నెవర్ బీ గ్రీఫ్ స్ట్రికెన్.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ మనకు జరగదు.
1: యూ కెనాట్ గెట్ హ్యాపీనెస్ వితౌట్ ఫేసింగ్ డిఫికల్టీస్ అండ్ ఆర్ బౌండ్ టు హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇన్ నారో వే ఆఫ్ యువర్ చాయిస్.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాశ్వతం చేసుకోవాలి.
1: యూ మే సీ ఎనీ ఫర్మ్, ఎనీ ఫార్మ్, ఎనీ పర్సన్, కన్సిడర్ హిమ్ యాజ్ డివైన్.
0: నీ ద్వేషం నుంచి చూసినప్పటికీ మీరు నావాడే, నావాడే, నావాడే అనుకోవాలి.
1: కన్సిడర్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఓన్ పీపుల్ సో నియర్ టు యూ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించినా కూడాను అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think is good or bad?
0: భగవంతుని సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: ద హోల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ హైలీ సేక్రెడ్.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: ది ఫీలింగ్ దట్ హీస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఈజ్ ఆల్సో ఎ డెల్యూషన్.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what you
0: manava annanu.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kaadu,
1: denial no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava manava anaga mayanu kaadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుడి యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious nature.
0: Preman chuptuntadu.
1: And you find all his heroism.
0: Anandam chuptuntadu.
1: And you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is, ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatundi bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatundi uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatundi deeniki భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించినది?
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraj kudanu adhe vidhamga bhavisthu vachadu.
1: Chagaraj also had similar feeling.
0: Nee mahimanu pogadane avareki taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the vyasa, the highest composer, or munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: కురూపి అయిన కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ of that of Kubja is set right.
0: Draupadi vachi, oh Krishna, annavattu tanni rachinchadu.
1: And Draupadi shouted, cried, Krishna responded.
0: Atuvanti divyavattu bhavamulu manave kani cheddavi kani manave kani veru kadu.
1: Therefore the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
1: దేర్ఫోర్ కరెక్ట్ యువర్ థాట్స్.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుడము దూరం చేయి.
1: వెన్ వన్ దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ యూ, డిస్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చెహ్, ఇది నా యొక్క మానవత్వం అవమానం అనేటువంటిది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ హేట్రెడ్, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ బై ఎనీబడీ, అండర్స్టాండ్
0: మోహించేటువంటి భగవంతుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: పుత్రుని చూసినప్పుడు నువ్వు ప్రేమించవచ్చు.
1: యూ కెన్ లవ్ ఆల్.
0: ఆ పుత్రుడు కూడా నువ్వు నా యొక్క స్వరూపమే.
1: అండ్ ద వెరీ సన్ ఈజ్ యువర్ ఓన్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని రూపములు కూడా నువ్వు నావే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: ద వన్ దట్ లవ్స్, ద వన్ దట్ క్రిటిసైజెస్, ద వన్ దట్ అక్యూజెస్, ద వన్ దట్ ప్రైజెస్, దే ఆర్ ఆల్ వన్.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ క్వాలిటీస్.
0: ఒక తూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ మే బి యాంగ్రీ, లేటర్ యూ మే లవ్.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇది అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిటల్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా నువ్వు పంచభూతములే, కానీ మరొకటి ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వర్ యొక్క స్వరూపము.
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకనే నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం, ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kuruchalayanu Chaligali Churukuheche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూచ్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Anni pandugula kante సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
1: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానము ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: ద సంక్రాంతి ఫెస్టివల్ సింబలైజెస్ The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి.
2: సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహాన్ని అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికంటిస్తుంది.
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది.
2: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మ ముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
2: priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting.
1: Dirini Adityavarnam Tamasah Parastat annaru.
2: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu Brahmanulu Lechi Vedamanu Abhyasistu Vedapadana Gavistu Hrudayanni Vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku pantala pandinchi aneka vidhamuluga kaduplaku ye matram kudunu taggakunda ullasa parustu utsahamunto urruta logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhya vidikana attavarintike egumo kotta pendukoduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu odina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaaravamunna manan salpudulu idi mama kuda. అనగా ఈ పండుగకు కొత్త పెళ్లి కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధముగా ఉల్లాసపరుస్తూ ఉంటారు.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: ఇంతే కాదు గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
2: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
1: ఒకది రాములు గాను మరొక దానిని సీత గాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ ఆన్ అకేషన్ that one is named as Rama, the other is designated Sita, and the wedding is arranged.
1: Itti ullasa parastu unnatvanti yokka pillalu modalukoni raitulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekucheetvantidi ee yokka sankranti panduga.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు.
2: ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ సిస్టర్ లా గోస్ ఆన్ జోకింగ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కన్వర్సేషన్.
1: వదిన నీతోడ మాటకి వరుసలాడు.
2: ది సిస్టర్ లా ఆల్సో కన్వర్సెస్ విత్ ఆల్ లవ్.
1: ఊరి వాళ్ళు నిన్ను అతి గారాభమున మనన సల్పతులు ఇది మామ కూడా.
2: ద నైబర్హుడ్ వుడ్ ఆల్ కమ్ అండ్ విజిట్ యూ బీయింగ్ ద న్యూ బార్న్ ద న్యూ సన్ ఇన్ లా టు ద ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్ యూ విత్ ద స్వీట్ కన్వర్సేషన్.
1: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
2: దిస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
2: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
1: పశువుల మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, Pasipachimurgadan Madagori, Manavada Varakukudanu, E Sankranti, Utsahani, Anandani, and this change went to thee.
2: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదు అని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్తూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్ సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: దిస్ ఇస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
1: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: పీపుల్ ఆల్సో గెట్ ది షుగర్ కేన్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ స్వీట్నెస్ ఎవ్రీవేర్.
1: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఏడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేర్చేటువంటి పండుగ కాదు.
2: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనములందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make our hearts so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదేవతాన్ని పూజిస్తూ రాగమును పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: Kani ee naati prajal lopala ee utsaham chaala challabadipoyindi.
2: Today among people that enthusiasm is lacking.
1: Okariki okaru deshaal chetanu eeshal chetanu ee aanandamunu mundinchi aanandamunu dooram chesi ee kalahamunu penchukuntunnaru.
2: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: This Sankranti is such an important festival, nectarine.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
2: Also find the ice melting and flowing incessantly in the form of the sweet water.
1: సెలయేరు చిరికొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నా బ్రతలమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను విశృతిని పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసింది పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
2: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటుంటారు.
2: This is the time when all devotees of Ishvara would be worshipping Ganapati and Subramanya and start playing.
1: తలల నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: they take their head bath and drive a hair.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డంబైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
2: And is the complexion that's so blue and so beautiful?
1: Moodi kurukela chandra makkanda kalatoda.
2: With all the shining that is the moonlight.
1: Bedadaru gumpedu jalalatoda.
2: With the four locks so close.
1: Jalallo pravahinchu chedayeti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga Eeshwarini yokka tattvamunu varnimpa chestukuntu వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిది ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: This is the auspicious occasion when children aged 5 would start their learning alphabets.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభిస్తుంటారు.
2: Along with the learning process they also learn chanting of the Veda.
1: మొట్టమొదటి చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ
2: and it's all the brilliant radiance of that of the moon.
1: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
2: The Veda is extolled.
1: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
2: Of all Rigveda is most important.
1: ఈ రుద్వేగము లోపల మంత్రస్వయం
2: there was a mantra
1: భగవంతుని యొక్క ఆనంద భాషమును
2: and it's also the teachings of God
1: ananda swarupamulu
2: and the blissful form of God
1: nimpi
2: they're full of these
1: prajalaku chaala aakarshaneeyamainatunte oka aadhyatmika chittanni kuda nu kalimpa chestundi
2: and also an occasion to share these spiritual teachings of God with all his splendor and beauty as to make them spiritual
1: gangareddulu kuda nu oka ramulu ani peru petti pilustuntaru.
2: Even the bull also given a name of Rama and Kaul.
1: Kani mana Bharatadesham nandu idantha murattalam ani bhavistuntaru.
2: But people do not consider in such a way.
1: Kaadu kaadu idi antarbhavamulo yokka madhuryamainatundi yokka bhavamaru.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: సీతా గౌరి లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడా ఎంతో తమ పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
2: But even this day we find the birds and beasts joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience the joy.
1: పెరిగిపోవటం చేత ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత
2: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్
1: ఇదంత అమానుష్యంగా భావించుకుని
2: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్
1: ఇది కేవలము మనుషులు పశువులే ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక
2: they don't get away from their association
1: kalamunu ee karakutyamuni reetiga ento aanandanni anubhavistunnayi
2: they just enjoy the time in a blissful way
1: kaani ee naati manavudu
2: man today
1: kevalamu aadhunika vidyalu nerchi
2: having acquired the modern knowledge
1: tama yokka dressulu kuda nu maarchukoni
2: change their dresses
1: pashuvulone pravartistunnaru
2: behave like animals
1: idi aa sankranti yokka prabhavamu
2: Is this the effect of Sankranti?
1: Kaadu kaadu.
2: No.
1: Itti prabhavamu entano enaatina kaalam nunchinu jarugutu vastundali.
2: In fact, the impact, influence of Sankranti has been age old.
1: Ee naadu manushulu pasulu maadiri maarutunnaru, pasulanta manushulu maadiri maarutunnayi.
2: In the modern times, we find the man behaving like animal, and animal behaves like man.
1: Neeti nijayatanu kolipoyi,
2: Honesty and integrity are gone.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: And man is behaving much worse than animal.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
2: Animals have different reason and season and they are blissful and happy.
1: కానీ ఈనాడు మానవులకు ఏ నీతి కూడాను లేదు.
2: But man has no conduct at all.
1: ఏ నిజాయితీ కూడాను లేదు.
2: There is no integrity.
1: మనుషులంతా పశువుల వలె మారుతున్నారు.
2: అండ్ మెన్ ఆర్ బిహేవింగ్ లైక్
1: ఏ మూలకు వెళ్ళినా ఏ దారికి వెళ్ళినా ఏ గుర్తుకు వెళ్ళినా ఏ గుంపకు వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ధనము ధనము ధనము ధనము
2: యూ విజిట్ ఎనీ రెసిడెంట్ ఎనీ హోమ్ ఎనీ స్ట్రీట్ ఎనీ ప్లేస్ వేర్ మనీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ డిస్కషన్ అండ్ అట్రాక్షన్
1: ధనం నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
2: ఫర్ మనీ మ్యాన్ ఈజ్ స్ట్రగ్లింగ్ హార్డ్
1: మానవుని గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
2: మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ.
1: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
2: బట్ అనిమల్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
2: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
2: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
2: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినేకూడదు, ఇంకా కావాలి, ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
2: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
2: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కరికి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
2: When the dog is sick, even if you feed, it refuses to take.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
2: Even dog is fully aware of the sickness.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
2: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
1: పస్తును పండిస్తాయి.
2: ఇట్ విల్ ఫాస్ట్.
1: మనుషులు చూస్తామా అంటే,
2: వేరస్ మ్యాన్
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
2: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
2: అండ్ హీ టేక్స్ రెస్ట్.
1: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
2: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
2: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
1: ఈ పత్యాన్ని కూడా పాటించటం లేదు.
2: He doesn't observe any diet.
1: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
2: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
2: You watch your pet dogs.
1: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
2: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
2: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
2: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
2: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
2: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
2: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
2: But we are proud of our accomplishments with high degrees.
1: ఏమి పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all the degrees?
1: బీఏ పెంచుకుంటున్నారు.
2: You have the degree BA.
1: దానికి D చేరుస్తున్నారు.
2: And you add the letter D.
1: Bad.
2: BAD bad.
1: ఈ విధంగా బ్యాడ్కు ఇదే గుర్తు.
2: And this is the sign of all that is
1: dirty. Deyaga dirty gunamulanta penchukuntunnaru.
2: Therefore we have got all dirty qualities.
1: Kanuka avi kada manushulaku raavastundi.
2: It is not the human quality.
1: Sunnitamainatvanti
2: the soft
1: sadgunamulu
2: the virtues
1: sadacharamulu satpravartanulu satchintanulu manavulu abhivruddhi kavali.
2: But man should foster and develop good behavior, good thoughts, good sentiments and good conduct.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
2: When his health is not good, he should not partake any food.
1: కానీ తనకు స్వీటే కావాలి.
2: But he desires to
1: eat. ఈ స్వీట్
2: what is the sweet?
1: ధనమే స్వీట్.
2: The wealth, money gives him all the sweetness.
1: ఈ మనీ రావటం చేత మనీ కమ్స్ అండ్ గోస్. Morality comes and grows.
2: Money comes and goes. Morality comes and grows.
1: ఈ మొరాలిటీ ని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
2: బట్ టుడే ది మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
1: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
2: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
2: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఎనిమల్.
1: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
2: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
1: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
2: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we'll develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
1: Kanuka మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
2: Therefore human behavior needs to be changed.
1: నడతలు వారికి మారాలి.
2: And the conduct should change.
1: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
2: The festivals are meant to remind man the need to transform.
1: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
2: But we are behaving just against the expected standards.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
2: The human behavior needs transformation.
1: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
2: There is no unity in a family to begin with.
1: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ.
2: In ancient days there was joint families. The in-laws and the parents all stay together.
1: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగిన ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
2: Though there was some small little difference of opinion, they would like, they decided, resolved them.
1: అత్తామామల యొక్క వాదనలు శిరసావహించేటువంటి వారు.
2: People obey the command of the in-laws.
1: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
2: When they asked them to cool down, to calm down, they strictly followed.
1: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
2: There was no infights in the family circles.
1: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
2: Today when there are two in a family,
1: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
2: When you get your son married, the daughter-in-law also would come home.
1: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవకండిగా పెరుగుతుంది.
2: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
1: ఈ divide కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
2: Because of this divisive temperament, there's more of fighting.
1: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
2: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
1: కలియుగము లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
2: And this Kali age is full of kalmasha, pollution.
1: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
2: No one is talking softly and sweetly.
1: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
2: People speak harshly.
1: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు నాయన ఎప్పుడొచ్చారు ఏం భోంచేశారు రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
2: Earlier days when anyone comes, they used to question, put some question full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
1: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
2: Today even on the festival days, no one visits anybody.
1: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
2: If any friend is to visit you, they close their doors.
1: ఇంతేకాకుండా ఏమండి భోంచేసిన వచ్చారు కదా సరే సంతోషం కూర్చోండి.
2: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
1: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
2: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
1: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
2: How do you expect the hearts to be transformed in these days?
1: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
2: Even children also have all perverted ideas and notions because of their parents.
1: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
2: This is all because of the education.
1: ఈ చదువులు ఈ చదువులు పిచ్చి చదువులు.
2: What is this madness?
1: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతం వస్తున్నాయని అనుకుంటారు.
2: You think that you'll have very high pay packet because of your education.
1: 5 సంవత్సరాలు పిల్లవాడు అయినప్పటికి 5 సంవత్సరాలు ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
2: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
1: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
2: The children are away from the love of their parents.
1: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
2: And the children are brought up by ayas, servant maids.
1: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
2: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
1: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
2: Therefore child is cut off from the love of the mother.
1: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
2: Therefore the child should grow.
1: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
2: And the child should listen to the teachings of the mother.
1: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎంత ఉద్ధారం అవుతారు.
2: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
1: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
2: The modern education does not help us to grow human values.
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యవచ్చు పేరుగాచిన పెద్దవారులైనా.
2: You may be great people with high degrees like BA and MA.
1: సంపదలన్నీ సద్దానపరులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా.
2: You may be meritorious people, rich people and affluent and indulge in activities
1: of charity. పరిపూర్ణ బలులకు వారైనా
2: యూ మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్
1: సతధర్మ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా
2: యూ మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్
1: విద్యావంతులు
2: And in fact, you cannot call them educated by any standard.
1: ఏమిటి ఎడ్యుకేషన్?
2: What is this education?
1: అంటే ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
2: The education is leading to agitation today.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
2: What is there in depth?
1: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ
2: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్
1: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
2: But there's no transformation in the heart.
1: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
2: In fact, that virtue.
1: హృదయ విశారదను గావించుకోవాలి.
2: There should be expansion of love.
1: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
2: With high education today we are narrow minded.
1: ఎందుకంటే తాను గొప్ప చదువుని.
2: Because he thinks that he is highly educated.
1: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది.
2: This is a result of high education.
1: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
2: Since ancient times the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values.
1: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏం కనిపించడం లేదు.
2: Today there is no honesty at all.
1: Honesty పోని అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా లేదు.
2: There is no honesty, no happiness, not even a trace.
1: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
2: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
1: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
2: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
1: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రిలో వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
2: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
1: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
2: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
1: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
2: In fact, we subject parents to all kinds of cruel treatment.
1: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
2: This is not at all good by in any way.
1: మహా పాపకరమైనటువంటిది.
2: It is the worst of the sins.
1: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
2: You should take care of your parents.
1: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
2: You should spend time in their company.
1: వాళ్ళ వయసునంతా వచ్చే కొద్దీ వాళ్ళు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
2: As their age, as they advance in their age, they need your services.
1: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
2: You should not claim for your property and demand your own share from your parents.
1: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు గాని ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
2: యూఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
1: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
2: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
1: అదే సుప్రీం గుడ్
2: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
1: అట్టి సుప్రీం పేజీ ని మనం పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
1: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
2: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
1: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
2: యూ ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
1: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
2: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
1: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
2: హీ ఇస్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
1: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
2: హీ ఇస్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
1: ఈనాడు అది లేదు.
2: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అన్ని పోతున్నాయి.
2: All things are
1: తన సొంత కుటుంబనే తాను పాడు చేసుకుంటున్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
2: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
1: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
2: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
2: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
1: ఇండియాలో సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నిర్మించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
2: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్.
1: తన సొంత కుటుంబనే తాను పాడు చేసుకుంటున్నాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
1: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
2: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్

0: ఇండియా లోపల సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నేర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
1: And they bring their children, educate them here in India, so that they develop all the kinds of values.
0: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించటం లేదు.
1: These children love India, not America.
0: సర్వ సదుపాయములు ఉన్నాయి.
1: They have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించటం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: దే లవ్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: బికాస్ ఇండియన్ లైఫ్ ఇన్సిస్ట్ ఆన్ ద లెర్నింగ్ బేస్డ్ ఆన్ లవ్.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలు అంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దేర్ పేరెంట్స్ దే బౌ డౌన్ their heads at the feet of their parents.
0: Bharat desham lopala
1: in Bharat
0: hindi panditu okadu unnadu.
1: There was a great hindi pandit.
0: Atanu pillalni entano sadabhyasam kinda cherchevadu.
1: And he used to see that they will have good habits.
0: Oka naadu thanaki iddaru kodukulu puttaru.
1: He had two sons.
0: Two sons lopala vaari iddanni Allahabad lo cherchaaru.
1: And both of them were admitted to school there in Allahabad.
0: Vaaru chadukuntu unnaru.
1: They were studying there.
0: అది ఏమి చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: What education they had? The modern education, no doubt.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: The parents were on their way to Nainital.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులిద్దరిని చూడాలని ఆశించారు.
1: They wanted to meet their two of their sons on their way to Nainital.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: The eldest son came and said, Father, namaskar to you.
0: ఈ చిన్నవాడు వచ్చి goodbye father అన్నాడు.
1: The young fellow came and just waved his hand and said goodbye, father.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: Mother felt very sad.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తల కింది కొంచుకుంది.
1: సో షీ హ్యాడ్ టు బెండ్ డౌన్ హర్ హెడ్ ఇన్ షేమ్.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: అండ్ ఫాదర్ వెంట్ అండ్ ట్రై టు పాసిఫై.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: అండ్ వాంటెడ్ ది మదర్ టు పార్డన్ ది సన్ బికాజ్ హిస్ సన్ వాస్ సో యంగ్. కానీ
0: ఇంకా అక్కడ ఉండే కొలది ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్.
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: And at the end they came very close to parents.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents.
0: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి అర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తామన్నారు.
1: The parents said, we are leaving, on our return we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: The parents were watching their children through the window of the car.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The eldest son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్లో జోబీలు పెట్టుకుని పాకెట్లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Whereas the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young, he can take time.
0: ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he learn?
0: పూర్తి చెడిపోయినాడు అని.

0: చాలా ఏడ్చింది.
1: మదర్ క్రైడ్ సేయింగ్ దట్ ఫెలో ఇస్ టోటల్లీ స్పాయిల్డ్.
0: నీరు తెచ్చుకుంది, కదిలిపోయింది రైలు.
1: షీ వైప్డ్ అవుట్ టియర్స్ అండ్ ద ట్రైన్ ప్రొసీడెడ్ అహెడ్.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: ద బాయ్స్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్.
0: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: అండ్ దే గాట్ అపాయింట్మెంట్ అట్ దేర్ నేటివ్ ప్లేస్.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of effort.
0: Endukalla vaani pravartane deeniki intaku moola kaaranam.
1: The reason is his behavior.
0: Kalidandrulane gauravinchinatundi vaadu inki evarneem gauravistadu.
1: The one who cannot respect the parents can never respect
0: anyone. Alanti vaani professor ga chesthe pillalu kuda paadaipotharani okaru evaru kodanu vaaniki udyogam ivvaledu.
1: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
0: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: Rendo vaadu daggara kuda raledu.
1: The second fellow was not there in the vicinity.
0: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu unnadu.
1: That fellow went to cinema theater.
0: Naa jaabulu cherinappudikini vaadu em jaabulu lekka cheyaledu.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
1: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: ద సెకండ్ ఫెలో
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వేరే సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్క్లు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore, the one who never paid respect, namaskar to parents,
0: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
1: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
0: కానీ పెద్ద కుమారునికి
1: సన్
0: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
1: బికాస్ హి వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: హి వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
0: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ అంతా మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: Therefore, future depends upon our present conduct and behavior.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ us.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ
1: they may go anywhere.
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
1: they may be in any position.
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అందుకూడను మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ has fostered the noble qualities and virtues.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనం ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి,
1: ఫాలో యువర్ పేరెంట్స్,
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుచేరుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్
0: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తే,
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ అస్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీ లాంగర్.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: డెవలప్ నోబుల్ క్వాలిటీస్.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ద మెసేజ్ ఆఫ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: వీఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ఫెస్టివల్స్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
1: బట్ గెట్ దిస్
0: వారు కష్టపడి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్లు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi?
1: How do you expect the world to respect you?
0: America lo president ayinattundaru Lincoln.
1: The president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా చి వీడు బీదవాడు, వీళ్ళు పూర్ బాయ్ పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaku ee chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Naina yedustunnav yechaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku naina yedustunnav?
1: Why do you cry?
0: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి.
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్.
0: ఎంతో ప్రేమతో.
1: విత్ ఆల్ ద
0: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: I do the daily labor and earn.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: You understand our family condition.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entaano chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam aatma gauravame naa yokka pradhanamainatundi lakshanamu.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku.
1: Self respect ayini
0: evaraina emanu chesukovali.
1: Let anyone do act.
0: Ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu oka dinamlo poorthi pass ayin tarvata,
1: after completing his studies,
0: atani mitrulandaru cheri,
1: all his friends,
0: neevu kuchu elections michchu annaru.
1: All his students wanted him to contest the election.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
1: What would happen if I were to contest an election? I may lose the money on hand.
0: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
1: But everybody encouraged him.
0: ఆ విధంగా చేసేటప్పటికి తాను పాస్ అయినాడు, ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: And he won the election with absolute majority.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: And he just declared that he could occupy the highest position in America because of the respect that he had for his parents.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: In fact, he didn't have any money at that time.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: It is only the character that brought him.
0: ఎవరు చూసినా గానీ, బిచ్చగాన్ని చూస్తే గానీ గౌరవించేటువంటి వాడు.
1: The poorest of the poor, yet he loved them.
0: వారు తాను తలుచుకునేటువంటి వాడు.
1: That's what his feeling.
0: అయ్యో, నాకు భవనం లేదు.
1: I don't have a big building.
0: పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు.
1: All rich people live in mansions.
0: అలాంటి దుర్భావం అతనిలో రాలేదు.
1: He didn't have such comparisons.
0: నాకు భవనం లేకపోయినా పర్వాలేదు, నాకు వనం ఉంది.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కార్లు నాకు లేవు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగడపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హీ వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ది బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాజ్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ.
0: దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చును.
1: You may be poor.
0: దానివల్ల నీవేం ఒకచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for him.
0: బీదవాడిని గౌరవించుతూ
1: పో. You respect all people.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
1: And you will be revered and respected.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారు చేయకపోతే చాలా హీనున్నో చూస్తే గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: కాదు కాదు, వారిని దగ్గరికి చేర్చుకోవాలి.
1: It should not be. We should spend time with them.
0: వారిని మనం గౌరవించాలి.
1: We should respect them.
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
1: We should honor them.
0: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
1: Not for simple honor sake.
0: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
1: This respect should be your nature.
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: And this respectful nature you should develop more and more.
0: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: You know that Lincoln has been worshipping his mother, adoring her.
0: తల్లియే నాకు నిజమైన దైవము.
1: Mother is God.
0: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: In fact, I was taught by my mother all the virtues.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
0: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you will be honored in society.
0: అని చెప్పి,
1: so said,
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై అబ్జర్వింగ్ బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: The moment you are in front of your parents, you should bend your head in respect.
0: Mana prachina hindulu yokka paddhatulu etta untundayi telusina?
1: You know the ancient tradition?
0: Goppa goppa bhavanalu kattaru.
1: You see today big buildings.
0: Kaani chinna talupulu pettaru.
1: And you have got these small short doors.
0: Ee door enduku kosam atlu pettaru?
1: You know why the doors are so short?
0: Ayyo dongalu parigetti pokoddani chinna door pettaru leni manam chedda bhavanam undam.
1: And we think that the doors are so small and short so that thieves would not go so easily.
0: Kaadu kaadu adi kaadu vaadu deeniki kaaranam.
1: It's not the purpose.
0: Etuvanti varaina rani mana intiki vachetappudiki mana yokka guest,
1: any guest that might visit your residence,
0: mana intiki vachinappudu tala vanchukoni raavallo,
1: will have to necessarily bend down their head to get in.
0: Itti gauravani aanadu talupulto paatu windows tho paatu manu petti prajalnu poshistu vachavu.
1: Even the windows and the doors of every home teach the lesson of respect.
0: Atuvanti paddhatini inaadu bharatiyulu ekkada marchipoyinaru.
1: That ancient tradition, it is forgotten.
0: Inaadu kadapalu kuda pettatam ledu intiki.
1: And we don't have the doorstep also there.
0: Endukante kalavalu vitte dani daatukoni povalla chaala kashtam aipothundi.
1: Because you have to just go ahead crossing this doorstep.
0: Adi kaadu mana poorvikulu kalavalu peddadiga pettetundi.
1: In ancient times they had big broad doorsteps.
0: Pedda door pettesthariki ayyo ee dongalu parigettukokoodani pettarle ee pichchi vaallu ani ee naati pillalu antantha.
1: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
0: Kaadu kaadu.
1: It's not so.
0: Manam itarli intiki vellina manam tala vanchukoni kindiki povali.
1: Even if you visit anybody, you have to bend your head and give over.
0: Itarlu mana intiki vacheste vaallu kuda tala vanchukone mana intiki raavali.
1: Guests from the neighborhood also have to bend their heads and get in.
0: Ante gaani dongalu teesukokapokunda unde kosamani pettaledu talupu peddavi.
1: It's not simply to prevent thieves from getting in.
0: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
1: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
1: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
1: గ్రో ఇన్ ట్రెడిషన్,
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
1: See that you are honored, respected.
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరుని మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారంలో చేస్తే కాదు వచ్చేది.
1: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
0: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: To what extent he is following the command of his parents?
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: in spite of high education,
0: చదువులు పెంచవు.
1: It's not education.
0: చదువులు అహంకారాన్ని పెంచుతుంది.
1: In fact, education makes you egoist.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: It doesn't help you to be humble.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: Therefore, the humility, devotion,
0: అప్పుడే మీరు గొప్పవారవుతారు దేశానికి.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్.
0: మంచివారు కాండి.
1: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
0: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది, రేపు పోతుంది.
1: గ్రేట్ నేమ్, బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
1: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: గుడ్ పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
1: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
0: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
0: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాసుని పెంచుతున్నారు.
1: More than to earn grace, but we are running after grass.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
1: యూ నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
0: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
1: బికాస్ వీ రన్ ఆఫ్టర్ ది గ్రాస్, వీ ఆర్ లైక్ అనిమల్స్.
0: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
1: ఇఫ్ యూ గాడ్స్
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: యూ బి సర్టెన్లీ గుడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లర్న్.
0: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్.
0: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి హియర్.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: Parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son who will get a good name.
0: పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనము సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒక తూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institutions.
0: Meeku telusu.
1: You know this.
0: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: Inka vaadiki emaina lekapothe nene inka pustakalu kolistuntanu kani vaada daggara nunchi em puchukotam ledhu.
1: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
0: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
1: Then even while leaving parents they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagavan's love and their love for Bhagavan.
0: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagavan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagavan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagavan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagavan loves you and receives your love.
0: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants you is to give your love.
0: మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: And if you just give your love, I will give you whatever you want.
0: అందువల్లనే వల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
1: That's why boys love Bhagavan.
0: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: Develop this love more.
0: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
1: Love your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: Love your parents.
0: తల్లిదండ్రుల ఆజ్ఞలను నడుచుకోండి.
1: Follow their command.
0: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
1: You are bound to be great. Achieve everything in life.
0: భజన బినా సుఖ శాంతి నా.

Thank you.

0: వారి భజన నిరంతరము ఎప్పుడు కూడా మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్ ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం గుణధాన్య సంపదల నిల్పి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచనయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.
0: Polamulanu redi gruddi vennelalona kuppalannuchu kaapulu guntu netti padamulanu padatodagiri.
1: The farmers have been collecting the heaps of the grain from the fields. All along the way, when there is broad moonlight there, moonlight.
0: Janupachelaku mutyala sarulu gurchi.
1: The entire grain appears to be like those of the pearls.
0: Mirapa pandaku kunkuma merupu dalchi.
1: The chilies, the ends, appear to be quite red like kunkum.
0: బంతి పువ్వుల మొహములంత విప్పి,
1: ది ఫ్లవర్స్ హావ్ బీన్ బ్లాసమింగ్ ఇన్ ఫుల్.
0: మన గృహం గుల ధాన్య సంపదల నిల్పి,
1: ది హౌసెస్ ఆర్ ఫుల్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్.
0: సరసురాలైన పుష్యమాసం

0: The beautiful month of Pushya approached.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Bharatiyula Parvadinamulannu Visishtamaina Antarbhavamto Kudina Antaratmato Kudina Ananda Saudhamule Kani Kevalamu Adambara Suktulu Kavu.
0: All the festivals of Bharatiyas have got special inner significance, inner feeling, and gives us all bliss and joy. They are not one of pomp and exhibitionism.
1: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
0: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్, ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
1: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
0: Sun enters into every house of the Zodiac.
1: Pandrendu nelalaku pandrendu rasulapaina praveshistuntadu.
0: He steps into 12 houses of the Zodiac system.
1: Indulo pradhanamainatvanti rasulu nalugu.
0: The main houses are four.
1: Modatidi makara sankramana.
0: The first one is Capricorn, the goat.
1: Rendavadi karkataka sankramana.
0: The second one is Cancer of the Zodiac, fourth sign.
1: Moodavadi Tula Sankarana.
0: Third one is Tula Sankarana.
1: Nalugavadi Mesha Sankarana.
0: The fourth one is Mesha.
1: Ee naligintu yandu pradhanamainatvanti sankarana kevalamu Makara Sankarana.
0: Of all, the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
1: Ee Makara Sankaranalo అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
0: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
1: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
0: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
1: Uttara disha anaga emiti?
0: What do you mean by northward movement?
1: Mochadayakamainatvanti sthanamane uttara disha antaru.
0: Northward movement is the one that confers liberation.
1: Anaga hima plus chalam, himachalam.
0: Meaning combination of two words, hima chalam, himachalam.
1: Anaga hima plus achalam, himachalam.
0: Meaning hima plus achalam, himachalam.
1: Emiti ee himachalam?
0: What is this himachala?
1: Hima managa parishuddhamu.
0: Hima means all pure.
1: Hima managa paripurnamainatvanti yokka telladanam.
0: Hima means that which is totally white.
1: Achalam anaga sustiram.
0: Achala means that which is stable.
1: Ee yokka parishuddhamainatvanti yokka హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: Therefore the pure white brightness becomes quite steady.
1: ఏమిటి ఆ స్థానము?
0: What's that position?
1: అది ఏ హృదయ స్థానము?
0: That is the position of heart.
1: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
0: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
1: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamulu cheyanakkarledu.
0: We don't need to undertake external outer journey.
1: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
0: Movement towards north direction meaning directly intellect inward.
1: Hrudayam disaku deenini pampatame.
0: Intellect has to turn towards the heart.
1: Ee antarmukhamainatvanti yokka aanandame manavuniki nijamaina aanandam.
0: The internal joy is the true happiness.
1: Bahyamaina laukikamaina praktamainatvanti aanandamulu asthiramulu.
0: That which is external, physical or temporary.
1: ఇది కేవలము క్షణభంగురమైనటువంటి
0: మొమెంటరీ.
1: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
0: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
1: మోక్ష సాధనము అన్నారు.
0: This is the center of liberation.
1: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
0: Journey towards that is aspiration towards liberation.
1: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
0: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
1: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
1: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
0: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నాట్ వర్డ్ మూవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
0: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
1: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
0: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
1: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
0: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడియాక్.
1: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
0: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
1: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
0: వెన్ యూ ఎంక్వైర్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ వ్యూ పాయింట్,
1: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
0: This Sankranti begins as per the English calendar.
1: January 13th, 14th తేదీ యందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
0: The Sankranti begins on 13th and 14th of January.
1: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
0: It gives physical and mental rest also.
1: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
0: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
1: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: The farmers, they find enough of leisure to enjoy and certainly enjoy the grain that he collected.
1: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
0: Truly speaking, farmers are busy all round the year excepting this month.
1: సకల సంపదలను కూడాను వారు గృహములో చేర్చుకుంటారు.
0: They will have all forms of wealth and grain at home by this time.
1: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
0: They will fill their houses with all 9 types of grain.
1: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
0: With all their grain they will have mental satisfaction.
1: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
0: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
1: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
0: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యూ ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
1: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక,
0: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
1: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
0: ద ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
1: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
0: ద ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
1: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
0: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఎంతకాలము భౌతికమైన ఆనందములు అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
1: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
0: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
1: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
0: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
1: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని ఉత్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
0: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సర్చ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
1: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
0: దేర్ఫోర్ ద బ్లిస్
1: ఏ ప్రదేశమునందో లేదు.
0: The bliss we want is not present in a foreign land.
1: Tane ende atti aanandam untunnadi.
0: It is present within one's own self.
1: Devudaneetunte vaadu ee deshamulando ledu.
0: God is not present in
1: ee parvathamulando ledu.
0: Not in a mountain.
1: Ee vaikuntha kailasa swargamulando ledu.
0: Not in vaikuntha kailasa.
1: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
0: A pure heart is the temple of God.
1: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ee manavudu prayatninchino vaade dhanyudavutadu.
0: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
1: దన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
0: The one goes along this path will certainly be liberated.
1: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
0: Till then, man cannot be free from attachment.
1: మోహము ఉన్నంత వరకు మోక్షము మనకు చిక్కదు.
0: So long there is attachment, you cannot have liberation.
1: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
0: Liberation is not a separate place.
1: మోహక్షయం మోక్షం అన్నారు.
0: This detachment is moksha or liberation.
1: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుండాలి.
0: This attachment is due to external looks.
1: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
0: The one who has got inward vision will certainly pacify the external approach.
1: ఈనాటి మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
0: Man undertakes various forms of spiritual pursuit.
1: నవ విధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
0: He takes to 9 paths of devotion.
1: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
1: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekurtutundi.
0: External endeavors give you temporary happiness.
1: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
0: As we listen to bhajan, so long you listen, you'll be happy.
1: Bhajananu mugiyane తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్
1: హ్యాపీనెస్. బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
0: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
1: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ ఎవర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
1: చేస్తారు ధ్యానము చేస్తారు యోగము చేస్తారు ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
0: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా.
1: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనస్సు ద్వారానే చేస్తున్నాడు.
0: Every spiritual path is followed at the mental level.
1: Manasu sthiramainadi kaadu.
0: Mind is not steady.
1: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalam entundi, maha pramadamainatundi, maha drudamainatundi ee yokka manasu.
0: Mind is wavering, it's dangerous and so strong.
1: Itti manastho chesinatundi sadhanalanniti kudanu hrudayamunu ee reetiga cheyagaladu.
0: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
1: Kaani tatkalika triptini matram andinchi aa yokka tanalo aaveshinchinatundi veedini చల్లారుస్తుంది మాత్రమే.
2: ఇట్ గివ్స్ యూ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
1: ఏ సాధనను కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
2: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
2: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
1: అవి నవవిధ మార్గములు.
2: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
2: ద లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వంద

0: నివేదనం
1: సరెండర్
0: అది కట్టకడపది ఒక్కటే మనకు శాశ్వతానందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మ నివేదనం,
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: ద మూమెంట్ యూ సరెండర్ నథింగ్ యూ హ్యావ్ విత్ యూ,
0: సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ విచ్ ఇస్ ఇన్
0: సంక్రాంతి. కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది ఫ్యామిలీనే.
1: ఎస్ ట్రూలీ
0: వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: The whole world is a family.
0: ప్రపంచమునకి సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ ఇస్ షూర్ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: రాబించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినదే సంక్రాంతి.
1: దేర్ బి చేంజ్ ఇన్ బిహేవియర్.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అస్ సీక్రెట్ లైట్.
0: అంతర్భావంలో చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: ఆల్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ వుడ్ బ్లాసమ్ ఇట్ ఇస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ వన్ విచ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and nature.
0: ప్రకృతికి మనస్సుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనస్సు యొక్క ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనస్సు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: పచేనదే సంక్రాంతి.
1: సంక్రాంతి is the one which manifests, expresses that which is hidden, inner, which is not apparent, the spirit of the self.
0: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మ

0: But the form of the mind.
1: మనసే లేకపోతే జగత్తే లేదు.
0: When there's no mind, there's no world.
1: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
0: So everything is the form of the mind.
1: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనస్ ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
0: Therefore, we should direct our mind towards the heart, and that should march towards the divinity and be in that splendor, the light.
1: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: However, either in the mind or in our thoughts, what's the cause behind it?
1: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
0: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
1: ఇంద్రుడనగా ఎవరు?
0: Who is Indra?
1: ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు.
0: Indra is the master of senses.
1: ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనస్సే.
0: Who is the master of the senses? The mind.
1: కాబట్టి మనస్సే ఇంద్రుడు.
0: So mind is Indra.
1: అటువంటి ఇంద్రుణ్ణి మనయంతే ఉంచుకుని ఎక్కడో బయట ఉండేటువంటి ఇంద్రుని పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: That Indra is within us. What is the fun of fighting with him, with the outer Indra?
1: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
0: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
1: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
0: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
1: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
0: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
1: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
1: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
1: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్
1: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఈ
1: దురాలోచనలకు ఎవరు కారణము?
0: ఫర్ మెన్ ఓవర్
1: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణం?
0: బ్యాడ్ యాక్షన్స్.
1: చక్కగా మీరు విచారించి లోన్ తిరిగి ఆలోచించండి.
0: యూ ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
1: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
1: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
0: యాజ్ ఇస్ ద ఫుడ్, సో ఇస్ ద మైండ్.
1: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
0: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
1: దీనికి సరైనటువంటి దృష్టాంతరం మీకు కావాలనుకున్నప్పుడు,
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
1: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
0: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
1: ప్రతి ఇంటి ఎందు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
0: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
0: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
0: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
1: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
0: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
1: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయింది.
0: The day when TVs started, the mind is polluted among in mankind.
1: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునుపు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
0: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
1: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
0: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్, డర్టీ.
1: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కనీ విని ఎరగము.
0: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
1: ఒకరో కోటికి ఒకరో జరుపుతుండేటువంటి వారు.
0: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రో.
1: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
0: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
1: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
0: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
1: భోజనం చేసే సమయంలో కూడాను డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
0: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్, దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
1: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
0: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
1: భుజించేటువంటి ఆహారం కాదు,
0: ఇస్ నాట్ ద ఫుడ్ ఈ,
1: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
0: What exactly they eat is dirt there. All concentration on the TV.
1: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ దే విల్ బి
1: చేంజ్. ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క

0: దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్.
0: అది నీకు తెలియదు.
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యు మే ఫీల్ దట్ యు నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
1: We should never think of agitated matters.
0: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
1: As we dine, we should not argue with each other.
0: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
1: We should eat observing silence.
0: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విజ్ఞాన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain
0: star
1: receive
0: them. TV vachai.
1: Then we have star TV.
0: Manishini poorthi kudunu masi chestuntundali.
1: That is ruining man totally.
0: Manikyam vanti manava jeevithanni masibuggulu kammukuntunnaru.
1: The gem of human life is just sold like gold.
0: Idi edo maaku oka prashanthini andistundadani bhavistunnaru.
1: They think that it confers peace.
0: Kaadu kaadu, tatkalikamaina prashanthini istundadi neeku chusi aanandistunnavu.
1: It gives you temporary happiness and
0: tadupari adi neelo praveshinchi enni vidhanam ninnu pedatippalabadutundo neeku teliyadu.
1: Later, as these things get into you, to which direction you go, you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె దాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్, ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు, యువతులు యందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: దే స్మైల్
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: దే స్మైల్ అండ్ సే
0: ఆర్ యు. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: గ్రీఫ్. ఎలాంటిది? ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో, ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చింతిస్తుంది?
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines, how
0: can
1: find happiness?
0: పులుపుతో కూడినటువంటి చెట్టు
1: is one of full of all
0: చింతలతో కూడినటువంటి బగ్గములు
1: is one of all worries and problems.
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Living there full of problems, how do you expect to be happy?
0: వీలే కాదు.
1: It's not possible.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: So what should we change today? We should properly direct all our vision, listening at the word.
0: అది సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like సంక్రాంతి?
0: ఈ సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted Arisha, the prasadam distributed.
0: You
1: will enjoy. Later
0: it becomes Vita. It
1: is not the happiness
0: that you get out of Arisha.
1: And the festival is not out of
0: wrath today. A
1: sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినం ఒక అంతరార్థం ఉంటుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హస్ ఇన్నర్ మీనింగ్.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ అక్రాస్
0: ది స్కై. అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్
0: స్వాతంత్రంగా సంచరించకూడదు.
1: వై కాన్ హి మూవ్ ఇండిపెండెంట్
0: యువకులు ఎందు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుంది.
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్.
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్. ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించటం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించటం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది. అది
1: బర్డ్ విల్ హావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము అనే సంచరించడం ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: మనిషి అనే స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being. Do not experience
0: this animal.
1: The animal independence is
0: dangerous. If
1: you follow the path of animal, you too become an animal.
0: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: Therefore the independence we should have is that of human independence.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: What is human independence?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: Man has certain limits.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: Is to go along the path.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: Follow righteousness.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love.
0: శాంతితో జీవించాలి.
1: Live in peace.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: And you should observe non-violence.
0: ఈ ఐదింటితోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: Have independence with all these five.
0: ఇది నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేనిని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్స్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము. దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ.
0: కానీ ఈ ఉన్నదంతా కూడా నీ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: మన ఆనంద నిమిత్తమై,
1: for our joy,
0: కర్రను డోర్ గాను విండోస్ గాను టేబుల్ గాను బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
1: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
0: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
1: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆర్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
0: ఇంకా పర్వతంలో ఎందుకున్నటువంటి యొక్క శిల.
1: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
0: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఒబసాన్.
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్క్.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యూ ఒబసాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్.
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్ ఐడల్.
0: రాయి చర్చౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this.
0: ఇవన్నీ చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but this.
0: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: Ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame aatma tattvam.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantranni taana anubhavinchalante ee aidintiki ni minchi manam pokoodu.
1: So man, in order to experience independence, should not go beyond 5. Then only he'll be successful. Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: Therefore, because simply act, don't imitate.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: in the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావములందు,
1: because the effect of education,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: There is a deadly disease of imitation.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
1: I take it as a fashion, I too will have it same time.
0: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
1: One fellow will have the shirt on one side red, the other side black.
0: ఇది ఒక ఫ్యాషన్.
1: That is the fashion.
0: ఇది ఎంత ఎంత ఇమిటేషన్.
1: It's just imitation.
0: You are man, నీవు మనిషివి.
1: You are man.
0: నీ బ్లైండ్ గా అన్నిటిని అనుసరించవద్దు.
1: Never imitate blindly.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హాస్ బికమ్
0: వీక్. ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము,
1: హి హాస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and radio.
0: అంత కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్,
0: మస్కిటో,
1: ఏ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
1: ఫస్ట్ యు జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరీ వచ్చి అదే వాలుతుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: Renda uturochinappudu inka konchi gatti antamu.
1: Next time you wave it, you just brush it aside.
0: Mooda uturochinappudu yuddham chestamu.
1: Third time you start fighting with it.
0: Oka chinna mosquito inta pedda deham paina valinappudu neevu sahinchukolenatundi oka durbaludaipoyinavu.
1: When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You become so weak.
0: Yevalamu ninnu parikshimpa cheyadaniki vachinatundi mosquito paina neevu yuddham cheyadaniki తగినటువంటి శక్తి లేకపోతుంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
0: బలహీనుడా నీవు కావటము.
1: షుడ్ యు బికమ్ సో
0: వీక్. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: అవర్ ఏన్షియన్స్, ఇట్స్
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: దే హాడ్ యాంట్ హిల్స్ ఆల్ అరౌండ్.
0: అంతా పల్లాడాయి.
1: దే యు ఫైండ్ ఆల్ కైండ్.
0: మృగములంతా సంచరించాయి.
1: అనిమల్స్ మూవ్డ్ అరౌండ్.
0: మృగములంతా ప్రవేశించాయి.
1: ద స్నేక్స్ దేర్.
0: కానీ ఏ మాత్రము చలించలేదు.
1: బట్ హి డిడ్ంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్. హి డిడ్ంట్ మూవ్.
0: ఇంత దృఢ శక్తితో ఉండినటువంటి మానవత్వము.
1: దట్ హ్యూమన్.
0: యు ఎంత బలహీనమైపోయింది.
1: Today he has become weak.
0: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
1: ఇవ్ ఎనీవన్
0: నేర్చుకోలేము.
1: ఇవ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ యూ కాంట్ బేర్.
0: శాంతం నీకు లేకపోతుంది.
1: కాంట్ యూ బీ పీస్ఫుల్?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్, వాట్ ఈస్ ది
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ యూ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడు నన్ను దూషించాడు?
1: సమ్వన్ అక్యూజ్డ్ మీ.
0: దూషించాలని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్టు అవుతాడు. వాడు చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకొని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హి ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడక వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి.
1: ఇఫ్ హి షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హి క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హ్యావ్
0: ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడా ఒక పార్టీ.
1: Today, right from the village to city, you find poverty.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: It is a big disease of weakness.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ద డిజీజ్ యువర్ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
0: ఎవడేమనుకుంటే నాకేమి, నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి.
1: That which is not in me, even if it said, why should I bother? I am not related to
0: that. Our self-confidence pain manam nichali.
1: We should have that spirit of self-confidence.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naaku nene cheppukuntanu.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటుంది, ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది, ఓ బుట్టతల సాయిబాబా బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ దేర్ విలేజ్ ఆర్ సిటీ, ఇఫ్ దిస్ సేస్ సాయిబాబా ఐ హావ్ మాప్ ఆఫ్ హెయిర్, ఇట్ విల్ కమ్ టు మీ.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: బికాస్ ఐ హావ్ ఇట్.
0: అది ఎక్కడనుకున్నా నాదే.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఇస్.
0: కానీ నా ఎదురుగా వచ్చేకూడదు, ఓ పట్టతల సాయిబాబా పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
1: ఇఫ్ ఎనీ వన్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ సేస్ యువర్ బాల్డ్ హెడెడ్ సాయిబాబా, వెల్ ఐ డోంట్
0: నాకు బాల్డ్ హెడ్ లేదు.
1: బికాస్
0: నేను వాటిపై జీగడం ఇవ్వాలి.
1: దెన్ వై షుడ్ ఐ ఫైట్ విత్ హిమ్?
0: సత్యమైన మార్గం.
1: దిస్ ఇస్ ట్రూ పాత్.
0: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
0: దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింటెడ్ అవుట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ. People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: So we should not be agitated for any silly
0: thing. శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: We should be in peace. We say peace.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: Why should we say thrice?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: Is it not enough if we say one?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: Is it not enough if we say twice?
0: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: Why can't we say fourth time?
0: మూడు పర్యాయములే మనం అనాలి.
1: Why three times?
0: అనగా ఏమి?
1: What's the meaning?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతిక.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము.
1: దెన్ ఆధ్యాత్మిక.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది
0: వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యూ రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వీ సే థ్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రాఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: anger. చేశాడు భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం మనలో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
1: Mistake lies in our look.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: Listening.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: And our talk.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: Because of these three, we have got all defects in our feelings and our thoughts.
0: యువకులారా.
1: Youngsters.
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యూ
0: వాచ్ అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యూ వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటి దాన్ని చూడకండి.
1: యూ మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యూ ఈట్.
0: ఆ భోజనంలో కూడా ఏమవుతుంది, అది ఆతురుతో ఆతురుతో తింటున్నాడు దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ద టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటూ ఉంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందుకును ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
0: యాక్షన్. అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: సో దట్ మెయిన్ లైట్.
0: ఆ కాంతినే మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్
0: క్షణములు కుణములలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది హి సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ది మ్యూజిక్.
0: ఎక్కడో కచేరి జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరిపైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava, raga, taala, sammilitam Bharatam annaru.
1: Bharata has got these three bhava, the feeling, raga, the tune.
0: Bhava, bhavamu.
1: Bhava, feeling.
0: Ra, ragamu.
1: Tune.
0: Ta, taalamu.
1: Beat.
0: Ide Bharata.
1: This is Bharata.
0: Anaga emiti manasu vaaku కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
1: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
1: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
0: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ యూస్డ్ బై త్యాగరాజు.
0: తెలుగు తెలుసు వాళ్ళకి.
1: Because they know Telugu language.
0: Telugu తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
1: బట్ ది తమిళియన్స్ హూ డోంట్ నో ది లాంగ్వేజ్ తెలుగు బట్ దేర్ ఎక్స్పర్ట్.
0: అర్థం తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు. కర్ణాటక మ్యూజిక్
1: ఆంధ్రాస్ దో దే నో ది మీనింగ్ బట్ దే డోంట్ నో మ్యూజిక్.
0: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్లకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
1: తమిళియన్స్ దో దే డోంట్ నో ది మ్యూజిక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కర్ణాటక.
0: రెండు తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
1: బట్ ఎనీ పర్సన్ నోయింగ్ దీస్ టూ ఇఫ్ ఈస్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ హీ టర్న్స్ మ్యాన్.
0: త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయంలో.
1: త్యాగరాజు సెడ్ ఎట్ వన్ టైమ్.

0: త్యాగరాజ సార్, ఓ రామ, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యూ రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్నుకునేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యూ.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ, నథింగ్ యూ
1: లూజ్. నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము, అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one thing.
0: It's not their mistake.
1: Vaalu paadu nepa koda tinte neekemi kor, nepa koda tinte neekem kortha, nee pogada kunte ane daniki, nee pakoda tinte ane daniki enta vyathasam untundi?
0: Instead of saying pogada the praise, they say pakoda the eatable there.
1: Pogada kunte enti varninchukunta neekem takku, nee pogada tinte.
0: Pogada means extol praise you, pakoda is that which you eat.
1: Kanukane భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony, the unity. మీరు
1: విద్యార్థులుగా ఉంటున్నారు.
0: You are students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది సంస్కృతి,
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వేరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, ద డే వెన్ టీవీ అండ్ రేడియోస్ ఆర్ ఇంట్రొడ్యూస్ హియర్,
1: ఐతే వాటిలో తప్పు లేదు,
0: బికమ్ బ్యాడ్.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దేర్.
1: ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: బట్ ది మిస్టేక్ లైస్ విత్ దోస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: ద గవర్నమెంట్ ఆల్సో డోంట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి, కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే,
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే,
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చే,
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: Valiki velli namaskarinchali.
0: You should pay your respect.
1: Endukandi meer ikkadiki vacharu, ee kaaranam pothe vacharu.
0: You should say, sir, what?
1: Aa kaaranani telusukovali, tandiki danni andinchali.
0: Know the reason for their visit and pass on to your father.
1: Aha, aa yokka vinayame ledhu.
0: Now there is no humility to
1: aa yokka vyaktito paatu ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణాన్ని ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలం?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahirtrupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevithamulopana sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it within. Jagatlo ennu jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnam, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Nee vadi cheddadi anukunnappu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidan bhavistunnavo aa manchi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యు హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఎదిరిగా చెప్పగలరు?
0: వితౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యు డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: ఆ డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యు హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటిని డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యు డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్
1: యువర్సెల్ఫ్. నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
0: దట్ ఇస్ ది స్పిరిచువల్ ఇన్నర్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: know
0: yourself.
1: కాని అది మర్చిపోతున్నాడు.
0: But we forget that.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: But we go on asking everybody, who are you sir, where do you come from?
1: నీవెవరు, నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: But you don't know who you are, where you come from, what is the use of inquiring?
1: మొట్టమొదట, who am I? నేనెవరు?
0: First know who am I.
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను?
0: Where from I come.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ టాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్కుము కరణే, డుక్కుము కరణే, డుక్కుము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్కురు కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: He said, boy, what are you reading?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: He saying, I am going through పాణి గ్రామం.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you get out of this reading?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారి అయిపోతాను.
0: I'll be an expert in grammar.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: I'll be a master.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: Then what is it you get out of it?
1: రాజసభలో చేరుతాను.
0: I'll be in the court.
1: సన్మానాలు పొందుతాను.
0: I'll be
1: గొప్ప బహుమానాలు అందుకుంటాను.
0: I'll receive gifts.
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: Then what is the result of getting
1: out? నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.
0: Everybody in our family will be happy and
1: ఎంతవరకు జీవిస్తావు అంటా.
0: How long?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: So long we live.
1: మరి మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: After death what will happen?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: Said I don't know thereafter.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: He knows what will happen.
1: అప్పుడు చెప్పాడు అప్పుడు.
0: He knows what will happen so long he's alive. Then he

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ యూస్?
0: పూసి పెట్టి పాసిపోయి, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు ఇంత సాధించావు గ్రామర్ లో,
1: what is that you are achieving?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: How are you making use for the benefit of the world?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య called it all madness, foolishness.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: Likewise we learn.
0: Laboratory లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: In laboratories we do experiments.
0: పరీక్షలు చేస్తున్నాము.
1: We
0: experimental చేస్తున్నాము.
1: We do experiments.
0: Experience చూస్తున్నాము.
1: We see.
0: కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: But in life there is no trace of happiness.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఇవెనివన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్ ఎ
0: గ్రేట్. బాబు వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఇవెనివన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలము గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్.
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: you, oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water
0: aa poddi water nu 10 mandiki neevu ye vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: great. So we should know the
1: method to make proper
0: use.
1: Proper use is
0: culture. Manufacture.
1: So along with education, culture is
0: needed.
1: So students,
0: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్ అండ్
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూషన్ వర్క్.
0: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: ఈ దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని,
1: దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ ద స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్డ్ యువర్
0: ఇలాంటి యువకులుగా మీరు పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్ట మీరు శాంతిని కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ పీస్ అట్ హోమ్, దేర్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ విల్ పీస్ ఇన్ ద
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ద విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ పీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: ఇంటిలోనే నీకు శాంతి లేదు.
1: You have no peace at home.
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు దీన్ని నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్,
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైన్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot accomplish.
0: ఐదు వేళ్ళు కూడా చేర్తే ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
1: A father has five sons.
0: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to this.
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్క దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break the firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ ఐ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేసాడు.
1: ఎవ్రీ వన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ది సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సేడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగా మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్
0: నథింగ్ కెన్ డు. ఇదిగా అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టెన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్ యు.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
0: ఈ దారములన్నీ చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
0: ఒక్కొక్క రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇట్స్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇన్ ద కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
0: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీ ఇస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హి డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: పేరెంట్స్. ఈ జాతీయత బలము.
1: That is the nationality.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: This is my motherland.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: I should protect my
0: motherland. ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువలేరని బతికిన పీనుంగొకండు వసడంగలడా.
1: Don't you find anybody at
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటుందో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉండాలి.
1: People of all countries should stand united.
0: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
1: It's all a family of the world.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్స్ సచ్ డివైన్
0: ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్.
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: If you are disturbed, see that you will control it.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Never hurt other one.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దానిని నీవు అణగదొక్కుకోవాలి.
1: But see that you will have
0: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దానివల్లే త్యాగరాజ్యం శాంతము లేక సౌఖ్యము లేదు సరస జల నయనా. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: శాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్ పీస్. కనుక
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
1: సో ది యూనిటీ
0: సహనాభవతు సహనాగుణక్తు సహ విజయం కరవావి. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
0: దానిని కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
0: కలిసి మెలిసి ఏక చర్యతో జీవించుదాం.
1: లెట్స్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైట్.
0: కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైట్.
0: ఇది వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
0: అన్న తమ్ముడు ఎందైనా ద్వేషం రావచ్చును.
1: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్
0: బ్రదర్స్. విద్యార్థులు ఏమాత్రమూ రాకూడదు.
1: అమంగ్ స్టూడెంట్స్ దేర్ షుడ్ నాట్ బి హేట్రెడ్.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిత భాషను పెంచుకోండి.
1: డెవలప్ ది లిమిటెడ్ టాక్.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: నెవర్ టాక్ ఎక్సెసివ్.
0: అతి భాష మతిహాని.
1: ఇఫ్ యు టాక్ మోర్
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యు టాక్
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: ఈట్ లెస్. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికే కడుపు నింటేంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: ఇఫ్ యు eat too much you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వేమాత్రం కూడా నువ్వు పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance of సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతి అభివృద్ధి.
1: Let there be peace within us.
0: మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ శా

సూక్ష్మమైన అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వ

0: వెర్రి మనస, అదియు నీలోననున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్, డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్, డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharata desham yokka bhavishyattu yokka manchi cheddalu yuvakala payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: Desham yokka aunyakyamu, desham yokka bhinnattamu, desham yokka cheenattamu యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: This country, Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై, అశుద్ధమై, కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత

0: విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై ఇన్ దర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ దర్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వీ షుడ్ బ్రింగ్ అబౌట్ సమ్ చేంజెస్.
0: తోటలో దొంగలు చేరి ఫలపుష్పాన్ని అపహరించారంటే దీనికి ఏది కారణం?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: దీనికి కంచె లేకపోవటము, కాపలా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ సీక్రెట్ ఐడియాస్ షుడ్ ఎంటర్ అండ్ దే షుడ్ ఫ్లవర్ అండ్ బికమ్ ఫ్రూట్స్. దేర్ హాస్ బీన్ సమ్ డిక్లైన్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: దురాచార దుర్గుణములైనటువంటి దొంగలు ఈ హృదయ బృందావనం చొరబడి తద్వారా దీనిని అపహరించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: కనుకనే క్రమశిక్షణైనటువంటి కంచెను మనం కట్టుకొని నిత్యాగరణైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మను ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: It's only when we can build a fence in the form of discipline and we can grow good ideas and good conduct in our work, then the garden will become good.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
0: ప్రతి పదార్థము కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ నేచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఏ ఫార్మ్ అండ్ ఏ నేమ్.
0: ప్రతి కర్మకు కూడా ఒక కర్త లేకపోలేదు.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ సబ్జెక్ట్.
0: కర్త లేని కర్మ నిర్మాణం కానేరు.
1: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి యొక్క మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఫర్ ఆల్ దట్ వి సీ, దేర్ మస్ట్ బి ఎ కాజ్, ఎ బేస్ విచ్ హస్ కాజ్డ్ దిస్ క్రియేషన్.
0: అయితే లోకమునందు కొందరు నిరాశాపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థం చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహకు గురి అయి నిరుత్సాహమునకు లోబడి ఉంటారు.
1: Others are always dejected and disappointed.
0: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
0: పైన చూసేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పములకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్ల పైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ, హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: by looking at the thorn always, he is terrified and he is afraid and he will lose the flower.
0: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We'll now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: ఆశపరుడు అర్థం నీరు చూస్తాడు, ఇందులో అర్థమే నీరు ఉంటుందని భావిస్తాడు.
1: The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler
0: is water. అర్థం ఖాళీని చూస్తాడు.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన, అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
0: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: But the one who says that the tumbler is half empty, he is always looking down.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: He who says that the tumbler is half full has the hope of filling the other half.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: Between this hope and hopelessness, an amount of faith is necessary.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ ఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ అటెన్షన్ ఆన్ దిస్.
0: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజా వేయడానికి వీలు కాదు.
1: Without such care or shraddha, man cannot put forward even one
0: step. Shraddha valane manaku jnanam labhistundi.
1: It's only by such shraddha one can become.
0: Karukane shraddha vaan labhate jnanam. Shraddha kaliginatunte vaadu entati unnatamaina sthayikaina pogaladu.
1: That is why it has been said, if a man has got shraddha, he will become wise.
0: Ee shraddha kevalamu laukikamaina bhautikamaina chanabanguramaina anityamainatunte vaati yendu adhikanga manam penchukoraadu.
1: This attention or shraddha should not be promoted on worldly things, impermanent things. Things do not have a permanent value.
0: Nitya satya nirmalamainatunti shashvata padarthamainatunti yokka daivattvam paina mana shraddhanu abhivruddhi parchukovali.
1: On divinity, which is permanent, which is truth, which is everlasting, we should promote this care and attention.
0: Mana yokka nammakame mana yokka jeevitham yokka shakti.
1: Our belief and our faith is the strength of our life.
0: నమ్మకమే లేకుండినా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
0: జీవితమందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని పూనుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి హావ్ బిలీఫ్ దట్ వి కెన్ డు ఇట్
0: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి ఒక నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: హి వన్ హాస్ నో బిలీఫ్ దట్ హి విల్ లివ్ టుమారో.
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హి విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్.
0: ఒకానొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్స్ అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవ్వి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 innoor adugulu 200 adugulu varaku trovinaadu kaani akkada ye maatramu bangaram undinattu kanipinchaledu.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: Ee daivavaani paina konta varakunu apanamakutta undi kevalamu bangaru chikkutundaneetunte aasha cheta aa srimantudu ee karyaniki poonukunnadu.
1: To some extent he lost faith in this divine voice, but he hoped that he will get gold and he began digging.
0: Idi kevalam thavadaniki munduga ee srimantudu edo oka daivavaani naaku cheppindi palala sthanam lopala neevu prayatnam chesthe kavalsinanta gold neeku chikkutundi ani cheppindi ni taanu vetti oka velladu chesadu.
1: Before starting to dig for gold he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ఈ అపనమ్మకం చేత దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ శ్రీమంతుడు 200 అడుగులు మాత్రమే త్రవ్వి నిరాశ చేత వదిలిపెట్టిపోయాడు.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: కానీ దైవవాణి ఏనాటికి కూడాను అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు. జయాపజయములకు 3 అడుగులే మూల కారణం అన్నాడు.
1: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
0: చూసారా? విశ్వాసం చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: ఇంతే కాదు, తిరిగి 1914 లోపల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం.
1: నాట్ ఓన్లీ దిస్, ది ఫస్ట్ వరల్డ్ వార్ కమెన్స్డ్ ఇన్ 1914.
0: ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయి.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: Some people used life boats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: One of them felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on.
0: Rendo vaadu antunnadu, ayyo nenu inti daggaraina kuda erpaatu kuda chesi raledu, naa aalu biddala gati em avutundo, naa bhavishyattu aneetundi intatho avyamaipothundadi, naa kutumbanni pochinche vaaru evari, aa kutumba chintanchone kallu moosadu samudramlo.
1: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
0: Inka moodo vaadu yetin chestunnadu, ayyo naa insurance patralanta naa pettalone untunnaye, naa bharya biddalaku adi kuda dakkaneyemo, idaina nenu namminchalekapoyinaane niraasa guri ayipoyadu.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
0: children. Inka iddaru vyaktulu maatramo dhairyanga untundi భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు, నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రో ఫోన్ చేశాడు. ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లెయిన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయి అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka, jayapajayamunu, bangaragani valiki, moodadugullo telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 people ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: What is the reason for this success or failure? It is faith and lack.
0: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
1: సో దోస్ హు ఆర్ యూత్ టుడే షుడ్ రిగార్డ్ ఫెయిత్ యాజ్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: ప్రతి పదార్థమునకు కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దర్ మస్ట్ బి అ కాజ్.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ వన్ టు లివ్ దర్ మస్ట్
0: బి ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతని ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ అ పర్పస్.
0: కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూపనామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియా రూపంలో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by
0: action. అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారము శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది.
1: ఆల్దో ఇట్స్ ఫార్మ్ వాజ్ నాన్ ఎగ్జిస్టెంట్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ మేనర్ ఇన్ ది బేసిక్ మెటీరియల్.
0: అదే విధంగానే మట్టిలో కుండ ఉంటుందాగా, ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: Mattilo kunda untundali.
1: Yes, pot is present in the mud.
0: Kaani adi karana swaroopani dharinchindi.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudiki adi karya swaroopani dharinchindi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudano avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each other.
0: Kundaku matti etti karanamo, ప్లేటుకు ఎండి ఎంత కారణమో, అదే విధంగానే మానవత్వానికి కూడాను ఒక దివ్యత్వం ఒక కారణంగా ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ది మడ్ ఇస్ ది బేస్ ఫర్ ది పాట్, యాజ్ ది సిల్వర్ ఇస్ ది బేస్ ఫర్ దిస్ ప్లేట్, సో ఆల్సో ఫర్ హ్యూమానిటీ గాడ్
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము, ఆయా యొక్క క్రియలు, ఆయా రూపనామములు కూడాను నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: So, for every effect, because there is a specific cause, that particular effect with that form is coming out of the cause.
0: Aithe matti nundi kunda puttindi kada, ee kunda sarvatra untundadu anukunte neela nunchi enduku puttakoddu, visagu nunchi enduku puttakoddu kunda.
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీత ధర్మ, ధర్మము ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు.
1: సో వెన్ ది కాజ్ గివ్స్ రైజ్ టు ఎన్ ఎఫెక్ట్ ఇట్ గెట్స్ ఎ ఫార్మ్. వాట్ యు వేర్ ఈస్ ది ధర్మ, ధారైతీత ధర్మ.
0: ఏ పదార్థములకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుందో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, if the cause for that item is not present, then it cannot take that form.
0: ఇది ఉప్పు.
1: This is salt.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధర్మం, దీనికి ఒక ధర్మం.
1: This is salt. For salt to taste sour is a natural quality.
0: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
1: If it has not got that quality, it will not be called salt.
0: నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం.
1: For fire to be able to burn is a natural
0: dahaname shakti andulo lekapothe daginchetvanti shakti adi bogga avutundi gaani nippu kaadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Merapakayiki kaaramu taani yokka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: ఆ కారం అనేటువంటిదే ధర్మం లేకపోతే అది మిరపకాయ కాదు.
1: If the chili is not pungent, it won't be called a chili.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: In the same manner, for all matter, each kind has got a specific natural quality.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వమానసు. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth
0: or money. ఈ మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: Today man has lost this natural quality of being able to
0: sacrifice. దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: On the other hand, he has acquired a contrary quality.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: When he has acquired this selfishness, he has lost his ability.
0: పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: When his ability to sacrifice, the natural quality,
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is suffering.
0: ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయం లోపల ఉద్దాలకుణ్ణి తన కుమారుడైనటువంటి శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
0: Nanna, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహంలో కారణమేమిటి అన్నాడు.
1: He asked the father, O father, tell me the reason for the creation of this body.
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: This body is simply the result.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: Unless there is a purpose, this form cannot come.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నాయన, ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్దాలక then said, the reason for this body is the food.
0: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు. అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుంది కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: The son said, this body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of growth.
0: Anaga eta vata dini yokka antarattham enti, karanamainatundi padarthamunaku utpatti vinashamulu undakoodadu ani dini artham.
1: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and growth.
0: Dekamane yokka bhutamunaku kriya rupaniki అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also.
0: తదుపరి ఉదాహరణ చెప్పాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న, జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిదే. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంది కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: The son said, no, water also has got a birth and decay. It cannot be called the base.
0: తదుపరి ఉద్దారు కూడా చెప్పాడు, నాన్న, దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Shetaketu cheptunnadu, tandri, idi kudanu sarinatti karanam kaadu, tejasu kudanu utpatti vinasham untunnadu kanuka idi kudanu deeni karanam kaadu annadu.
1: The son again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth.
0: Tadapari tandri enetu Uddalaka cheptunnadu, deeniki vinasham kaanatundi, anaga nasham lenatundi నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు.
1: Then the father said, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: That is the basic truth. ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
1: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
0: ఏ తర్వాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పదార్థము.
1: In that context, we come to the conclusion that for all the five elemental substances in this world, the indestructible
0: అదే దైవత్వం,
1: that is divinity.
0: దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు. నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ వన్నెస్ ఇన్ మీ హెస్ బిన్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ డైవర్స్ వెరైటీ ఆఫ్ వే.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమర్థ పదార్థములకు కూడాను కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధినందేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకోలేక కేవలం అర్థ నాలెడ్జీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: Because of the scientific knowledge which is growing day after day, man with half knowledge is unable to recognize the basic truth and he is developing lack of faith in everything that he sees.
0: Karu yenadu aa vidhamainatundi oka balaheelatanu manam dooram chesukoni manamu taginatundi shakti samarthyamula cheta daiva vishwasanni mana shastra vishwasanni mana mata vishwasanni abhivruddhi parchukovataniki yuvakulu taginatundi krushi chalpali.
1: Keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own tradition.
0: Matamu chedadi kaadu, aadhyatmikam chedadi kaadu.
1: Religion is not bad, spirituality is not bad.
0: Mana bharatiya sanskruti chedadi kaadu.
1: Our culture of Bharat is not
0: bad. Anni chedalu mana bhavallone koodi untunnayi.
1: All bad things are contained in our own ideas.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All the religions
0: telivi thoda.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: Kanuka matulu cheddavaina matamedi cheddadi vinudu bharatiya veerasutada mana matulu cheddavaipothunnayi gaani matamulu cheddavi kaadu.
1: If our minds are bad, which religion can be called bad? Listen to this young son of Bharat.
0: Manamu durasalaku guri aipothunnam.
1: We are becoming subjected
0: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
1: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్స్
0: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ తద్వారా మనం ఈ దురాశలనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take a wrong path.
0: కపటము కాని మోసము కాని అన్యాయం కాని ఒక విధమైనటువంటి అహంకారము కాని దాంభికము కాని ఏమాత్రం కూడా జరగడకూడదు.
1: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
0: సూర్యుని యొక్క ప్రసాదం.
1: ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, సన్ గాడ్.
0: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
1: హీ వాజ్ దేర్ఫోర్ అన్ ఎక్స్ట్రాడినరీ
0: సంపన్నుడు.
1: He was a very strong
0: person. అతన్ని జయించేటువంటి వారు ఎవరు కూడాను లేరు.
1: No one was able to get
0: this సూర్యానుగ్రహం చేత పొందినటువంటి వరప్రసాదం.
1: This is some gift which he got from the God of Sun.
0: ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కానీ శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
1: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీగ్.
0: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాముని దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురామ.
0: అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ ఆన్ మెనీ ఒకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాముని దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషను ధరించి పరశురాముని దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్ ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
0: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
0: ఈ అన్ని విద్యను కూడా బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానం కూడా బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్ హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండాగాక అని శాపం చేశాడు పరశురాము.
1: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
0: Kanuka manam guruvu chanta chere samayalo kapatani ye matram kudanu manam chekkochakoddu.
1: Thus when we go to the feet of a guru, we should never
0: ankaraniki avakasam ivvakoddu.
1: There's no room for ego.
0: Inke vidhamainatundi aadambaranni pradarshinchakoddu.
1: There should also be no pride exhibited.
0: Humble వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: వన్ మస్ట్ గో విత్ హ్యూమిలిటీ అండ్ బి హంబుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎ గురు.
0: ఈ వినయ విధేయతను లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికి, సూర్య వరప్రసాదుడైనప్పటికి తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్ బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దాన్ని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: What we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచనగా ఇచ్చినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్ ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్
0: ఆఫ్. ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ
1: యాజ్ భీష్మ. హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
1: He had strength of all kinds.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: was a hero and a very wise person.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు, ఈ ద్రోణాచార్యులు పావులు పాండవులకు కౌరవులకు కూడాను అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురు.
1: ద్రోణ వాజ్ ది గురు హూ హాడ్ టాట్ ఆల్ ది ఆర్చరీ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వర్క్ టు
0: పాండవులు. ఇన్ని విధమైనటువంటి మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధలు గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము తెలియని ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: Dharmamu telisi kudanu aa samayamlo oka dharmanni bodhinchaleinatundi oka vyaktittamu dharmamu telisi priyojanam emi.
1: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
0: ee sariyainatundi karma kaadu ani cheptani satyanni telisi kudanu ఆ సత్యాన్ని సరైన రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనమే.
1: నోయింగ్ ది ట్రూత్ దట్ వాస్ నాట్ ది రైట్ కాండక్ట్ యట్ హీ వాస్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ సత్య ధర్మములు రెండు కూడాను ఒకదానికొకటి ఆధారంగా పెనగవేసుకున్నటువంటి.
1: హియర్ ట్రూత్ అండ్ ధర్మ ఆర్ థింగ్స్ విచ్ విల్ ఇంటర్ట్వైన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి.
1: Dharma is like a wall built on the base of truth.
0: Yeta vata dharma satyamulu rendu kudanu avinabhava sambandhamu.
1: In fact, truth and dharma are
0: satyam enta nashanamu kaanetundido dharmam kudanu attu nashanam kaanetundi.
1: Just as truth is not decay,
0: itti amrutvam enetundi oka satya dharmamulu yendu taanu viruddhamainatundi margamulu telisikudanu ta varu sariyainatundi oka margaanni anubhavinchalekapovatam chetani bhishmunaku dronulaku apakirtulu palaipoyadu.
1: Because they knew what was right and what was dharma, since they could not put it into practice, Bhishma and Drona were both had subjected to ill
0: repute.
1: What is the reason for this?
0: Kevalamu akkada kudanu oka swarthame.
1: Here also there is an amount of selfishness.
0: Duryodhanadulu yokka pulusannam bhujistunnam anetundi oka abhimanam cheta ee Duryodhanulu anetundi oka kauravulu paina kontha abhimanam nirupistu vacharu.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalam yendu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamulu yendu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarshani nirupinchalekapoyaru.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
0: Kanuka manam satya dharmamulu erigi దాని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాం.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇఫ్ వీ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనము సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
0: పార్ట్స్. ఒకటి ప్రబోధ వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల
1: చాటటం. వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
0: ప్రబోధ వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
1: To proclaim by teaching is not a
0: satisfactory ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ టెంపరరీ రిజల్ట్స్.
0: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ and give it to them by our own practice and example, that will have a permanent value.
0: అనుకుని విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు అనేక పర్యాలను నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రం అనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ హార్మనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనిని వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం అన్నారు.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
0: Ee naadu manam talakeyadi okati, cheppedi marokati, chesedi inkokati.
1: టుడే అవర్ థాట్ ఈస్ వన్ థింగ్ అవర్ వర్డ్ ఇస్ డిఫరెంట్
0: మనము మనస్సు అన్యత్ వచ్చేస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనము మనము దురాత్మలుగా రూపొందిపోతున్నాము.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: కనుక మనం ఈనాడు అన్ని జీవితంలో సేవలు చేసుకోవడము ఈ మూడింటిని ఏకం చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్యం శాస్త్రి.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
0: manam yagnopavitam ani oka janjivaram vesukuntunnam,
1: we call it the yagnopavita, the sacred.
0: Ee tralalo endu moodu rakamla ittu untuntai, moodu tralu seri untai.
1: In this yagnopavita there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
0: అంటే త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
1: ఆల్సో త్రీ వర్డ్స్
0: కనుకనే త్రికాల సంధ్య అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో బీన్ సెడ్
0: సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య
1: మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము ముఖ్యలోకము అధోలోకము ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all the three
0: times. This Gayatri kudanu, kevalamu, sarvadharamayana kunti yokka, sarvadevata swarupamayana kunti yokka, samasta karana swarupami.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: కనుకనే దీనిని గాయత్రి ఛాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృస్వరూపిణి అని చెప్పారు.
1: షీ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదాస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ us వన్ మహావాక్యం.
0: తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాస్ తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి దీస్ ఫోర్ మహావాక్యాస్.
0: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాతము ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకని సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present in
0: Gayatri. Gayatri ki panchamukhi ani pilustu vachar.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adi oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhur bhuvasvaha.
1: The second face is Bhur Bhuvasuva.
0: Moodavadi Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Naalgavadi Bhargo Devasya Dhimahe.
1: Fourth is Bhargo Devasya Dhimahe.
0: Dhiyo Yona Prachodaya.
1: The fifth is Dhiyo Yona Prachodaya.
0: ఈ పంచముఖి అయినటువంటి యొక్క గాయత్రిని మన పంచ ప్రాణముల చేత, పంచేంద్రియముల చేత, పంచకోశముల చేత, పంచ ప్రాణముల చేత అనుభవించినప్పుడు మనం కూడా బ్రహ్మవిద్యమై భవతి.
1: ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్
0: ఆ తత్వాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: కనుకనే మనము ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అన్నట్టుగా ఈ గాయత్రి లోపల కూడా గాయత్రి కూడా మూడు పేర్లు పెట్టు వచ్చారు.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ఇంకా మూడు పేర్లు.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: గాయన్ అనగా ప్రాణములు అని దీనికి ఒక అర్థం.
1: One meaning of the word Gay is prana, life.
0: అనగా ప్రాణములను కాపాడేటువంటి కాబట్టి గాయత్రి అన్నారు.
1: In other words, what protects life is called Gayatri.
0: ఇంద్రియములను పోషించేటువంటిది కాబట్టి సావిత్రి అన్నారు.
1: What protects the organs is called Savitri.
0: వాక్కును రక్షించేటువంటిది కాబట్టి సరస్వతి అన్నారు.
1: What protects the world is called Savitri.
0: కనుక ప్రాణమును ఇంద్రియమును ఈ యొక్క వాక్కు ఈ మూడింటి ఎందుకు ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది.
1: అవర్ లైఫ్, అవర్ సెన్సెస్ అండ్ అవర్ స్పీచ్ హావ్ బీన్ కాల్డ్ త్రికరణ.
0: దేహ ఇంద్రియ వాక్కు ఈ త్రికరణములు కూడా నువ్వు శుద్ధి గావించేటువంటిదే గాయత్రి నామం అన్నారు.
1: The name of Gayatri is one which purifies these three, your body.
0: మూడు కూడా నువ్వు శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: When your body, when your senses and your life are all purified, then we do
0: our work. ఈ త్రికరణ శుద్ధి కావించుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైన శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను కర్త ఒక స్వరూపంగాను కార్యము మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేము.
1: Then we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity.
0: విజ్ఞాన సంధార ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుందాది, అగోచరంగా ఉంటుందాది, మన క్రియారూపంలో అతను గోచరిస్తుంటాది. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మూవింగ్, దట్ ఈస్ చేంజింగ్ అండ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ డికేయింగ్ దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఆల్ దట్ విచ్ ఇస్ కామన్.
0: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
1: యూ కెన్ ఫైండ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇన్ ది సినిమాస్ విచ్ యూ సీ ఎవ్రీ డే.
0: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
1: సమ్ పిక్చర్స్ కమ్ ఆన్ ది స్క్రీన్ అండ్ గో, దే మూవ్ అబౌట్.
0: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
1: For the pictures which move and come and go, there is a
0: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటువంటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
1: బికాస్ దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ విచ్ ఇస్ ది బేస్, వీ కెన్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది మూవింగ్ షాడో.
0: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
1: ఇఫ్ దర్ ఇస్ నో స్క్రీన్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ది స్టోరీ.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఇస్ డివైన్.
0: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: స్టూడెంట్స్, ఆల్ దట్ వీ హావ్ లెర్న్డ్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది విజిబుల్ వరల్డ్.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: వీ కెన్ ఆల్సో ప్రొక్లెయిమ్ అండ్ అండర్స్టాండ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాటర్.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాటర్.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: వీ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ హౌ ఈచ్ మ్యాటర్ చేంజెస్.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: బట్ నో వన్ కెన్ డిసైడ్ దట్ ఎ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ కమ్ ఫర్ దిస్ పర్పస్.
0: మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంలో వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకంగా భావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువు యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారేటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకని వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: Vemana has said this by with small words.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడుగుడు మందమడు తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: లర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యు కెన్ బికమ్ ఎ వెరీ లర్నెడ్ మ్యాన్ బట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ హూ హీ ఈస్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: However much learning you may acquire, the main qualities in you are not got rid of by that learning.
0: తరచి చదువు చదువ తర్క వాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: To go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: Itti chaduvu chaduvu chadivi saavanganeetiki chaavu leni chaduvu chaduvu valey undadu.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: Mana chaduvulanni kodunu manam jeevitham undanta varaku untayi tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: Manam poyinappadiki kodunu aa chaduvulu ikkadeni jeevinchetuntiga sthiramainatuntiga charamainatuntiga oka vidhamainatunti oka chaitanyavantamainatuntiga ikkada sthiranga undetunti chaduvulu manam chadavali.
1: We should learn such things which will remain here even if you had gone.
0: Jeevitham anetundi edo oka reetiga gadukoni pothe chalani manavudu uhinchalaru.
1: Man should not think that somehow or other you go through the life.
0: Jeevithamunu gadupukotaniki manavulu gaane puttala.
1: To go through one's life should we be born?
0: Kimikiti gaadu kuda jeevinchatam leda.
1: Even animals and birds, are they not living?
0: Kaadu kaadu manavudu uttamaina manavuliga betakadaniki uttamuga jeevinchadu.
1: Man should be born to live as a high
0: ఆదర్శవంతమైన మానవుడిగా జీవించడానికే మానవుడు ఘోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నియమం లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: Students, in order that they may live like human beings and conduct the life of a human being, we are making Prashanthi Nilayam into a big university.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపై ఆధారపడి ఉంటుంది.
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలము గంధ పరిచయములు మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you.
0: Sarvasevane sarvesini yokka seva.
1: Service to the community is
0: manava sevane madhava seva.
1: Service to man is service to God.
0: Janasevane janardana seva.
1: Service to people is service to God.
0: Kanuka manamu తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడాను మీ మార్గానికి కొంతవరకు చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: enter. దేశం యొక్క పరిస్థితులు మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the country.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడాను భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైన సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
0: Yuga yugamana nundi tara taramana nundi sarva deshamulakkunu aadarshanni andinchi aneka vidhamulaina kunti yokka dinni saarpinchinatundi yokka mana vaidik sampradayamu ee aindava jati yokka lakshyanni manam ye maatram kodanu marchakoddu.
1: From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times, From that day till today, what is the ideal of our Hindu Siddhanta? And that is all people of the world.
0: ఏ జాతి ఏ మతము ఏ కులము ఏ తెగ ఏ కాలము ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు ఎందు అన్ని తెగల ఎందుకు సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డు తగడానికి వీలు కాదు. కానీ
1: which have given ideal examples to all countries and at all times,
0: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ హైందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు, ఇదే మన యొక్క లక్ష్యం.

0: ఆచారాలను నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాలను అనుసరించుకోవచ్చు. దీనికి ఎవరు కూడా నువ్వు అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: Unnadu manaku rendu margam.
1: Students, we have only two paths.
0: Okati individual freedom. Vyakti yokka swatantram.
1: One is the path of individual freedom.
0: Rendavadi fundamental law. Idi samajikamaina yokka dharmam.
1: The second one relates to community and that
0: is kevalam nee swarthudai poyi individual freedom ani naa swartham ani cheppi swarthamlo nee muni pokoodu.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in
0: it. Vidyarthu nerchukovalasinatundi enti simple life, high study.
1: Today what the student should learn is to live a simple life and high living, high thinking.
0: Ee high thinking anetundi manamu chaala pradhananga manam cheyali.
1: In these two, high thinking
0: aithe ikkada maatram jagrataga untundali. Ati sarvatra vajjayet annaru. ఎక్కువగా థింక్ చేసి కడతరికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ కాషస్ బికాస్ ఆఫ్ హై థింకింగ్. యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ టూ మచ్ అండ్ గో
0: మితిమీరినటువంటి చదువులు కూడా మతి హాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ రీడింగ్ అండ్ లెర్నింగ్ విల్ ఆల్సో డిస్ట్రాయ్ యువర్ మైండ్.
0: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
0: ee vayasulo mana yokka energy unnatuvanti shaktini amitanga mana upayogapetchukunte kontha vayasu vachetappudiki manam emi kudunu panikraakunda potam.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo ఎన్ని ఏ సమయంలో అవసరమో ఏ స్థానంలో అవసరమో ఆ స్థానములకు ఆ అవసరమునకు అంత శక్తినే మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ నెసెసరీ, వేర్ నెసెసరీ అండ్ ఇన్ వాట్ మేనర్ నెసెసరీ యూ షుడ్ యూజ్ ఎనర్జీ.
0: చిన్న ఉదాహరణ మీకు తెలుసును.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బ్ వేసుకుంటాం, పవర్ఫుల్ లైట్.
1: ఇన్ డ్రాయింగ్ రూమ్ వి పుట్ అ వెరీ పవర్ఫుల్ లైట్.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దేర్ యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ అ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటాం.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
0: అదే విధంగానే మనలో దివ్యత్వమైన శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present at all times.
0: Mana buhalu mana bhavamulu matramu aya samayamuku tagirettuga balupulu maatidanna tikkinchukovali.
1: But our thoughts and ideas which use this strength
0: endiga current untundadu kada anukoni pedda buhalu inda payin jettite ee current valla balupu kuda band kavachchu.
1: Since you feel that there is this energy and if you use it in a manner,
0: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha chesukovali.
1: The bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to
0: sadukani desha kala paatranu anusarinchi mana pravartana untundali.
1: So our conduct should be attuned to the country, the circumstances.
0: In our western country ni manam anusaristuntunnam, aa desha kala paatranu adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
0: మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
0: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
1: Today we are entering such modes of action which are
0: not only mana manavatvanni mana kolipothunnam.
1: That is why we are losing the human quality.
0: Manavuni endu enta shaktiyo untundadi.
1: There is an enormous amount of strength in
0: ee manavu sakramanga agina tana pani tanu cheyakokunda gelipothe enta apakittulaku guri ayipothuntadu.
1: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
0: Oka chinna udaharanam.
1: There is a small example.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్ కోసం కాచుకున్నాం.
1: వీ గో టు ఎ బస్ స్టాండ్ అండ్
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
1: ఆర్ రైల్వే స్టేషన్,
0: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7:00, బి రెడీ.

0: రాత్రి 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: బట్ ఇట్ ఇస్ 9 o'clock, 12 o'clock, 2 o'clock, ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: Are we going to be silent?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: We begin to abuse that train.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: We abuse those who are responsible.
0: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: All the departments connected with the railway.
0: ఏ పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: In many ways we call the department and the train, everything is
0: bad. జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ఏ పని అయినప్పుడు మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధములను సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ది రైట్ టైం, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: ఉదాహరణ. ఒక వాచ్ ఉంటుండాలి, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
1: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్లెస్ మెషిన్స్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్ ఇఫ్ ఎ బాడీ విచ్ హస్ గాట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ హౌ మచ్
0: తుప్పు పట్టడం ఏంటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వి లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమే నిర్మించాడు.
1: ది పర్పస్ ఫర్ విచ్ దిస్ బాడీ హాస్ బీన్ గిఫ్టెడ్ టు అస్ బై గాడ్.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: యు షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ, డూ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ అండ్ బి ఎన్ ఐడియల్. దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ ది సత్యసాయి.
0: కనుక స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలం చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరి అయినటువంటి విద్యార్థులుగా మీరు రూపొందుతారు.
1: ఓన్లీ వెన్ యూ కెన్ పుష్ అవే సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇన్ యూ అండ్ రిమూవ్ ది జెలసీ ఇన్ యూ, యూ విల్ బికమ్ ది రైట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్.

ஹாரில் பஜனி ஹரி பஜனி.

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననమొంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతంతయుమి.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapude Desham Bhagu Padutundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapude Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavuni Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకొనవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటాది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okarikokaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A rise to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వము నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవలయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా నువ్వు దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his work is a living person.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuya paytamu manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchatamu idi manavattama.
0: Looking at other people and blaming them, is that human nature?
1: స్వార్థము మానవత్వమా?
0: ఈజ్ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములనగా కరుణ, సానుభూతి, త్యాగము ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్, sacrifice, these are human qualities.
1: Kanukane manavattamulo undinatvanti yokka divyamainatvanti bhavamulanu ee naadu velipippu cheyataniki tagina prayatnam cheyali manavudu.
0: So in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
1: Pavitramainatvanti hrudayatma swarupulara mukhyamuga jeevitam chaala viluvainatvanti.
0: Sacred devotees, importantly, life is a very valuable thing.
1: ఈ జీవితమునకు ఆధారమైనటువంటిది ప్రాణము.
0: The basis for this life is the living force in us.
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: This living force is even more valuable.
1: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
0: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రం తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ that he is satisfied by attaining just one
1: inka,
0: object.
1: Inka innu sadhinchali anetundi okka pranthitone manavudu untadu.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi ani manamu abhiruddhi gavinchukovali.
0: In this human life, we shall have to promote what we may call sacrifice.
1: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జిస్తూ ఉంటాయి.
0: The clouds, which have the feeling, nature of sacrificing, they go high up and they make sounds.
1: కనుక మనలో త్యాగభాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: కొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
0: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
1: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
0: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ బై హిమ్ అదర్స్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ అదర్స్ విల్ బి హ్యాపీ.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కాని ఈనాడు మానవత్వములు కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాము.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 feet.
1: కారణం ఏమి?
0: అండ్ లుక్ బ్యాక్. వాట్ ఇస్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
1: శాంతి లేకపోవటం కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు కాని త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా నువ్వు ముందే చెప్పేయటం లేదు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈస్ హీస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: ఆన్ ది డే వెన్ హీ లీవ్స్ దిస్ వరల్డ్ హీ డస్ నాట్ టేక్ ది వెల్త్ విత్ హిమ్.
1: లక్షాధికారైనా లవణ మన్నమే కాని మెరుగు బంగారము బ్రింగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: Vitta marjana chesi virravi gute kani koodabettina sommu todaradu.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: Munduga morugaina bhoomi lopala petti దాన ధర్మము లేక దాచి దాచి దాచి
0: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongalakittro doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku tene yokka igalu aneka pushpamana nundi kudanu progu chesipothu vachi tana tenenu okka chotu progu chesi kattagadapatiki ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: విశాల భావాన్ని మనము విజృంభింప చేసుకోవాలి.
0: ఇన్ సాక్రిఫైస్ దేర్ లైజ్ ఇమ్మార్టాలిటీ.
1: నిరంతరము జీవితము సంకుచితము సంకుచితము సంకుచితంలో మనము కృంగిపోరాదు.
0: అట్ ఆల్ టైమ్స్ వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ లైఫ్ ఇన్ నారో మైండెడ్నెస్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలము పవిత్రమైనటువంటి యొక్క కరుణ సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరియైన నేత్రములు.
0: The correct and true eyes for human life are the two qualities, forbearance and sacrifice.
1: Nijamuga ikkada bhagavantudu evaru?
0: Truly, who is God here?
1: Pratyakshamainatvanti yokka prakrutiye bhagavantuni yokka swaroopam.
0: What appears to us directly as creation, as nature, that is God.
1: Ee prakruti anetvantidi nirantaramu nirvirama krishi cheta tana yokka kartavyanni nirvartinchukuntu త్యాగము గావిస్తూ ఉంటుండాలి.
0: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
1: ఒక్క చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ రొటేటింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుండాలి?
0: బై రొటేటింగ్ ఇన్ దట్ మేనర్ హూ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్?
1: రాత్రి పగళ్లు ఏర్పడుతుండాలి.
0: వీ గెట్ ది నైట్ అండ్ డే అవుట్ ఆఫ్ సచ్ రొటేషన్.
1: ఈ రాత్రి పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: బై ది ఫార్మేషన్ ఆఫ్ ది నైట్ అండ్ డే మ్యాన్ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: వాట్ ఈస్ సాక్రిఫైసింగ్ వర్క్ ది ఎర్త్ ఈస్ డూయింగ్.
1: ఇంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్, ఇన్ అడిషన్ టు రివాల్వింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్, గోయింగ్ రౌండ్ ది సన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: త్రూ ది రెయిన్ వి గెట్ అవర్ హార్వెస్ట్.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: త్రూ అవర్ హార్వెస్ట్ వి ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
1: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
0: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
1: అనుభవించడం తృష్ణార్పణం కృష్ణార్పణం.
0: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
1: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
0: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
1: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్స్ పైన, ఎడం చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవటం.
0: ఈవెన్
1: నిరంతరము కూడాను ధన చింత, ధన చింత, ధన చింత, ధన చింత.
0: ఈవెన్ వెన్ యు
1: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
0: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
1: ధనం కావాలి,
0: వీ వాంట్ మనీ,
1: కానీ ఎంతవరకు అంత అవసరం.
0: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: The main reason for ego in human life today is wealth.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: This ego and pride are taking the form of animal
1: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: Humility and obedience are not to be found anywhere today.
1: తండ్రిని చూస్తే కుమారునికి వినయం లేదు.
0: When he looks at his father, the son is not humble.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
1: నిరంతరము కూడాను అశాంతి, అశాంతి, అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేటువంటి దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: At all times in the field of lack of peace, lives are being wasted.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయు గనక తత్తరముందడి మానసంబా.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబుల్
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొలుతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నినుగ అంచగా వచ్చేది నా ఒక అంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, God will come to your help and will put you in the direction.
1: Sarvula yendu kudanu daivattam untundadi.
0: Divinity is present in all people.
1: Ee vidhamainatundi yokka satyanni manam gurtinchi sarvulanu manam gauravinchali.
0: Recognizing such truth, we should respect everyone.
1: Okka chinna udaharanamu Bhagavad Gita yendu.
0: There is one small example from Bhagavad Gita.
1: Bhagavad Gita yendu bijam mam sarvabhutanam annadu.
0: In the Bhagavad Gita it has been said, I am the seed that is present in all beings.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: One seed, one mango seed, we put it in the earth.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: After 10 years it becomes a big tree.
1: కొన్ని వందల కాయలు అందులో కాచాయి.
0: There will be hundreds of fruits on that tree.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: We cut all the fruit from the tree and make it ripe.
1: ఒక్కొక్క పండు లోపల కూడా నువ్వు తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరువు.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని విత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్, సో మెనీ సీడ్స్, హౌ డిడ్ దే కమ్?
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనం నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ from the seed of God, this entire creation is a big tree.
1: ఈ వృక్షమనందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: In this tree of creation, what we call the human beings are like fruits.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడాను దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: In each human life, there is the seed of divinity present.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్, వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
0: That is why it is said religion of love.
1: Caste of humanity అని.
0: One caste of humanity.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchatam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes
1: looking up. He
0: feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలంపైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: హి ఫీల్స్ హిస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బిహేవ్స్ లైక్ ఎన్ యానిమల్.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: హౌ లాంగ్ విల్ దే లాస్ట్?
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్.
1: కదిలిపోయే మేఘములే.
0: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ స్టేషనరీ.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: ఐ టెల్ దెమ్, ఇన్ యువర్ క్వశ్చన్ లైస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? మూడు పదములు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్ హియర్. ఐ వాంట్ పీస్.
1: ఐ వాంట్ పీస్ మూడు పదములు.
0: దెర్ ఆర్ త్రీ వర్డ్స్. ఐ వాంట్ పీస్.
1: ఐ ఈగో.
0: ఐ ఈస్ ది ఈగో.
1: Want, desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని, డిజైర్స్ తల నిండుకు నింపుకొని, పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: Today, with so much ego and with the desire full of your head, you want peace. How can you get peace? It's all
1: pieces.
0: What is required and is essential is needed by man.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: Because acquiring things beyond all limits and need, the world is full of confusion.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనము కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోవడం ఉండాలి.
0: A man in trouble should create compassion in
1: you. ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము, ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపాస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యూ మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you can
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
1: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
0: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non-believer or a believing non-believer.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Oka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumukhamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addamu nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: లేక అద్దము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will
1: ఏడు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందు be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్లలు నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks a question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: The time which this clock spends in doing work is also the time for which it has rest.
1: Etla?
0: How is this possible?
1: Tick tick tick tick tick tick tick tick ani pillu nadustu untadi.
0: In this clock the hand will be moving all the time producing the sound.
1: Evaraina deenni prashna vesinappudu

0: clock spends in doing work is also the time for which it has rest.
1: Yetla.
0: How is this possible?
1: Tick, tick, tick, tick. Rendu tikkuluku madhyalo oka vishranti kaalam untundali.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, ee tick anetundi daniki aa vishranti chalada.
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: Adhe daniki vishranti.
0: That is its rest.
1: Adhe vidhamugane. మనం పరులకు చేసేటువంటి యొక్క ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది గుడ్ వర్క్ దట్ వీ డూ టు హెల్ప్ అదర్స్ ఈజ్ అవర్ రెస్ట్.
1: ఇదే నిజమైన సమాజ సేవ.
0: దిస్ ఈస్ ట్రూ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: ఈ సమాజ సేవను ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: బికాస్ వీ హావ్ లాస్ట్ ది సెన్స్ ఆఫ్ సచ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ, వీఆర్ అనేబుల్ టు ఎంజాయ్ ది హ్యూమన్ నేచర్.
1: ఉత్తమ భావములచే,
0: with great ideas,
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములచే,
0: with exemplary qualities,
1: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 మందితో కూడి ఆచరించినటువంటి పనులు ఏంటి మనకు ఆనందం లభిస్తుంటుండాలి.
0: We get our happiness in the work that we do.
1: కష్టమును మర్చిపోతున్నాము.
0: We forget our troubles.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: There is an example for this.
1: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
0: On the bank of a river or on a seashore, we walk 5 miles.
1: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్లు, అదే కాళ్ళు, 10 మందితో చేరి నడుచు.
0: The same 5 miles with the same legs you walk with 10 other people in company.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: You won't get your legs in pain.
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: With happiness you forget the trouble.
1: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ యందు మనకు దుఃఖములు కాని, విచారములు కాని, కష్టములు కాని మర్చిపోతావు.
0: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 other people.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: Man today is not following the sacred good path.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయం వి, ఎక్కడ అక్రమం వి, ఎక్కడ అనాచారం వి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
0: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
1: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు?
0: ఆర్ వి నాట్ హియరింగ్ మెనీ గుడ్ వర్డ్స్?
1: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
0: ఆర్ వి పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
1: ఏదైనా ఒక చెడ్డ మాట వింటమే దాన్ని నమ్ముతాం.
0: ది మోమెంట్ వి హియర్ సంథింగ్ బ్యాడ్ వి ఇమీడియట్లీ బిలీవ్ ఇట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: The reason for this,
1: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
0: ది రీజన్ ఈజ్ యూ ఆర్ వెరీ బ్యాడ్ పర్సన్ అండ్ సో యూ ఫాలో బ్యాడ్ వర్డ్.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్ ఇన్ అస్ వి విల్ ఫాలో గుడ్ అట్ వన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: వి పుట్ ఎ సీడ్ ఇన్ ది ఎర్త్.
1: దానికి నీవు ఎరువు వేశాము.
0: వి గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
0: వి గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
0: వి ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్
1: బ్రీత్. అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందా?
0: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు దర్త్?
1: లేక గాలిగా మారుతుందా?
0: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇన్ టు బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుందా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుందా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
0: నో.
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
0: It is extracting the
1: essence.
0: It is taking the strength from the water.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
0: It is the strength from the manure.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
0: It takes the life.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
0: It promotes its own natural quality.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బానిస కాకూడదు.
0: In the same manner, whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in you.
1: ఈనాడు అనుకరణ అనుకరణ అనుకరణ. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
0: Today, imitation, imitation. Looking at another man, he imitates. Looking at a third man, he
1: imitates. వాడెవడో కొంచెం గడ్డం పెట్టుకున్నా అంటే వీడు గడ్డం పెట్టుకోవాలి.
0: If someone else has got a beard, you also want to grow a beard.
1: ఇంకోడెవడో బెల్ బాటం వేసుకున్నా అంటే వీడు బెల్ బాటం వేసుకోవాలి.
0: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
1: Side burns. Burns pettukunna ante veedu pettukovali.
0: If one other person has side burns, you also want to have side burns.
1: Enti balahinata, enti pirikitanama.
0: What weakness, what cowardice.
1: Ida manavattam yokka lakshanalu.
0: Is this the quality of human beings?
1: Nee swabhavani nee penchuko.
0: Promote your own nature.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: యూ బ్రాడన్ యువర్
1: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
0: హ్యావ్ ఎ బ్రాడ్

0: హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
0: దట్ డే వెన్ వి కెన్ ప్రమోట్ అవర్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దిస్ మేనర్ అగైన్ అవర్ కంట్రీ భారత్ విల్ బికమ్ ఎన్ ఐడియల్ కంట్రీ.
1: పరమ

0: forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamula nityandu vanne gaantina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranam bukantenu manam meganamanu mana dese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వీ బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: ఈ చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ అట్ ఇట్ విత్
1: యువర్ ఐస్. నీ చెవులతో నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులను మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దురహంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలం స్వార్థపరుడు.
0: A selfish person.
1: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking
1: down. ఎప్పుడూ చీకటే వాడికి.
0: He's always seeing darkness.
1: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండలు మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: వన్ హూ ఈస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడేమంటాడు అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఈస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఈస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. Self లో ఫలితమే.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వీ గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: This quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: కానీ మితిమీరినటువంటి ఆశకు పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడా ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
1: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
1: మానవత్వం, మానవత్వం, మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human
1: nature? Human nature. Human nature antaru gani edi human nature anipudu kuda nu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: Better than trying to understand it, it is better to show it in practice.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to be born a human being is the most
1: manavudu inta chaduvu chadutunnadu.
0: Man is acquiring so
1: inta vijnana prajnana sugnanamulto nindi untunnadu.
0: He is full of knowledge and wisdom.
1: Kani oka mrugamu kante heenanga pravartistunnadu.
0: But he is conducting himself worse than an animal.
1: Ka manavattam ekkada roopam manavattame kani gunamulo manavattam ledu.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: Kanukane heenadu ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ హిస్ ఓన్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ టేకన్ సచ్ ఎ పాత్.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: టు దెమ్ గుడ్ ఆల్సో అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: padarthamunaku taginatvanti prayogam aacharinchali.
0: We will have to apply what is suitable to the matter.
1: Vennanu vreelitu kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
1: Kaani inumunu suttitone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
1: Kanukani kramasichcha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: So if one transgresses discipline, we have to take some action.
1: Satyasai samastali yendu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion?
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
0: But if there is no duty itself, where is
1: only
0: devotion?
1: Only deep ocean.
0: It's only a deep ocean.
1: Manam divine, divine, divine, divine antunnam. Ekkada divine? Cheppedantha divine. డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్, డివైన్, డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సిట్.
1: ఇది నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
1: కాదు, కాదు, కాదు.
0: నో.
1: కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
1: ఎక్కువలేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హు ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: సింప్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యావ్ ప్లెజర్.
1: చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్.
1: కాదు కాదు కాదు
0: మనం
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనినే వేదాంతము మనస్సు ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్సు అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a Duratmana. Today, the whole world is in this situation.
1: Divyatma Swarupulara. Kanuka, ee satyanni meeru gurtinchi, manavattvamlo undinatvanti yokka prema tattvanni artham chesukondi.
0: Divyatma Swarupas, recognizing this truth, understand the aspect of love that is
1: divyatvanni kudanu kontha varaku meeru artham chesukondi.
0: To some extent understand divinity as
1: kevalam nenu neevu manavudu manavuduga bratuku chalu
0: you just live as a human being that is enough
1: neevu manavattam nunchi digajaranakkarledu
0: do not degrade yourself from the position of being a human being
1: mana nadavadikal lopala mana pavitratanu nirupinchali
0: we should establish sacredness in our conduct
1: kevalam matalato cheppi prayojanam ledu
0: there is no use simply uttering
1: ee naadu prapancham anta matallo heroes kriyallo zeros
0: The whole world today are heroes in their words, but in action they are zeros.
1: ee naadu manam action lopala heroes kavali
0: today we should become heroes in our action
1: maatalu maatadetunte vaadu pani cheyadu
0: one who simply speaks does not work
1: pani cheseetunte vaadu maatadeki time em undadu
0: one who works has no time to speak
1: kanukani ee naadu manam panulu cheyatam lopala manam anta kodanu mundajje veskoni nadumu gatti samajamlo digali
0: So today, in doing work, all of us should take a forward step and enter the community.
1: మన యమకులు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు.
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth will
1: భగవంతుడు రెండు చేతులు అందించాడు.
0: God has given us two hands.
1: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలి పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్
1: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్
1: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు
0: సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు
0: టుడే పీపుల్ హు డూ నాట్ వర్క్ ఆర్ మెనీ
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు
0: దోస్ హు వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది
0: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్
1: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ది స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: Whatever work is ordained for each person.
1: Work is worship, duty is God.
0: This is why Satya Sai organizations have been told that work is worship, duty is God.
1: On the
0: other hand, you should not move about as your mind
1: guides you.
0: You should have the ability to distinguish And with that ability to inquire, do your work.
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: The wealth which you have earned, put it in some sacred path.
1: దయ ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి
0: Kindness, giving gift and sacrifice are the three essential qualities for man.
1: అన్యాయము అక్రమము స్వార్థము అహంకారము అసూయ ఇవన్నీ కూడా లోభి యొక్క లక్షణాలు
0: ఇన్జస్టిస్ కాజింగ్ హర్ట్ టు అదర్స్ ఈగో అండ్ ప్రైడ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రీడీ పర్సన్
1: పరులను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు ఇది మహాపాపం
0: వీ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్స్ దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్
1: నీలో ఉన్నటువంటి దుర్గుణాలు నీవు చక్కదిద్దుకో
0: యూ కరెక్ట్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్
1: నీ నుండుకు కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో
0: Correct your bad qualities and promote your good qualities.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది
0: Then human nature in you can prosper.
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థలలో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షమునందు కూడాను ప్రేమ అనేటువంటి ఫలం పండుతుండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దేర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ అహంకారము కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ జెలసీ అండ్ ఈగో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జెలసీ అహంకారం అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోన్.
0: వెన్ యూ రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్ అండ్ వెన్ యూ రిమూవ్ ది సీడ్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహా.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads, raso vaisaha.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, I am hoping that the devotees and members of the Satsai organizations will be able to remove these things and experience happiness.
1: ఎప్పుడు మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: Do not immerse yourself in the foolish idea that we will do service to the community sometime when we retire, sometime later. Why while we are young?
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: After retiring, what is the service you can do? You will have to get service from others.
1: Pada pada manchu kinkarulu paasamula agedu vela.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag
1: Bandhuvul
0: you
1: out. Dabadaba baita bettudi diklaapamu ledani cheppu vela.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
1: Aalubiddalun labalaba yettu vela.
0: When your wife and children cry loudly.
1: Appudu neevu tarama harinamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: సరి అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈస్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈస్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
1: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: Human nature also will become one single human.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ I am hoping that you will experience divinity in the community, and I am blessing you, and I am bringing this discourse to a close.

సకల తీర్థములకే అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished and earned name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యువులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో, దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడా తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి లభించేటువంటి మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: పవిత్ర కర్మలను ఆచరించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పాత్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ souls and serving them also helps in purification of the heart.
1: Kalukune chitta shuddhiye karma ha annaru.
0: That is why it is
1: ee sakarma jeetanu ee pavitramaitundi karmala jeetanu chitta shuddhi maatrame yerpadutundi.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart, one would be able to get wisdom.
1: Nanadiyavatu kaivalyam. Idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka satkarmala acharinchi, satsangamulo praveshinchi, sadbhavamulu cheta, sanghasevalo manam palgonali.
0: That is why one has to undertake to perform sacred acts, one has to develop company with good people and undertake service activity.
1: Aithe ee vidhamainti yagna yagadi karmalaku gaani pavitramainti pathanalaku gaani vidya avasaram kada.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yagnas, yagas and penance?
1: ఎట్టి విద్యను మనము లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
0: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
1: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరార్థమైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నవి.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇది కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నది.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: యో మద్ భక్తః సమే ప్రియః, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: నీవీతత్తరం విరుగా అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానము.
0: Where there is earnestness, there you get wisdom.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: ఎక్కడ సాధన అక్కడ సాధ్యం.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, they all convey the same thing.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరు వేరు, కానీ ఇది గమ్యము ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ కూడా పరతత్వమునకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: గజరాజుయే విద్య కలిగియుండే వసుధ్రువుండెంత వయసు కలిగియుండే శబరి ఎంతటి శక్తి కలిగియుండే విదురునికెంతటి వితరణ మతియుండే తిమ్మనికెంతటి తెలివియుండే భక్తి కలిగిన వారికి వసుడయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్ ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్ హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్ వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్ అండ్ హౌ వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ధ్రువ హౌ మచ్ ఆఫ్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్ హౌ మచ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిడ్ విదురా హ్యావ్ వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ కంప్లీట్ డివోషన్ anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: భగవంతుని పొందుటకు ధన కనక వస్తు వాహనాదులు కాదు ఆధారం.
1: If you want to attain God, wealth and such other worldly
0: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
1: It is scholarship is not required either.
0: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
0: Kani ee naadu swarthamu apavitramu
1: but today selfishness unsacredness
0: ee kunti yokka manasuto ee naadu madhavuni chintinchadaniki prayatnistunnaru.
1: Today man is trying to contemplate God with a dirty mind.
0: Ilanti manasunaku ee naadu kudanu bhagavantudu labhyam kaadu.
1: God will not reveal himself to such a polluted mind.
0: Manasekam vachasekam karmanyekam mahatmanam. Ee manasikanga vachikanga kayakanga bhagavantunu chintinchadaniki prayatninchali.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
0: Ee naadu acharana veru talampulu maru veru.
1: Today man thinks in one way and man's deeds are different.
0: Kevalamu aadambaramainatundi sadhanalo ee naadu alavalamaipoyindi ee sadhana.
1: All these spiritual exercises have become a big show these days.
0: Ahankara aadambaramulaku bhagavantudu labhyam kaadu.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
0: Kanukane chitta siddhi nimittamai manam aacharinchetundi karmalu ఫలరహితమైనటువంటివిగా మనము స్వార్థరహితమైనటువంటివిగా అహంకార రహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with the sacred feelings.
0: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటున్నది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: To light the lamp of wisdom, everyone has a right.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకొని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నము చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
0: Aithe samanyamga prati manavuniki kudanu konni vivitha karmalu untunnayi.
1: But for everyone there are certain duties enjoined on him by the scriptures.
0: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani nalugodi.
1: The fourth one is prayachitta karma.
0: Ee nalugu kudunu prati manavudiki tappani sariga anubhavinchavalasi vastundi cheyavalasi vastundi.
1: every human being has to perform these four types of deeds and actions.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి యొక్క కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్,
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మల్లో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanam chandra grahanam lanu kuda yerpadutuntai alanti samayamlo manam aa grahamalu shanti nimittamai chesetunti karmalu kuda naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti yokka manavulu samsara jeevitamunu gadipeyatunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world.
0: Anaga iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetvanti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarasta sukhino bhavantu. Ee yuga yugamana nundi taratarala nundi kudalu hindava jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: Ee vidhamainatundi vishala hrudayam chetane భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుంది.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: What do you mean by
0: yuvanukune deeniki saalokyam saarupyam saamipyam saayujyam ani deeniki naalugu vidhamulaitundi yokka tegalu yerpadutu vachayi.
1: There are four types, four stages. Saalokya saamipya saayujya saarupya.
0: Aithe saalokyam anaga taanu ee vidhamainatundi lotu lekunda jarugutu vastundadi.
1: Indian culture has been able to flourish from the age old time right up to now because of such broad ideas.

0: సారూప్యం. అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైన యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ as to what type of life he is living.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండేటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు, ఇవన్నీ చేరినటువంటి కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సేక్రెడ్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, యు నీడ్ నాట్ మేక్ ది ఎంటైర్ వరల్డ్ గ్రీన్ బై కలరింగ్ ఇట్. యూ హావ్ టు వేర్ ద స్పెక్టికల్స్ విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
0: కనుకనే దృష్టిని బట్టి సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేమ్.
0: మన నేత్రమును బట్టి శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆత్మడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ విత్ ఎ ఫీలింగ్ యూ హావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రే లైక్ దాట్ ఇస్ యజ్ఞాస్ యాగ ఆర్ ఇన్సిడెంట్లీ గోయింగ్ టు హెల్ప్.
0: ఈ స్వార్థము పరార్థము, ఇషము పరము, రెండింటి యొక్క చేరికగా ఉంటుంది అది.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ విచ్ ఫుల్ఫిల్స్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: హేమతారక విద్య, ది ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ విత్ వరల్డ్ విల్ గివ్ యూ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ బ్రహ్మ విద్య విల్ గివ్
0: లౌకిక విద్యలు అన్ని కూడా ఇహమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమును కూడా ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
0: కనుకనే కామ్యకర్మలనగా తనకు, తన లోకమునకు, తన వారలకు కూడా సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్యకర్మస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ which will give you joy to your family, to your to the world at large.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనం కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనోప్రభావం ఉంటుండాలి.
1: యువర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ది ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక సాత్విక ఆహారము అత్యవసరము.
1: దేర్ ఫోర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: సాధకులకు రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారములు పూర్తి నిషిద్ధించాలి, అనగా వదిలిపెట్టాలి.
1: స్పిరిచువల్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ అప్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఐదర్ రజోగుణ ఆర్ తమోగుణ.
0: మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థములు అన్ని కూడా వదిలిపెట్టాలి.
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ టేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మీట్ అండ్ మటన్ ఎట్సెట్రా.
0: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
0: కనుకనే మనము నిషిద్ధ కర్మలు అనగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ అప్.

0: ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యము.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
0: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
0: నేను చెప్పిన మాటకు తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
0: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యు థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్ బట్ ద వన్ హూ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: లోకాన్ని వంచవచ్చు.
1: యు మే డిసీవ్ ది వరల్డ్.
0: లోకాన్ని మరుగుపరచవచ్చు.
1: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
1: యు మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
1: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
1: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
0: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్వసించక వీలు కాదు.
1: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
0: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
1: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
0: Kalukure Bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamune vruddhi pondi karmamune chalu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
1: In Bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
0: Karanam, karanam, karma. Ee moodinti yokka sammilitame manavuni yokka jeevitam.
1: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
0: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
1: Therefore, man has to develop sacred thoughts.
0: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
1: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
0: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
1: The sattvic food also must be in proper
0: dosage. Aaharam ani kudanu adhikanga manu bhujincharadu.
1: Even if it is sattvic food, you should not eat in excess.
0: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
1: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్స్.
0: జీవితము దీర్ఘ ప్రయాణము.
1: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
1: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములను నాటాలి.
1: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్ యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్స్.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మస్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్.
0: నాలుగవది,
1: ఫోర్త్ వన్,
0: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
1: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
0: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధములైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ వీ పర్ఫార్మ్ క్వైట్ అ ఫ్యూ యాక్షన్స్ విచ్ మే బి సేమ్.
0: కొన్ని వీటి పాప పరిహారార్థమై మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు pay for and expiate these types of sins,
0: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
1: దేర్ ఆర్ సర్టన్ వేస్ విచ్ హావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విచ్ హావ్ బై ది గ్రేట్ రిషీస్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ ఆఫ్ భారత్ అండ్ దే హావ్ షోన్ టు ద వరల్డ్ వాట్
0: అనేక సాధనలో కూడాను వాళ్ళు సాధించి శోధించి
1: they have entered into certain spiritual exercises, they have inquired into
0: manavulaku avasaramainatundi yokka margamulu kodanu bodhinchinaru.
1: They have also taught the certain things which are useful for man.
0: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni neemamu neeminchutu poyaru.
1: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
0: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam aneetutti moodu margamulu puraskarinchukoni
1: do get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you would be able to
0: appudu manavuni yokka మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యు హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
0: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
1: వెన్ యూ అండర్టేక్ పిల్గ్రిమేజెస్ you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatuvuga untai.
1: Some people would have taken vows in a very strange way.
0: Oh Venkatramana Swami, naa karyamu naa biddala pelli naa kodukulu chakkaga uttirulai chakkaga pass aitegina nenu vachi naa kodukulu cheta neeku athariki talalo undetunte okka ventukulu neeku arpistharani mokkuntaru.
1: One who may be that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well I will bring my son to you, O Venkatramana.
0: ఈ నాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
1: And offer the hair to you, they say, and on account of the effect of the kali, perhaps
0: పేపర్లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుండాది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
1: అనదర్ టైప్ ఆఫ్ వాయిస్ స్వామి, వెన్ దెర్ ఈస్ ఎ లాటరీ విచ్ ఈస్ లైక్లీ టు గెట్ 10 లాక్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఇఫ్ ఐ గెట్ దట్ పర్టికులర్ థింగ్ ఐ విల్ ఆఫర్ యూ 100 రూపీస్.
0: ఈ విధంగా మొక్కు లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
1: వెన్ వన్ అండర్టేక్ సచ్ వాయిస్ what type of feeling do they have towards God? This has to be examined by us.
0: Ni 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
1: Do you think that God is waiting for your 100 rupees?
0: Sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu yokka bhagavantudiki nee vicheyatundi 100 rupayalu entadi?
1: For God who is omnipresent, omnipotent and omniscient, what is
0: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi అనగా చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
1: లుక్ అట్
0: ఎంత తెలివి తక్కువ.
1: లుక్ అట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God who has got that capacity, where is the need for this 100 rupees?
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ ది కలి ఏజ్, డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ప్లేస్, ది డిఫరెంట్ వెరీ స్ట్రేంజ్ థాట్స్ ఆర్ అకరింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్.
0: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ quite a lot of prosperity.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
1: This is not a proper prayer. This is not proper devotion either.
0: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
1: There is one most valuable thing which you have with you.
0: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
1: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈశ నాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
1: మీరా హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇచ్చిన లేవర్
1: హూ హ్యావ్ గివన్ యూ,
0: నీవే.
1: It is you who have given.
0: Neeku neeke arpitam chestunnanu.
1: I can offer that which you have given to you.
0: Kaani intati vivekam andariki kaligatam ledu.
1: But unfortunately all people do not have this kind of wisdom.
0: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu gangake arpitam chestunnaru. తాను ఏదో వీడి తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
1: The greatest weakness is to think that you are the doer, you are doing it.
0: నీవు చేసేది ఏమీ లేదు.
1: You are doing nothing.
0: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
1: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
0: పసి బిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
1: Mother keeps the innocent small child in the cradle.
0: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లి క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
1: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
0: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
1: For an aspirant who has surrendered himself totally, God will look after him.
0: Aithe andariki mee itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
1: But all people are not able to attain this state of surrendership.
0: Idi cheta kadani kudanu manam nirutsahanga nispruhaku manaku guri kaakudadu.
1: There is no need for feeling desperate with the fact that you
0: mana prayatnam manam cheyali.
1: Whatever we can, we'll have to do.
0: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
1: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
0: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
0: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
1: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
0: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: శాస్త్రముల యొక్క సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్.
0: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
1: The goal of everything is only God.
0: Margamulu veru veru,
1: the ways are different.
0: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
1: It is foolish to think that God is different because the paths are different.
0: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nanduchukoni dannilu kavadaniki tagina krishi manam cheyali.
1: Therefore we have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
0: Manam enno rakamulainte pushpamulato pooja chestunnamu.
1: We are worshiping the Lord with a different type.
0: Kontha mandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
1: Some people think that they'll have to worship the Lord with a rose.
0: Mari kontha mandi ఏదో ఒక విధమైన తామర పుష్పములు అర్పితం గావించాలని ఆశిస్తుంటారు.
1: సమ్ పీపుల్ థింక్ దట్ దే లాట్ ఆఫర్ లోటస్ ఫ్లవర్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మమొక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
0: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
0: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
0: యూనివర్స్ ఈజ్ సర్వభూతాంతరాత్మ.
1: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచురేటెడ్ అండ్ పర్మియేటెడ్
0: యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము ఉచ్చరిస్తున్నాము కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
1: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
0: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
0: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
1: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్ బట్ సర్టన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
0: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
1: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్ విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్ దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
0: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
1: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ whatever one does he is doing it for himself.
0: Kanuka ikti satyanni gurtinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
1: Recognizing this particular truth man has to shape and design his behavior and experience.
0: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
1: The yagnas and the agas are performed for the peace of the world.
0: Anaga emi daivamunu prasannulu gavinchinappudu prasannuni gavinchinappudu jagatantha prasannataga untadi.
1: The whole idea behind that is if you can please God the entire world is pleased.
0: Kanuka daivamunu prasannulu gavinchukuneetundi okka margame ee yagna yagadi kratulu.
1: Yagnas yagas and such other sacrifices are only methods of pleasing God.
0: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
1: There is one more inner significance in this.
0: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
1: It is God who has given everything to this world.
0: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
1: The duty of a sadhaka is only to return what God has given him.
0: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
1: వెన్ హీఈస్ ఆఫరింగ్ టు గాడ్ ఎనీథింగ్ హీఈస్ ఆఫరింగ్ ఫర్ హిజ్ ఓన్ జాయ్ బట్ నాట్ యాజ్ ఇఫ్ హీఈస్ సాక్రిఫైసింగ్ సంథింగ్.
0: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
1: ఇన్ ది వరల్డ్లీ వ్యూ వీ థింక్ దట్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్.
0: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
1: వీ గెట్ ది ఫీలింగ్ as of joy and happiness only when we offer.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
1: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
0: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
0: సమాజంలో మనం ప్రవేశించాలి.
1: యూ హావ్ టు ఎంటర్ ఇంటు ది సొసైటీ.
0: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుల్ని సేవించాలి.
1: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
0: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
1: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సబ్టిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్ హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
0: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
0: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
1: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
1: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
0: సమాజం. శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
1: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
1: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
0: అన్యోన్య ఆశ్రయాలు.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
0: అవినాభావ సంబంధాలు.
1: దేర్ ఈస్ ఇంటెగ్రల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
0: కనుక వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద ఇండివిజువల్
0: హ్యాపీ. ఈ ఆనందాన్ని మనం సమాజంలో నింపాలి.
1: We have to fill the society with the joy which individual gets.
0: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
1: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ యూ హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ద ఎంటైర్
0: సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
1: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
0: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
1: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్.
0: ఎవరిని ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇది భగవద్గీత యొక్క సారాంశం.
1: దిస్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate any living being.
0: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడే.
1: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూఆర్ హేటింగ్ యువర్.
0: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెళ్ళు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నారో ఫ్యామిలీ బాండ్స్ ఆఫ్ యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ బ్రదర్.
0: మీ విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
1: యూ హ్యావ్ మస్ట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్
0: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
1: యూ షుడ్ బ్రాడన్ యువర్ హార్ట్.
0: అప్పుడే ఆ విశాల హృదయం నుండి దైవం నివసించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
0: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగభావమును, వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
1: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఆనాటి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
1: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్ దే హావ్ టేకన్ ద షేప్ ఆఫ్
0: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
1: Words and mantras are not different from each other.
0: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దం కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
1: ఎవరీ సౌండ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ఎ సేక్రెడ్ అండ్ ప్యూర్ హార్ట్ ఇస్ ఎ మంత్ర.
0: తాము పెట్టినటువంటి ప్రతి పాదం కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
1: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
0: చూచిన చూపులు అన్ని కూడాను పవిత్రమైనటువంటి యొక్క సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
1: వాట్ ఎవర్ లుక్స్ ఆర్ గివెన్ ఆల్ దోస్ లుక్స్ విల్ బి సేక్రెడ్ లుక్.
0: కను సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ ఆస్పిషియస్.
0: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ లుక్స్ బ్యూటిఫుల్.
0: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
0: కనుకనే సత్యం, శివం, సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం, శివం, సుందరం ఎమర్జ్.
0: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం, శివం, సుందరం, ఆత్మ సత్యం.
1: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం, శివం, సుందరం.
0: హృదయం శివం.
1: ఆత్మ ఈజ్ సత్యం.
0: మన భావం సుందరం.
1: హార్ట్ ఈజ్ శివం.
0: మన హృదయం నందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ సత్యం, శివం, సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
0: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
1: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
0: మన దేహమే ఒక యంత్రము.
1: అవర్ బాడీ ఇస్
0: మన శ్వాసమే ఒక మంత్రము.
1: అవర్
0: మన హృదయమే తంత్రము.
1: అవర్ హార్ట్ ఈజ్.
0: ఈ శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో హం. ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
1: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్ సో హం ఐ ఆమ్ దట్.
0: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
1: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
0: ayamamerigina maruni mishambulo manase variki gurudandi.
1: The mantra
0: kante pedda guru ledu.
1: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
0: కనుక సమస్త శాస్త్రములు యందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి యొక్క మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
1: All the scriptures have declared that you should establish God in your own heart.
0: ఈ కర్మకాండ యందు ఉండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
1: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
0: కర్మచేయక
1: వితౌట్ వేస్టింగ్ టైమ్,
0: కాయమును నిరుపయోగపరచక,
1: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
0: కర్తవ్యాన్ని నిర్వర్తించి,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
0: సార్థకం చేసుకోండి,
1: శాంక్టిఫై యువర్ లైఫ్,

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adhe mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః. నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందు ఉన్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, but it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ye money card vacheste aa yokka deenini money card kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatundi vaartala valla sukha dukkhalu pondeetundi neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the postman.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: However,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: However, if you pray with a pure heart, sacred feelings, and offer prayer selflessly, there God confers a special grace.
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: However, for the pleasure or pain, there must be some basis.
0: No, fundamentally.
1: There's something fundamental behind.
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th class boys said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవ, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈస్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈస్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈస్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నాడు.
1: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్?
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీ అంతా కూడాను వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతునికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: If you are to be admitted into first standard, you will be put to test.
0: Anaga deeniki arhuda kada aneetuvanti vishayanni vicharinchadame.
1: They will find out whether you deserve the admission or not.
0: Idi bhagavantudu kevalam dveshamto kani leka virodhamto kani inke vidhamaina anishtamto kani cheseetuvanti test kaadu.
1: Is not the test that's conducted by God out of enmity or hatred.
0: Bhagavantudu amita prema chetanu, dayanugraham chetanu, karuna chetanu vaari anugrahinchakavari vaariki test istuntadu.
1: Out of intense love and mercy compassion, God tests his devotee to confer grace.
0: Tatchalame raktam kanipinchindi, satyabhama chuchindi, rukmini chuchindi, ma jamavati chuchindi, draupadi chuchindi.
1: As blood was bleeding, it was noticed by rukmini, satyabhama, jambavati, everybody.
0: Veerandaru chala dear and near ga undinatunte vaaru kanuka ee yokka drushyanni vaaru chudagaligaru.
1: As they were so dear and near, they could watch the whole
0: thing. దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు.
1: All servant maids are at a distance.
0: సత్యభామ చూచింది, దాసిని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ asked the servant maid to bring a cloth so as to put as a bandage.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ran the distance herself.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: She tore the her own sari towards the end and made it into a bandage.
0: ఏ విరేలుకు, దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఏ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of
0: ద్రౌపది. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏ మాత్రమూ ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: get అదే పద్ధతి. భక్తులకి భగవంతుడికి కూడాను మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇది కుచేలుడు కూడాను పిటికడు అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ఫుల్ బీటన్ రైస్ అండ్ హీ రిసీవ్డ్ గాడ్స్ గ్రేస్ ఇన్ అబండెన్స్.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తులసీ దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ది లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ది లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: పుష్పము. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్,
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము.
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్,
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధమనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్. సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం

0: కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
1: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
2: మాధవ దేవ మధుసూదన
0: ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
1: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
0: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
0: మహావీరులు సూర్యులు ప్రజ్ఞానులైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
1: There are husbands who are close by, the men of valor and
0: strength. ఎవరు ఈ యొక్క ప్రభావాన్ని ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
1: Nobody could prevent the situation.
0: ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది.
1: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
0: ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు.
1: Because of the sacrifice she did earlier and here is Krishna.
0: ఆ వేలుకు కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్.
1: It's a small piece of cloth which is a bandage around
0: her finger. మారిపోయింది చీర.
1: That had turned into infinite number of sarees.
0: కనుకని ఇంతైనా మనం భగవంతునికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది.
1: If we do little, God will give you infinite.
0: కనుకని కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు.
1: The fruits of action you cannot escape, run away from them.
0: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
1: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
0: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
1: But as per God's command, it is written clearly that
0: it is
1: inescapable.
0: అంటి ఫలితము నీవు అనుభవించాలి.
1: As is action, you are bound to face the consequence, the result.
2: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
1: Oh man, is it possible for you to run away from the destiny?
2: ఘనపాఠంబులు చదివిన గాని కులదేవతలను కొలసిన గాని కారడవులకే పోయిన గాని కఠిన తపస్సులే చేసిన గాని కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
1: You may go through mighty sacred texts, you may offer all sorts of prayers to the deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny.

0: దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములలో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు.
1: కర్ణ హ్యాపెన్ టు బి వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ బికాజ్ హి వాస్ ఇన్ ద బ్యాడ్
0: దుర్యోధన దుశ్శాసన శకునితో చూడటం చేతనే కూడటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
1: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన శకుని.
0: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ విల్ ఎంటర్టైన్
0: చెడ్డ భావములు ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
1: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యూ విల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
0: యాక్షన్స్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ.
0: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు. నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
0: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
1: యాక్చువల్లీ కర్ణ ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో నో ది టెంపరమెంట్ ఆఫ్ కర్ణ.
0: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
1: దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ హి ఫెల్ డౌన్.
0: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
1: కృష్ణ డిటర్మిన్ టు ప్రూవ్ టు షో టు అర్జున ద పవర్ అండ్ ద వాలర్.
0: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
1: అర్జున వాజ్ హైలీ ఎగోయిస్టిక్.
0: నాకంటే గొప్ప అస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
1: హి వాజ్ ఫీలింగ్ దేర్ నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ హిమ్.
0: కృష్ణుడు నా మిత్రుడు.
1: కృష్ణ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్.
0: నా భావమరిది.
1: హి ఇస్ మై బ్రదర్ ఇన్ లా.
0: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
1: హి విల్ నెవర్ డిసోబే మీ.
0: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
1: హి కృష్ణ విల్ సెటిల్ ఫుల్ మై డిజైర్.
0: అని గర్వమును పెంచుకున్నాడు.
1: సో హి ఇస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్.
0: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
1: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
0: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
1: కృష్ణ కేమ్ ఇన్ ది టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
0: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
1: కర్ణ ఫెల్ డౌన్ హి వాస్ సఫరింగ్.
0: దగ్గరికి వెళ్లి
1: ఈవెంట్ క్లోజ్ టు
0: కర్ణ.
1: కర్ణ
0: నీవు మహాదాన కర్ణుడవు.
1: యు ఆర్ ది వన్ ఆఫ్ చారిటీ.
0: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
1: I have got one task at
0: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా న్యాయం కాదు.
1: I'm not justified to ask anything.
0: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
1: But I wanted something from you.
0: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
1: Even at that state, he still asked, "What is that you want?"
0: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
1: He wanted some gold.
0: బ్రాహ్మణ.
1: బ్రాహ్మణ.
0: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
1: You go home and tell my wife and she will give you gold you want.
0: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
1: I have not come for business.
0: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
1: I have come here to ask you directly.
0: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు. అంతేకాని నా భార్యను నా అత్తను నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
1: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
0: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
1: కర్ణ క్లోజ్
0: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
1: There in the battlefield, how do you expect him to have gold?
0: Rendu pandlaku bangaru cover vesukundaru.
1: He has got two of the teeth with gold plate.
0: Puro kalamulo idi kontha varaku andarki sahajame.
1: It is a tradition in those
0: days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
1: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
0: Karuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
1: కర్ణ
0: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
1: బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
0: ఏమిటి
1: వాట్స్ దిస్?
0: నీ పండును నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్?
0: నిన్ను హింసించు కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి.
1: ఐ షుడ్ హర్ట్ యు?
0: దానం ఎంత అవుతుంది?
1: హౌ కెన్ యూ కాల్ ఇట్ చారిటీ?
0: కనుక ఇది దానం కాదు.
1: ఇట్స్ నో చారిటీ.
0: నేను నీ పండ్లు నేను ముట్టను అన్నాడు.
1: ఐ డోంట్ టచ్ యువర్ టీత్ ఎనీవే.
0: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
1: కర్ణ సెడ్ ఎట్లీస్ట్ పికప్ టూ స్టోన్.
0: రెండు రాళ్లు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
1: విత్ దీస్ టూ స్టోన్స్ హెడ్ కిట్ అగైన్స్ హిస్ టీత్.
0: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది. నేను బ్రాహ్మణుడను.
1: ఐఎమ్ ఎ బ్రాహ్మిన్. హౌ కెన్ ఐ టచ్ దిస్ గోల్డ్?
0: ఇంకా పరీక్షలు చేస్తూ పోతున్నావు. నీవు క్షత్రియుడవు.
1: యు ఆర్ క్షత్రియ.
0: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
1: హౌ ఐ మై టు టచ్ ఆల్ దిస్ విచ్ బిలాంగ్స్ టు యు?
0: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
1: ఇట్స్ క్వైట్ అగైన్స్ట్ మై కల్చర్.
0: తక్షణమే అమ్ములు తీసుకున్నాడు.
1: హి పిక్డ్ అప్ ది ఆరో.
0: భూమిలో సూటిగా వేశాడు.
1: హి షాట్ ఇంటూ ది ఎర్త్ స్ట్రెయిట్.
0: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పై
1: గంగస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ దేర్.
0: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
1: హి క్లీన్ బోత్ ది టీత్ దేర్ ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ గంగస్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు
0: కృష్ణుడు. అర్జున్ వైపును చూస్తున్నాడు.
1: అండ్ కృష్ణ వాజ్ లుకింగ్ అట్ అర్జున.
0: అర్జున్ శిరస్సు
1: అర్జున బెంచ్ హిస్ హెడ్.
0: ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవభక్తి, ఈ విధమైనటువంటి గురి యొక్క స్వభావము నేను ఎక్కడన్నా చూడలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్.
0: ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు.
1: దిస్ సార్ట్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ మీ.
0: నన్ను క్షమించు అన్నాడు
1: కృష్ణ. పార్డన్ మీ హీ సెడ్.
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణ సెడ్,
0: ఈ కర్ణుడు ఎవరో తెలుసునా?
1: యు నో హూ ఇస్ కర్ణ?
0: మీ పెద్దన్న.
1: హీఈస్ యువర్ ఎల్డెస్ట్ బ్రదర్.
0: ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు.
1: అండ్ కర్ణ ఈజ్ ఎల్డర్ టు ధర్మజ.
0: చాలా బాధపడ్డాడు.
1: He felt so sad.
0: ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు?
1: Why didn't you tell me before?
0: నా సొంతం అన్నయ్యపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
1: He's my own brother, but I had to hurt him, harm him.
0: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
0: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ. That they were prepared to offer anything to God.
0: Kanuka prati karma kudanu oka vidhamainatundi oka phalitam anetundi bhaganga nichi untari.
1: Therefore every action carries with it
0: prati karma kudanu oka vittaname.
1: Every action is a seed.
0: Prati vittanamu kudanu oka chette. Kanuka manam karmalu anetundi pavitramaina karmalu aacharinchadaniki punukovali.
1: So we should undertake sacred actions.
0: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
1: As is the action, so is the consequence.
0: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
1: We do it with all the joy.
0: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
1: But when we suffer, we shed tears.
0: కనుక నీ మొదలే మనం గుర్తించి
1: we should know before
0: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to action later.
0: ప్రకృతి యొక్క ప్రభావము,
1: the effects of nature today,
0: ముందు వెనుకల యోచించకుండా కర్మలు ఆచరిస్తాము.
1: They don't think of pro and cons and they
0: ముందు వెనుకల విచారించకుండా మాటలు చెప్తాము.
1: They don't inquire this.
0: ముందు వెనుకల యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
1: Without any thought, prior thought, they start acting.
0: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
1: When the time comes and when they have to suffer, they'll be frustrated.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
1: Everything is natural action.
0: వర్షం కురిచింది.
1: It rains.
0: ఒకరి కోసం కురిచిందా?
1: Is it for anybody?
0: కాదు.
1: No.
0: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
1: There is rain for everybody on earth.
0: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
1: It gives you all the comfort.
0: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
1: It quenches the thirst uniformly.
0: మలయ మారుతము వీచుతుంది.
1: You find the wind blowing.
0: ఇది ఒక్క మానవునికి మాత్రం కాదు.
1: It's not merely
0: అన్ని ప్రాణుల కోసం ఈ గాలి చాలా ప్రాణం నందిస్తుంది.
1: This wind gives life to all the living creatures.
0: కనుక పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
1: So all the five elements are there to protect the living creatures.
0: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
1: They are not meant for a specific
0: individual. అదే విధంగా దైవం కూడాను
1: also God.
0: ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
1: God has not descended on earth not for any single person, not for any single nation. విశ్వమునకే
0: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చుంటాడు.
1: He has descended on earth for the emancipation of the
0: universe. కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
1: So God will see to it that you cannot run away from the consequences of your actions.
0: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
1: So before we start doing, we should take time and
0: inquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
1: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
0: అది ఈ జగత్తునందు అసాధ్యము.
1: However, in this world, it is impossible.
0: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యము కాదు.
1: With the body feeling and body attachment, you cannot do like that.
0: దేహాభిమానమును మరిచినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు.
1: The one without any body feeling can only act that way.
0: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
1: The misery is out of nature alone.
0: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
1: This nature ప్రకృతి is based on our దృష్టి.
0: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
1: So long there is body feeling, there is nature.
0: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
1: So long there is worldly feeling, you will have misery.
0: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
1: the moment body feeling
0: goes, ప్రకృతి కూడాను పోతుంది.
1: The nature also will
0: vanish. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడా ఉండదు.
1: The moment nature vanishes, disappears, there will be no misery.
0: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతికి అనిపిస్తుండాలి సుఖ సంతోషములు మనం అనిపిస్తున్నాము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ గాట్ ద బాడీ అటాచ్మెంట్ యు ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
1: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యు డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
0: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
1: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
0: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
0: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ బియాండ్ ప్లెజర్.
0: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
0: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
1: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్ వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
1: Pain and pleasure, you cannot invite them.
0: Kananambuna regina karu chichu.
1: It is something like a bonfire.
0: Yemulanu vaanchi maamilna vidachichanuna.
1: It will burn everything. It will not leave mangoes there.
0: Annitini kalchivest.
1: It will burn everything around in the forest.
0: Kanuka manamu yenadu ee dehaabhimanam anetundi danni manamu kontha varaku tagginchukuntamu appudu sugamu dukkamu rendu kudanu undavu.
1: That day when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
0: Kanuka kalalo chuchina medalu middaru kannulu vippina levu kada.
1: All those mansions that you see in the dream, you don't find them in the waking state.
0: Anduvalle upanishattulanta kudanu uttishtata jagrata prapya varanya bodhata annadi.
1: So Upanishad said, oh
0: mananda, ee ajnanam ane nidra nunchi melko.
1: Upanishad says, oh man, get up from the sleep and slumber.
0: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
1: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ట్రూత్.
0: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
1: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్ స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: ఇది ఎక్కడనో బయట లేదు.
1: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
1: That Satchidananda is yourself verily.
0: Oka prime minister untadu.
1: There is a prime minister.
0: Oka president untadu.
1: President.
0: Oka king untadu.
1: A king.
0: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu oka president anetunte bhavalu emi undavu.
1: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
0: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
1: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
0: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
1: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
1: వేక్ అప్,
0: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
0: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
1: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
0: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
0: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
1: వేర్ ఆర్ వి?
0: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
0: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
0: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
0: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
1: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
1: అరైజ్ అండ్ వేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
0: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
1: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్.
0: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు.
1: You shout there.
0: Kani nidraloka achinatundi paamuku pratyakshanga poi mandu veste nivaran avutunda?
1: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
0: Nidra nunchi lepitima paamu garchinatundi baadhi tagipothundi.
1: If you wake him up, he will not suffer the pain.
0: Ee nidralo undinanta varaku kuda nu ee paamu bhayam anipadi ninnu baadhistuntadi.
1: So long he is in sleep, he is bound to suffer the pain.
0: Nidra lepitima ee paamu undadu, neeku aa bhayam undadu, karchinatundi oka gurtulu undavu.
1: The moment you wake him up, there will be no trace of any pain or that of the
0: anaga
1: biting of the snake.
0: Ee naati oka jeevitham manu entu undante ajnanam ane nidralo untunnam.
1: In the modern life, we are sleeping. We are in the sleep of body attachment. The sleep of worldly attachment. This world is ephemeral and it's full of misery. It's a sleep.
0: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
1: We suffer a lot in this.
0: దీనికి ఔషధం ఏమిటి?
1: What's the medicine?
0: దీనికి అనుగ్రహం ఏమిటి?
1: What's grace?
0: దీనికి పరిహారం ఏమిటి?
1: What's solution?
0: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
1: If you wake up from the sleep of ignorance, the problem is solved.
0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: All these come follow because we have body
0: attachment. మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: Gradually we have to reduce this body feeling.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుతూ వస్తుంది.
1: Then the bliss will improve.
0: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: The more bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగలిగేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లెస్,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
0: పదవుల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘము లోపల నీరు నిండినప్పుడు
1: ద క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relies?
0: చక్కగా విచారించి చూస్తే
1: if inquire clearly,
0: చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
1: A small bird is resting on a tender branch.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
1: As this branch tosses on either way, the bird is not fear stricken.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు రెక్కలపైన నేను రెక్కలను ఆశ్రయించాను.
1: The bird knows that it depends on
0: wings. కొమ్మ రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: ద బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
0: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానుషుడికి లేదు.
1: సో మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
1: వాట్ ద రీజన్? హీ లాస్ట్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
1: బర్డ్ అట్లీస్ట్ హెస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్ బట్ నాట్ మ్యాన్.
0: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్.
0: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దేనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిజ్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his own self.
0: విశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: When once he has got self confidence, he can achieve anything.
0: ఈ ధనబలం ఉంటుంటారు.
1: You have money.
0: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
1: Money is like a passing cloud, comes and passes off.
0: కానీ జనబలము
1: and the people
0: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు?
1: How long they will be there?
0: ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: So long you are in position and with wealth, people will surround you.
0: తదుపరి
1: later
0: ఇంకా జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
1: When you have got the strength of the spirit, you will have everything else.
0: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
1: Therefore we should try to lead our lives with the strength of Atma and the strength of
0: Atma. విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: In full faith, in the spirit, we should resort to good activity.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
1: As is the action, so is the result.
0: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
1: As is the food, so is the
0: తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
1: As the floor, so is the bun.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్స్.
0: సదానందాన్ని అనుభవించాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: సత్లోకంలో చేరిపోవాలి.
1: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
0: ఇదే మానవుని యొక్క ప్రధాన గమ్యం.
1: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఇదే ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
0: కనుక మంచిని చెయ్యండి.
1: డూ గుడ్.
0: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
0: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
0: రామ జయం రఘు రామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం.

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: దయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసము కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ee naati vidya kevalamu tana nimittamai vidyana abhyasinchutunnare kaani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వి స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: Sadvinyoga durvinyogamulaku moola karanamu manavuni yokka manase kaani vidya kaani dhanam kaani kaadu.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: Deeniki chakkani upamanamu,
1: a good example,
0: tellati neerunu erreti bottle lo posinappudu aa neeru erraga kanipistayi.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి అందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: Manavuni endu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamainatvanti oka lakshanam lekapoyinappudu ee oka vidya dhanamulu rendu kodunu vyarthamulai potayi.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, it's also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpa cheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society, and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamuluga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, if Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded.
0: Adi
1: all the
0: Shivaji
1: ladies were handed over to their people.
0: Shambhuku, Shivri sahasala adhikanga untunnai, gunam takkuga unde. Shivaji kumarudainatvanti Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kanukane Shivaji vale, Shivaji kumarudu, kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalamu nundi kudanu mana Bharata deshamunandu seela sampattike pradhanamainatvanti viluvanu andistu vachindi.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu ranimpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu ye matram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattakarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukhamu anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had.
0: ఏ పుత్రుడు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు.
1: వాట్ ఇస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ంట్ హావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. దృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ టు దృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: Aidu mandi bhattalu naaku.
1: I have 5 husbands.
0: Andulo, nalguru bhartalu viruddhanga undi. Oka bharta maatrame oddinappudu idi nyayam avutunda?
1: When 4
0: aidu mandi kudanu angikarinchali kada?
1: All the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina nooretti palukaledu.
1: Not even one dared to open mouth.
0: Puraskarinchukoni vidudu chi. ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ డే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి తండ్రి గురువు దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్ ద మదర్ ఫాదర్ ప్రిసెప్టర్ and God.
0: Kani daivadniki viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tejinchinaru tandrinaina kudunu tejinchinaru guruvunaina kudunu vakyamnu ullanginchinaru daivaniki arpitamaipoyaru.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti oka talli Kaika pavitramainatvanti oka నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైక ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: Kani atti dosha rahitudainatundi Ramachandruni aranyaniki pampinchinatundi ee talli mukhame chudakoddu ani taanu ullanginchi taanu aranyaniki povadaniki siddhamayyadu Bharatudu.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatundi deeni kosam kaadu.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: Bharata disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ హరినామమును విడుమని బోధించినప్పటికీ దేనినైనా విడుస్తాను కాని హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్ డోంట్ చాంట్ గాడ్స్ నేమ్ బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనా విడుస్తాను కాని హరినామాన్ని నేను మరవను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది.
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: I would... ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యములే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not ordinary one who came here.
1: Kevalam moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu neevu oka samanyamaina brahmanu vale neevu visvasinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హి ఇస్ విష్ణు హింసెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిసిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: భూమి
1: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నాను.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
1: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachche bojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like that?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుడి కోసమే.
0: భరత disobeyed mother only for Rama, God.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబే,
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: Kani Bali Chakravarti tananu tane danam chestunnadu.
0: But Emperor Bali offered himself.
1: Kanukane prachina kalam nundi kudanu ee Bharat Desamanandu ilanti tyagamurtulu, ilanti dharmamurtulu ee Bharat Desamlo enno vidhamuluga kudanu aadarshanni andistu vacharu.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: Danamunaku, tyagamunaku, ento vyathyasam untundadi.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: Kani ee naati prajalu danamunu tyagamunu rendittini samamga bhavistunnaru.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: Edo tanakunnatundi danlo పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దాంట్లో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా నువ్వు కొంత అందించవచ్చు.
0: You can keep something to yourself.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: There is selfishness here in this aspect.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: It is not so with regards
1: to తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడము, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: వాట్ ఈస్ దట్ యు లైక్ మోస్ట్?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: ఎవ్రీవన్ లవ్స్
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ మోర్ దాన్ వన్స్ లైఫ్.
1: కానీ త్యాగం అంటే ఏమి? ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకి ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్,
1: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు వాట్ ఇస్ ఎండింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హావ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి సే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్ర.
0: సాక్రిఫైస్.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది

0: దాన్ని మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దాట్.
0: కనుకని సున్మంతవిస్సే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడయ్యా.
1: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
1: బాడీ
0: ఇది క్షీణించేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
0: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
0: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
1: But the spirit
0: మారేది కాదు,
1: ఇట్ ఇస్ చేంజ్లెస్.
0: ఊరేది కాదు,
1: ఇట్ డోంట్ ఫాల్.
0: ఇప్పటికీ ఒక్కటే,
1: ఇట్ రిమైన్స్ సేమ్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
1: Therefore, this immortal aspect is the one of the spirit.
0: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: So sacrifice is immortal.
0: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను, నేటి వరకు కూడాను ఉంటున్నారు.
1: Right from the ancient times down to this day, there are men of sacrifice
0: in అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
0: సోల్స్. శివి చక్రవర్తి
1: నాట్ ఓన్లీ బలి, ఈజ్ సిబి ఎంపరర్.
0: శివి చక్రవర్తి, దధీతి, ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
1: సిబి అండ్ దధీతి, దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: శివి చక్రవర్తి ఒక డేగను, ఒక గరుడు తరుముకొని వచ్చింది.
1: An eagle was driven.
0: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
1: It fell on the lap of the emperor Sibi.
0: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
1: He started praying, protect me.
0: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatundi natakam idantaru.
1: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
0: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తికి.
1: ది బర్డ్ ఫెల్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
0: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
1: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ, ప్రొటెక్ట్ మీ.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
0: వచ్చింది ఆ గరుడ.
1: దట్ గరుడ కేమ్.
0: రాజా, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
1: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
0: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది.
1: Because I'm after this bird, this came to
0: you. ఈ పక్షి నాది.
1: So it belongs to me.
0: నీవు రాజువు.
1: You're the king.
0: ధర్మాన్ని నీవు అనుసరించు.
1: You follow dharma.
0: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
1: You observe all the code expected of a king.
0: నాకు తెలుసును, కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
1: I know dharma, but it's my duty to protect this bird.
0: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
1: I am not bothered what type of bird it is.
0: నన్ను శరణించటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
1: As it has surrendered to me, I am bound to protect it.
0: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
1: The same thing is stated by Lakshmana to Rama at one time.
0: రాములకు నారవస్త్రములు కట్టి
1: with
0: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
1: Rama should wear this naravastra and spend 14 years
0: confined there in the forest.
1: There's no relationship with anything either.
0: కాని రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
1: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
0: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
1: Though Rama said no, but

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యువర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మైసెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying, he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పినాడు శిపి చక్రవర్తి.

0: See, we started saying,
1: ఓ పక్షి,
0: ఓ బర్డ్,
1: దీనికి నేను అభయం ఇచ్చాను.
0: I gave you the promise.
1: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
0: I'll never go back the promise.
1: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
0: ఐ గివ్ యూ ది ఫ్లెష్ ఫ్రమ్ మై బాడీ దట్ వుడ్ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ దిస్ బర్డ్.
1: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి యొక్క ప్రవర్తనే.
0: దిస్ ఈజ్ ఎ మియర్లీ టు టెస్ట్.
1: త్రాసు తెచ్చాడు, పక్షిని ఒకవైపు పెట్టాడు,
0: బర్డ్ కెప్ట్ ఆన్ వన్
1: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
0: ఆల్ ది ఫ్లెష్ వాస్ కట్ ఇన్ టు పీసెస్ కెప్ట్ ఆన్ అదర్ ప్యాన్.
1: పక్షి బరువు కలగలేదు.
0: బట్ ఇట్ కుడ్ నాట్,
1: ఎంత వేసినా పక్షి ఏమాత్రం పైకి లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ కుడ్ నాట్ ఈక్వల్,
1: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్లు వేస్తూ వచ్చాడు.
0: ఆల్ ది బాడీస్, ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ,
1: అన్ని కండరంలో కోసి వేశాడు.
0: హి వాస్ కట్టింగ్ ఆల్ ది మజిల్.
1: ఒక పక్షిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
0: ఎంపరర్ శిబి సాక్రిఫైస్ హిస్ బాడీ టు ప్రొటెక్ట్ ఎ బర్డ్.
1: కడపటికి తన శిరస్సును ఖండించడానికి పూనుకున్నప్పుడు ఇంద్రుడు లేచాడు.
0: అల్టిమేట్లీ when he was ready to cut off his head, Indra manifested there.
1: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
0: This is only a drama to test you.
1: Idi garuda kaadu.
0: He is not a bird.
1: Nenu maroka pachini kaadu.
0: I am not the bird anyway.
1: Nenu Indrudanu.
0: I am Indra.
1: Nee tyagamunku mechukunnanu.
0: I am happy with your sacrifice.
1: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
0: The sacrifice, there is nothing more than offering one from life.
1: Tyaginaiki amrutatvamanasahu. ఇదే నా అమృతము.
0: దిస్ ఇస్ నెక్టర్.
1: కనుక నా దేహమునైనా కూడా నీకు ఇస్తానని చెప్పిన శిబి చక్రవర్తి చెప్పడం చేత ఇంద్రుడు కూడా నువ్వు ప్రసన్నుడైపోయి ఈ శిబి చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భారతదేశమునందు ఎంతటి మానవంతకు ఎంత విలువను అందిస్తూ వచ్చాడు.
0: ఎంపరర్ శిబి వాస్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ బాడీ అండ్ దేర్ఫోర్ ఇంద్ర ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్డ్ విత్ హిమ్.
1: ఇలాంటి రాజులు ఇలాంటి త్యాగులు భారతదేశంలో కోట్లకు గలరు.
0: Such kings, such people of sacrifice are present in Bharat.
1: Bali Chakravarti kuda nu idiye.
0: Emperor Bali also of this.
1: Moodu adugulu adigadu Vamanudu.
0: He asked for 3 footsteps.
1: Oka adugu bhuminanta akraminchadu.
0: With 1 footstep he occupied the entire.
1: Rendu adugu aakashamanta akraminchadu.
0: With the second he occupied the entire.
1: Moodu sthaname ledu.
0: There's no place for the third one.
1: Moodu adugulu isthanannu inkoka deeniki sthanam ekkada annadu.
0: Where is the place, show me.
1: Tana talam chupinchadu.
0: He has shown his head.
1: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
0: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
1: అప్పుడే దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
0: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
1: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
0: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
1: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే
0: వితౌట్ కన్సిడరింగ్
1: మామని
0: వితౌట్ కన్సిడరింగ్ దట్ హిస్ అంకుల్ హి హస్ కిల్డ్ ది కంస.
1: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే
0: కంస ఇస్ అంకుల్ వితౌట్ దట్ కన్సిడరేషన్
1: బాలయని చింత ఇంతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే
0: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఇస్ ఎ ఉమన్ యట్ హీ కిల్డ్ హర్.
1: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళ గతమున కనగ దొక్కే.
0: When asked, Emperor Bali was prepared to give, but yet what was the result? He was just thrown to Patala.
1: ఇట్టి దయలేని హరికి ఇట్టి దయలేని హరిని ఏమందు భువిని.
0: What shall we say about God who has no compassion?
1: అనుకున్నారు తర్వాత కాదు కాదు.
0: No.
1: ఇది పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి.
0: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ.
1: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
1: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
0: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
1: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
1: కట్ తీసుకుంటాడు, నిర్దయగా కర్పును కోసేస్తాడు.
0: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ వితౌట్ ఎనీ
1: కంపాషన్. కానీ డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు, పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
0: డూ మీన్ సే ద డాక్టర్ హ్యాస్ నో కంపాషన్? నో, హి హస్ గాట్ మెర్సీ ఆన్ ద పేషెంట్. దేర్ఫోర్
1: ఓకే. కానీ ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
0: Unless surgery is conducted, he will not be free from pain.
1: పుట్టిన నొప్పిని పెట్టిన నొప్పితో మనం నివారణ గావించుకోవాలి.
0: పుట్టిన నొప్పి దట్ విత్ ద పెయిన్ విచ్ ఇస్ దేర్ విత్ దట్ వీ హావ్ టు బేర్ ద పెట్టిన నొప్పి దట్ గివెన్ బై డాక్టర్
1: కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మానుగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడా పెట్టేటువంటి కర్మను కూడా కొంతవరకు దానికి సహాయం చేస్తుంది.
0: దేర్ఫోర్ యాజ్ మ్యాన్ సఫర్స్
1: భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు.
0: ద మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్ ఇన్ ఎడిషన్ టు దట్ గాడ్ కారణం ఏమిటి
1: భగవంతుడు నిస్వార్థుడు
0: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్
1: అతనికి స్వార్థం కానీ స్వప్రయోజనం కానీ తెలియదు.
0: He doesn't know anything like selfishness or selfishness.
1: అసలు లేదని కాదు తెలియనే తెలియదు.
0: Not that they are missing, he doesn't know what they are.
1: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లా అవుతుంది? ఏమీ తెలియదు.
0: He doesn't know anything.
1: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
0: God doesn't know what selfishness is.
1: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
0: He doesn't know what self-interest is.
1: కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
0: But the devotees, they feel like
1: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
0: It is their imagination.
1: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
0: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
1: నింపుకున్నాడు తన హృదయాల్లో.
0: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్.
0: The heart is single chair.
1: Not double sofa.
0: Not the double sofa.
1: Not musical chair.
0: Not musical chair.
1: ఆయొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
0: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
1: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
0: So it's not possible to make both Brahma and Brahma.
1: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
1: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
0: యూ మే ట్రై టు డూ దాట్
1: కానీ బ్రహ్మ రాడు.
0: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
1: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
0: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
1: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
0: When illusion sits there,
1: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
0: Well, how am I to take the somebody's chair?
1: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
0: Unless he gets up from the chair, I don't occupy that.
1: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
0: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
1: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
0: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
1: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
0: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of barren
1: land? Useless land, 10 acres.
0: Useless land, why 10 acres? What's the
1: use? 10 yards manchi land unte kuda chalu.
0: 10 yards of wet land is enough.
1: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు.
0: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్.
1: ఏమిటి ఆ మంచి గుణము?
0: వాట్ ఆర్ దిస్ గుడ్?
1: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
0: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ.
1: దానినే లోకమంతా మెచ్చుకుంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యూ.
1: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
0: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
1: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
0: When somebody think of God, act chanting his name, we say
1: పిలుస్తారు లోకులు.
0: We say that he is just God, godly.
1: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
0: సాక్రిఫైస్ ఇస్ గాడ్.
1: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకనే అట్టి త్యాగానికి పూనుకోవాలి.
0: So we should be ready to sacrifice.
1: ఎట్టి త్యాగము?
0: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
1: స్వార్థరహితమైన త్యాగం.
0: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అది విద్యార్థుల్లో రావాలి.
0: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
1: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
1: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
0: All the education that we acquire, if it is useless to the society, what power?
1: Ravana kuda nu chadivadu enno chaduvulu chadivadu.
0: Ravana also has learned, studied a lot.
1: Chaduvulu dandigunna 64 vidyalu arudaruga nechinatti aa ravanude 20ki sukham konugani paramanandamuna pandagadi 64 vidyalu arudaruga nechinatti aa ravanudu.
0: Ravana who has learnt all the 64 forms of knowledge.
1: ఇది సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: He could not experience a trace of happiness.
1: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
0: రామ హ్యాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్
1: ఆఫ్ 36 విద్యను చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
0: రామ హ్యాస్ లెర్న్డ్ ఓన్లీ 36 వేరస్ రావణ హ్యాస్ లెర్న్డ్ 64.
1: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
0: All that Ravana studied, it led to constipation, indigestion. పెట్టలేదు. Because he didn't practice.
1: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
0: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
1: చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
0: Rama practiced all that he read.
1: ఆరోగ్యాన్ని పొందాడు.
0: Therefore he was healthy.
1: ఏది ఆరోగ్యము?
0: What the health?
1: అదే ఐశ్వర్యము.
0: That is
1: అదే కీర్తి మర్యాదలు.
0: Health is wealth.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: That is reputation. That is idealism.
1: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
0: Therefore Rama sacrificed all his mighty power for society.
1: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
0: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
1: ఇది పరార్థము, అది స్వార్థము.
0: One is selflessness, other is
1: selfishness.
0: That is reality.
1: స్వార్థము అనర్థము.
0: Selfishness will put you to difficulty.
1: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రాముని యొక్క చదువు.
0: రావణ ఇస్ పుట్ అనర్థ
1: యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
0: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ యదార్థ.
1: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
0: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
1: ఎన్ని వేల
0: సంవత్సరాలు
1: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
0: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
1: the sacredness. చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రం గావిస్తూ వచ్చింది.
0: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
1: ఏమిటి ఈ హిస్టరీ?
0: What is this history?
1: His story is history.
0: What is this history? His story is history.
1: అది ఏ రాముల యొక్క చరిత్ర.
0: That is the history of Rama.
1: కనుక విద్యావంతులైనటువంటి వారు,
0: the educated people,
1: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
0: should make use of it for society.
1: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: They should make every effort to guide people along the right path.
1: సర్వే లోక హితేరతః. సర్వే లోక హితేరతః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
0: We should make proper use of our knowledge in this world.
1: సర్వే జ్ఞానే సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
1: సర్వే సముదితా గుణై. ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
0: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
1: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః. లోకహితాన్ని మనం ఆశించాలి.
0: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సర్వే గుణ సముదితా గుణై. మంచి గుణములు మనలో పెరగాలి.
0: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: వితౌట్ దీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: కానీ చదువులు చదవలసిందే.
0: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
1: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
0: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
1: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
1: కనుకనే
0: సో
1: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
0: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
0: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
1: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
0: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
1: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
0: వీ జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
1: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
1: విద్య అడుక్కునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
1: విద్య పంచుకునేటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
1: ఒకరికొకరు పంచుకోవాలి.
0: వన్ హాస్ టు షేర్.
1: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
0: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
1: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
0: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
1: కనుకనే విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
0: ఆఫ్టర్ your studies do a job.
1: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
0: Along with your job,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: You should also keep in view the
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: You should serve society.
1: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
0: What do you mean?
1: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారి డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఇది సర్వీస్ కాదు. ఇది చేయటం అది కాదు సేవ.
0: Service doesn't mean simply sweeping the streets.
1: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా ఉంచి అదే సేవ.
0: You are in a job, work to your satisfaction, to the conscience, that
1: నీ బిజినెస్ చేస్తున్నావు.
0: You are in business.
1: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
0: Without any unrighteous path and injustice, if you are honest in business, that is service.
1: ఇంతే కాదు,
0: not only this,
1: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
0: Third is very essential.
1: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
0: This is the thing that is responsible for the plight of the
1: world. ఎవరు డ్యూటీ చేయటం లేదు.
0: No one is discharging one's own duty.
1: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
0: What for? What is the use of this devotion?
1: భక్తి భక్తి భక్తి భక్తి.
0: We say devotion.
1: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
0: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
0: When patient is suffering, భక్తి కాదు, we come here for harati.
1: పిచ్చి పిచ్చి.
0: It is not devotion, it is pitchy madness.
1: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
0: You should take care of the patient.
1: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
0: See that he will not help
1: him. అది నీ యొక్క సేవ.
0: That is
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
0: You leave that place, keeping the patient there, and you come here for harati. It is madness, it is foolishness.
1: Foolishness.
0: It is foolishness.
1: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
0: They may listen to many of the things, but devotion will never be steady.
1: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
0: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
1: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
0: So your heart is full of holes.
1: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే.
0: The holes. దీంతో
1: ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
0: Even if it's stuffed with the devotion, it will come out.
1: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
0: So everyone must discharge one's own duty.
1: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
0: Then the third important.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Very important.
1: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
0: depend the amount of salary we receive,
1: salary ki taginanta pani mana cheyali.
0: We should work in tune to the salary we receive.
1: Appude mana desha sevaku chesinattu varam avtam.
0: That amounts to service to the country.
1: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagattuku deshaniki oka mosam chesinattu avutundi.
0: You receive high salary and you work less, you are a traitor to this country.
1: Kanuka nivu salary ni penchukodaniki nivu drushtilo pettukovaddu.
0: So don't keep in view the salary.
1: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
0: Am I working according to the salary?
1: Adi ye goppa seva.
0: That is great service.
1: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
0: With these good qualities we should serve.
1: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
0: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
1: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశదేశములు అంటే ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
0: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
1: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
0: వై షుడ్ వి టేక్ లోన్?
1: మీకోసమే.
0: ఓన్లీ ఫర్ యూ.
1: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
0: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
1: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
0: యు రిసీవ్ సాలరీ,
1: నయా పైసాల యొక్క పని చేసేది.
0: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
1: న్యాయమా?
0: ఆర్ యూ జస్టిఫైడ్?
1: ఇది న్యాయమే కాదు.
0: ఇట్ నాట్ జస్టిస్.
1: ఇది ధర్మమే కాదు.
0: ఇట్ నాట్ ధర్మ.
1: ఇది త్యాగమే కాదు.
0: ఇట్ నాట్ సాక్రిఫైస్.
1: కనుకనే మనము త్యాగం అనేటువంటి ఎట్ట ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
0: Therefore, for salary we receive, we should work equal.
1: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
0: We should work to the satisfaction of our conscience.
1: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
0: Then you will have peace.
1: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
0: Otherwise, how do you expect peace?
1: కేవలం చెప్పాల్సింది శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
0: We may simply repeat peace peace, that's all.
1: ఏమిటి ఆ శాంతి?
0: What is that?
1: ఆది భౌతికము,
0: ఆది భౌతికము,
1: ఆది దైవికము,
0: ఆది దైవికము,
1: ఆధ్యాత్మికము,
0: ఆధ్యాత్మికము.
1: మూడింటి అందు శాంతి రావాలి.
0: In all the three realms there should be.
1: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
0: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
1: మన దేహరీతిగా శాంతి కావాలి.
0: At the point of the body.
1: మనసరీతిగా శాంతి కావాలి.
0: Mental level.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: At the point of spirit.
1: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
0: Therefore we say peace thrice.
1: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రలందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్
1: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడాను లేదు.
0: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
1: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి అందు మాత్రమే ఉంటుండాలి.
0: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
0: boys did not offer their prayer in full.
1: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
0: That the first teaching of Veda.
1: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాము.
0: All of us should conduct ourselves as the children of the same mother.
1: అందరూ పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
0: We should take equal share as we work together.
1: ఇది కేవలం shareholders business కాదు, equal share.
0: It is not shareholder business, it's of equal share.
1: నీకెంతనో నాకంతనే,
0: I get as much as you.
1: నీకెంతనో
0: you also get as much.
1: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
0: Either profit or loss, we should share equally. That's the teaching of Veda first.
1: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడికి తోచిందంతా ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెట్టి వచ్చారు.
0: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
1: అది వారి దోషం కాదు,
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
1: వారికి తెలియదు పాపం,
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
0: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ద మీనింగ్.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
0: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
0: They don't know the meaning, but yet they simply chant.
1: మీకందరికీ తెలుసును,
0: యూ ఆల్ నో దిస్,
1: గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ గానకోకిల
1: మెడ్రాస్ ఇప్పుడు లేదు పాపం. ఆయన కంఠం ఎత్తి పాడిందంటే కోకిల వలె ఉంటుండేటువంటిది.
0: షీఈస్ నో మోర్. వెన్ షీ స్టార్ట్స్ సింగింగ్ ఇట్ లైక్
1: ఆమె పేరు గానకోకిల.
0: హర్ నేమ్ ఇస్ గానకోకిల.
1: ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము.
0: షీ లైక్స్ ది కంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాజ.
1: అయితే తెలుగు తెలియదు.
0: But she doesn't know Telugu.
1: Tyagaraja kirtan anni telugulone untundedi.
0: All songs composed by Tyagaraja are written in
1: Telugu. Tyagaraja paadadu.

0: నేను పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అంటే రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడకుంటే తింటే పకోడా తింటే అన్నారు.
1: సో ఇస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ ఫోర్
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సెక్రెట్నెస్
0: ఆఫ్ దిస్. నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagawan delivered on 8th September 1984. In this discourse, Bhagawan explains the relationship between Satya truth and Dharma righteousness, and how these values can be practiced in society. Sai Bhagawan Vacha.
1: Dharati iti dharmaha. Jagatunu dharinchina 20-day dharmam.
2: Dharma is that which bears.
1: Ketho dharmas tato jaya. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
2: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
1: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
2: వెన్ ధర్మ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అస్.
1: ధర్మం చెర. ధర్మముని ఆచరించాలి.
2: ప్రాక్టీస్ ధర్మ ఆల్వేస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఇట్టి ధర్మమునకు సత్యమే ఆధారమైనటువంటిది.
2: ఫర్ దిస్ ధర్మ ట్రూత్ ఈజ్ ద వెరీ బేసిస్.
1: సూర్యుని యొక్క రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములో నియమించవలసి వచ్చింది.
2: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ 7 టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లేడ్ డౌన్ జస్ట్ యాజ్ 7 కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
1: మొదటిది సత్యము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రూత్.
1: రెండవది శీలము.
2: ద సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్.
1: మూడవది ధర్మము.
2: ద థర్డ్ వన్ ఈజ్ ధర్మ.
1: నాలుగవది దమము.
2: ద ఫోర్త్ వన్ ఈజ్ దమ.
1: ఐదోది తపస్సు.
2: ఫిఫ్త్ వన్ ఈజ్ తపస్ ఆర్ పెనన్స్.
1: ఆరోది త్యాగము.
2: ద సిక్స్త్ వన్ ఈజ్ రినన్సియేషన్.
1: ఏడవది అహింస.
2: ద సెవెంత్ నాన్ వైలెన్స్ అహింస.
1: ఇవన్నీ కూడాను సమాజమును రక్షించి సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
2: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
1: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: మంచుగడ్డకు చల్లదనము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఐస్.
1: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్.
1: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము.
2: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ షుగర్.
1: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపం నిరూపించగలను.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
2: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
1: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: మొదటిది పవిత్రము.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
2: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
1: మూడవది పట్టుదల.
2: ద థర్డ్ వన్ ఈజ్
1: ఇవే శీలత్రయములు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
1: ఎట్టి విద్యావంతుడైనా,
2: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
1: ఎంతటి ధనవంతుడైనా,
2: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
1: ఎంతటి అధికారి అయినా,
2: వాట్ ఎవర్ పొజిషన్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
2: వాట్ ఎవర్
1: ఎంతటి పండితుడైనా,
2: వాట్ ఎవర్ స్కాలర్ హీ బి,
1: ఎట్టి పామరుడైనా,
2: వాట్ ఎవర్ సీనర్ హీ బి,
1: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వారితో సమానమన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీస్ డెడ్ ఆల్దో హీస్ లివింగ్.
1: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
2: వాట్ ఎవర్ హీమ్ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింతురు మానవులు.
2: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
2: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నిజముగా మానవునకు శీలమే అలంకారము.
2: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
1: ఇట్టి శీలము లేనిటువంటి జీవితము శిలతో సమానము.
2: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
1: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
2: మ్యాన్ దేర్ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
1: దీనికి సత్యము పునాది.
2: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
1: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
2: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
1: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
2: హి హస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ది బేసిస్.
1: సత్యం ముందు సర్వస్వమును కూడాను త్యాగం చేయాలి.
2: హి షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
2: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
1: సత్యమునకు భయపడియే జగత్తు నడుచుచున్నది.
2: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ది ఫియర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ persons will be afraid of living life.
1: సత్యమే మానవునికి అభయము.
2: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
1: భయమును దూరము గావించి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
2: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
1: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
1: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
2: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
1: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
2: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఇస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైనటువంటి యొక్క జీవము.
2: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: దీనికి మంచి సంస్కారము అంటారు.
2: This is described as an important
1: manchi gunamu antaru,
2: important good virtue,
1: manchi nadata antaru,
2: good behavior it is said.
1: Ee vidhamainatundi manchi nadatane lekundina manavattame raninchadu.
2: Humanity will not shine without good behavior.
1: Gunamu samskaramu nadata manavattvaniki shobhanandistundi.
2: Virtue, good qualities, good behavior will lend splendor to humanity.
1: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము శీలము ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వీ హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
1: దీనికి బాల్యము నుండియే మనము తగినటువంటి కృషి చేయాలి.
2: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ we have to make the necessary effort for this.
1: Balyamunandu pillalu telisiyo teliyakayo konni tappulu chestaru.
2: In boyhood people are likely to commit mistakes knowingly or unknowingly.
1: Kaani ee tappulu peddalaku telisina dandinturemo ani leka sichinturemo ani bayapadi asatyam aadtaru.
2: Fearing that if these things are known to elders they might punish or they might criticize, they try to hide.
1: Ivi kramakramina asatyam perigi perigi నైతికత్వమును నాశనం చేస్తుంది.
2: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
1: కనుక మనము సత్యమును చెప్పుటలో ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
2: Therefore while telling truth we should not be afraid of anything.
1: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
2: Only when we tell truth we'll be having that courage, that happiness and that joy.
1: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితం కాని రాబోయేటువంటి ఆదాయం కాని రాబోయేటువంటి సుఖం కాని మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
2: We should not be afraid of the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
1: సుఖ సంతోష సదుపాయములు లభించకపోయినప్పటికీ మనం ఏమాత్రము వెరచరాదు, భయపడరాదు. సత్యమును మాత్రమే మనము ఆధారంగా తీసుకోవాలి.
2: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
1: భవనమునకు పునాది ఎట్టి ఆధారము?
2: Just as foundation is very important for
1: a man. వేర్లు ఎట్టి ఆధారము?
2: Just as the roots are the very basis of it.
1: జీవితానికి సత్యం ఎట్టి ఆధారము?
2: For life, truth is the basis.
1: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
2: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
1: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
2: The direct proof for this is the life of హరిశ్చంద్ర.
1: ఆడిన మాట తప్పరాదని తన యొక్క జీవితంలో కట్టుకున్న భార్యనైనా కన్న కుమారునైనా కూడా త్యజించి రాజ్యప్రస్థుడై అడవి పాలైపోయి సత్యం నిమిత్తమై తపస్సులు ఆచరించాడు.
2: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
1: కట్టకడపటికి ఆలుబిడ్డలను కూడాను అమ్ముకున్నాడు.
2: Ultimately, he had to sell his own wife and son.
1: కానీ కట్టవలసినటువంటి వడ్డీకి తక్కువ కావటం చేత తాను కూడాను అమ్మడబోయి తాను కాటి కాపరిగా నిలిచాడు.
2: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
1: దురవస్థల సమయమందు కూడాను తాను ఏమాత్రం కూడాను అసత్యమునకు గురి కాలేదు.
2: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
1: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
2: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
1: Chandramati tana bharyayenu, Lohitasya tana kumarudani telisikudanu, tana kartavyamu, ikkade dharmamu, tana kartavyamu, sunkamu chellinchaka, dahana kriyalu cheyadaniki angikarinchaledu.
2: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
1: నేను కాటికాపరి యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి యొక్క ధర్మమును మాత్రమే తను ఆధారం చేసుకున్నాడు.
2: హీ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది డిశ్చార్జింగ్ ఆఫ్ ది డ్యూటీ యాజ్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్.
1: ఇటా ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు అని కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యం ఏమాత్రమును వీడక ధర్మం ఏమాత్రం కూడా నువ్వు విసర్జించక తన యొక్క జీవితానికి రెండు రెక్కలుగా రెండు నేత్రములుగా రెండు చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు.
2: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టాన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ హీ ఫాలోడ్ ఇట్.
1: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
2: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
1: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ హీ హ్యాడ్ ఫర్ హిస్ సన్ హీ గేవ్ ఏ గోల్డెన్ పైసే కాయిన్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో టు హిస్ మదర్ అండ్ గెట్ ఎ రింగ్ మేడ్.
1: రెండవ దినము ఈ పిల్లవాణి యొక్క పరీక్షలు రాబోతుండటం చేత ఆ కాసును ఒక బల్లపైన పెట్టి తాను చదువుకుంటున్నాడు.
2: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
1: తన యొక్క చింటి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
2: He had a young sister.
1: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
2: She was very mischievous.
1: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
2: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
1: అన్న, ఏమిటి ఇది అని అడిగింది.
2: షీ ఆస్క్డ్ బ్రదర్, వాట్ ఈస్ దిస్?
1: ఇది బంగారు కాసు అన్నాడు.
2: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
2: షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దిస్?
1: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
2: హీ సెడ్ దట్ దిస్ హాస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
1: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
2: హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ?
1: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
2: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the, put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
1: ka yemimo prashna adugutuntunte velli po naaku chadukovadaniki time ledu ani cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinaatundi chellulu aa kaasu teesukona lopala vellipoyindi.
2: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
1: Tana doddilo baavi daggara chinna gunta todindi.
2: She went into the yard and made a small dug a small pit.
1: Danilo ee kaasunu pettindi.
2: She put this gold coin into that pit.
1: Neelu posindi.
2: She poured water.
1: Endukatti chettu avutundi ani cheppadu anna.
2: Brother had told that you will get a tree out of it.
1: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
2: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
1: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
2: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
1: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమని పిలిచి పలిచింది.
2: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
1: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
2: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
1: అక్కడ లేదు.
2: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
1: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
2: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
1: అన్నా, చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
1: అక్కడికి వెళ్లి చూసేటప్పటికి కాసు లేదు.
2: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
1: చాలా బాధపడ్డాడు.
2: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
1: పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
2: On the birthday, when he should be very cheerful, he was to cry.
1: ఈ విషయము తల్లితో చెప్పాడు.
2: He mentioned this to his mother.
1: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
2: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
1: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
2: When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
1: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
2: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you are not the gold coin.
1: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటి నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
2: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎ వెరీ.
1: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్ని అయినా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
1: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాజ్ వన్ జగద్గురు.
1: ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
2: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
1: Aina nayana nee gunamulu elantivi, nee pravartana elantidi, nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatunte oka upadeshanni bodhinchetunte vaadu.
2: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
1: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
2: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
1: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
2: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
1: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
2: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing.
1: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
2: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
1: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
2: He said that drinking is the second bad habit.
1: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
2: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is the third bad quality, he said.
1: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంత్రానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
2: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
1: యోచించాడు, దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
2: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
1: Deham aarogyanga unte kada evarkaina pattu padna gaani tappinchukovataniki veel avutundi, kanuka ee aarogyanni nidraga kaapadukovataniki tappa raavatamu nenu vadaladaniki veelu kaadu.
2: Only when the body is healthy and strong, I'd be able to escape even when I am caught. And therefore, it is essential that...
1: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsinte maani vestanu annadu.
2: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
1: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
2: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
1: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
2: Most certainly from today onwards I'll be telling truth, he promised.
1: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
2: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
1: మంచి ఎండల కాలం.
2: It was a good summer day.
1: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: In those days there was no air conditioner, no fan, no air cooler.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరెస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
2: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on the terrace.
1: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
2: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
1: Nemmadiga ee varshapu neeru padeetundi doonulu pattukoni terrace ki ekkadu ee donga.
2: This thief managed to climb the terrace.
1: వెళ్లేటప్పటికి కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
2: ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఎయిర్ కండిషనర్, నో ఫ్యాన్, నో ఎయిర్ కూలర్.
1: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు

0: టెరెస్ కి ఎక్కాడు ఈ దొంగ.
1: దిస్ థీఫ్ మ్యారేజ్ టు క్లైమ్ ద టెరెస్.
0: వెళ్లేటప్పటికి ఆ యొక్క శ్రీమంతుడు మేలుకున్నాడు.
1: As soon as this thief went to the terrace,
0: he వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
1: The rich man could recognize that the person who came was a thief.
0: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
1: The rich man asked him, well, who are you?
0: అక్కడ సత్యం చెప్పాలి, నేను దొంగను అన్నాడు.
1: He told, because he was to tell truth, that I am a thief.
0: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
1: In order to find out what this man's plans are, that rich man also said, I am also a thief.
0: అయితే మనం ఇద్దరు చేరి ఈ శ్రీమంతుని ఇంటి లోపల ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగలించాలని ఇద్దరు ప్లాన్లు వేశారు.
1: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
0: ఈ యొక్క శ్రీమంతుడు చెప్పాడు, చూడు శ్రీమంతుడి ఇంట్లో మంచి విలువైనటువంటి అంత ఉంటుంటాయి, అయితే మనకు తాళం చోల్చిక్కడం చాలా కష్టం. నీవు వాచ్ చేస్తుండు, బయట కట్టంతా నీవు కాపలా కాచే, నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
1: దిస్ రిచ్ మ్యాన్ టోల్డ్ ది థీఫ్, వెల్, దేర్ విల్ బి క్వైట్ ఎ ఫ్యూ వాల్యుబుల్స్ ఇన్సైడ్ ది హౌస్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కీస్. ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్.
0: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను, ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది, నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు.
1: ద రిచ్ మ్యాన్ సెడ్, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ, ఐ విల్ గో ఇన్ సైడ్. హీ సెడ్, హీ వెంట్ ఇన్
0: సైడ్. కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు.
1: హీ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్. హీ టుక్ ద కీస్ అండ్ హీ కేమ్ అవుట్.
0: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ. నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను, నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఇనుప పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు.
1: Then this rich man said, he has been watching very carefully this activities of the thief. He told the thief, well, now I'll keep a watch, you go inside and get the valuable articles from the safe.
0: Aa pettilo moodu pedda pedda diamonds nu petti vachadu ee srimanthudu.
1: This rich man had kept three most valuable diamonds, big diamonds, inside the safe.
0: ఈ దొంగ వెళ్లాడు, తలుపులు తెరిచాడు, మూడు పెద్ద పెద్ద డైమండ్స్ తీసుకొచ్చాడు.
1: దిస్ థీఫ్ వెంట్ ఇన్ సైడ్, ఓపెన్ ది సేఫ్, బ్రాట్ దోస్ త్రీ బిగ్ డైమండ్స్.
0: ఈ మూడింటిని ఇద్దరు పంచుకోవాలి.
1: దీస్ త్రీ హ్యాడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్.
0: ఏ విధంగా పంచుకోవాలని ప్లాన్లు వేశారు.
1: హౌ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ బిట్వీన్ దోస్ టూ, దే ప్లాన్డ్.
0: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది.
1: యాజ్ దిస్ థీఫ్ followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
0: Tammuda, oka vajram naaku, oka vajram neeku, inkoka vajramni pagalagotti deeni viluvanu lekunda cheskotam manchidika, idi rajuke pettestam, ee srimantudike pettestam ani aa vajram teeskoni aa pettalo betti rendu vajramlu maatrame teeskochcharu.
1: This thief told the rich man, brother, one diamond you keep, the other I will keep, the third one cannot be broken into pieces, I'll keep it back for the owner of this house itself. He told like that, went back, kept the diamond and returned.
0: కావాల్సినవి చిక్కినవి గనుక ఇంక వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
1: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
0: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
1: As he is bound to tell the truth, he gave the correct address.
0: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు, నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
1: The next day, the morning, this gentleman, this rich man, as the jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
0: Palani gramamlo poi meer chudandi annadu.
1: This gentleman said, told the police, you go to such and such a village to find.
0: Aa gramamlo peru pondinatundi vaadu ee donga.
1: In that particular village, this thief was a famous thief.
0: Itanni pattaru.
1: The police caught hold of him.
0: Itanni patti jamindar daggara teeskellaru.
1: They brought this thief to jamindar.
0: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
1: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీఫ్, వెల్.

0: హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్? హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్?
1: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పిట్టి తీశాను, మూడు వజ్రాలుంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
0: హి నరేటెడ్ మెటికులస్లీ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ అడ్వెంచర్, క్లైంబింగ్ ది రూఫ్, గెటింగ్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ అదర్ పర్సన్, ఎంటరింగ్ ద హౌస్, ఆల్ ద థింగ్స్ ఆర్ నరేటెడ్.
1: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పండి. మంత్రి, ఇదిగో తాళం చెవులు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
1: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టి పోయి ఉంటాడా, ఇది ఎట్లయినా గానీ ఈ జమీందారుకు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు, ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
0: దిస్ మినిస్టర్ టుక్ ద కీస్ టు ద సేఫ్ అండ్ హీ థాట్ దట్ కెన్ దర్ బి ఎనీ థీఫ్ హూ విల్ కీప్ వన్ డైమండ్ బ్యాక్ అండ్ హీ పాకెటెడ్ దట్ పర్టిక్యులర్ డైమండ్ అండ్ వెంట్ అండ్ రిపోర్టెడ్ దట్ దేర్ ఇస్ నో డైమండ్ అట్ ఆల్ దేర్.
1: సత్యం చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గరకు పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
0: దిస్ జమీందార్ కాల్డ్ ది థీఫ్ అండ్ సెడ్, వెల్ యూ హావ్ బీన్ ఏబుల్ టు టెల్ ట్రూత్ టు మీ, దేర్ఫోర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు బి మై మినిస్టర్.
1: సత్యవంతుడే మంత్రిగా ఉంటుండాలి.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ ఇస్ ట్రూత్ఫుల్ షుడ్ బి ఏ మినిస్టర్.
1: అప్పుడే రాజును రాణింపచేస్తాడు.
0: Then only a king will be able to just get
1: ఏదో దురదృష్టవశాత్తుగా వాడు దొంగగా మారిపోయినాడు కాని ఇతను సత్యవంతుడు అని అతనిపైన సంపూర్ణమైన విశ్వాసంతో ఆనాటి నుంచి, నాయన నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: దిస్ జమీందార్ టోల్డ్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యు హావ్ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
1: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
0: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్లీ ఇన్ ది నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
1: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
0: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యు మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యుల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: దేర్ఫోర్ కృష్ణ టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
1: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
0: Truth is right royal road to the life.
1: ఇంకా ధర్మము, ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
0: After establishing dharma, it might undergo a change.
1: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
0: Dharma doesn't undergo change, but practice of dharma undergoes a change.
1: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
0: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
1: dharma krita yugam nandunu treta yugam nandunu dwapara yugam nandunu kali yugam nandunu eppudu kudunu dharma untune untundali.
0: Dharma has been there whether it is in krita age, dwapara, treta or kali.
1: Krita yugam lopala kali yugam untundali.
0: In the age of Krita, there was Kali also.
1: ఈ కలియుగంలో కూడాను త్రేతాయుగ కృతయుగంలో ఉంటున్నాయి.
0: Even in the present age of Kali, there is Krita age.
1: యుగములంటే ఒకటి ఒకటి మార్పు చెందినటువంటి కాదు.
0: It is not as if there will be a change.
1: కృతయుగ ఛానం, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చనం, కలియుగం నామస్మరణ అని ఈ నాలుగు యుగములు ఎందు కూడాను నాలుగు ప్రవర్తన రూపంతో ఇది వ్యక్తమవుతూ వచ్చింది.
0: In the age of Krita, meditation. In the age of Treta, sacrifice. In the age of Dwapara,
1: Krutayuga Dhyanam, Tretayuga Yajnam, Dwaparayuga Archanam, Kaliyugam Namasmarana.
0: In the age of Dwapara, Archanam or worship, and in Kali age,
1: kanuka,
0: repeating the
1: Aya Yugamunaku, Aya Parivartanlanta Kudanu, Aya Charyalanta Kudanu, Dharmani Dharistu Vachai.
0: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: ఈ కలియుగంలో ధ్యానం చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ పీపుల్ హూ టేక్
1: ఈ కలియుగంలో అర్చన చేసేటువంటి వారు లేకపోలేదు.
0: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ టు వర్షిప్
1: ఈ తపస్సు చేసేటువంటి వారు లేకపోలేదు.
0: పీపుల్ హూ టేక్ టు పెనన్స్
1: లేక యుగం లోపల కూడా నామస్మరణ చేసేవారు లేకపోలేదు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ కృత ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక అన్ని యుగములు యందు కూడాను అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: Therefore, depending upon the change in the age, there were different forms of dharma.
1: కానీ అంతర్వాహి అనేది ధర్మం ఒక్కటే.
0: But the inner flow of dharma is the same.
1: అది ఏ నాటికి మారదు.
0: But that doesn't undergo any change.
1: ఎందుకనగా దానికి సత్యమే పునాదిగా ఉండేటువంటిది.
0: As the truth is the very basis for that, it cannot
1: change. సత్యము మారేటువంటిది కాదు.
0: Truth will never change.
1: Truth is one, not two.
0: Truth is one. There are no two things.
1: కనుక ఎప్పటికీ త్రికాలములియందు త్రిలోకములియందు త్రిగుణములియందు కూడాను ఏకత్వంగా ఉండేటువంటిదే సత్యం.
0: ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఆల్ త్రీ సర్కమ్స్టెన్సెస్ అండ్ త్రీ గుణాస్ ఇట్ ఇస్
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడాను ఏకతత్వంగా ఉండేటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ కామన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ది టైమ్ రిలేటెడ్ ఫ్యూచర్ పాస్ట్.
1: ధర్మము అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: Therefore, dharma does not undergo a change.
1: మనం డ్యూటీ అనేటువంటిది మధ్య మధ్య మారిపోతూ ఉంటాయి.
0: డ్యూటీ అండర్గోస్ చేంజెస్ ఇంటర్మీడియట్లీ.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒక ఉన్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఈస్ డూయింగ్
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మము అంటాడు.
0: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఈజ్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్. దట్ ఇస్
1: మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఏ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ. దెన్
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong passes
1: ee anyayam lopala dharmam sampayinchatam naa yokka dharmamu antadu.
0: By wrong means to earn money is my duty, he says.
1: Udyogam cheyatam athana dharmamu, vyaparam cheyatam athana dharmamu, abaddham aadatam athana dharmamu, leka dharmam sampayinchatam athana dharmamu.
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: What ee vidhanga oka jeevithamloni inni marpulu kaligeetundi dharmam etta avutundi?
0: When so many changes come about in duty, how can it be called dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: These may be described as only duties, not dharma.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: There is a proper meaning for this word dharma.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
0: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: ఒక పెద్ద కర్ర పట్టుకొని నీవు మెయిన్ రోడ్ లోపల దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: ఇది పబ్లిక్ రోడ్డు, నా ఇష్టము, నా ధర్మము అంటావు.
0: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయములు పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఎ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలు నువ్వు ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే, వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్, ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా, ఎట్టి నష్టము లేకుండా, ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్, దెన్ దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములో గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపెడుతున్నాం.
0: In the daily life, in the family life, we are using this as three words.
1: కర్తవ్యం ఒకటి.
0: వన్ ఈస్ కర్తవ్యం డ్యూటీ.
1: రెండవది సంబంధం.
0: సెకండ్ ఈస్ సంబంధం.
1: మూడవది నిర్బంధం.
0: ద థర్డ్ వన్ ఈస్ నిర్బంధం కంపల్సరీ.
1: సంబంధం, నిర్బంధం, కర్తవ్యం.
0: సంబంధం అసోసియేషన్, నిర్బంధం కంపల్షన్, కర్తవ్యం డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నీవు రేపటి దినం సండే.
0: టుమారో ఈజ్ సండే.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: టుమారో ఈజ్ ఎ హాలిడే ఫర్ యూ.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: యు వాంట్ టు ఇన్వైట్ సమ్ పీపుల్ ఫర్ టీ టు యువర్ హౌస్.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: సడన్లీ యు డెవలప్ ఫీవర్ ఇన్ ద నైట్.
1: అప్పుడేమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యూ మే థింక్ దాట్ ఇఫ్ యూ వాంట్ ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ. యూ మే క్యాన్సిల్ దాట్.
1: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం.
0: నెక్స్ట్ సండే దిస్
1: ఈజ్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును.
0: దిస్ యూ కెన్ చేంజ్, యు కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీవే దట్ యు వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice chancellor has commanded the all the teachers to assemble in connection with some examination.
1: The examination committee kanuka poka tappadu.
0: As this is an examination committee meeting, one has to go.
1: Neeku jwaram ochinappatikini ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellaku tappadu.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: Idi nirbandham.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవటానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్న జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూమ్ లో చాలా తిట్టినాడు.
0: Inside the room, the husband admonished the wife very severely.
1: Chala kopanga untunnadu.
0: She was very angry.
1: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
0: As soon as he entered the drawing room, a friend had come by.
1: Aa friend chuste hello hello hello hello ani avutu vachadu.
0: As soon as he saw the friend, he began greeting him hello.
1: Aa friend ni kurchovan cheppadu.
0: He asked the friend to be seated.
1: Ee friend daggara chala navutu unnadu.
0: With the friend he was smiling.
1: Mari lopaliki poyyadu bharya coffee kavala chey annadu.
0: Then he entered the house and with a serious tone he commanded
1: rendu cup coffee tayar chey annadu kopanga.
0: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga bharyaku teliyakoodadu, bharya daggara kotlaadinattuga mitruniki teliyakoodadu.
0: The sum and substance of it is, he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: Idi kartavyam.
0: This is duty.
1: Not duty.
0: Kartavyam. This is kartavyam.
1: Eenadu ee kartavyamu kuntu padipoyindi.
0: These days, there is a defect in implementing
1: kartavyanni manam poshinchukovatame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: duty. Ee kartavyanni manam poshinchukunte మనం ధర్మాన్ని నడుచుకున్నట్టు వారం అవుతాం, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్టు వారం అవుతాం.
0: ఇఫ్ వి డెవలప్ కర్తవ్యం విచ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది ఆనర్.
1: ఈనాడు అది క్షీణించిపోయింది.
0: దీస్ డేస్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయ్డ్.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పటికి గెట్ అవుట్ ఓ అని వాడి పేరు కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: The person who was very angry with the wife inside the room, if he comes out and angrily asks the friend to get out, the friend is likely to think that this fellow has gone mad.
1: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరైనటువంటి కర్తవ్యం.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
1: ఇదే గృహస్థునికి సరైనటువంటి ధర్మం.
0: This is an important duty of a family man.
1: అనగా గౌరవ ప్రతిష్టలను నిలుపుకోవాలి.
0: That means he has to
1: నీతి నిజాయితీలుగా బ్రతకాలి.
0: హ్యాస్ టు లివ్ ఆనెస్ట్లీ.
1: మన యొక్క ఫ్యామిలీ నేమ్, మన కుటుంబం యొక్క పేరును మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణము.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
0: This has been also described as dama.
1: ఈ ధమ అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: ధమ రెఫర్స్ టు సెన్స్ కంట్రోల్.
1: ఈ ధమం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా ధమ.
0: If one does not have sense control, as was explained the other day, it becomes mada.
1: Dama అనేటువంటి ట్రిప్ చెప్పితే మదం అయిపోతుంది.
0: When dama is turned the other way, it becomes mada.
1: మదం అనగా ఏంటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: Mada refers to arrogance. It is a bad quality.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: A person who has acquired this particular quality of dama.
1: ఇది సంస్కృతంలో సాక్షర అంటారు.
0: He gets the title of Sakshara.
1: Sakshara అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
0: ద సేమ్ వర్డ్ సాక్షర, ఇఫ్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే, ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
1: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వి హావ్ టు హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ వుడ్ నాట్.
1: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడుగా నిలిచమని చెప్పాడు.
0: అర్జున, స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియులు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
0: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
0: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియ.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
0: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
0: You are Gudakesha.
1: అనగా ఇంద్రియ నిగ్రహం చేయగలిగినటువంటి వాడవు.
0: యు ఆర్ ద వన్ హూ హాస్.
1: అప్పుడే నీకు ఋషికేశుడు లభిస్తాడు.
0: ఓన్లీ బికాస్ యూఆర్ హ్యావింగ్ సెన్స్ కంట్రోల్.
1: నీవు గుడాకేశుడు కాక ఋషికేశుడు నీకు లభ్యం కాదు అన్నాడు.
0: వితౌట్ యువర్ హ్యావింగ్ సెన్స్ కంట్రోల్ యూ కెనాట్ గెట్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: In this chapter of Sankhya Yoga, all the qualities have been explained, but it has been just said that sense control is the most important of all.
1: Satyamu, dharmamu, nyayamu, dhamamu, tapamu, tyagamu, ahimsa. ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యం.
0: This truth may be compared to the one which has got seven colors like the ray.
1: కనుకని మొట్టమొదట మనము భగవద్గీత శ్లోకములో కంఠస్థం చేయటం కంటే మొట్టమొదట ఈ గుణములను మనము అభ్యాసంలో ఉంచి తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకములు ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: బిఫోర్ వి మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత, వి విల్ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్, ప్రాక్టీస్ దెమ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక.
1: క్రమక్రమేణ ఈ శ్లోకంలో మీరు ఎంత శ్రద్ధతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అదే విధంగానే అదే శ్రద్ధతో ఈ శ్లోకములు ఎందున్నటువంటి గుణములు కూడాను ఆచరించడానికి అంత శ్రద్ధతో మీరు ముందంజ వేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ విషింగ్ దట్ దోస్ ఆఫ్ us who have been practicing learning of the slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by the slokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: Sarvatra panchabhutanam shastim kinchid na vidyate patalam bhutalam vasya. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
1: పాతాళమునందు కానీ భూతలమునందు కానీ ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ ఆన్ ది ఎర్త్, వేర్ ఎవర్ యూ జస్ట్ సీ, యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: In the spiritual terminology and discourses, we will be hearing about these three types of ether or akashas.
1: Atma tattvamunu eragovarinatvanti yokka prati sadhakudu kudanu, brahma tattvamunu telusukovarinatvanti prati sadhakudu kudanu, ee moodu akashamulu gurinchi vicharinchavalasi vastundi.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakasham.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakasham.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakasham.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga panchamahabhutamula cheyakoodinatvantidi. అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ is very subtle.
1: Idi kevalamu shabda swaroopamu tappa deeniki aakaramu ledu.
2: This doesn't have any specific form excepting sound.
1: Ika rendavadi vayu.
2: The second one is vayu or air.
1: Deeniki ni oka aakaramu ledu.
2: This also does not have form.
1: Idi rendu gunamulato koodinatvantadi.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ అండ్ టచ్.
1: ఇంకా మూడవది అగ్ని.
2: ద థర్డ్ వన్ ఈస్ ఫైర్.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: దిస్ కెన్ బి సీన్.
1: శబ్ద స్పర్శ రూపం.
2: దిస్ హ్యాస్ త్రీ అట్రిబ్యూట్స్, సౌండ్, టచ్ అండ్ ఫామ్.
1: ఇంకా నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఈస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫామ్ అండ్ టేస్ట్.
1: భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడాను ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్, టచ్, ఫామ్, టేస్ట్ and smell.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపము కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: ఈ చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్ దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్ సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్.
1: కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణత్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: Idi anityamu.
2: This is impermanent.
1: Idi chanikamu.
2: This is temporary.
1: Idi nastaramu.
2: This is not
1: idi cheenamu.
2: This
1: idi parinamamu.
2: This undergoes change.
1: Ee vidhamainatundi okka shadvikaramulato koodinatundi okka ee maha panchabhootamulu yokka sambandhanni మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: Kitti, maha panchabhutamula yokka sambandhamainatundi yokka bhutakasamulo.
2: Bhutakasam, which is associated with these five elements.
1: Lakshala surya chandradulu untunnaru.
2: There are lakhs of suns and moons.
1: Inga grahanamu upagrahamulu kuda kottaku untunnayi.
2: There are planets and subplanets in crores.
1: Aganitamainatundi yokka jeevarasulu kuda untunnavi.
2: Innumerable living beings are also existing.
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతా కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం.
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము.
2: ది ఎర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్.
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము.
2: On this earth, this is a small country.
1: ఈ చిన్న దేశంలో ఒక చిన్న ప్రాంతము.
2: In this small country, there is a small place.
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా.
2: In this small state, there is a small district.
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము.
2: In this small district, there is a small village.
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు.
2: In small village, a small house.
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము.
2: In small house, a small body.
1: ఈ చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
2: When we just think of this bhutakasha and our own place, it is something like a drop in the totality.
1: ee bindubu yokka vicharana manam cheyadaniki prayatnam cheyatamu idi kevalamu oka cheema samudrapu lotunu konukkovadaniki prayatnam chesinattu avutundi.
2: Such a small drop trying to just understand the totality is like and trying to measure ocean.
1: Samudramu maarpu chendunnatundi.
2: The ocean undergoes change.
1: చీమ మార్పు చెందినటువంటిది.
2: Ant also undergoes change.
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి.
2: All the things undergo change.
1: ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో.
2: Just as it is impossible to see that in a woolen rug, when you are taking curds bath, to see that those small particles do not go into the bath of the food that you are taking.
1: Manamu bhujinchetvattidi ventrukala kammadi.
2: What we are just eating is something like the particles.
1: Indulo ventrukulu raakunda chesukovatam anetundi asadhyamu.
2: How can you prevent these small hair coming out into the food?
1: Kanuka manamu nivasinchetvattidanta kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వన్.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క, గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ, the one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
2: whatever the however much you may take from the mirror, you will never be able to
1: just.
2: No cloth gets wet by a mirror.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కాని ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
2: That appears to be water, but there is no water in that.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
2: The principle of భూతాకాశ may be something which you can see only.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: This భూతాకాశ may be something like a drop in చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహము ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్
1: భూతాకాశము జడము.
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్ట్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్ట్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్, విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఈజ్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మనం ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబమునకు ఎట్టి చలనం కూడా లేదు.
2: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
2: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This చిత్తాకాశ and భూతాకాశ may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా
2: the effulgence of sun gets reflected in moon.
1: ఈ చిదాకాశము యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunaku manaku enni vidhamuluga alankaram cheyavalannappatiki ee pratibimbamunaku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunaku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాం.
2: బట్
1: అద్దం పైన
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్.
1: అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadi.
2: You put a point or a dot on the bimbam that is the object itself, you turn the mirror whichever you want.
1: But ikoka చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్,
1: లోక వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పని ఆశపడ్డాడు.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokuchu nayana nee uddeshaniki nenu enduku addu raavali tappaka neeku ee vidhamainatundi chitram chitrinchalantundado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile Krishna said, well child, if you want to just paint my figure you can do it, whatever way you want you can just do it.
1: Swami dai chesi ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ వన్ అవర్ ఇన్ వన్ ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు, కూర్చున్నాడు. కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ ఎట్ ఆల్.
1: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హి ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: మై లింగ్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికి తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్.
1: మంచి మొకుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెరిచేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
2: వెన్ ఇట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుని చూచాడు, పిక్చర్ చూచాడు. దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
2: దిస్ పెయింటర్ కెప్ట్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సా హ్యాడ్ అ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషం ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హి సెడ్ పార్డన్ మీ స్వామి, యు జస్ట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్ ది పెయింటర్ హి సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్ టు నారద ఆల్ దట్ హాస్ హ్యాపెన్.
1: ఒరే పిచ్చివాడ, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు. కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
2: నారద టోల్డ్ ద పెయింటర్ వెల్ హీస్ ఏ మాస్టర్ ప్లేయర్ అండ్ మాస్టర్ డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ ఆల్ ద డ్రామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్ట్ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ హిస్ పిక్చర్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ డు ఇట్ ప్లీజ్ ఫాలో మీ మై వర్డ్స్.
1: సరే నారదుడు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసా వహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
2: పెయింటర్ అగ్రీ టు ఇంప్లిసిట్లీ ఒబే నారదాస్ కమాండ్.
1: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
2: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద హీ వెంట్ కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే ఎట్లా కనిపిస్తుంది అన్నాడు.
2: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్ అండ్ దెన్ హీ రిమూవ్డ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్ స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఏ మార్పులు కలిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుంది, అది ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ దేర్ ఫర్ దిస్ ఎ బ్యూటిఫుల్.
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
2: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యు వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ఎ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశమునందు దైవత్వాన్ని వెతకటమని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళుతుంటాం.
2: వీ గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యూ ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ద ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మ చిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు విల్ హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యము ఒకటి.
2: One is మిథ్యా ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ భూతాకాశం.
1: సత్యములోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Chidakasham.
1: Dani, nenu appudu kuda cheptuntanu. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
2: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one. The one others think that you are is another. The one you really are is the third.
1: Eenadu manamu jeevinchatam gaani, anubhavinchatam gaani, sarvam kudanu నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ది ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ యు వాంట్ టు కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్
1: కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasam yokka tattvanni manam gurtinchadamlo kontha varakunu antarbhutamainatunte yokka aatmakashanni kuda koncham vicharana cheyali.
2: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
1: idi kevalamu stoolamainatuntedi jagrataku koodinatuntedi.
2: Bhutakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టిము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
1: అదే స్వప్న స్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద లైట్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ చిత్తాకాశ విచ్ హెల్ప్స్ యూ టు సీ ది రియల్.
1: స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: ద మొమెంట్ యూ పుష్ అసైడ్ ది గ్రాస్
1: రాజులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect.

0: స్థూలమును దూరము చేయంగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటుంది.
1: ద మొమెంట్ యు పుష్ అసైడ్ ది గ్రాస్ ద సటిల్ స్టార్స్ రిఫ్లెక్టింగ్ అండ్ గివింగ్ లైట్ ఇన్సైడ్.
0: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
1: డ్యూరింగ్ ద డే యు వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ స్టార్.
0: కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు.
1: జస్ట్ బికాస్ యూ కెనాట్ సీ యూ కెనాట్ డినై దర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్
0: నక్షత్రములు పగటి ఎందుకు కూడా ఉంటున్నవి.
1: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
0: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
1: బికాస్ ద సన్స్ ఎఫల్జెన్స్ ఇస్ సో గ్రాండ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ ది స్టార్స్.
0: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యూ బి ఏబుల్ టు జస్ట్ సీ
0: బాల్యం నందే వార్ధక్యము.
1: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
0: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
1: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
0: స్థూలం నందు సూక్ష్మము.
1: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్.
0: సూక్ష్మం నందు స్థూలము.
1: ఇన్ సటిల్ దేర్ ఇస్ గ్రాస్.
0: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
1: in an inert way both of them are
0: manaku gocharam avutunnayi.
1: We have been able to see them in that
0: form. Aithe ee rentintikini atheetamainatundi marokatu untundali.
1: There is something which transcends both these.
0: Adhe chidakasham.
1: That is chidak.
0: Adhe chidakasham.
1: That is chidakasham.
0: Ee chidakasham anetundi e maatramu charanamu lenatundi.
1: Chidakasha does not have any movement.
0: Elanti marpu chendinatundi.
1: It doesn't undergo any change.
0: Ee chakti nirmalamainatundi yokka aatma tattvame.
1: It is the very principle of atma which is true and eternal and permanent.
0: Adhe parabrahmam.
1: That is parabrahman.
0: Adhe aatma.
1: That is atman.
0: Adhe paramjyoti.
1: That is paramjyoti itself.
0: Adhe swayam jyoti.
1: It is also swayam jyoti.
0: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశం.
0: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
1: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
0: కనుక చిదాకాశమును లక్ష్యం నందు ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
1: దేర్ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
0: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
1: To illustrate this to you in an easy way, there are waves in ocean.
0: అలలు వేరు జలం వేరు కాదు.
1: Waves and water, they are not different.
0: ఈ జలం వేరు నురుగు వేరు కాదు.
1: The foam and the waves are also not different.
0: నురుగు జలము అలలు మూడు ఏకమై ఉంటున్నాయి.
1: The foam, waves and water, they are the same.
0: అయితే ఈ మూడింటి ఎందుకును జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వాటర్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్.
0: నురుగు వేరుగాను అల వేరుగాను జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఫోమ్ ఇస్ డిఫరెంట్ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వాటర్ ఇస్ డిఫరెంట్.
0: కనుకనే ఈ దృష్టి కల్పితమైన ఈ జగత్తునందు భూతాకాశం చిత్తాకాశము చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
1: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
0: ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చేయాలి.
1: We have to divide these three into three ఆకాశాలు.
0: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
1: We have to enjoy the waking state as Bhutakasha.
0: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
1: We have to believe dream as Chittakasha.
0: సుషుప్తి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ విల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
0: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
1: బట్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి.
0: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
1: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్.
0: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ దేర్.
0: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
1: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
0: అయితే ఈ యొక్క తుర్యావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ అంటారు.
1: తుర్యావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
1: డ్యూరింగ్ ఇన్ తుర్యావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీ ఆర్ ఇన్ తుర్యావస్థ ఇట్సెల్ఫ్ ది ఆనంద.
0: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి.

0: అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటాడు.
1: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఈ సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి?
0: కేవలము తన్మయత్నంతో పడిపోవటము, లేక ఇమోషన్ తో మనం కూలిపోవటము, ఏదో ఒక విధమైనటువంటి భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము.
1: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
0: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి ఒక భావం అని మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటాది.
1: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
0: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
1: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఇది ఒక ఇమోషన్ కావచ్చు.
1: This may be a state
0: excitement
1: of emotion.
0: కావచ్చును.
1: It could be excitement.
0: లేకపోతే hysteria కావచ్చును.
1: This could be a state of hysteria.
0: లేక బలహీనత కావచ్చును.
1: This could be a state of weakness.
0: లేక fits కావచ్చును.
1: This could be a state of.
0: కానీ ఇది సమాధి కాదు.
1: This is not samadhi.
0: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది. చైతన్యంగా ఉంటున్న సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
1: Samadhi really means even in the waking stage itself converting our own mind and thinking into equal minded.
0: Samadhi.
1: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్ సమ అండ్
0: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటిని సమంగా చూచుకోవటం, నిందాస్తుతలను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితి ఏ సమాధి.
1: ఈక్వల్ మైండెడ్నెస్ డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్షర్.
0: కనుకనే భూతాకాశమనందును చిత్తాకాశమనందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ.
0: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు.
1: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
0: దీనికి అనేక విధములైనటువంటి విచారణ చేయాలి.
1: ఫర్ దిస్
0: సాధన సలపాలి.
1: ఎ లాట్ ఆఫ్ సాధన.
0: దైవానుగ్రహం పొందాలి.
1: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
1: To earn the grace of God, we will have to undertake a number of activities.
0: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: While describing the qualities of Stita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
0: నా ఆజ్ఞను అనుసరించు.
1: You follow my command.
0: నా చింతన చేస్తూ కర్తవ్య కర్మలను నీవు మునుగు.
1: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
1: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
1: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్డ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
0: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
1: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
0: ఎట్టి విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
1: Whatever be the state, an unwavering attitude will have to be developed.
0: That is the point. సహజ లక్షణంగా భావించుకోవాలి.
1: All these things should be considered as very natural.
0: అగ్నికి దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
1: Would anyone be surprised if fire has got the capacity of burning?
0: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
1: Would anyone be worried if one comes?
0: ఐస్ చల్లదనము దాని స్వభావము.
1: Coldness is natural state of ice.
0: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
1: Burning is natural state of.
0: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము.
1: Everybody that is born will die.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురికాడు.
1: A person who recognizes this truth will not be subject to any.
0: కనుకని
1: సారో
0: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
1: Therefore he just said all places develop equal mindedness.
0: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
1: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this bhutakasha, chittakasha.
0: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాం.
1: After taking food after a few minutes, we
0: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
1: We get a number of dreams while sleeping.
0: ఈ కలలు కన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
1: After getting up from sleep, you don't find anything.
0: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
1: Within 24 hours, so many changes come about.
0: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
1: There are a number of differences between dream state and waking state.
0: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
1: In a such a state of affairs, what to believe and what to have.
0: కనుకనే వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
0: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
1: Whatever you are denying that is existing.
0: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
1: Whatever you are thinking as existing is really not existing.
0: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
1: There is only one which is eternally true.
0: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
1: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
0: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
1: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
0: మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
1: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
0: Bhutakasha. దీని ఆధారం చేసుకుని,
1: basing your own life on this,
0: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: You have to try to achieve the goal.
0: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
1: The same thing has been described as savikalpa and nirvikalpa.
0: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
1: What is savikalpa, what is nirvikalpa?
0: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatunte varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
1: People who take to the path of yoga describe savikalpa as
0: gunamulate cherinatunte savikalpam.
1: Savikalpa is associated with attributes.
0: Gunatitamainatunte nirvikalpam.
1: Anything that transcends this attribute,
0: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
1: Obtaining a state of transcending beyond these three gunas, that
0: వికల్పం కలగనది నిర్వికల్పం.
1: A thing which doesn't undergo a change is nirvikalpa.
0: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
1: A changeless entity is nirvikalpa.
0: చలనము కానటువంటిదే నిర్వికల్పము.
1: A unwavering and unchanging thing is nirvikalpa.
0: కనుకనే అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం అన్నారు.
1: Attaining that particular state is the goal and the attribute of.
0: అయితే అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడా అని మనం సందేహించవచ్చు.
1: We may question whether Arjuna was in such state of sthitaprajna.
0: అట్టి స్థితి యందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు.
1: కృష్ణ మేడ్ హిమ్ గో టు దట్ పర్టికులర్ స్టేట్ అండ్ మేడ్ హిమ్ డూ ఎవ్రీథింగ్.
0: జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శం అనేటువంటిది చిక్కదు.
1: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ యాక్షన్, యుడ్ నాట్ బి ఏబుల్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇగ్నోరెంట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక డ్రిల్ మాస్టర్ ఉంటుంటాడు.
1: దేర్ ఇస్ ఎ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ అండ్ డ్రిల్ మాస్టర్.
0: ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తాడు, నాకు అన్ని తెలుసు ఊరికే కూర్చొని ఏ ఆడండి అంటే వాళ్ళు ఏం ఆడతారు.
1: That physical instructor, he himself keeps quiet and asks them to just
0: under anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtan kurchuntaru.
1: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
0: Adhe vidham gani sitaprajnainatunte vaadu aadarshavantamaina jeevithanni చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటారు.
1: లైక్ ది డ్రిల్ మాస్టర్, స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఎ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
0: కనుకనే అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
1: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
0: Kanuka Arjunudu nirantaramu Krishnunlone untunnadu.
1: అర్జున వాజ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ కృష్ణ.
0: అతను పరిశుద్ధ హృదయుడు కనుకనే అతనికి అర్జునుడని పేరు.
1: హీ హాస్ గాట్ ఎ నేమ్ అర్జున బికాస్ హీ ఈస్ ఎ మ్యాన్ విత్
0: అనేక పర్యాయములు భరత భరత భరత అన్నాడు.
1: A number of times Krishna Arjuna addressed him.
0: Bharata ante Bhagavat prati kaliginattu vadu Bharatudu.
1: Bharata refers to the one who has love of God.
0: Bha prakashamu.
1: Bha means effulgence.
0: Prakashanni rachinchinattu vadu Bharatudu.
1: The one who loves effulgence is Bharata.
0: Kanuka atani peru yunte anni vidhamainatundi antarathalu kodi untunnayi.
1: All the inner significance and meaning is incorporated in the name itself.
0: Kevalam Krishnu yokka aagnanu sirisavinchatam taanu cheppinattu margamunu anusarinchatame.
1: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
0: Karukani mottamodatni karishye vachanam tava ani saranagatainadu.
1: Therefore Arjuna said that I will obey your command whatever it be.
0: Meeru cheppinatundi nenu chestanu swami, antakante naaku inka vera margam ledu.
1: Whatever you ask me to do I will do it swami, I don't undertake anything else.
0: Idi sthitapragna yokka pradhana lakshanam.
1: This is the true attribute.
0: Nenu naadi aneetundi bhavamu abhimanam ledu.
1: A sthita prajna will not have the feeling of I and
0: mine. Ee mamatvamu ahankaram anetundi e matramu athiki ledu.
1: He will not be having egotism and attachment.
0: Ee ahankara mamakaramunu nirmoolamu gaavinchukoni daivadya lopala sirasavinchatame sthita prajna yokka lakshanam.
1: Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a sthita prajna.
0: Kanukane rendava adhyayam lopala స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ద క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఆర్ ఎక్స్ప్లెయిన్ అట్ లెంగ్త్ ఇన్ ద సెకండ్ చాప్టర్.
0: చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
1: By merely describing the qualities of sthita prajna there may not be much of use, therefore he began explaining these.
0: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: As Arjuna was one who was able to recognize the inner significance of this
0: Vishva Virata swarupam ante emti ide bhutakasam ide chittakasam ide chidakasam moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
1: What is the meaning of Vishva Virata swarupa? That is a union of chitta bhutakasha chittakasha.
0: Kanukani Virata swarupani chuchinatunte Arjunudu కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
1: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
0: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
1: వెన్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్ వాట్ ఎవర్ హి హస్ జస్ట్ సీన్ ఇస్ భూతాకాశ.
0: కన్నులు మూసుకున్న తర్వాత కూడా కనిపించేటువంటి చిత్తాకాశం.
1: ఆఫ్టర్ క్లోజింగ్ ద ఐస్ వాట్ ఎవర్ హి ఎక్స్పీరియన్స్ అండ్ సా ఇస్ చిత్తాకాశ.
0: ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది అదే చిదాకాశం.
1: Wherever he went in his heart this particular impression
0: chittamu kadigina poledu ee yokka drushyam.
1: The vision made such an indelible impression that
0: kagitham paina kottinatundi print kagitham pote kudanu aa print podu.
1: It is something like a print on a paper. Even if the paper is
0: ee print nu kagithanni veru cheyadaniki sadhyam kaadu.
1: It is impossible to separate print from the paper.
0: Kanuka Arjuna yokka chittam lopala Krishnu yokka Vishwavirata swarupam hattukoni poyindi.
1: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
0: an adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi dintlo aina pravesha pettatamlo em tappu undadu.
1: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
0: Samanya manunu vale anni rangallo kudanu praveshistunnadu Arjunudu.
1: Arjuna undertook all ordinary activity like an ordinary person.
0: Kani chittamu Krishnu yokka padamula paina.
1: But he kept always his heart at the lotus feet of Krishna.
0: Krishnu yokka aagna lopala
1: physical body was to obey the command of Krishna.
0: Idi chitta prajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
1: Krishna held out this as an ideal quality of a sthita prajna.
0: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
1: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టుమారో.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. పి పి
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుల కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీ ఈజ్ ఓన్లీ ఎ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: Therefore, the good qualities will add to your strength.
1: శీలములేని జీవితము కేవలము ప్రాణములేని జీవితమే.
0: The life without character is lifeless.
1: మానవతా విలువలయందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: The human values that constitute the character is the true strength.
1: ఈనాటి విద్యార్థులయందు కాని యువకులయందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్ని ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: Kanuka manavatvanni guttimpa cheyalanukunnappudu ee seelamu atyavasaramu.
0: To recognize a true human character is very essential.
1: Idi ee manavata pradhanamainatundi gunam.
0: This is the chief human quality.
1: Ee naadu నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: வித்யாலயம்.
1: ஸ்டூடெண்ட் ஹேஸ் டு லேர்ன் தீஸ்.
2: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
2: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఫర్ ఎ మూమెంట్ ద సాంక్టిటీ అండ్ ద డివినిటీ ద నోవెల్టీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
2: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చి ఉండా, ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: బర్డ్స్ అండ్ యానిమల్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ దే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ డజంట్ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్ ఆఫ్ ఆల్ ద
2: క్రియేషన్. దుర్లభం,
1: హౌ డు యూ సే దాట్?
2: ఆహార నిద్ర భయమైనదులందు పశుపక్షి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, స్లీప్, ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమానిటీ.
2: జ్ఞానం నరాణ అధికం విశేష, జ్ఞానేన శూన్య పశుభిస్ సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
1: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
2: ఈ జ్ఞాన నేత్రమే లేకుండా పశువుతో సమానం.
1: Without this eye of wisdom, he is just an animal.
2: Kanuka manavuniki moodava netramu vidya.
1: Therefore the third eye is this knowledge.
2: Itti pavitramainatunti okka vidyendu seelame pradhanamainatunti pranamuga bhavinchali.
1: In this sacred knowledge we should consider character most important.
2: Enni vidham nenatunti okka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్.

0: Nindam.
1: O foolish man, pray to God for help.
0: Manamu Bhagavat Chintanato Jivita Kalamunu Satam Gavinskotame Kakunda Naitika Bhautika Dharmika Ajatmika Tattvamulu Kodanu Konta Abhivruddhi Parchukovali.
1: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
0: Ee naadi prapanchamu laukikanga vaigyanikanga entayo pragatini sadhinchinadi.
1: Today the world has progressed in the field of science and technology.
0: Kani naitikanga manavattam anetundidi dinadinamunuku digjari potunnadi.
1: But yet from the moral point of view it is on the decline.
0: Deeniki kaaranam emiti?
1: What's the reason behind it?
0: Swarthamu saprayojanami.
1: It's only selfishness and self-interest. Whatever that is done, the selfishness is
0: motivated.
1: Behind every thought is the selfishness guiding force. Every task done, he keeps the self-interest and the motivating force. Man has become a puppet in the hands of selfishness.
0: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
1: Therefore you have to give up the selfishness and self-interest.
0: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయంలో నింపుకోవాలి.
1: We have to develop the social awareness, the obligation to society.
0: స్వార్థము లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
1: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకల్ప చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
1: Man today is bound by the chain of selfishness.
0: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరార్థంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైన విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
1: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇన్ టూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ
0: రియాలిటీ. పరిశుద్ధము గావించుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
0: మానస సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణచుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
0: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
1: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీన్డ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
0: ఒక శ్రీమంతుడు
1: ఎ రిచ్ మ్యాన్
0: పుణ్యక్షేత్రంలో దర్శించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
0: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
1: హీ థాట్ దట్ టు క్యారీ టూ మచ్ ఆఫ్ లగేజ్ ఇట్ వుడ్ బి ఎ సార్ట్ ఆఫ్ ఎ బర్డెన్. దేర్ఫోర్ హీ ప్యాక్డ్ అప్ ఇంటూ సింగ్ వన్ బండల్.
0: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
1: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more
0: comfort.
1: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
0: Kasi, Madhura, Vrindavanamu, ilanti pavitramaina kshetramulanta kudanu darshinchadu.
1: He visited all pilgrim centers like Kasi, Madhura, Vrindavanamu
0: kudanu kshetramulu darshinchi దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
1: హి స్పెంట్ ఆల్ ద డే టైమ్ విజిటింగ్ దోస్ టెంపుల్స్ అండ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ గుడ్ యాక్టివిటీస్.
0: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
1: బట్ ఇన్ ద నైట్ టైమ్ వెన్ హి వాంటెడ్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్ వెల్ హి కుడెంట్ స్లీప్ అట్ ఆల్.
0: చాలా అలసిపోతూ వచ్చాడు.
1: హి వాస్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
1: One can live even without food. One cannot live without sleep.
0: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించడము పుణ్యకార్యంలో ప్రవేశించడము రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
1: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
1: From the body standpoint of view, he could
0: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
1: He could take bath in sacred rivers.
0: దర్శనం పాపనాశనం సంభాషణం సంకటనాశనం స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడా తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
1: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord and the conversation with God.
0: కనిపించటం లేదు.
1: But yet he didn't find any peace at all.
0: కారణం
1: ద రీజన్
0: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల
1: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్
0: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
1: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్
0: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
1: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్
0: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
1: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే
0: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ
0: లోపల దుర్గుణములు దుర్భావములు దుశ్చేష్టలు దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
1: బట్ విదిన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్
0: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
1: సో లాంగ్ దే ఆర్ ఇన్ సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్
0: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
1: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్
0: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్
1: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్
0: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
1: ద పీస్ విదిన్ ఈస్ ద ట్రూ పీస్
0: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
1: Peace is not the one to be acquired.
0: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You can't get it by study.
0: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
1: You cannot receive from anybody.
0: నీవే శాంతి స్వరూపుడవు.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should know this eternal truth.
0: కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు.
1: Either peace or bliss are not noticed outside.
0: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
1: When these two are present in the outer objects, how is it that we don't experience them? ఉంటున్నాయి
0: కదా ఈ వస్తువుల వల్ల మనకు ఎందుకు ఆనందం లభ్యం కావటం లేదు?
1: So much of material available outside, why don't we experience?
0: కావలసిన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటున్నారు కదా వ్యక్తుల వల్ల కూడా ఆనందం లేదు శాంతి లేదు.
1: We have many persons as friends, but we don't get peace or bliss.
0: వల్ల కానీ పదార్థముల వల్ల కానీ విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
1: Therefore you'll never attain bliss either through a person or a material object.
0: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
1: Bliss emanates, originates in you.
0: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఆనందమున కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడనో మనం ప్రయత్నించకూడదు.
1: You don't need to search for these two twin principles, peace
0: and bliss. ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
1: You cannot search for them.
0: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
1: You have to see that they are born within.
0: వెతకవలసినటువంటిది కాదు.
1: It can't be sought after.
0: తెలుసుకోవాల్సినటువంటిది.
1: It has to be known.
0: కనుకనే మనము మన ఎందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we must make an effort to know this inner truth.
0: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
1: We are deluded with the feeling someone makes you happy.
0: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
0: ఈ భ్రమను పారదోలేసే బ్రహ్మని ఎందు ఆవిర్భవిస్తుంది.
1: డ్రైవ్ అవుట్ దిస్ ఇల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్.
0: బ్రహ్మ అనేటువంటిది ఏకతత్వమే.
1: బ్రహ్మ ఇస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. దైవత్వం
0: భిన్నంగా లేదు.
1: గాడ్ ఈస్ నాట్ టూ.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈస్ వన్ విచ్ ఇస్ రిఫర్డ్ అస్ మెనీ బై స్కాలర్స్. ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఈస్ ఓన్లీ వన్.
0: టూ ఓన్లీ వన్.
1: Not two, only one.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరియందు ఉంటున్నది.
1: Such divinity is present in all.
0: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
1: You cannot say this present in one and missing in another.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
1: So God is present in all creatures.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
1: Students should have full faith in this truth.
0: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
1: In what form is God?
0: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
1: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
1: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
1: భగవాన్ టెల్స్ అస్
0: రిపీటెడ్లీ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
1: గాడ్ ఈస్ లవ్.
0: ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
1: The sacred love is the divine form.
0: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
0: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
0: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
0: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
1: ది ఆత్మ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ద లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొట గుర్తించాలి విద్యార్థులు.
1: You have to know the nature of love.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రభవింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
1: Unfortunately, students allow this love to be diverted in different directions. The stage of youth is not permanent. It's like a passing cloud that has come in between.
0: జీవితాన్ని వ్యక్తము గావించుకోకూడదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ యవ్వనం మహాపవిత్రమైనటువంటిది.
1: ది స్టేజ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనం పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
1: యు ఆర్ స్పాయిలింగ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ విచ్ ఇస్ సీక్రెట్.
0: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యక్తం గావించుకుంటున్నాం.
1: ఫర్ మొమెంటరీ హ్యాపీనెస్ యు ఆర్ వేస్టింగ్ సింప్లీ ది హైలీ వాల్యుబుల్ థింగ్స్ బిహైండ్.
0: దీనినే శంకరులు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ స్టేట్.

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, ది ఇంటెలెక్ట్ ఇస్ ద సన్ దట్ షైన్.
0: ఇందులోపల మన థాట్స్ అనేటువంటి క్లౌడ్స్ వస్తుంటాయి.
1: వి ఫైండ్ ది క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: అందులో ఈ యవనం లోపల థిక్ థాట్స్ వస్తుంటుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్
0: చాలా దట్టమైనటువంటి మేఘములు కురుతుంటాయి.
1: యు ఫైండ్ థిక్ థాట్స్.
0: ఈ దట్టమైన మేఘములు వచ్చినప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కనిపించడు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ యూ డోంట్ సీ సన్ అండ్ మూన్.
0: ఎంత కాలం కనిపించడు?
1: హౌ లాంగ్?
0: ఎంతసేపు కనిపించడు?
1: వాట్ ఎక్స్టెంట్?
0: ఈ క్లౌడ్స్ అంతా కదిలిపోయే మేఘములే.
1: క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: క్లౌడ్స్
1: ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: బి పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: అదే పేషెన్స్.
1: దట్ ఈస్ పేషెన్స్.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: యూ హావ్ టు బి పేషెంట్.
0: తొందరపాటు ఉండకూడదు.
1: డోంట్ బి ఇన్ ఎ
0: హర్రీ. వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బి ఇన్ ఎ హర్రీ.
1: Haste makes waste, waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: నెవర్ బీ ఇన్ హేస్ట్.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond
0: peace. సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు, దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్
0: దేహం నుంచి వచ్చేటువంటి అంతా కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: no,
1: of the inner being.
0: No, reflection of the inner being.
1: They are the reflections of the inner being.
0: కనుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore, we have to put under check all those present within.
0: అది ఇంద్రియ నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనిని క్రియాయోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియాయోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
0: వీటిని అరికట్టినప్పుడు పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there is wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆది ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age, you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: మీరుండి కూడాను సమాజాన్ని మరింత ఉన్నత స్థితికి తెప్పించాలి.
1: You should see that the society will progress to a noble height.
0: ఈ సమాజం అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా ఉంటుండాలి.
1: The society present day is full of confusion.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకదానితో ఒకటి పోలికగా జరుగుతుండాలి.
1: Because there is a contentious comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్, ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్, ఇమిటేషన్, ఇమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్.
0: ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో చేరిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకున్నామంటే ఉద్యోగ నిమిత్తమై మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ, యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే, యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: Udyoga. You should enter, step into the field of yoga,
0: spiritual
1: practice. And you should achieve success. What is this yoga?
0: Sevane yogamu.
1: Service to society is yoga.
0: సమాజ సేవకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond service.
0: ఆదర్శవంతమైన సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
1: While serving society you lose all your ego.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ యు విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్ట్.
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా.
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్.
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: The bliss is the result, consequence to your
0: action. ఇంతకంటే మనకు ఫలితం ఏం కావాలి?
1: What more you expect?
0: అది ఏ భగవత్ స్వరూపము.
1: That is divine.
0: నిత్యానందం.
1: The eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: It's the one of wisdom.
0: ద్వంద్వాతీతం.
1: It's non-dual.
0: గగన సదృశం.
1: It's ethereal.
0: యోగి యుత్యాన గమ్యం.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: Idiye yoganandam.
1: This is the bliss
0: Idiye
1: of yoga.
0: Idiye advaitanandam.
1: Non-dual.
0: Idiye atmanandam.
1: This is the bliss of this self.
0: Itti atmanandam yavartonu puchukuneetundi kaadu.
1: Such bliss you cannot receive from
0: Adini
1: anybody.
0: Adi sahajamainatundi.
1: It's quite natural.
0: Adi nee swantamainatundi.
1: It is your own.
0: Adi nee own property.
1: That's your own property.
0: Ee own property ni vichipetti.
1: You give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: Don't bother about others'
0: property. మనది మనకు చాలును.
1: It's enough. You have this property.
0: మనకు ఉంటుండాలి.
1: You have got a lot of it.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: There's no shortage.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: The whole world is in you.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: Then why do you want anything else from outside?
0: ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడాను నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: All the scenario in the world is just out of you only.
0: కన్నులు మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes,
0: కన్నులు
1: you
0: తెరిస్తే సర్వము కనిపిస్తుంటుండాలి.
1: When you open your eyes,
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్ను.
1: Your own property.
0: ఈ ఓన్ ప్రాపర్టీని విడిచిపెట్టి
1: you give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: Don't bother about

0: యు క్లోజ్ యువర్ ఐస్
1: కన్నులు తెలిస్తే సర్వము కనిపిస్తుంటుంది.
0: వెన్ యు ఓపెన్ యువర్ ఐస్
1: కాబట్టి ఈ కనిపబడేటువంటి దృశ్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
0: సో ఆల్ ద సీనరీ అవుట్ సైడ్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఐ.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ నేచర్.
1: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
0: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
1: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
0: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
1: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
0: హి డజంట్ గో
1: బయట ప్రయాణం జరుపుతున్నాడు.
0: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
1: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే.
0: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
1: నీవు అరై ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
0: గో విత్ హిమ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
1: అంతే చాలు.
0: దట్స్ ఎనఫ్.
1: అన్ని నీకు కనిపిస్తాయి.
0: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
1: కాబట్టి కనిపించేటువంటి అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
1: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ యు
1: సీ ఎన్నో అనుభవిస్తున్నాం మనము.
0: ఎక్స్పీరియన్స్
1: కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
1: కాబట్టి అది నైట్ డ్రీమ్.
0: That is a night dream.
1: ఇప్పుడు పగలపూట మనం అందరినీ చూస్తున్నాము.
0: డే టైమ్ వీ సీ ఆల్.
1: అన్ని చేస్తున్నాము.
0: వీ డూ ఎవ్రీథింగ్.
1: అన్నింటినీ అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్.
1: కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
0: బట్ ఇన్ స్లీప్ వీ డోంట్ ఫైండ్ ఎనీ.
1: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
0: దిస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ద నైట్ డ్రీమ్.
1: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
0: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
1: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
0: డే డ్రీమ్ యువర్ హియర్.
1: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు. నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
0: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్. దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
1: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
0: ఇన్ బోత్ యువర్ దేర్.
1: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
0: యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
1: అదే అనేక పర్యాయాలు చెప్పాను. నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
1: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
0: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
1: నేనే దైవము. ఐఆమ్ గాడ్. ఐఆమ్ గాడ్. ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాణి ఎంతో బోధిస్తున్నాడు.
0: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యూ దట్ ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
1: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
0: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
1: టీచింగ్. పరులు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
0: యు ఫాలో అదర్స్.
1: నిన్ను నీవు నమ్మటం లేదు.
0: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్.
1: తనను తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
0: అవుట్ ఆఫ్ దట్
1: దీని వల్ల
0: సెల్ఫ్ సాక్రిఫైస్
1: రియలైజేషన్ జరగాలి.
0: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
0: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను వ్యర్థం చేయవద్దు.
0: డోంట్ వేస్ట్.
1: ఈ ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
0: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: అపవిత్రంలో నీవు ప్రవేశపెట్టవద్దు.
0: నెవర్ గోయింగ్ ఆన్ ది
1: సీక్రెట్ పాత్. అపమార్గంలో ప్రవేశపెట్టవద్దు.
0: నాట్ ఇన్ ది రాంగ్ వే.
1: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
0: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే. తుచ్చమైనటువంటి
1: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
0: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
1: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
0: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
1: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఇంత ప్రేమతత్వాన్ని మనం పెట్టుకుని
0: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
1: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
0: వి ప్రే టు గాడ్ ఇన్
1: ఒక్క దైవ ప్రేమ అణుమాత్రమైన మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
1: కుచేలుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
0: హౌ డు యూ
1: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
0: ఆల్ ద పావర్టీ ఆఫ్ కుచేల వాస్ కంప్లీట్లీ టేకెన్ అవుట్ బికాస్ ఆఫ్ ద ఫిస్ట్
1: భగవత్ ప్రేమ. కణ మాత్రంలో మనకు లభిస్తే చాలు.
0: విత్ డివైన్ గ్రేస్ ఎ లిటిల్ యూ కెన్ అచీవ్.
1: కణ మాత్రం ఉంటే చాలు.
0: ఎ ఫ్రాక్షన్ ఇస్ ఇనఫ్.
1: అంతా మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి ఏమీ లేదు.
0: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అకంప్లిష్.
1: శత్రువు కూడా మిత్రులైపోతారు ప్రేమ చేత.
0: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్.
1: దూరం కూడా సమీపులైపోతారు ప్రేమ చేత.
0: డిస్టెంట్ కమ్ క్లోజ్.
1: వియోగులు కూడా సంయోగులైపోతారు ప్రేమ చేత.
0: దోస్ హూ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
1: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
1: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
0: యాజ్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ మిజరీ.
1: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
0: There's no love
1: among the children. ప్రేమ లేదు.
0: There's no love among the brothers.
1: భార్యలకు ప్రేమ లేదు.
0: There's no love among the couples.
1: ఈ ప్రేమ ఎక్కడ పోయింది?
0: What happened to it?
1: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
0: The love is missing in our life.
1: అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
0: We lead our life with artificial love.
1: Artificial love. Artificial love.
0: Everything art
1: is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
1: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
0: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
1: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
0: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
1: ఉంటుంది భగవంతమైన

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్మష విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. అడ్వానిస్ట్ అర్జున ఇట్ వారి కల్ముష విధం వెరీ వెహమెంట్. కల్ముషం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్ముష విధం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. హి హస్ ఆల్సో యూజ్డ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం. కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి యొక్క అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునకు సరైన సంబంధమైనటువంటి కాదు. ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్స్.
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లో వెరిన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్వ్స్.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటి భారత యుద్ధం.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
1: It is Sandhi Stanam.
2: It was a point of Sandhi.
1: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
2: Sandhi refers to a time when two different times joined together.
1: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
1: అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తారు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తారు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
1: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇస్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
1: ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్యయోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
1: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
1: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రిఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రిఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
1: ఈ ఇరువురికి మధ్య ఏ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
2: The question and answer and the arguments began between these two persons.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: The main reason is Arjuna is associated with body consciousness.
1: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం లేకుంటే కేవలము జడంతో కూడినటువంటి.
2: The principle of body is associated with inertness.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: This is only a ఉపాధి which a jiva has put on.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: This will be compared to something like a cloth.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవ సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనము విచారించవలసినటువంటి విషయం.
2: వీ హ్యావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మరిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
1: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లాత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this would be left.
1: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man before old age itself, if people die, would it, it could amount to leaving the new clothes itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టుగా మీకు ఎట్లా అనుకోవడానికి ఫీలవుతుంది.
2: సపోజ్ ఎ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఎ వోర్న్ అవుట్ క్లోత్.
1: ఇది కొత్త వస్త్రం.
2: దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
1: ఇది మన దృష్టిలో.
2: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
1: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
2: We have brought it and kept it in a bag.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
2: After 5 or 6 years, you when you were just putting the clothes away, you came across this particular piece.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ను కుట్టించు.
2: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: You wore that new shirt.
1: ఇదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు.
2: He came to the prayer hall and to sit down, he bent a little.
1: పీపు పైన చిరి.
2: The back, the shirt was torn.
1: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
2: We were thinking that it was a new shirt, but still it was torn.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
2: What is the real meaning behind this? The clothes was old one, but the shirt of course is still anew.
1: Manamu collar, arms, pocket, anni kuttatam anedi kottaga kuttadu.
2: Stitching the entire shirt was of course anew.
1: Kani kutta yokka stock chala padadu.
2: But the cloth was from old stock.
1: Ade reetiga oka shariranni dharinchadamu, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ.
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
2: బట్ ది యాక్చువల్లీ ఇట్ వాస్ ది ఆఫ్ ఓల్డ్ టైమ్.
1: ఇది జన్మాంతరంతో జన్మజన్మం ఎందుకు దీని యొక్క వయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: This has come down from birth after birth, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక పెద్ద మనిషి,
2: క్వైట్ ఎ గ్రోన్ అప్ పర్సన్,
1: ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు.
2: అనదర్ యూ, దేర్ ఆర్ దీస్ టూ పీపుల్.
1: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
2: యూ ఇస్ ఇన్ హిస్ 25th year హ్యాస్ ట్రక్ 25 times ఆన్ ఎ స్టోన్.
1: 20 times.
2: 20 times. అనే స్టోన్.
1: కానీ ఆ రాయి పగలలేదు.
2: బట్ దట్ డిడ్ నాట్ బ్రేక్.
1: కానీ కస్తూరి క్లాంటి వాళ్ళు వచ్చి 2 సుత్తి కట్టవేశాడు, అది పగిలిపోయింది.
2: ఎ పర్సన్ లైక్ కస్తూరి came and with a hammer he gave two strokes that was broken.
1: 20 సంవత్సరముల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేసరికే పగిలిపోయింది. ఇది ఉండే కృషి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years and he gave 2 strokes that was broken. What is the reason for this?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: We are counting only the 2 strokes which are given by
1: ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
2: We think that it has given away only for 2 strokes.
1: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: But it has given away for 22 strokes.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండేటువంటి యొక్క వయస్ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటూ అకౌంట్.
1: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్ పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: These bodies will come to ruin and this has happened for a number of ages and number of births and for a long time this has happened.
1: Kanuka, ivi jeevinchipoyinatundi ee vidhanga kuda jeevinchipothayi.
2: These are worn out and suddenly they will be ruined.
1: Siddhi iti sariraha annadu.
2: This body is one which comes with
1: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
2: దిస్ ఇస్ ది వర్న్ అవుట్ దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు వృద్ధగా పుట్టింది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్ ఇట్ బోర్న్ యాజ్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ.
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
2: దిస్ ఈస్ full of changes and an inert thing.
1: I think మాట్లాడుతుంటాది, పెరుగుతుంటాది, పనిచేస్తుంటాది, పెరుగుతుంటాది, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: వన్ మే గెట్ ఇట్ అవుట్ వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ ఇస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ ఇస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్ట్.
1: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఇది గంటలు అయితే చెప్తుంది.
2: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణము ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుంది.
2: Just because these hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
1: దైవపు యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లో పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనే దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
1: Kani, jarugutundadi, nadustundadi, gantalu cheptundadi, kani, perugutundadi ee dehamu, idi oka pedda aashcharyam.
2: Then the next question is, well, this body is growing, the watch will be only working.
1: But idi jadamaithe, ee peragadam emti, ee peragadaniki kaaranam emti? Jadam peragadu kada.
2: If this is an art, how can it grow? Inner things do not grow.
1: Ichivada, dinnamu ilunu urchi, inta chetta chesukoni poi oka kuppalo vestunte, oka nelaku kuppa kuda perigipoyindi.
2: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
1: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్
1: కనుక మనము ఆహారం అనేటువంటి చెట్టను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
2: వీఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
1: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగా ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి
2: గ్రోయింగ్. యూ కెనాట్ సే దట్ ఇట్ హాస్ లైఫ్. సిమిలర్లీ దిస్ బాడీ జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ గ్రోయింగ్ యూ కెనాట్ సే దట్
1: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
2: ది బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ డివినిటీ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: రిమెంబరింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటారు.
2: ఆల్ అర్జున యాజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ ఇట్ లుక్స్ యాజ్ దట్ దేర్ ఇస్ నో మీనింగ్.
1: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు అష్టశక్త విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము ఇతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
1: Okkokkaru tamatama yokka shaktini tamatama yokka balamunu okkokka margam lopala darini specialize chestuntaru.
2: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
1: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
1: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
1: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
1: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divishakti adrutiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc., they may be developing their own
1: career. Manam ponakkaledu mana institute nande aneka mandi tapukuntuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
1: Okaru physics lokala chaala agyavistaru annaru.
2: One person would have achieved excellence in the area of physics.
1: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
2: ది అదర్ పర్సన్ మై బీన్ కెమిస్ట్రీ.
1: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: ద థర్డ్ పర్సన్ మై బీన్ మ్యాథమెటిక్స్.
1: ఇంకొకరు బయాలజీ లో పోతుంటారు.
2: ఇన్ అదర్ పర్సన్ ఇన్ బయాలజీ.
1: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but not they do not know any other thing.
1: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
1: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు.
2: Some people will have invested all their capacities in learning Veda and achieve
1: Vedamunu vallinchita lopala mana kaamavadaniki paati meedi marokati ledu.
2: In narrating or in pronouncing this Veda, our kaamavadani is unique. There is no one equal to him.
1: Vedamulo mahapandityam teeskunnadu, unnata sthayini andukunnadu.
2: He has achieved extraordinary scholarship in Veda.
1: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు అంటే కృష్ణుడు భార్య అంటాడు.
2: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
1: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
1: కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
1: అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చర్.
1: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
2: ఇన్ ది అదర్ ఏరియా హి డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
1: అన్ని రంగముల యందు అన్ని విషయములు ఎందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
1: అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
2: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ గాడ్.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
2: He said, first place, kill the attachment. You are having body consciousness.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
2: This attachment is rather dangerous.
1: విద్యా నుంచి విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: It destroys all capacity of discrimination.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
2: Without this attachment, it would not be able to understand anything at all.
1: ఒక చిన్న కథ,
2: one small story.
1: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాపవశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: Unfortunately, at once upon a time, Devendra was to be formed as a fifth on earth.
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పద్దెగా పుట్టి ఒక బురద లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు.
2: Being born as a pig, he was spending all his time in washing water.
1: ఈ బురద లోపలనే తానొక భార్యతో ఇద్దరితో కాపురం చేస్తున్నాడు.
2: He was living a family life in this muddy water in Aral.
1: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
2: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హి హ్యాపెన్ టు జస్ట్ సీ
1: నారదుడికి జాలి కలిగింది.
2: టు పిటీ అపాన్ హిమ్
1: అక్కడికి తిరిగి సరే ఓ దేవేంద్ర ఏమి నీ అవస్థ, ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్డ్ దే ప్రొవైల్ అండ్ అడ్రస్ దేవేంద్ర, దేవేంద్ర వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్ అండ్ హెల్ప్ యూ టు
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
2: హీ స్పోక్ వెరీ సింపథెటికలీ టెలింగ్ ద వన్ హూ షుడ్ ఎంజాయ్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ హెవెన్, యు ఆర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ మిజరబుల్ లైఫ్.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుండాలి. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ నారద, వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్?
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
1: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండ దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please.
1: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రుడు కట్టె కనపడికి దేవలోకం కూడా తీసుకెళ్తుంది.
2: దేవేంద్ర, అండర్ ది స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్, డిడ్ నాట్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది
1: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్, హి వుడ్ నాట్
1: ఈవెన్ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
1: ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకునే వాళ్ళ ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక నీ మొట్టమొదట అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
2: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this ఆత్మ విద్య.
1: ఆత్మ విద్యను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు.
2: Only after understanding education relating to atma, one would be able to discharge one's duties properly.
1: Atma vidyani bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchakam cheta ivi sakkamuga thanu chesukoledu nirvartinchaledu.
2: Without teaching the education of atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties relating to the body.
1: Anukuni deeni yokka keelakamu aadharam chesukoni కృష్ణుడు అర్జునుడు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు.
2: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్, కృష్ణ అండర్టూక్ టు టీచ్ అర్జున ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ and listening and reading, this would not be able to, this may be able to help to some extent.
1: I think ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటి.
2: This is only a temporary phenomenon.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to Bhagavad-gita, we feel so happy, so joyous, and it looks as though that
1: kaani aacharanalo pettadaniki pravesham chesinappudu ee aneeka vidhamuluga parigindi.
2: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems, the real difficulties come.
1: Manam deenini vinnamo, deenini chadivinamo, daantlo manam pravesinchali.
2: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya తాను యాత్ర తరపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
2: కృష్ణ చైతన్య వాళ్ళు పిలిగ్రిమే రీచ్ శ్రీరంగపట్నం తీసుకు.
1: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
2: శ్రీరంగపట్నం ఇన్ టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్ల్డ్.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: A particular pandit was speaking and exponing Bhagavad Gita.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరకించటము జరుగుతూ ఉంటుంది.
2: This pandit was reading Bhagavad Gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
1: ఏదో ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంఠదారాలు కారుస్తూ.
2: One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: ఈ Bhagavad Gita పుస్తకాన్ని అత్తమనందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
2: people who are having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
3: ఒక మూలలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారులు కారుతున్నాయి.
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టీయర్స్.
3: ఇది కనిపెట్టాడు చైతన్య.
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ చేసి
3: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
2: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
3: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్ని విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
3: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండేది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దానిని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాజ్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
3: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
3: కృష్ణుడిలో ప్రవేశించాడు.
2: He has entered into principle of
3: Krishna ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
2: He has been traveling in the principle.
3: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
2: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
3: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
2: He is experiencing all that.
3: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ experiencing that is greater than merely listening and repeating.
3: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
2: Even now, when it is being expounded, some people go on writing something in the books. And some people will be having their books. And if you can't...
3: నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు.
2: The one who wants to get his heart completely exposed to the...
3: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావముతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది.
2: It is a devotion which is external, not a devotion which is full of feeling.
3: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కానీ నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి?
2: Even if you practice one, it will be more than enough. What is the use of taking down 100?
3: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
2: If you only fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use?
3: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
2: Whatever you hear, print them on your heart.
3: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
2: Even if one can stay in the heart, that is good enough.
3: Anduvalle monna cheppanu tala okati hrudayam okati,
2: that's why the other day Swami said head is one entity, one article, and heart is another.
3: Panditjyam tona oka praveedtonanu vidyatonanu talan nippukunde danikatte premato hrudayanni nippukomannaru.
2: Instead of filling the head with scholarship, with knowledge bookish, it is better we fill our heart with love.
3: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
2: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యూ ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
3: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంటప్పుడు చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్పోన్డింగ్.
3: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూర్ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
3: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
2: అశోక్యం అన్నశోచే
3: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
2: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
3: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
2: యూ ఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
3: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
2: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
3: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. ఈ దేశము నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
3: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: మొదటిది వాసన.
2: వన్ ఈస్ వాసన.
3: రెండవది అగ్ని.
2: సెకండ్ ఈస్ ఫైర్.
3: మూడవది రుణము.
2: థర్డ్ వన్ ఈస్ డెత్.
3: నాలుగవది రోగము.
2: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
3: ఐదవది ద్వేషము.
2: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
3: ఆరోది రాగము.
2: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
3: ఏడవది విచారము.
2: సెవెంత్ ఈస్ వరీ.
3: ఎనిమిదవది విషము.
2: ఎయిత్ ఈస్ పాయిజన్.
3: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
2: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
3: సార్. అంతా ఆరిపోయింది. కొంచెం ఎక్కడో ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
3: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇంటు ఎ బిగ్.
3: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
2: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
3: రోగం అంతా నయమైపోయింది.
2: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
3: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
3: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరు ఉండొచ్చు.
2: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ బికమ్.
3: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
3: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
2: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
3: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఏంటంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
2: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
3: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయట.
2: యు షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
3: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాయి.
2: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
3: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
3: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
2: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
2: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
3: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
3: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
2: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
3: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునే తిట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
2: దేర్ఫోర్ యు హావ్ టు take stanza by stanza and spend, if need be, 2 or 3 days in understanding from the core of our heart. And thus if we do it, if we completely understand Sankhya Yoga, we would have understood Bhagavad Gita in full. Each word in the slokam will have to be considered as a gem.
3: దీనినే తిరిగి ఇదే ప్రజనము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
2: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్
3: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించు.
2: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
0: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పంచ ప్రాణములు మొదలుకొని పంచకోశములు మొదలుకొని పంచేంద్రియముల వరకు కూడా నువ్వు సర్వస్థ శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
0: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
1: In this world, you get everything. There's nothing that you find in want of.
0: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti tadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
1: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
0: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
1: God gave us independence of all sorts.
0: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
1: He gave us the whole world, the creation.
0: Ee vishwamunandu ee drishyagochiramainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
1: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
0: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
1: You don't need to fear.
0: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
1: You don't need to be extolled nor frustrated.
0: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
1: You can act as for your likes and dislikes, whims and fancies.
0: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
1: Everything is God's creation.
0: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
1: Creator created this creation and gave from end to Brahman.
0: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
1: Nothing needs to wait for God's command.
0: ఇది సృష్టి యొక్క శాసనం.
1: This is the command of nature, law of nature.
0: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, ద టెంపరమెంట్ సూట్స్ యు అండ్ డిరైవ్ హ్యాపీనెస్ దేర్ బై.
0: కానీ
1: బట్
0: భగవంతుడు ఒక్క నియమాన్ని మాత్రము నియమించాడు.
1: హౌఎవర్ గాడ్ మేడ్ వన్ స్టిపులేషన్ రెగ్యులేషన్.
0: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
1: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
0: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ,
1: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ,
1: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్,
0: అది నిత్యము కానీ సత్యము కానీ,
1: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్,
0: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
1: You are bound to face the consequences of your actions.
0: Kanuka ee yokka vishayanni drushti anduchukoni manavudu etti karmalu aacharinchali, etti margamulo praveshinchali, etti charyallu manam cheyali aneetuvanti yokka deenini meere ninnayinchukovali.
1: Keeping in view that we have to face the consequences of our actions, we should decide in which way we should tread. We should also decide what actions are to be undertaken.
0: Yetti vittulu natiro atti phalamu.
1: As is the seed, so is the fruit you reap.
0: Vittanam ettido phalam attidi.
1: As is the seed, so is the
0: fruit. Mee cheriyalettivo phalamu attidi.
1: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you will reap the fruits according to the seeds that you have sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర తెజిట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కాని ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కానీ ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka malani kantamandu.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: want. Manchini chestunte hu chey idi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi chedani yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. Ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalaru.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టియందు ఉంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: హీ హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిజ్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్టలోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి ఒక విద్యార్థి గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavaadu vachadu.
0: The boy came.
1: Naanna amma emiti meeru vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee taata gariki veseyatvanti matti mukkadi okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Janta petti atanu tinamani pettunnamu.
0: We serve food on that earthen
1: plate. Ee naadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: దట్స్ వాట్ ద పేరెంట్స్ సేడ్.
1: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: ద బాయ్ పిక్డ్ అప్ కరేజ్ అండ్ సేడ్,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: ఫాదర్, యూ డోంట్ నీడ్ టు బీ ఇన్ సర్చ్ ఆఫ్ ద ప్లేట్, ఇట్ వాస్ ఐ హు హస్ కెప్ట్ ఇన్ హైడ్.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: ద ఫాదర్ రిప్రిమాండెడ్ హిమ్, వై హావ్ యూ కెప్ట్ ఇట్ అప్.
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టానన్నాడు.
0: The little boy said, Father, in your old age, I must serve food in the very same plate, earthen plate. Therefore, I have hidden it.
1: Chusara. Eenaati pillalu endukudanu aa tatpalamunu anubhavincheetundi marganiki taginetundi plan vestuntaru.
0: The children also plan today likewise.
1: Nee tandrini ee vidhanga chustivo, ninnu bidda nee aa vidhanga chustaru.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని నీవు వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరుడు నిన్ను గౌరవిస్తాడు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పాడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you'd be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction. పాపకార్యములకు
1: పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: దార్మికమైనటువంటి దానికి కారు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: Spirituality in which direction?
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get? You expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే కొత్త కూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు కొత్త కూటినే పెంచును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: With

0: అమరచి.
1: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
0: yourself.
1: You have to recognize the truth that you study only to render service to society. We live in society.
0: సమాజం నందే జన్మించాము.
1: We are born in society.
0: సమాజం నందే అంత్యమవుతాము.
1: We end in society.
0: అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
1: Forgetting the society, what for you are living?
0: కాదు కాదు.
1: No.
0: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
1: దేర్ఫోర్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్, ఫిజికల్ స్ట్రెంగ్త్ మస్ట్ బి డెడికేటెడ్ టు అవర్ సొసైటీ.
0: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
1: ఆల్ ది మోడర్న్ ఇంటెలిజెన్స్ టర్న్స్ ఇట్ ఎ నాక్ టుడే.
0: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎ నాక్ ఈజ్ ఎన్ ఎనిమీ టు ఎవ్రీ మ్యాన్.
0: మన యొక్క దివ్య శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
1: ద డివైన్ పవర్ లేటెంట్ విదిన్ us షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్
0: టు దిస్ సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
1: యు నో ది మోడర్న్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద పీపుల్.
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ద పీపుల్ ఆఫ్ అన్‌రైచియస్నెస్, falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are seen
0: nowhere.
1: That's all temporary positions.
0: కాని భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
1: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యూ.
0: మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడా వదలకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర,
1: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద, దట్ యూ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
0: రైచియస్నెస్. విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ, అక్రమ, అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: టుడే వీ గివ్ అప్ ది ట్రూత్, వీ డోంట్ ఫాలో ధర్మ, బట్ వీ లీడ్ ఎన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ అల్ కంప్లీట్ ఫాల్స్హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
0: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
1: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: There lies ahead, waiting at the doorstep, the old age.
0: ఏమిటి ఈ అందము?
1: What's this beauty?
0: ఏమిటి ఈ ప్రాయము?
1: What is this youth?
0: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
1: Is it all permanent? It's like a passing cloud.
0: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటారు.
1: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
0: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
1: You can never travel in a boat of rock. You are bound to be drowned.
0: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
1: Therefore, we have to travel on the boat of truth, the eternal truth.
0: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
1: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
0: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in society.
0: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
1: We don't know how to respect elders today.
0: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
1: Today, as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
0: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
1: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
0: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
1: The son sits on the sofa set in the veranda.
0: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
1: As father comes, he won't even get up.
0: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
1: Further, he will ask, why are you here? Why have you come?
0: ఇది కుమారుడు ఇచ్చేటువంటి గౌరవము.
1: Is this sort of respect one has to
0: show? ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీ ఎట్టి గౌరవాన్ని పొందుతావు?
1: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
0: children? కనుకనే తిండి కొద్ది త్రేపు పిండి కొద్ది రొట్టె.
1: So as is the food, so is the bilge. As is the floor, so is the barn.
0: ఈ వయసునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: Therefore, at this age, we should know the value in respecting the
0: elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
1: It's a mistake to pride yourself because of your education.
0: అహంకార అసూయను నిర్మూలన గావించినటువంటి నిజమైన విద్య.
1: So it's a true education that kills ego and jealousy.
0: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: Never give scope for any pomp and
0: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
1: Therefore, lead your life in humility, obedience, earnest esteem and respect.
0: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
1: Bhagavan tells us repeatedly.
0: నీ బ్లడ్ నీ ఫుడ్
1: యువర్ బ్లడ్
0: నీ హెడ్ నీ దుడ్డు
1: అండ్ దుడ్డు
0: పేరెంట్స్ గిఫ్ట్
1: దర్ పేరెంట్స్ గిఫ్ట్
0: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూడ్ ఇవ్వాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్
0: దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
1: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
1: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్ స్టేజ్.
0: భగవంతుడు మట్టినిచ్చాడు.
1: God has given us the mud.
0: భగవంతుడు నీరునిచ్చాడు.
1: God gave water.
0: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
1: The mud and water mixed and made into a pot by a potter, not by God.
0: కాబట్టి జడచైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
1: God has created our parents.
0: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
1: Our parents gave us this present form.
0: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
1: We owe this form to our parents.
0: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
1: Your parents are the foundation for this body.
0: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So it is said, mother is God, father is God.
0: దైవ సమానులు వారు.
1: They are divine.
0: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తాడు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
1: Even this day, you may find a wicked son, never a bad mother.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
1: Parents will take care of you with all love.
0: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
1: We should never forget our parents' love.
0: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
1: we should remind ourselves that love.
0: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
1: We should lead our lives with all morality and integrity.
0: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో.
1: The whole world is so beautiful.
0: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
1: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
0: ఒక్క దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: Take this body for instance.
0: మన దేహానికి హైట్ తగినటువంటి వెయిట్ వెయిట్ తగినటువంటి ఫ్యాట్ ఫ్యాట్ తగినటువంటి
1: the height and the weight are appropriate, exact.
0: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
1: The position of eyes.
0: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
1: God, how nicely articulated.
0: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
1: 600 crores
0: ప్రపంచమంతా చేరితే
1: the whole world population.
0: కానీ
1: బట్
0: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
1: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
0: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
0: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
1: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
0: ట్విన్స్ పుడుతున్నారు తల్లికి.
1: Twins are born to parents.
0: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు. ఇద్దరు సరిగా ఉంటుండరు.
1: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
0: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
1: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
0: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
1: Anybody here, bring two who are exactly identical. Bhagavan will reward you. Look at
0: అది ఒక వేప చెట్టు.
1: యు సీ దట్ నీమ్
0: అంత ఆకులు వేప ఆకులే.
1: యు ఫైండ్ ది నీమ్.
0: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
1: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
0: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈ వేరే ఉంటే దీంట్లో ఎన్ని వేరే ఉంటాయి.
1: బ్రింగ్ టూ లీవ్స్ యు అబ్జర్వ్ దెం వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
0: ఇది భగవంతుని యొక్క చిత్రము విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
1: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ వండర్.
0: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
1: having created
0: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Having been born in this beautiful world of wonder and awe, to have this perverted brain is
0: unfortunate.
1: We should also develop the sacred virtues.
0: ఏనాడు ఉంటాదు ఎప్పుడు కూరుతుందో.
1: When we leave this world,
0: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
0: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
1: As a boy, who knows? At the tender age, or in youth, or in old age.
0: అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, బట్ ఐ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు మై సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: వితౌట్ నోయింగ్ దిస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్ ఒక మ్యాగ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాగ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్ట్.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యూ డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్
1: మాస్టర్? నీవు
0: వాట్ టైప్ ఆఫ్ మాస్టర్?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్ మాస్టర్.
1: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ద స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: దిస్ వర్డ్ మాస్టర్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: మాస్టర్ అంటే అధికారి అని.
0: మాస్టర్ మీన్స్ ద వన్ ఇన్ అథారిటీ.
1: మరి నిజంగా మనము మాస్టర్ అనే పదములు దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ మాస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: అనగా
0: మీనింగ్
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: బికాస్ గాడ్ సర్వ్స్ ఎవ్రీవన్,
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: ఓన్లీ గాడ్ హు డస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా ఆవించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature if you make use of all the 5 elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erra gundi annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ని వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు చేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హిస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైవ్.
1: వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చును.
0: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: ఒక్కొక్క పైసా, ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కాని అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure. అది
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader.
0: Union leader.
1: Enta kaalu undeli moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: Kanuka inte kaadu din tarvata edo picnic edo picnic ani pothuntaru akka kaavalsinta kharchulu pettestuntaru.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vaasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnav.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకెక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరంలో పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagavan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he'll go there.
1: Hand post పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడాను పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తే.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఇన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: నా అక్షరాన్ని నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు చిన్న ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది,
0: ఎత్తిని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు.
0: ఇంటర్వెల్లే
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య ప్రాణీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం.
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసే పూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్టడంతో మస్తకం అట్లాడిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడి విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ది షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్ ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్ హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt.
0: To travel in a train or to go by bus we wear colored dress, black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
0: డ్రెస్ షుడ్ బి
1: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధిపరచుకోమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ అర్జున టు డెవలప్ ఎన్ ఇంటిగ్రల్ విజన్.
0: సమ్యక్ దృష్టి అనగా ఇది, దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
1: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటిగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
0: ఈనాడు మానవునకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
1: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
0: ఒకటి దేహ దృష్టి.
1: వన్ ఇస్ ద విజన్ ఓరియంటెడ్ ఫ్రమ్ బాడీ.
0: కేవలము బాహ్యమును మాత్రమే, తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
1: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
0: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
1: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
0: రెండవది మానసిక దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
0: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
1: దిస్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్ ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
0: మానవునికి మనసునందున్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
1: ఆల్ ది థాట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్స్ మైండ్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ డీడ్స్.
0: లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు.
1: ద అవుట్వర్డ్ యాక్షన్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
1: పీపుల్ విల్ బి కండక్టింగ్ హిమ్సెల్ఫ్ కీపింగ్ ఇన్ వ్యూ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్.
0: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
1: ద థర్డ్ వన్ విజన్ ఈస్ ఆత్మిక్ విజన్.
0: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
1: హీ డస్ నాట్ థింక్ ఆర్ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ద డీడ్స్ ద బ్యూటీ ద బిహేవియర్ ది ఫీలింగ్స్ అండ్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అలోన్.
0: రూపనామములు, చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
1: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ఆల్ దో దెర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: రూపములు కాని, చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
1: ది ఫార్మ్ అండ్ ద డీడ్స్ అండర్గో చేంజ్.
0: పరిణామము కలుగునటువంటివి.
1: దే అండర్గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: షడ్వికారములతో కూడినటువంటివి.
1: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
0: ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధిపరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
0: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
0: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ.
1: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్ విల్ బి డిస్ప్లేడ్.
0: సమ్యక్ దృష్టి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందే మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
1: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్.

0: భగవత్ తత్వమును కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఏ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
0: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
1: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
0: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
1: Sudarshanam means recognizing the inner unity of the outer.
0: Ee ekatvam anetundidi okka aatmatattvam ku tappa anyamu kaadu.
1: The unifying nature has been there only for atman and nothing else.
0: Kanaka drishtini atma vepana maranchamani bodhinchadu.
1: Therefore he has just commanded that turn your vision towards atman.
0: ప్రాచీన కాలము నుండి పల్లెలియందు పట్టణములియందు గొప్ప గొప్ప దేవాలయములియందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇస్ ఇన్ ద విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ద టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్డ్ టు బి రథోత్సవస్ కండక్టెడ్.
0: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
1: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
0: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
1: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
0: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
1: Thousands of people gather.
0: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
1: A number of people offer హారతీస్.
0: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
1: In this way, these car festivals are being conducted.
0: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
1: Even for these particular functions and festivals, three kinds of people come.
0: Kevalam rathamunu maatrame chustu rathamunuku yetparchinatunte alankaram yende vaadru drushtini imirchukuntu untuntaru.
1: One kind of people concentrate all their attention on the chariot and its external appearance.
0: Mari kontha mandi ee ratham chuttu nrutyam chestu konni vidhamainatunte pradarshanalu jarpatundetunte vaari yende దృష్టిని అమరుస్తారు.
1: A few others concentrate all their attention around on people who will be performing dances and such other.
0: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు యందు దృష్టిని అమర్చుకుంటారు.
1: A few other people concentrate their attention on people who pull this chariot.
0: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
1: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
0: Ratamunandu yamarchabadinatunte rathikuni evvaru kudanu chudaru.
1: No one cares to see the inveller, the person who is just being seated in the chariot.
0: Daivamaneetunte okka vigrahamunu rathamulo amarchi తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
1: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
0: he has been meaningless. Daivam.
1: This, the inveller is God.
0: This daivam paina drishti maralichetunte varu chala takkuva.
1: There are very few people who turn their concentration towards God.
0: Kevalamu deham yokka rooparekhalanu.
1: Only towards the physical appearances of the body,
0: deeniki amarchetunte yokka alankaramulanu
1: and the decorations and such other things,
0: deenini dharinchetunte dustulanu,
1: the clothes that are worn,
0: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు.
1: A large number of people concentrate their attention only on these externalities.
0: మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
1: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
0: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
1: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
0: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
1: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
0: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
1: ది పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ దిస్ చారియట్ ఈస్ లుక్డ్ అపాన్ ఓన్లీ బై ఎ స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ మే బి కౌంటెడ్ ఆన్ ఫింగర్స్.
0: అయ్యో, రథంలో ఉండినటువంటి యొక్క ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదే అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ.
1: దెర్ విల్ బి వెరీ ఫ్యూ పీపుల్ హూ జస్ట్ హ్యాంకర్ ఆఫ్టర్ లుకింగ్ హ్యావింగ్ అ లుక్ అట్ ద ఐడల్ అండ్ జస్ట్ సీ దట్ ఆల్ దీస్ డెకరేషన్ సెట్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ అవర్ హ్యావింగ్ ఎ రియల్ లుక్ అట్ ది బ్యూటిఫుల్ గాడ్ అండ్ హిస్ ఐడల్.
0: అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు?
1: Then what is this chariot? How many chariots there are?
0: ఈ రథమే మానవుని యొక్క దేహము.
1: This chariot is human body.
0: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
1: This is not one chariot. There are a few crores of chariots.
0: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక procession లో వెళ్తూనే ఉంటున్నాయి.
1: These chariots will be going every day in procession.
0: వీధి ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
1: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
0: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ చారియట్.
0: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
1: వీ కాన్సన్ట్రేట్ అండ్ టర్న్ అవర్ విజన్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ వాట్ ఈస్ హూ ఇస్ దిస్ పర్టికులర్ పర్సన్.
0: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
0: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈస్ ఏ.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వి కెన్ కాంటెంప్లేట్.
0: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
1: శివ ఈస్ రైడింగ్ ఓవర్ నంది యాజ్ అ వెహికల్.
0: కనుక శివుని యొక్క రథం ఏమిటి, ఎద్దు.
1: What is the chariot of Shiva? It is
0: manamu yettunu maatrame chustunnamu.
1: We are just seeing only this
0: Shivunni chuttam ledu.
1: We are not caring to see Shiva.
0: Vinayakudu eluka vahanam.
1: Vinayaka rides on the vehicle.
0: Elukudunu oka rathame.
1: Rat is also a vehicle.
0: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ 9 గ్రహాస్
0: కుక్కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
1: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
0: కుక్కుట, కుక్క,
1: క్రో,
0: డాగ్ ఆల్సో,
1: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
0: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
1: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
0: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
0: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు ఎందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
0: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
0: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
1: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
0: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటివన్నీ కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
1: Therefore, Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots.
0: Guru, Tatalu aneetundi yokka ee rathamulanni kuda nuvu darshistunnamu.
1: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
0: Neeku desha drishti maatrame abhivruddhi parchukuntunnavu.
1: You are developing the vision of the external body alone.
0: Nee voti vaadu ee desha drishti ye maatram kuda nu lakshyam cheyakoodadu.
1: A person like you should not care so much for the
0: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
1: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
1: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
0: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
1: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
0: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
0: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
1: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
0: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
1: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
0: బింబము ఆత్మ.
1: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
0: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
1: The external beauties of this body and all the deities.
0: Pratibimbamunaku viluvichetunte oka Arjunudu aa aviveki.
1: The Arjuna who gives so much of value only to the reflection must be extremely foolish.
0: Arjunudu mahajnani.
1: Arjuna is extremely wise person.
0: Itanu kevalam daridrudu kaadu.
1: He is not a poor.
0: Lobhi kaadu.
1: He is not a miser.
0: Kanukani rendava adhyayam lopala ee yokka అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
0: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
1: హి హస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
0: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
1: What is the meaning of the word krupana?
0: అనేక అర్థములు ఉంటున్నాయి.
1: There are a number of meanings for this word.
0: దరిద్రుడు అని ఒకటి అర్థం.
1: One is a poor person.
0: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
1: He is not a poor man.
0: అతను ధనంజయుడు.
1: He is the one who has got plenty.
0: ప్రపంచమునందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
1: He has acquired and amassed the entire.
0: ధనమునకు తక్కువ లేదు.
1: There is no dearth of wealth.
0: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
1: He is not a poor person.
0: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
1: Therefore this word is not applicable to Arjuna.
0: ఓని లోభి అని రెండవ అర్థము.
1: The second meaning is miser.
0: అర్జునుడు లోభి కాదు.
1: Arjuna is not a miser.
0: సర్వసంగ పరిత్యాగి.
1: He has renounced all the things.
0: కనుకని అర్జున్, కృష్ణ, నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకమును తెచ్చిన హస్తమున ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను, కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
1: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood rather than kill the people.
0: ఈ విధమైనటువంటి లోపి అనేటువంటి అర్థానికి కూడాను అర్జునుడికి ఏమాత్రం కూడాను సంబంధం ఉంది.
1: Therefore the word miser is also not applicable to Arjuna.
0: అయితే కృపణుడు అనేటువంటి దానికి ఏ అర్థం అంటే ఇక్కడ అజ్ఞాని అన్నారు.
1: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant person.
0: అజ్ఞానం అనేటువంటిది కూడాను ప్రకృతి సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: The ignorance also is not the worldly ignorance.
0: లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
1: It is not relating to this world.
0: పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం.
1: It is ignorance relating to the
0: అనగా అంతర్దృష్టి యందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు.
1: He is only lagging behind in the inner mission.
0: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున, నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: In order to save him from the backwardness in the inner vision, he just said, do not become a victim of such.
0: కనుక నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
1: Therefore he has just said that you should have వ్యవసాయాత్మక బుద్ధి.
0: వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి.
0: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
1: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఎ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
0: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
1: A cultivator has to do a lot of preparations in order to raise a crop on the field.
0: Aithe sadhakudu vyavsayatmaka buddhi enti ikkada kshetram emiti?
1: If with reference to a sadhaka, what is this field?
0: Hrudaya kshetranni vyavsayam cheyali.
1: It refers to cultivation of the field of heart.
0: Prapanchikanga vyavsayam chesechuntadu mundu thanu cheyapattavalsinatundi vishayam emiti?
1: What are the things which will have to be prepared for in the cultivation of the land?
0: Ye bhoomilo ye vittanamu naatali, ye vittanamu naatite ye bhoomilo payiru pandutundi aneetundi vishayanni motta motta vicharana cheyali.
1: The first thing is to recognize what type of seeds will have to be sown in what type of land.
0: Elanti vittanamu naatite ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
1: ఫర్ సోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సీడ్స్, వాట్ కైండ్ ఆఫ్ మెన్యూర్ విల్ హావ్ టు బి పుట్ అండ్ హౌ టు ప్రిపేర్ ది గ్రౌండ్ బిఫోర్.
0: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
1: బిఫోర్ యూ థింక్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ రేజింగ్ ఎనీ క్రాప్ ఇన్ ద ల్యాండ్, యూ హావ్ టు టేక్ అవుట్ ద వీడ్స్ అండ్ షర్బ్.
0: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
1: ఆఫ్టర్వర్డ్స్ యూ హావ్ టు ప్లౌ ఇట్, ఇరిగేటెడ్ అండ్ సాఫ్ట్ ద హోల్ ల్యాండ్.
0: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
1: హావ్ టు ప్రిపేర్ ద ల్యాండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోయింగ్ సీడ్స్.
0: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
1: దిస్ పర్టికులర్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధ్వంసక మార్గ.
0: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
1: దట్ ఈస్ బిఫోర్ రైజింగ్ ఎ క్రాప్, మేకింగ్ ది ఎంటైర్ ఫీల్డ్ రెడీ ఫార్ కల్టివేషన్.
0: పనికి మాలినటువంటివి, పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
1: యూస్లెస్ వీడ్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ విల్ హావ్ టు బి టేకెన్ అవుట్ అండ్ థ్రోన్ అవుట్.
0: తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి, మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
1: ఆఫ్టర్ డూయింగ్ దిస్ యూ హావ్ టు జస్ట్ సెలెక్ట్ ద ప్రాపర్ సీడ్ సో దాట్ ది క్రాప్ వుడ్ బి అప్రోప్రియేట్.
0: దీనిని విధాయక మార్గము అన్నారు.
1: ద సెకండ్ వన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధాయక మార్గం.
0: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము, విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
1: Therefore, in order to cultivate any crop, you should have both the margas, vidhayaka and vidhvamsaka.
0: Adi vidhamgani nee hrudayamulo purvam undinatvanti okka tuchcha bhavamulanu, tuchcha chestalanu, konni asampurnam kaanatvanti bhavamulanu kudanu teesi paaraveyali.
1: In the same way, first thing that you'll have to do is you'll have to remove from your heart useless thoughts, mean thoughts and undesirable thoughts.
0: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
1: You have to root out all bad thoughts and bad actions.
0: ఇంతియే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
1: Not merely this, bad ideas and bad actions also have to be taken out.
0: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
1: After that, you will have to irrigate the entire heart with the waters of love.
0: అప్పుడు ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
1: With waters of love, the heart becomes soft and cultivable.
0: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
1: With the help of this wealth of sadhana, you have to plow this heart.
0: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
1: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
0: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
1: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
1: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యూ హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
0: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
1: When the heart is full of bad weeds, bad thoughts and when it is barren and also very hard, how can you sow the seeds?
0: కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందుంచుకొనియే కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
1: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హ్యాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మిక బుద్ధి.
0: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
1: హి హస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యు కల్టివేట్.
0: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
0: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
1: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
0: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
1: దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
1: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ది హార్ట్.
0: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
1: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
0: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
1: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
0: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
1: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్
0: ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
1: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
0: అభయుడు కాగలవు అన్నాడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్ అభయ నిర్భయ అండ్ భయ.
0: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
1: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్ నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ దిస్ ఈస్ ఆపోజిట్.
0: భయము లేనిటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
1: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈస్ నిర్భయ.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
1: There is a rope lying on the road.
0: Kontha cheekati aavarinchina tachchame aa taanu prayanam avutu aa traadunu choochadu.
1: When it was dark while he was walking on the road, he happened to see that rope.
0: Ee traadunu choochi ee vyakti paamu ani bayapaddadu.
1: On seeing that rope, this person thought that it was a snake.
0: Paamu ani bayapaddadu kaani tachchame oka torch vesi choosadu.
1: Fearing that it was a snake, he put on the torch and he observed.
0: Idi paamu kaadu traadu ani telisindi.
1: Immediately he realized that it was not a snake, it was only a rope.
0: Bayam poyindi.
1: The fear disappeared.
0: Kanuka ee bayam raavatamu bayam povatamu idi kevalamu konni chanamulu maatrame untuntadi.
1: This getting fear and getting rid of fear is only momentary.
0: Bayamunakunu bhramane.
1: For fear it is only delusion.
0: Nirbhayamunakunu bhramane.
1: For nirbhaya also it is delusion.
0: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
1: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
0: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
1: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
0: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
1: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
0: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
1: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
0: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం భయమే లేదు.
1: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
0: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
1: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
0: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
1: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
1: In fearlessness, he is not aware of the second entity.
0: ఇది రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
1: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
0: రెండవది లేనే లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
0: అలాంటి స్థితి అండి అభయము అని.
1: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
0: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
1: This fearlessness is associated with unity.
0: Ekam eva advitiyam brahma, not two, only one.
1: It refers to not two, there is only one.
0: Inka bhayamunaku abhayamunaku anekattvam untuntadi.
1: For abhaya and
0: anek bhayamunaku,
1: bhaya and abhaya, there are many things.
0: Tananu taanu marachinatunti vanike bhayam.
1: A person who forgets himself suffers from fear.
0: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
1: A person who remembers only the world suffers from fear.
0: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
1: A person who has attachment and desire alone.
0: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
1: A person who can be deluded by the objects alone can suffer from fear.
0: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
1: ఏ పర్సన్ హూ ఇస్ ఇమ్మర్స్డ్ ఇన్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: అభయడు.
1: హీ విల్ బి ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
0: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
1: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యు షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: యు రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
1: ఇఫ్ యు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యు విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
0: ఇట్టి వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
1: లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యు విల్ నాట్ హావింగ్ ఎ రియల్ విజన్.
0: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
1: సో లాంగ్ యాజ్ యు రికగ్నైజ్ ది రియాలిటీ, యు విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు, నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
0: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకుని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: విల్ హావ్ టు కంట్రోల్ ద విజన్ ఆఫ్ ద బాడీ అండ్ ద విజన్ ఆఫ్ ద డీడ్స్ అండ్ మైండ్ అండ్ విల్ హావ్ టు డెవలప్ ది విజన్ ఆఫ్ ఆత్మ.
0: సుదర్శనం అన్నారు.
1: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సుదర్శన్.
0: మంచి దృష్టి,
1: సేక్రెడ్ విజన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
0: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
1: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఎ క్రోకడైల్.
0: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
0: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
1: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
0: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
1: Two things will have to recognize.
0: Musaliki neeti endunnappude balam.
1: Crocodile will have a lot of strength when it is in water.
0: Yenuku gattu pai unnappude balam.
1: Elephant will have a lot of strength only when it is on the back.
0: Yenuku jalamlo digite balam undadu.
1: When it enters the water, elephant will not have
0: ముసలి గట్టు పైకి వస్తే బలం ఉండదు.
1: Crocodile when it comes to the banks, it will not have
0: ముసలి జలములో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
1: As the crocodile was in water, it was able to exercise so much of strength.
0: ఈ ముసలి ఎక్కడ, నా కాలంతా కూడా లేదు ఇది ముసలి, అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
1: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
0: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatunte vishayamu ee gajamunaku teliyadu.
1: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
0: Poraadi poraadi poraadi kattagattu alasi poyindi.
1: Fighting restlessly for a long time the elephant got tired.
0: Deham yokka balamu cheenichutu vachindi.
1: It lost all its physical prowess.
0: Kontha varaku manobalamunu pravesha pettindi.
1: It used all its mental power.
0: ఈ దేహ మనోబలములు రెండు కూడా కృషించిపోయాయి.
1: Both the physical and the mental power sank.
0: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
1: Then it sought ఆత్మబల.
0: రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇత పరం వెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యం నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
1: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
0: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ, ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
0: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
1: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసైడ్.
0: కట్టకడప్పుడు దేహ మనో బలములో యొక్క కృషించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
1: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
0: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
1: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
0: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
1: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
0: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ మీట్ ఈచ్ అదర్.
0: సుదర్శనం, దైవ దర్శనం అతని పైన, దృష్టి అతని పైన పడింది.
1: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
0: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
1: When did you acquire?
0: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
1: After renouncing all the things that this elephant had, when it turns towards God,
0: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
1: Only when you turn your vision towards Swami,
0: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
1: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
0: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: All your vision is concentrated on your body.
0: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of the shining sun is all around.
0: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
1: But that light has not entered into your own room.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
1: We have put a top.
0: ఈ యొక్క టాప్
1: we have put a
0: మూత వేసుకొని కూర్చున్నాము.
1: We have put a lid, we have put a terrace.
0: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
1: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
0: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం.
1: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
0: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
1: వీ హావ్ డెవలప్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
0: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
1: ద గ్రేస్ The rays of grace are not able to fall.
0: సూర్యకిరణములు రాలేదంటే ఎట్లా వస్తాయి?
1: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
0: ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
1: There is a small incident which has happened a few days back.
0: ఒక ఇంటిలో,
1: in a particular house,
0: ఒక దుఃఖము,
1: a sorrow
0: కలిగింది.
1: Befell.
0: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
1: An elderly person there, the master of the house probably died.
0: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
1: The Hasif and the children cried.
0: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
1: They prayed to God, oh God.
0: అని ఏడుస్తున్నారు.
1: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
0: దైవం మర్చిపోయినాడు.
1: God has forgotten us.
0: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
1: God's grace and his race are
0: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: That's why you have this great calamity has befallen our family.
0: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
1: Why have you forgotten Swami us?
0: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
1: సడన్లీ ఎ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
0: అమ్మా, నీ దృష్టి నాపై ఎందుకు పడలేదు? నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ ఫర్గాటన్ మీ?
0: దైవం మర్చినాడని తాను అంటున్నాది, కానీ దైవాన్ని వీరు మర్చినారు.
1: She is telling that God has forgotten them, but in fact they have forgotten
0: God. దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
1: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
0: మరచినది నీదే కాని నేను కాదు.
1: You have forgotten not me.
0: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
1: You have not turned your vision towards me, not me towards you.
0: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవం పైన లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
1: ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ నాట్ ఏబుల్ టు
0: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
1: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
0: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
1: you are standing in front of me.
0: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
1: I am standing in front of you.
0: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who do you see?
0: నేను ఉన్నాను.
1: You see me.
0: నా కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who can be seen in my eye?
0: ఉన్నావు.
1: You can be seen in my.
0: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను.
1: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
0: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాయి.
1: Therefore, come directly and stand before me, concentrate your vision on me, my vision will.
0: అదే విధంగానే గజరాజు దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
0: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
1: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
0: ఈ గజరాజు ఎవడు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
1: This is the proud or elephant arrogance.
0: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంచ, అదే కామము, అదే డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
1: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
0: అదే దప్పి అన్నారు.
1: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
0: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
1: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
0: ee samsaram ane itvanti danlo adugu pettinado pettaledu.
1: He has not completely entered into the waters of samsara.
0: ee maha balavattram itvanti mamattam ane itvanti idi gattiga pattesindi.
1: This attachment of, has caught hold of him.
0: ee mamattam ane itvanti de musali.
1: This attachment and possessiveness,
0: ee mamattam ane itvanti musali patteetappudiki inga bharinchukolekapoyadu.
1: This attachment of crocodile, when it caught hold of him,
0: ఇంతకుపూర్వము తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
1: When he was alone before entering the samsara, he was all alone. Once in a problem, he must have cried.
0: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
1: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
0: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది ఇతనికి చాలా బంధన ఏర్పడిపోయింది.
1: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
0: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
1: When this bondage developed, he was able to turn towards God.
0: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
1: Only when he looks at God, he would be able to earn.
0: ee bhagavantuni mundugane kontha varaku prayatnapurvakanga sadinchinte ee badale undavu kada.
1: If only he had earned the grace of God even before, there would not have been this.
0: కనుక అర్జున నీవి బంధనకు మరి గురి కావద్దు.
1: Therefore Arjuna, do not become a victim of this bondage.
0: ఈ అందరి యందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
1: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
0: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
1: Cultivated mind you
0: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి ఒక ముళ్ళ చెట్టును పెంచుకోవద్దు.
1: Don't develop the weeds and shrubs in your own heart.
0: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
1: You grow the tree of grace of God in your heart.
0: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
1: Turn your sight towards God.
0: ఇది నీవు సాధించవలసినటువంటి
1: సాధన. This is what you have to accomplish.
0: ఇది నీ లక్ష్యము.
1: This must be your
0: ఇది నీ గమ్యము.
1: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam yeva bhajate kastamachitam. Sarvabhutam hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema suruplara.
2: Embodiments of love.
1: సర్వభూతముని యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోక హితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్ బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world, you will be dwelling in God and you will be in God, with God.
1: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo atmatattvam emi anetuvantidi ematramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or Atma.
1: Vishalamainatunte vruchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vruchamu sararoopamulo untuntadi.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: Adhe vidhamugane atmaswarupudu sarvatappanipadam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
2: Likewise, the spirit of Atma is present all over the body from top to toe. In a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
2: The pure unsullied spirit is surrounded by the five sheets. And because of the identification with the sheets, it carries without the traits of the same.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Neeru Anandamayulu.
2: You are the one of bliss.
1: Santosha Mahimalu.
2: You are the one of happiness.
1: Kani, mee yokka roopamunu, mee yokka anandamunu, mee santoshamunu, meeru మరచి నీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
2: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
1: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
2: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: Tana tattvanu taanu gurtinchadame aadhyatmika yokka parinamam.
2: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani ప్రార్థించారు.
2: బోత్ ది వైస్ ఛాన్సలర్స్ దిస్ ఈవినింగ్ హూ స్పోక్ టు అస్ ప్రేయర్ టు భగవాన్ దట్ భగవాన్ షుడ్ స్పీక్ టు అస్ ఆన్ 5 sheets.
1: ఈ శరీరము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ టెంపరీ is the one of annamaya, the sheath of food.
1: Idi bhautikamu antaru.
2: This is physical plane.
1: Idi sthulamu antaru.
2: This we say the grass aspect.
1: Ee sthula shariramu karma indriyamulu chetanu gnana indriyamulu chetanu sarvatra vyapinchi undatam cheta deeniki maroka peru kudanu pettindi vedamu visudu anindi.
2: Veda has given another name to this grass aspect as Vishudu because it moves about with the organs of conation and cognition and moves about all over.
1: Sarva vishayamulandu kudanu vyavaharinchatam cheta itaniki vyavaharikudu ani rendo peru.
2: As he involves himself in various aspects, he is also called vyavaharika.
1: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకు గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
2: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
1: స్వాతి భాసుడు అన్నారు.
2: He is also called స్వాతి భాస.
1: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
2: Likewise, Veda has given so many synonyms, so many names to this physical body.
1: Pranamaya, Manomaya, Vijnanamayam, ee moodintini cheri sukshma shariramu ani pilichindi.
2: The subtle body comprises the sheath of life or vital sheath, the sheath of the mind and the sheath of Vijnana. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్.
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
2: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణము మనకు కనిపించదు.
2: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
2: యు డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
2: యు డు నాట్ సీ విజ్ఞానం.
1: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
2: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
2: It is also said in spiritual parlance, it is true spiritual principle.
1: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It has another name, ప్రబోధకుడు.
1: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
2: It's also called విజ్ఞానం.
1: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
2: There may be any number of names, nomenclature, but mind is the base principle.
1: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
2: Though mind is subtle, but yet it is infinite, so vast.
1: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
2: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
1: మూడవది ఆనందమయ కోశం.
2: ద థర్డ్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
2: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
1: ఇది మహాకారణ స్వరూపము.
2: It is a supreme causal aspect.
1: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
2: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It is called sushupti or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
2: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
2: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
2: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందం.
2: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
2: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ, మైండ్, సెన్సెస్, ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
1: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
2: దిస్ ఈజ్ కాల్డ్ ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
2: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
1: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
2: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ది ట్రూ బ్లెస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్డు పెడుతున్నాయి.
2: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
2: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
2: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
1: రెండవది అభినవ క్లేశము అన్నారు.
2: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
2: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: నాలుగవది రాగద్వేషము అన్నారు.
2: ద ఫోర్త్ వన్ రాగ.
1: మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
2: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీ

0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేషక్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ ద్వేషక్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
0: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
1: He could not have experienced the spirit.
0: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
1: He could not enjoy the atmic bliss.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the state of spirit.
0: Avidya klesyamu.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adiye avidya klesyamu.
1: Avidya klesyamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure.
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కలిపించి దుఃఖమయంగా చేస్తుండాలి.
1: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: అభినవ క్లేశము.
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుండాలి.
1: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka ragamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalamu kleshamulu guri avutundadi.
1: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
0: manasunu arikattaka మనసును స్వాధీనం చేసుకునక దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
0: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితం అనగా విషయ భోగములు యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమునే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశ.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences, is this raga klesha.
0: Dhanakanaka vastuva anadun cheta ragam midimiri potunnade kani taggatam ledu.
1: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
0: Kanuka aneka vidhamainatti badalaku guri chestundadi.
1: So we face so many troubles.
0: Inka dvesha kleshamu.
1: Then comes dvesha klesha.
0: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో

0: ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైన భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుండాలి జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్య భర్త అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ, ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
0: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి ఒక వ్యక్తితో అనేక విధమైనటువంటి ఒక శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: In fact, this reality ప్రతిభాసిక that we are not able to enjoy that peace for which we are entitled.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: In order to understand paramarthika, the supreme reality,
0: లేక అదుపులో ఉంచుకోవాలి.
1: We should control our mind.
0: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: We have to reduce our body attachment.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got all the senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: Indweller is eternal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia. Truly speaking, the indweller is the supreme God.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
1: So long we have body attachment, you cannot understand the innate God.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడా రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ The mighty tree, gigantic tree, is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the body.
0: Lo manavudu anubhavinche ashantiki,
1: for all the restlessness that we
0: asantruptiki,
1: face, dissatisfaction,
0: kashtamulaku,
1: difficulty,
0: dukkamulaku,
1: misery,
0: vicharamulaku,
1: anxiety,
0: annintiki kudanu ee dehaabhimaname moola kaaranam.
1: Body attachment is responsible.
0: Kanukane ee dehamunu manamu oka panimuttuga teesukoni
1: we have to consider this body as an instrument.
0: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంటది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
1: If you forget that primal base you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate can could be transformed into food.
0: మరణం వచ్చింది.
1: This plate ended.
0: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
1: ద స్పూన్ క్యాన్ బి మేడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ స్మాల్.
0: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ డు చేంజ్.
0: రూపనామములు అన్ని కూడాను మరణించినవే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ పెరిష్.
0: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏనాటికి మరవదు.
1: But the main principle, for the
0: name and form
1: is eternal, that has neither
0: birth nor death,
1: no beginning nor end.
0: He
1: is neither born nor could slay anybody.
0: సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఏన్షియంట్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఇస్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: Divinity is the foundation for all.
0: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వీ ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుంది.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దిస్ వాటర్
0: రూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆపిల్ మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: Aviga marindi.
1: It has become vapor.
0: Meghamuga roopondindi.
1: A cloud.
0: Varshamuga kurchindi.
1: Rain.
0: Vankalaga pravahinchindi.
1: And it is flowing.
0: Kattakadapadiki samudramlo cheripoyindi.
1: Ultimately it merged in the ocean.
0: Nadinam sagaro gatihi.
1: All rivers are bound to merge in ocean.
0: Adhe vidhamgani ee jagatnanda puttinatvanti pranulu kani వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపడికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారాన్ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
1: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వీ ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
0: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
1: అండ్ సుషుప్తి ఈస్ నాట్ డీప్ స్లీప్.
0: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
1: ఈవెన్ దట్ స్టేట్ వీ డ్రీమ్.
0: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి.
1: హౌ డూ యూ డ్రీమ్
0: అని విచారణ చేస్తే
1: ఇఫ్ యూ ఎంక్వైర్
0: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్.
0: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
1: సమ్ సే ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
1: సమ్ సే మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో.
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
1: You dreamt because you slept.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: If you don't sleep, you cannot dream.
0: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
1: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము.
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
0: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
0: కనుకనే
1: డ్రీమ్ స్టేట్
0: తేజవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి ఒక తత్వం కనుక ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హి టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని,
1: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లోన్లీనెస్ ఆర్ లైఫ్ ఆఫ్ సాలిట్యూడ్ ఈ స్పిరిచువాలిటీ.
0: రాగ ద్వేషములతో ద్వేషం లేనటువంటి ఒక తత్వము, అది ఆత్మతత్వము.
1: ద ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ బాడీ.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: టు కన్సిడర్ ఆల్ యాజ్ ఈక్వల్, ఈక్వానిమిటీ ఈ స్పిరిచువాలిటీ.
0: కనుకనే సర్వజీవులు ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
1: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
0: అది ఒక శాండ్ అనే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపికి ఏమి రూపం అనేవి ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
0: అనుభూతి ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
1: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకూడను సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
1: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రమో గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతముల కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
0: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
1: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
1: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫై టోటలీ విత్ ద బాడీ, వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ద బాడీ
0: యందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్? పారమార్థిక
0: పరమతత్వమునకే పారమార్థికము అన్నారు.
1: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమార్థిక.
0: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం, పారమార్థికము.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: Meenalu chesetundi yokka sarva karmalu kudanu kevalam manam bahya trupti kosam chestunnam.
1: All actions, most of our actions are undertaken for our external satisfaction.
0: Ivanni kudu navividhamainatti margamuluga yerpadinayi.
1: In fact there are 9 ways.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్.
0: పాదసేవనం,
1: సర్వీస్.
0: వందనం,
1: సాల్యుటేషన్.
0: అర్చనం,
1: వర్షిప్.
0: దాస్యం,
1: సర్వీచు.
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్.
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ 9 paths of devotion have taken their origin.
0: మూలాధారం అనేటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 paths of
0: devotion. లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: the sugar that has taken
0: various names. And
1: out of that we make so many tasteful
0: sweets.
1: Is it not enough if you taste the sugar straight away?
0: Mysore pak ek gawali, gulab jam na kudu antam.
1: You say I want Mysore pak, not gulab jam.
0: Danmo nadi dinlo unde chakre ani satyanni gurtinchukunnatundi vyakti edaina okati.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: Oka vidyahinudainatundi vyakti cheptunnadu.
1: An illiterate says, when two scholars are arguing with each other, what's
0: the question?
1: Why do you argue?
0: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ ఇట్ ఇస్ నాట్ వెరీ కన్సీ
0: పండుకోవచ్చు.
1: యూ కెన్ రెస్ట్ ఎనీవేర్.
0: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చు.
1: యూ కెన్ రెస్ట్ ఆన్ ద స్నో ఆర్ ఎ రాక్.
0: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
1: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్ బట్ నాట్ ద బెడ్.
0: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: You get that state of deservedness.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: One aspect we should know.
0: కాకరాలు కాని కర్రజోతులు కాని కాకరాలు
1: lamps. Street lamps. Street lamps, yes.
0: Street
1: lamps of the ancient days where we have lamps on the top of the sticks.
0: ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
1: They don't show you the permanent light.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: When wind blows, these things naturally get extinguished.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: What is the light that cannot be extinguished? That is the light of love.
0: ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: Light of love will never submit to anyone.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: Love can never be extinguished, nor put off.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
1: As love goes on joining with love, it increases.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: So everyone should be the embodiment of love.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: if you develop love,
0: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the విశ్వుడు, the first stage,
0: ఇతను కేవలం విశ్వుడు అని పేరు పెట్టుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీడ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: అన్ని విధములైనటువంటి వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇతన్ని వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: మారునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
1: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: The divinity has been extolled, narrated in different dimensions.
0: Tejasuni evidhanga varninchadu.
1: How is Tejas
0: described? Yesignana dayasindu ragagasya nagagunaha sevyata matchayodira sasriyacha mrudayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi oka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
1: There are many names, many synonyms.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమర సింహుడు నాస్తికుడు అన్నారు.
1: We could not understand the inner meaning of these names, and we call Amarasimha as an atheist.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: In fact, he was put to suffering.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: In fact, all his composition books were put on.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్
0: టైమ్. అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంత అగ్నిలో వేసినప్పుడు
1: when everything were burnt,
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర ran along.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్ర స్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టేక్ ఇట్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోరంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరికూడా ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts, draws the attention of
0: మన్మథుని వలె సర్వను కూడాను భ్రమింప చేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్, థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు ఇట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అట్టర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to
0: మనం పలికిన ఒక్కొక్క పలుకుడును మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out is
0: ఇది వేదమయమే.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: Veda is not a separate form.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night శివరాత్రి.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్స్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: దే కీప్ అవే త్రూ అవుట్ నైట్.
0: దానికోసం ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ?
0: పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగరణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యు అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము,
1: సత్ that is permanent.
0: Chittu paripurnamu,
1: chit total holy.
0: Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of the two is ananda bliss.
0: Sat chakkara,
1: sat is sugar.
0: Chittu neeru,
1: chit is water.
0: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
1: When you mix the sugar and water it becomes syrup.
0: Idiye aanandamu.
1: The syrup is bliss.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: The love that comes out of the heart.
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్య తత్వము
1: అండ్ ది డివినిటీ దట్ యు స్పెల్
0: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్
0: పవిత్రమైనటువంటి దైవ తత్వము
1: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: మనం ఏది చేసినప్పటికీ
1: వాట్ ఎవర్ వి డు
0: హృదయపూర్వకంగా ప్రేమ తత్వంతో మనం పని చేయాలి
1: విత్ లవ్ వి హావ్ టు వర్క్
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ
0: ఇది కాదు
1: ఇట్స్ నాట్ సో
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయించాలి
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు
1: If you have a teaspoon full of sugar, it's
0: enough. Teaspoon ఆవు పాలుగా ఉంటే చాలు
1: and teaspoon of cow milk
0: barrels of donkey milk
1: why barrels of donkey milk
0: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరు చెప్పినా చాలు మనకు
1: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ షీత్ ఆఫ్ ఫుడ్
0: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి
1: వీ హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్
0: షీత్ ప్రాణమయం అంటే ఏమిటది
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్
0: ఇది వైబ్రేషన్
1: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము
1: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్
0: ఈ వైబ్రేషన్ నుంచి
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్
0: మనోమయ కోశానికి పోవాలి
1: వీ హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి
1: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
0: మైండ్ సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే
1: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్
0: మనోమూలం విధం జగత్ మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము
1: వితౌట్ దిస్ మైండ్ యు కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు
1: హియర్ ఈస్ అన్ అమెరికన్
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకి వెళ్లిపోతుండాలి
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్
0: మనస్సుకు మరణమే లేదు
1: మైండ్ ఇస్ డెత్ లెస్
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
0: విజ్ఞానమయ కోశము
1: థర్డ్ వన్ విజ్ఞానం
0: విజ్ఞానం అంటే ఏమిటి సైన్స్ యొక్క తత్వం కాదు
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసిక
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది
1: హౌ డస్ ఇట్ షైన్
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టి
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను
1: నీ
0: యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్
0: ఇట్ కొట్టేటప్పటికి అనుకుంటాం మనం
1: వెన్ యూ ఆర్ హిట్ ఇట్ యూ ఆర్ హర్ట్
0: దేనికోసము ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే
1: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్
0: ప్రతిభాసకం యొక్క తత్వమే
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: రిఫ్లెక్షన్ స్వరూపం యొక్క ఆనందమే
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు
1: ఇట్స్ నాట్ ద సైన్స్
0: ఇది లౌకిక విజ్ఞానమే
1: ది సెక్యులర్ నాలెడ్జ్
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్
0: అది విజ్ఞానం కాదు
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: అది మార్పు చెందినటువంటి ఆనందము మార్పు చెందినటువంటి ఒక పరిమితము
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్
0: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్
0: అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము కనుక అన్నమయ కోశము స్థూలము
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్
0: ఆనందమైనటువంటి కారణ స్వరూపము
1: ఆనంద ద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము
1: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి
1: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్
0: ఆ మహాకారణం అనగా ఏమిటి కారణం అతీతమైనటువంటి మహాకారణము
1: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
1: To to know this nature,
0: panchakosamulu yokka swaroopanni chakkaga pratyaksham chesukovali.
1: We have to understand very clearly the nature of the five sheets.
0: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kaani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
1: The sheets covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
0: Annam chuchi aashinchedi,
1: that which wants food.
0: Andanu chuchi parichinchedi,
1: the one that makes fun of the form.
0: Paramalanu chuchi kushinchedi,
1: that which is happy about the fragrance.
0: Dehama chittama manasa,
1: is it the body or is it the mind or the chitta?
0: Kaadu kaadu,
1: no,
0: idi aatmane.
1: It is atma, the spirit.
0: Annanu chuchi aashinchetvantidi,
1: the one that wants food.
0: Anandani chuchi parimasinchedi,
1: and that which is lost watching the beauty.
0: Parimalani chuchi parihasinchedi,
1: that which is ecstatic with the fragrance. It is the spirit only.
0: Dani dwarane manaku ivanni pratibimbistunnayi.
1: Through this principle of atma you experience.
0: Kani manam atma varaku praveshinchukunda deham variki praveshinchi idantha deham chesetvanti pani antaru.
1: We don't go that far to reach the principle of atma, but we think it's the quality of the body.
0: Oka vidhamainatuvanti instrument pani muttu maatrame.
1: Body is merely an instrument.
0: Kanuka manam motta mota ee chaduvulu deni kosam chadutunnam.
1: Why should we study all this?
0: Deha abhimanam chetane chadutunnam.
1: It's only because of the body attachment.
0: Deham abhimanam penchukoni,
1: we have this body attachment more.
0: Dhanamanu penchukoni,
1: we want more money.
0: Sukhani anubhavinchalani,
1: we want to be joyful.
0: Kani manam aashinche sukham deento ledu.
1: The happiness doesn't lie there.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్.
0: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్ ఇట్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు.
1: దెన్ యు గో టు ఎ జాబ్.
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
1: యు ఆర్ హ్యాపీ అంటిల్ యు
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము.
1: Then you will be suffering, feeling so bad until you get promoted.
0: ఇంకా మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
1: If you go on like that, where is the end? Where do you get bliss?
0: ఎప్పటికి ఇది అంత్యమే కాదు.
1: It never ends any time.
0: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
1: There is no bliss anywhere here.
0: ఆనందం కడపటే వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
1: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
0: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
1: When can you attain
0: it? Turiyavasthati tiyande shashvatamaina aanandam manaku labhyam.
1: In turiya, the ultimate state, you will attain that bliss.
0: Kanukane manam aanandam anetundidi ee bhautikamainatundidi intlo lakshyanni manam paatinchakoddu.
1: Bliss is not present in this physical worldly objects.
0: Anduvalla,
1: therefore,
0: ఒకనొక సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానానికి పోతున్నాడు.
1: At one time Adishankara was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
0: Oka chetti kinda kurchoni oka panditudu dukkum karane dukkum karane dukkum karane ane mantraanni vallistunnadu.
1: They came across a scholar sitting under a tree repeating the rules of the grammar, dukkum karane.
0: Idi panini gnanam.
1: It is the grammar composed by Panini.
0: Lopala vallistu unnadu.
1: He went on repeating this grammar rule.
0: Akkadiki velli nayana emiti nu uchcharinchedi annadu Shankarlu varu.
1: Then Shankar asked, what is that you are repeating this?
0: Yenu Panini gramanni vallistunnanu.
1: He said, I am just studying the Panini.
0: Yenu kaligeetundi baadha emiti sukham emiti annadu.
1: What happiness, what joy you get out of this?
0: Nenu goppa panditunu avutanu.
1: He said, I will become a scholar.
0: Maharajunna aashristanu.
1: And I'll be in the court.
0: నన్ను గౌరవిస్తారు.
1: I'll be respected.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు.
1: They will also show me the way to carry on my living.
0: మంచిది. ఈ యొక్క పండితులు ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show.
0: ఎంతవరకు చూపగలడు?
1: To what extent?
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: Money to what extent gives you happiness?
0: సత్యంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: You say that until the last moment it gives me happiness.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: Where else you find the bliss after death?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: You say, I don't know.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: Then why to teach that knowledge which you do not know?
0: Madcap. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: Chant, sing his glory, Govinda, repeat his name.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: When the end approaches,
0: nahi nahi nahi rachati dukrunkarane.
1: This rules of the grammar, dukrunkarane, will never come to your rescue. No,
0: bhaja govindam bhaja govindam.
1: So sing his name, glory
0: Bhagavati Namani Smarinchu.
1: Chant his name.
0: సర్వకాల సర్వావస్థలు కూడాను అదే నిన్ను సంరక్షిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్, గాడ్స్ నేమ్ కమ్స్ టు రెస్క్యూ. ఈనాడు కలిగించేటువంటి
0: ప్రతిబింబం వచ్చి పోయేటువంటివి మాత్రమే.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆన్. ఇవన్నీ
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటి కూడాను పర్మనెంట్ లేదు.
1: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: principle. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: This is the teaching of the principle of Shiva.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: In all periods of time, at all stages in our life, God is true who exists.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: కూర్పు
1: changes.
0: కలిగేటువంటిది కాదు.
1: And it's never
0: అట్టి ఆనందం అందించేటువంటి ఒక దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory that confers bliss.
0: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాము.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాము.
1: You are spoiling this state.
0: ఎన్నెన్ని ఆసనలో, ఎన్నెన్ని కథల్లో, ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: ఎట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యు స్టడీ
0: దైవత్వం దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ,
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముడు కృష్ణుడని, రాములని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ,
0: రాములు రాముడే, కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ, కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
1: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
0: ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
1: వీ షుడ్ నాట్ టేక్ టు
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని,
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్,
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యూఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యూ డోంట్ గెట్ పీస్
0: ఎక్కడ. నీవు బజారు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్. యూ ఫైండ్ ఓన్లీ పీసెస్, not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace,
0: you are the embodiment of peace.
1: You
0: are the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusko motta motta.
1: Know thyself.
0: Appude aanandam neeku praaptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: వీ అబ్జర్వ్ సో మెనీ
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్
0: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maguni tanneru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenuni kuda ambu maanaledu.
1: A mean man would never give up his hat.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: After all, having acquired knowledge, you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడాను మారిపోయేటువంటి, కూలిపోయేటువంటి, కాలిపోయేటువంటి ఒక పర్వతం వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It is to be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
0: ఎన్నో ప్లాన్ వేస్తుంటారు మనుషులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్. ప్లాన్
0: అంతా ఎంతవరకు?
1: హౌ లాంగ్?
0: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
1: జస్ట్ దే వానిష్.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్
0: పర్మనెంట్? దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: That is our ignorance.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో
1: that day when ignorance is
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: Then you will have that jnana or wisdom.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anyone.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: This is the effect of the ancient culture.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ టూ సెంటెన్స్?
1: వాట్ ఆర్ ది టూ సెంటెన్సెస్?
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు
1: మనకి.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్ ఎనీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీబడి.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యువర్ బౌండ్ యు షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యు షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
0: విద్యానాం ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
1: ఇస్ బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ప్రగుణ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
0: Enta goppa goppa padavulu yelinappudikini
1: you may occupy exalted position.
0: Adanta kudunu kontha kalame
1: they would last for only for a short time.
0: Enni vidhamainatundi tegam chesinappudikini adi kuda kontha kalame.
1: Friendships also last for limited time.
0: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
1: Your beauty and the glamour, how long
0: andamu prayamu indriya shakti unnadani nikka kroranna.
1: Don't pride yourself because of your youth, the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkakoporanna.
1: Don't pride yourself because of beauty and energy.
0: Unnadira tondaraloni musalita nammalu musunda pandaga.
1: There lies before ahead of you the old age.
0: Masalalevu.
1: You can't see.
0: కానీ మసకలు.
1: You cannot see with the cataract.
0: మోగులు మడతలు పడే తల నరిచి కదా.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలు తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ టాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలము ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదట అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్. And this is the gross body.
0: దీనిని సాధించమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: కూడా తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కు క్రోరన్నా.
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: How is this state of youth?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికి నీవు యువకుడిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్. స్వామి వాంట్స్ టు రన్.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ది ఎనర్జీ.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: హి ఇస్ నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్.
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా?
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: పేషెన్స్.
1: పేషెన్స్.
0: పర్సివరెన్స్.
1: పర్సివరెన్స్.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్, యూత్ఫుల్, డైనామిక్.
0: ప్యూరిటీ. ప్యూరిటీ. ప్యూరిటీ.
1: ప్యూరిటీ. ప్యూరిటీ. 100%
0: ప్యూరిటీ. నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: ఇట్స్ సో సీక్రెట్ అండ్ ప్యూర్.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్. మేమంతా
0: స్వామి భక్తులు. స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వేర్ భగవాన్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: శాంతిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్. శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం, ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటారు.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్, టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్.
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్. బ్లిస్. బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటాం, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సెయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. టెల్ దెం
0: నిమిష నిమిషము బర్త్డేని.
1: బికాస్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ ఇన్ మీ అబౌవ్ మీ బిలో మీ అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యుల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రై.
0: ఈ దుఃఖం అంటే ఎట్లవుతున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రై, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉన్నప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్స్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యూ నో పేషెన్స్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ది డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకం అను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవనియందు.
1: Another today people have lost both the eyes of faith and the mind. They don't believe
0: in it. In fact,
1: he has no faith in himself. Well, on whom? In whom
0: he will report faith? Yes, he has no faith. If you don't
1: know yourself, how do you recognize the latent divinity within
0: you? First,
1: know thyself.
0: It's
1: easy to understand God.
0: మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు
0: గాడ్. కానీ అనేక మంది నాస్తికులు యాస్తికులు యాస్తిక నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా నువ్వు వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులున్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగానే
1: likewise,
0: ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: కలియుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు కలహయుగము.
1: This is not the age of Kali. Kalaha, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that
0: ప్రేమత్వం చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: దేశాన్ని ముడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: అసూయను కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషం ఏమి లోపలకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this day,
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వి కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రంతా హృదయపూర్వకంగా చేస్తావంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికి
1: ఆధ్యాత్మికంగా
0: మనం లోపల త్రోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరిని ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then nobody will hate you.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anyone.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైనా కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ,
0: రెక్టిఫై, నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: హీ టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎట్లా నయం అవుతుంది?
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్స్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దెర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యూ. యు ఆర్
0: రోగం పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్ గ్రో.
0: ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవంపైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasudu emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhanudu emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamshame nasanam
1: chesaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi Pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha Pandavulu aidu sirasulato sukakshemanyam pondipincharu.
1: And all the five Pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaadaku Bhagavantudi premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమము

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెరిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నయో పెరిగినాయి.
1: యు హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యు హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammura vale kalasimesi undi paatalu paatalu maatadu anni madhuramaina kudiya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher secondary schools ki chenapudi mee maatalu mee aatalu mee paatalu mee chestalu chaala neechanga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aanandaparustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indru kontha mandi konni peda margamu batti aneka rakamulainatundi మార్గమును చెడి మనసును కూడా మరణము చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హు ఆర్ పర్వర్టెడ్, హు ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది. మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్ దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మానం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ ఇన్ రియాలిటీ.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ మైన్ ఆర్ దైన్.
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
1: వెన్ వన్స్ యూ కమ్ టు నో దట్ ఇట్ బిలాంగ్స్ టు అదర్స్, యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషస్.
0: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
1: We should not get into any kind of conflict, difference of opinion or infighting whatsoever.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలగటం లేదు.
1: At this age, you are not having that sort of wisdom or the knowledge.
0: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ బికాస్ వాట్ సో ఎవర్ యు కమ్ అక్రాస్ ఎన్కౌంటర్ యు వాంట్ టు ఓన్ ఇట్ యు వాంట్ టు పొజెస్ ఇట్.
0: ఏది చేసినప్పటికీ భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకు కూడాను భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీలో ఉద్భవించాలి.
1: దేర్ షుడ్ బి ఎ సీక్రెట్ ఫీలింగ్ విత్ ఇన్ యూ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్ ఈస్ టు ప్లీజ్ గాడ్ ఇట్ టు సాటిస్ఫై హిమ్ అండ్ వీ షుడ్ సే విత్ ఆల్ ద నీడెడ్ ప్రేయర్
0: ఇది నాది కాదు నేను ఎవరు
1: దిస్ ఇస్ నాట్ మైన్ హూ యామ్ ఐ
0: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రం ఘనం వరకు కూడాను దైవత్వమే.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ క్వశ్చన్ ఇన్వెస్టిగేట్ అండ్ యూల్ కమ్ టు నో రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇట్ ఈస్ ఫుల్లీ డివైన్.
0: ఇసుక మొదలు చక్కెర వరకు ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ బేసికలీ be that sand to sugar from elephant to a mosquito.
0: Drama lo vesinattuga veshalu vestundachunna gani bhagavantudu kaanidi lokamlo okkati ledu.
1: We may find the roles and the characters change, the attire, dresses in a drama. There is nothing in this world that is not divine.
0: Sarvamo bhagavatmayame.
1: Everything is full of divinity.
0: Srishti antai kudiyo bhagavat yokka srishtiye.
1: The entire creation is the manifestation of God.
0: Anni veshamulu taane.
1: He plays all the roles.
0: అన్ని ఆటలు తనవే.
1: All the games belong to him.
0: అన్ని మాటలు తనవే.
1: All words are his.
0: అన్ని పాటలు తనవే.
1: All songs are his.
0: అయినప్పటికీ వేషములు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
1: But yet we may find in attire or dresses there is variation.
0: కనుకని మనం ఏది చేసినప్పటికీ ఏది చూసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ ఇది భగవంతుని యొక్క వాక్కే అనేటువంటి సత్యమును మీరు గుర్తించాలి.
1: Therefore you should understand the basic truth that whatever that is said, whatever that is seen, whatever that is thought over is divine.
0: Kani konni mandi dugunamulo cheta duracharamulo cheta dushiktulo cheta drushti cheta chala maarpu chendutunnaru.
1: People are changing because of their wicked thoughts, bad practices and bad vision or bad looks.
0: మనం చూచటము ఎటువంటి చూడటం భగవత్ సృష్టిగా చూడాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ లుక్ యూ షుడ్ హ్యావ్ ద డివైన్ సైడ్.
0: ఎవరిని చూసినా కూడాను మీరు భగవత్ స్వరూపులే.
1: హూసోఎవర్ యూ సీ యూ షుడ్ నో దట్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: ఏ మాటలు చెప్పినప్పటికీ ఇది భగవత్ మాటలే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ డివైన్ ద హిమ్ ఆఫ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మనం మెరిగినప్పుడు దీన్నే ముక్తి అంటారు.
1: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
0: Panchabhutamunu pavitram cheyali.
1: We have to sanctify all the five elements.
0: Matalanu pavitram cheyali.
1: Words have got to be sacred.
0: Paralanu nappinchukunda.
1: We should not hurt anybody.
0: Kaalu nappipadakunda.
1: One should not hurt one's own self.
0: Parva vastuvulanu aashinchukunda.
1: We should not expect others.
0: Parva vastuvulanu manam apaharinchukunda.
1: We should not steal anyone.
0: Anta manade.
1: Everything belongs to us.
0: కనుక ఆ విధమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం వహించాలి.
1: That feeling of oneness, unity one should have and entertain.
0: కానీ పిచ్చి పిల్లలు కొంతమంది ఆ విధంగా భావించటం లేదు.
1: But there are few madcaps who don't think in this direction.
0: వాడు పరాయి వాడు నేను సొంతం వాడిని అనేటువంటి భేదములు ఇక్కడ చాలా మార్పు చెందుతున్నాయి.
1: There are people with some differences. With the feelings such as mine and thine.
0: కానీ ఇవన్నీ కూడా అనేక చరిత్రములుగా కూడాను మనకు ప్రపంచంలో బోధిస్తూ వచ్చాయి.
1: And this has been very much demonstrated to the whole world through the history.
0: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
1: You know the history of Pandavas.
0: ఒక తండ్రి కుమారుడు
1: and his son of a mother.
0: ఒకరు కౌరవులు, ఒకరు పాండవులు.
1: We have got on one side Kauravas, the other side Pandavas.
0: కాని వీరిరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: There is war between the two.
0: కాని ఎవరి తప్పు?
1: Whose mistake is this?
0: ఇద్దరిది ఒకే రాజ్యమే.
1: In fact, the kingdom belongs to
0: both. ఒకే తండ్రి బిడ్డలే.
1: In fact, they are the children of the same father.
0: కాని భావములు వేరు వేరైనప్పుడు బాహ్యములు వేరు వేరైన.
1: When once the feelings are different, the expression also differs.
0: వీరి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు.
1: They started fighting with each other and killing each other.
0: రాజవంశ చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీళ్ళు అభివృద్ధి అయిపోయినవి.
1: Because of hunger, power and to own the kingdom, they had all wicked thoughts.
0: Vali Sugreevudu evaru?
1: Who are Vali Sugreeva?
0: Vari iruvuru kudunu oka tandri kumarulu.
1: In fact, their sons, their brothers, born to same mother.
0: Kani konni swarthaparamainatuvanti oka vishayam chetha vari iruvuruke kudunu yuddham jarigi.
1: Because of selfishness, they fought with each other.
0: Okaru adavi lopala, okaru konda lopala, okaru gramam lopala nivasistu vachchu.
1: One spent the time in the forest, one spent the time along the mountain range.
0: ఈ విధంగా ఉండి కూడాను కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
1: They could not realize the truth ultimately.
0: వాడు ఎంత రాముని సేవించినప్పటికి, ఎంత రాముని ప్రేమించినప్పటికి, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికి వాడికి మోక్షం ఏమాత్రం కలగలేదు.
1: Though they loved Rama, they served him intensely. They loved him very much. They could not attain liberation.
0: పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటున్నారు.
1: Pandavas served the Lord throughout.
0: ఇన్ని విధములైన ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు.
1: With all that, the Pandavas were not saved and rescued.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: వేరు వేరు భావములు ఉన్నాయి.
1: Because their thoughts, the feelings differed.
0: వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదులుతూ వచ్చారు.
1: There were differences among the brothers. The eldest, the next, the youngest, like that.
0: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో. తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది కానీ ఇది తపస్సుగా మారదు.
1: You may undertake penance, you may worship day and night, undertake tapas or penance, but all with the differences, it turns into tamas,
0: inno tamas, inno samvatsaramulanta kudanu japam chesanu, kani naaku bhagavantudu kanipinchaledu.
1: I have been repeating God's name japa for long period, but yet I could not be liberated.
0: Kani ee vidhanga vichipothunnaru chaala mandi.
1: In fact, one has to conclude and drop in the middle.
0: Deni mantramulanu ekam cheyali, మనస్సు ఏకం చేయాలి.
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
0: మనస్సు ఇది భగవంతుని యొక్క స్వరూపము.
1: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
0: గాడ్ అంటే గాడ్ అంటే వేర్ ఇస్ గాడ్?
1: వీ సే గాడ్, వేర్ ఇస్
0: హూ ఇస్ గాడ్?
1: హూ ఇస్ గాడ్?
0: యువర్ మైండ్ ఇస్ గాడ్.
1: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: ఈ మైండ్ తోనే మన ఏ మనిషియానం కారణం బంధమోక్షో. బంధమోక్షము రెండు కూడా ఈ మనస్సు ద్వారానే కలుగుతుండే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
0: కనుక మనస్సే దైవం.
1: సో మైండ్ ఈజ్ గాడ్.
0: రెండవది బుద్ధి.
1: దెన్ కమ్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: ఈ ఇంటలెక్ట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇంటలెక్ట్?
0: హూ ఇస్ ద ఇంటలెక్ట్ బాయ్?
1: హూ ఇస్ ద ఇంటెలిజెంట్ బాయ్?
0: ఇస్ గాడ్.
1: అండ్ ది మోస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ గాడ్ ఒకడే.
1: ది హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంటలెక్చువల్ వేరు వేరు వేరు ఉండవచ్చు.
1: పీపుల్ మే బి డిఫరెంట్.
0: కానీ ఇంటలెక్చువల్ బాయ్ ఒక్కడే ఒకడు.
1: బట్ ది గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: అతనే దేవుడు.
1: అండ్ హీస్ గాడ్.
0: బుద్ధి, మనసు, చిత్తము.
1: దెన్ కమ్స్ చిత్త.
0: చిత్తం అనగా కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
1: వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ విత్ వేవరింగ్ మైండ్. ఇట్ ఈస్ నాట్ చిత్త.
0: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
1: This chitta is God himself.
0: కనుకనే చిత్త శుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్త శుద్ధిగా నేను పూజ చేస్తాను.
1: Therefore the devotee prays that I pray to you, O God, with all chitta shuddhi.
0: ఆ చిత్తము దైవమే.
1: And that very chitta is God himself verily.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు.
2: మనసు బుద్ధి చిత్త అండ్ దెన్ కమ్స్ ఇంద్రియ ది సెన్సెస్
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు
2: దీస్ ఆర్ ఆల్ ఫైవ్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద సెన్స్ ఆఫ్ స్మెల్
0: అన్ని కూడా దైవ స్వరూపాలే
2: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్
0: కామం ఒక ఆశ కలిగింది
2: యు హ్యావ్ ఎ డిజైర్
0: అది నేను భగవంతుని ఆశిస్తున్నాను
2: ఐ డిజైర్ గాడ్ ఓన్లీ
0: భగవంతునే ప్రేమిస్తున్నాను
2: ఐ లవ్ గాడ్
0: అని అది కామం
2: అండ్ దట్ ఇస్ కామ ఆర్ ద
0: అంతేగాని ప్రపంచకంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రూపనామము చూచి వారిని ప్రేమించటము వస్తువులను ప్రేమించటము ఇది కాదు ప్రేమ
2: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్
0: ఇది కాదు కామం
2: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్
0: కామం అనగా దైవమే ఒక కామం
2: ద ఓన్లీ కామ ద డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్
0: భగవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది
2: వెన్ వన్స్ యూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ
0: కనుకనే కామము కామం అనగా ఆశలు ఆశ అన్ని కూడా భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి
2: సో ద హోల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ కామ ద డిజైర్ అంబిషన్ ఆస్పిరేషన్ షుడ్ బి టు లవ్ గాడ్ టు బి విత్ హిమ్
0: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు
2: యు మే లవ్ ఎన్ ఇండివిజువల్
0: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు
2: బట్ యూ షుడ్ నాట్ లుక్
0: అట్ అందులో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని నీవు చూడాలి
2: వాచ్ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్
0: క్రోధము
2: దెన్ కమ్స్ క్రోధ యాంగర్
0: క్రోధం ఎవరిపై కోరం
2: ఆన్ హోమ్ షుడ్ యూ బి యాంగ్రీ
0: తనపైనే తనకు కోరం
2: యూ షుడ్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ సెల్ఫ్
0: బయట ఇంకొక వ్యక్తి లేడు
2: దేర్ ఇస్ నో అదర్ పర్సన్
0: ఈ ప్రపంచంలో ఐదు వస్తువులు తప్ప ఆరో వస్తువు ఒక్కొక్కటి లేనే లేదు
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఓన్లీ ఫైవ్ సెన్సెస్ నథింగ్ లైక్ సిక్స్త్ వన్
0: ఇంకొకటి ఉన్నది అంటే అది అబద్ధం
2: ఇఫ్ ఎనీవన్ సేస్ దేర్ సిక్స్త్ సెన్స్ ఎగ్జిస్టింగ్ ఇట్ ఇస్ నాన్ సెన్స్
0: ఈ సిక్స్త్ సెన్సెస్ కాకుండా ఇంకొక శక్తి ఉన్నది అంటే అది చాలా అబద్ధము
2: ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై టు సే దట్ దేర్ సిక్స్త్ సెన్స్ దేర్ ఓన్లీ ఫైవ్ సెన్సెస్
0: ఎవరు కూడా సిక్స్త్ సెన్స్ చూసిన వాడు లేడు
2: దేర్ నన్ హూ హావ్ కమ్ అక్రాస్ ద సిక్స్త్
0: అసలు దైవం నందే లేదు
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ ఈవెన్ ఇన్ గాడ్
0: ఈ ఐదు తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను ఏమి చూసినను ఏమి శోధించినను ఒక్కటి లేదు
2: యూ మే సెర్చ్ యూ మే ఇన్వెస్టిగేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ సెన్సెస్
0: ఐదు కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము
2: దేర్ఫోర్ ద ట్రూ హ్యాండ్ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఫైవ్
0: వన్ హ్యాండ్
2: ఆఫ్ ఐ హ్యాండ్
0: ఈ ఐదు తప్ప ఐదు వేలు తప్ప ఆరో వేలు ఏమైనా ఉందా
2: ఓన్లీ ఫైవ్ ఫింగర్స్ యూ ఫైండ్ సిక్స్త్ ఫింగర్
0: అదేమైనా పుట్టినా దాన్ని మెత్త డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు కత్తిస్తారు
2: ఇఫ్ దేర్ ఇస్ సిక్స్ ఫింగర్ యూ జస్ట్ గెట్ ఇట్ కట్ ఆఫ్
0: అది ఉండకూడదు ఉండకూడదు చిన్నదైనా ఉండకూడదు
2: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్
0: ఈ ఐదు సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి
2: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద ఫైవ్ సెన్సెస్
0: ఈ ఫైవ్ సెన్సెస్ సాధించకుండా ఇంకోటి ఆరో ఏదో ఉన్నది దేవుడు వేరే ఉన్నాడు కృష్ణుడు వేరే ఉన్నాడు రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ
2: Without controlling the five senses, to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
0: Nijamga idi foolishness.
2: It is really foolishness.
0: Emi telinatundi murkhatvam adi.
2: It is utter ignorance, murkhatva.
0: Mukhyanga daivam evaru untante aide manaku.
2: If you say, who is God? The five senses.
0: Ave manamu ishtamu, kashtamu, anni kuda chestundi.
2: And the five senses confer us the pleasure or the pain, the misery or happiness.
0: Kanuka mana mottamota ee aidu senses nu manam control cheskovali.
2: Therefore to begin with we should control all the five senses.
0: Swami idi maaku sadhyam kadu ani meeru anukuntaru.
2: You may say, Swami, it is impossible for us to do so.
0: Meeku sadhyam kaanatundi em untundadi.
2: What is that you cannot achieve?
0: Meeru pattudara pattite denneyina sadhinchavachu.
2: If you determine, you can accomplish anything.
0: Daivanne sadhinchetvanti shakti kaligina meeku ee five senses ekkadi.
2: When you can achieve God, realize the divinity, after all, what about the five senses?
0: These five senses will go woof and woof both of them.
2: Within just a spark of the moment, you can they'll just go.
0: Chala alpa mayna 20.
2: They're so low and simple.
0: Tuchya mayna 20.
2: They're so mean.
0: Lobha mayna 20.
2: And they're full defective.
0: Ilanti, indri vandu manu salinsu kokunda yinu pote, manu inka manushunu mettei nao.
2: If you cannot control your senses which are defective.
0: నీవు మనిషి కాదు.
2: How can you be manishi, the man?
0: జంతునాం నజర్న దుర్లభం.
2: The human life is rarest.
0: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
2: having been given this rare life of a human being,
0: if
2: you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature. God comes in human form.
0: అటువంటి మనుష్యత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వెర్రితనం.
2: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
0: దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే.
2: The one who cannot conquer, win over the five senses is rakshasa demon.
0: రాక్షసుడు కంటే హీనము.
2: Much worse than demon rakshasa.
0: కనుక మనము ఉత్తమైనటువంటి వాళ్ళుగా కాబట్టి మనము మనుష్యులము అన్నాను.
2: We are human beings, manishi, because we are noble.
0: ఉండొచ్చు భార్య పిల్లలు అందరితోనే ఇష్టం ఉండొచ్చు.
2: You may have your own family, the wife and children.
0: కానీ ఇష్టం ఉండొచ్చు.
2: You may love them.
0: కామం ఉండొచ్చు.
2: You may have desire.
0: కానీ వారిని భార్య బిడ్డలు అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
2: But you should not have kind of differences among them.
0: వీరు కూడా దైవ స్వరూపులే.
2: You are also God.
0: దైవం నుంచి దైవం పుట్టాడు.
2: Is only the divine comes out of the divine.
0: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
2: The child is born to a mother.
0: నుంచి మరొక బిడ్డ పుట్టింది.
2: And that the progeny
0: continues. ఆ విధంగా ఒకరికొకరు సంబంధము ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
2: Like begets the other one, the same relationship exists.
0: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
2: Any object in this world, you should know it is divine.
0: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
2: That it should be offered to God.
0: నాది కాదు నీది కాదు.
2: It doesn't belong to me nor to you either.
0: వస్తువు కాదు లేక ఒక ప్రాణి కాదు.
2: And either be that be an object or a living.
0: ప్రతి వస్తువునందును ప్రతి మనిషి ఎందును ప్రతి గ్రామమునందును ప్రతి ఇసుక ఎందును ప్రతి చక్కెర ఎందుకును దైవత్వం ఉంటుండాలి.
2: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
0: విశ్వమంత కూడాను విశ్వస్వరూపమే.
2: Therefore, whole విశ్వ, the universe, is divine.
0: ఈ యూనివర్స్ అనేటువంటిది ఏమిటి? ఇదే విశ్వభాంధిత్వము.
2: And this is universal relationship, the cosmos.
0: కనుక మన యందు విశ్వప్రేమ ఉండాలి.
2: Therefore, we should have this cosmic love.
0: ఆ ఆత్మిక లవ్ ఉండినప్పుడే మనము మనుషులం అయిపోతాం.
2: With this atmic love, universal love, we will be true human beings.
0: అప్పుడే నీవు ఆత్మను చూడగలవు.
2: Then only you can visualize ఆత్మ.
0: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
2: Then only you can become God.
0: అప్పుడే నీ అంత దైవత్వం ఆవిర్భవించును.
2: Then only you will find the divinity emerging.
0: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని క్రోధములు పెట్టుకుని ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కట్టే హీనము.
2: On the other hand, if you have got all the traits like anger, the hatred, you will be much worse than animals.
0: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
2: You find that animals fight with each other.
0: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
2: They fight with each other.
0: అట్లే మనము కూడా పోట్లాడతామా?
2: Should a man fight like that?
0: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
2: Should we have that anger and hatred?
0: మన యందు ఆ విధమైన ద్వేషమే ఉండకూడదు.
2: There should not be any hatred among us.
0: ద్వేషం ఎక్కడ ఉండేనో?
2: Where there is hatred.
0: భేదం ఎక్కడ ఉండేనో?
2: Where there are differences.
0: అది డిఫరెన్స్.
2: That's దైవం altogether different.
0: దైవం కంటే వేరు.
2: It is different from God.
0: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్.
0: ఈశ్వరుని హిరణ్య గర్భాయ నమః.
2: దేర్ఫోర్ గాడ్ ఈస్ కాల్డ్ దిస్ వే హిరణ్య గర్భాయ నమః.
0: అనగా ఏమి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే లోకంలో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
0: అంత గోల్డే.
2: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
0: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడని.
2: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
0: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
2: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మట్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
0: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారం అయిపోతుంది.
2: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ పర్ షైనింగ్.
0: అట్లనే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
2: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్ బట్ యూ హావ్ జాయిన్ ద డస్ట్.
0: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలు తెలుపుతూ రావాలి.
2: టు ప్యూరిఫై యూ, టు క్లెన్స్ యూ, ద నోబుల్ పీపుల్ షుడ్ కమ్ టు యూ అండ్ టీచ్ యూ.
0: కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంత పిచ్చి ఏది మట్టి బంగారు అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు.
2: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the man is the
0: gold? Doubts.
2: Man is full of doubts today, more of doubts and doubts.
0: Doubts anta raavatam deni kosam?
2: What is the origin of doubts?
0: Nenu veru, parayi veru. అనేటువంటి భావన ఉండినప్పుడే ఆ డౌట్స్ రావటం.
2: The origin of the doubt is this, that you have got a feeling of separation.
0: Full tin ayipothe thorakadu.
2: When the tin is full, well, it doesn't spill.
0: Adi eppudiki ninduga untuntadi.
2: It will be full and steady.
0: Eenatikaina ganu aneka mandiki aneka anubhavulu untuntadi.
2: Even today that many many experiences.
0: Modala pillavadu. Hey.
2: The first boy.
0: First boy.
2: First boy, get up.
0: వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా ఎవరు ఉండినా ఏ విన్నా ఏ కులమైనా ఏ గ్రామమైనా ఏ సర్వము నాకు తెలుసును.
2: భగవాన్ నోస్ ఎవ్రీబడి వేర్ ఎవర్ యు ఆర్ వాట్ యువర్ విలేజ్ వాట్ యువర్ కమ్యూనిటీ బిలాంగ్ టు
0: మాకు స్వామికి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు.
2: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్
0: కానీ నాకు తెలియదు లేదు.
2: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో
0: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
2: Though he knows very well, he talks as if he doesn't know.
0: ఈ పిల్లవాడు వచ్చినప్పుడు వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు.
2: His boy's parents, mother and father, came here.
0: అంత నలుగురు బిడ్డలు కూడా వచ్చారు.
2: All the four children came to this place.
0: వాళ్ళందరినీ లోపల పిలిచాను.
2: Swami called them in.
0: నాయన మీ తల్లి ఉండదు, మీ ఎవరు యోచన చేయకండి, ఈ బాధ్యత అంతా నేను వహిస్తాను అని నేను ప్రామిస్ చేశాను వాడు నాన్నకు.
2: భగవాన్ మేడ్ ప్రామిస్ టు హిస్ ఫాదర్, డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఆమె త్వరలో పోతుండాలి.
2: అండ్ షీల్ బి లీవింగ్ క్వైట్ సూన్.
0: పిల్లలంతా ఏడ్చారు.
2: ద చిల్డ్రన్ క్రైయింగ్.
0: ఏడవకూడదు.
2: ఐ సెడ్ నో, డోంట్ క్రై.
0: వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
2: భగవాన్ సెడ్ వైఫ్ హియర్ వెన్ ఐ యామ్ హియర్.
0: నేను చూసుకుంటాను.
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: చెప్పి అప్పటి నుంచి కూడాను బిడ్డలు ఆడబిడ్డలు ఉంటుంటే వాళ్ళకి పెన్నెండు అయిపోయింది, చక్కగా అంతా చేశాము, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
2: సిన్స్ దట్ టైమ్ భగవాన్ హ్యాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్డ్.
0: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ లీడర్ ఉన్నాడు.
2: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
0: ఆ అబ్బాయి కడావాడు.
2: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్ హియర్.
0: పిల్లవాడు.
2: హి వాస్ సో యంగ్ అట్ దట్ టైమ్ వెన్ హి కేమ్.
0: నేను పిలిచి నాయన నువ్వే విధంగా యోచన చేసుకోదు, నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా నువ్వు వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
2: స్వామి కాల్ హిమ్ ఇన్ అండ్ సెడ్, డోంట్ వరీ, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐఎమ్ యువర్ మదర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
2: దే ఆర్ ఆల్ హ్యాపీ ఇన్ దిస్ డే.
0: అప్పుడు చిన్న పిల్లవాడు
2: సో యంగ్ అట్ దట్ టైం.
0: ఇప్పుడు చక్కగా తిన్నపోతాయినాడు.
2: నౌ హి హస్ గ్రోన్ అప్ హీ బఫలో.
0: ఇట్లా అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
2: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి, దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్.
0: ప్రాపర్టీ లవ్ లవ్ లవ్.
2: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్ లవ్ లవ్.
0: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపై కూడా కోపం రాలేదు.
2: స్వామి ఇస్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: కోపం వచ్చినా కోపం వాళ్ళే నటిస్తాను కానీ కోపం లోపల లేదు.
2: హీ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ బట్ దేర్ ఇస్ నో యాంగర్ విత్ హిమ్.
0: ఎందుకు ఉన్నది ప్రేమనే.
2: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ టు ద బ్రిమ్.
0: ఈ ప్రేమ చేత అందరినీ చూస్తున్నప్పుడు ఇది ఈశ్వర సర్వభూతానాం.
2: విత్ దిస్ లవ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విచ్ ఇస్ ది క్వింటిసెన్స్ ఆఫ్ ది డిక్టమ్ ఈశ్వర సర్వభూతానాం.
0: ఈశ్వరుడనిగా ఎవరు?
2: హూ ఇస్ ఈశ్వర?
0: ఏమో తనకు పాము కట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఉన్నటువంటి వాడు కాదు ఈశ్వరుడు.
2: డూ యు థింక్ ఈశ్వర ఇస్ ద వన్ విత్ ఫోర్ లాక్స్?
0: అది ప్రపంచానికి దృశ్యం కోసమని ఈశ్వరుడు పార్వతి లక్ష్మి విష్ణువు అని ఈ రూపాలంతా పెట్టి వారిని ఏదో ఒక రూపంగా వారిని ప్రార్థించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు.
2: టు ఫెసిలిటేట్ ది డివోటీ టు ప్రే గాడ్ అండ్ టు వర్షిప్ హిమ్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ గివెన్.
0: ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వరూపం.
2: ఎవ్రీ వన్ ఇస్ ఈశ్వర డివైన్.
0: ఈశ్వరుడు కానటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు, మట్టి కూడా లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఈవెన్ ద శాండ్.
0: కర్చీఫ్ ఈశ్వరే.
2: ఇది కర్చీఫ్ ఇస్ డివైన్.
0: ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డివినిటీ?
0: కాటన్ నుంచి వచ్చింది.
2: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది?
2: అవుట్ ఆఫ్ కాటన్ వాట్ యూ గెట్?
0: థ్రెడ్ వచ్చింది.
2: యూ హ్యావ్ థ్రెడ్స్.
0: ఆ థ్రెడ్ ఏమైంది?
2: వాట్ హ్యాపెన్ టు థ్రెడ్?
0: అదే క్లాత్ అయింది.
2: అండ్ దాట్ హ్యాస్ బికమ్ ద క్లాత్.
0: కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు.
2: అండ్ వితౌట్ దిస్ కాటన్ యూ హ్యావ్ నో థ్రెడ్స్.
0: థ్రెడ్ లేకుండా బట్ట కాలేదు.
2: అండ్ వితౌట్ థ్రెడ్స్ యూ కెన్.
0: అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను ఆయా రూపము ధరించుకుంటూ వచ్చి.
2: దెర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
0: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని గాంచలేరు.
2: దెర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హాస్ గాట్ ద విజన్ ఆఫ్ డివినిటీ.
0: ఎవరుంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని గాంచుతాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
0: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఫైండ్ డివినిటీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు, కానీ వాడి ఇమాజినేషన్.
2: యూ సే ఐ హావ్ సీన్ రామ, ఐ హావ్ సీన్ కృష్ణ, దట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: కానీ ఈశ్వరత్వం ఒక్కటే.
2: బట్ డివైన్ ఇస్ వన్.
0: డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు.
2: అండ్ ద డివైన్ ఇస్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: డివినిటీ, ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు.
2: ద డివినిటీ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్, బట్ ఇట్ ఇస్ వర్షిప్డ్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: భక్తులే భగవంతుని మారుస్తున్నారు, కానీ భగవంతుడు భక్తులు మార్చడం లేదు.
2: ఇట్ ఇస్ ద డివోటీ హూ ఈజ్ చేంజింగ్ గాడ్. గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్, హీఈ్ చేంజ్ లెస్.
0: గాడ్ ఈజ్ వన్.
2: గాడ్ ఈజ్ వన్.
0: ఈజ్ పర్మనెంట్.
2: ఈజ్ పర్మనెంట్.
0: ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి వాడు.
2: గాడ్ ఈజ్ పర్మనెంట్ ఎటర్నల్.
0: ఆ పంచభూతములు ఎవరు ఎందుంటున్నావో వారు ఎందంతా కూడా భగవంతుడున్నాడు.
2: Therefore, the one with all the five elements within is divine.
0: ఆ ముఖ్యంగా ఆ పంచభూతములు సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి. కానీ
2: therefore you should take to spiritual practice as to control the five senses. ఏదో
0: జపం చేసుకుంటూ పోతూ దైవత్వం కనిపించడు.
2: And if you just repeat God's name in the name of japa,
0: ధ్యానం చేస్తుంటే భగవంతుడు కనిపించడు.
2: If you just meditate, you don't see God.
0: అది మంకీ మైండ్. అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
2: The mind is wavering, a monkey mind.
0: అది ఎట్లా సాధిస్తుంది?
2: How do you expect such a mind to change?
0: గుణములు కలిగించేది ఆ మనసే.
2: And it is the mind that makes everything shake.
0: అది ఏ విధంగా సాధిస్తుంది?
2: How can it achieve?
0: తనంతా సాధించుకోలేదు.
2: It cannot see its own.
0: కనుక ప్రపంచములో ఈనాడు సత్యాన్ని గురించి ఇదందరూ కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
2: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
0: ఆ డివినిటీ తప్ప అన్యము ప్రపంచంలో లేనే లేదు.
2: Accepting this divinity, there is nothing else in this world.
0: ఏది చూచినప్పటికీ దైవత్వమే.
2: Whatever you see, that is
0: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
2: All that is heard is divine.
0: పాండవులు ఎన్ని విధములుగాను పోయినారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
2: The Pandavas are then devotees.
0: అగ్రకౌరవులు ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పారు? ఏ పండితుడు చెప్పాలి?
2: No one could decide. Which scholar should decide upon this issue?
0: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
2: Do you deserve worship for the simple reason you caught hold of all the robes of Gopikas?
0: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
2: You have stolen all the robes of those people who were taking a bath at that time.
0: ఇలాంటి అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
2: పాండవస్ ఫెల్ట్ అషేమ్డ్ టు హియర్ ఆల్ దిస్.
0: అప్పుడు కృష్ణుడు వచ్చి, నాయన వారిని పొరపాటు.
2: దెన్ కృష్ణ కేమ్ అండ్ సెడ్,
0: అది కూడా తప్పు కాదు,
2: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఐదర్.
0: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
2: దే హావ్ స్పోకెన్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ నేనే సాక్షి.
2: ఐఎమ్ ద విట్నెస్ ఫర్ ఆల్.
0: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
2: Therefore, don't accuse anybody.
0: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
2: And don't have too much of love towards anyone.
0: ఎవరిని ఏ విధంగా కూడా పిల్లలాడకూడదు.
2: Don't drop anybody for any reason.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను వింటా జంటా ఇంటా ఉంటాను.
2: If you behave like this, I'll be with you, always around you, in you.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
2: The divinity, godliness, will never entertain differences.
0: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక ప్రేమ.
2: Love is one.
0: ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమనే.
2: There may be many people here, only one love.
0: కానీ వస్తువుల యొక్క ప్రేమ వేరే ఉండొచ్చు, వస్తువుల యొక్క ప్రేమ వేరే.
2: Love towards the objects.
0: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చు.
2: There may be differences in relationships among people.
0: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ విల్ నో ద గాడ్ ఈజ్ వన్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
2: దేర్ఫోర్ విత్ ఆల్ లవ్ యూ షుడ్ మింగిల్ విత్ ఈచ్ అదర్ యాజ్ బ్రదర్స్.
0: కోఎడ్యుకేషన్ అంటారు.
2: పీపుల్ స్పీక్ ఆఫ్ కోఎడ్యుకేషన్.
0: కోఎడ్యుకేషన్ అనగా ఆడ మగ ఇద్దరు చేరి చదవటం.
2: కోఎడ్యుకేషన్ యాజ్ యు నో బాయ్స్ అండ్ గర్ల్స్ స్టడీ.
0: ఆమె నా సిస్టర్, ఈమె నా తమ్ముడు అని ఈ విధమైనటువంటి ప్రేమతో వారు ఒకరికొకరి అన్యోన్యమైనటువంటి యొక్క సమత్వం బోధించాలి. కానీ ఈ విడివిడిగా వారు స్త్రీలు వీరు పురుషుడు అనేటువంటి భేదం రాకూడదు.
2: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
0: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
2: సో వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ.
0: ఎవరిపైన కూడా భేదభావం రాకూడదు.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్ టుగెదర్.
0: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి.
2: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
0: కాబట్టి ఈ నాటి నుంచి కూడా ఈ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
2: సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్ ది హైయర్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ షుడ్ బి హైలీ
0: ఎవరిలో ఈ భేదం వచ్చినప్పటికీ వాడు ఫెయిల్ అయిపోతాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ హీస్ బౌండ్ టు ఫెయిల్.
0: ప్రాక్టికల్లో కాదు, ప్రేమలో.
2: నాట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ వరల్డ్లీ సెన్స్ ఏమిటి ఉండాలి?
2: From the worldly sense, what is there that lies?
0: Either one will pass chestaru, pass chestaru.
2: All pass in the examination, the worldly point of view.
0: Worldly point lo pass chesthe prayojanam emti?
2: What is the use in securing a pass in the world?
0: Divyamaina lo pass cheyali.
2: You should pass in the realms of love in the heart.
0: Aa divyamainatundi oka tejasulo pass chesinatundi vaade nijamainatundi pass.
2: If you pass in the realm, in the level of the divine effulgence, that's the true pass.
0: Bhagavantuni oka biddale.
2: All are God's children.
0: అందరు కూడా అన్యోన్యంగా అనురాగంగా అన్నతమ్ముల వలె అక్క చెల్లెండ్రి వలె ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
2: Therefore, if we start loving each other, mingle with each other with all intimacy, love, cooperate, then you are bound to be ideals to the rest of the community.
0: కానీ మనం ఈనాడు అట్లు భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
2: బట్ టుడే వీ ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ ఫీలింగ్స్. వీ హావ్ గాట్ డిఫరెన్సెస్ అమంగ్ us.
0: ఎటువంటి సమయంలో కూడాను
2: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
0: ద్వేషం రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్.
0: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అనగ దొక్కుకోవాలి.
2: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ యాంగర్, ఇట్ షుడ్ బి చెక్, కంట్రోల్డ్.
0: కంట్రోల్ చేయాలి.
2: ఇట్ షుడ్ బి కంట్రోల్డ్.
0: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకు.
2: And therefore, the one who controls one's own anger will prosper.
0: ఎక్కడ రైల్వే స్టేషన్ లో ఎక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటది.
2: And when there is no control, naturally the wire drops.
0: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
2: So everything depends on the control.
0: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
2: Because he has not exercised his control properly, things have gone wrong.
0: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఎందే ఉంటుండదు.
2: Therefore, all capacities, all the feelings, the thoughts are all should be under control.
0: మనిషి స్వాధీనం అయిపోతాడు.
2: And when once you control your mind, naturally you can control the whole thing.
0: కనుక అందరికును బంగారు స్వరూపులు.
2: So therefore, all of you,
0: మీరందరూ బంగారు బిడ్డలే.
2: You are all golden, essentially gold.
0: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
2: Your words are so sweet.
0: బట్ నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటుండాలి.
2: But the behavior is bitter.
0: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
2: సో వీ షుడ్ నాట్ బి బిట్టర్, వీ షుడ్ బి సో స్వీట్.
0: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
2: వేర్ ఎవర్ యూ గో, వెన్ వన్స్ దే సే యువర్ చిల్డ్రన్ సత్యసాయి, యూ షుడ్ ఫుల్ ఆఫ్ ఆనంద ద బ్లెస్, యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఐడియలిజం ఆదర్శ.
0: కనుక మీరు టెరెండర్స్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలని అనుకోకూడదు.
2: The mere attire, uniform, white dress doesn't identify
0: white yourself. Dress vesukunappudu white mind, white heart, white thoughts.
2: Then once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure.
0: ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థిగా రూపొందుతారు.
2: Then only you will become ideal student.
0: అలాంటి ఆదర్శ రూపంలో స్వామి ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటాడు.
2: Bhagavan is always with such ideal students, always with them, in them, around them.
0: ఏం కావాల్సిన కూడా నేను ఇస్తుంటాను.
2: Bhagavan is prepared to give whatever they want.
0: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
2: Bhagavan is ready to sacrifice his life.
0: ఎందరికో ఎన్ని విధాలు కాపాడుతున్నాను.
2: భగవాన్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
0: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
2: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
0: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
2: దేర్ఫోర్ యూ షుడ్ డిసైడ్ దట్ ది వెరీ ఆత్మ ఇస్ గాడ్ అండ్ దట్ గాడ్ ఈజ్ ఈశ్వరత్వ, ద డివినిటీ.
0: కనుక ఈశ్వర సర్వభూతానాం,
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఎవరి భావం ఎందుకు కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా మాత్రం.
2: When there is no divinity in your thoughts, how can you call yourself as human being?
0: Kaluka aa human being ade daivam ade pranam ade sarvam.
2: And this is essentially your being, your life principle.
0: Love is God.
2: Love is God.
0: Live in love.
2: Live in love.
0: Ane gaani love anetundi pratyekanga oka vyakti kosam prarambhamayindi kaadu.
2: Love should not center around any individual.
0: Kaluka ee bhavanam me drudam chesukunte.
2: When once you strengthen this
0: thought,
2: you can be true leaders. You can demonstrate to the society what ideals
0: are. Yes.
2: When a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes.
0: కానీ ఈ yes అన్ని కూడాను కేవలం తప్పుడు yes.
2: All these yes that we said, they are false.
0: నిజమైన yes హృదయానికి అంటుకోవాలి.
2: The yes should be imprinted in our heart.
0: హృదయం నుంచి రావాలి ఆ yes.
2: This yes should come out of our heart.
0: ఏదో తప్పు చేసినప్పుడు మాత్రం సారీ సారీ సారీ అనుకోకపోవటం.
2: We go on saying sorry whenever we commit a mistake.
0: అది సారీ అయిపోతుంది.
2: But the sorry becomes the sari later.
0: అది కాదు మనకు ముఖ్యము.
2: That's not important.
0: Truth, truth, truth, truth.
2: Truth is most important.
0: Truth is God.
2: Truth is God.
0: Don't tell untruth.
2: And you should never utter a lie or untruth.
0: Satyambulu vimamalu.
2: And you should always speak truth.
0: Satyambulu meeku cheyi sarvastamuru.
2: And out of this truth, everything will be added unto you.
0: Satyambulu sarvakarcha.
2: And the truth will protect you.
0: Satyambulu meeku aalu anda.
2: And this truth will support you.
0: Kaluka ee satyamu ane anda ganda undetundi okka సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతుంటే.
2: ట్రూత్ ఈజ్ యువర్ సపోర్ట్, ట్రూత్ ఈజ్ యువర్ యాంకర్. వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ వీ ఫాలో ద ఫాల్స్హుడ్ ఆర్ లైస్.
0: ఎలాంటి పరిస్థితిలో ఏంటంటే కూడా అసత్యం పలుకు.
2: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఐడియాస్.
0: సర్వమునకు నాయకుడు భగవంతుడు ఒక్కడే.
2: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
0: ఓన్లీ లీడర్.
2: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
0: హీ ఈజ్ లీడర్ అండ్ ప్లీడర్.
2: అండ్ ఈజ్ ద లీడర్ అండ్ ప్లీడర్.
0: అనగా న్యాయాన్యాయంలో
2: జడ్జెస్ జస్ట్ వాట్ ఈజ్ జస్టిస్ వాట్ ఈజ్ ఇన్జస్టిస్.
0: కనుక అటువంటి దైవాన్ని మాత్రం అనుకుండా పరులు పేర్లు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరూ సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
2: దెర్ఫోర్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. యూ షుడ్ రిమెంబర్ హిమ్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. You should mingle intimately with all the spirit of love, get a good name, secure, pass in the examinations.
0: అందరి కూడాను ఈ విధమైనటువంటి యొక్క రక్షణను సంపాదించాలి.
2: You should earn God's grace, God, divine protection like this.
0: అదే ఒక గ్రీన్.
2: God's grace is green.
0: గ్రీన్ అనగా ఏమిటి? క్షేమము అని.
2: Green means security, auspiciousness.
0: అటువంటి క్షేమాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ దట్ గ్రీన్ విచ్ సింబలైజెస్ ద డివోషన్, ద లాయల్టీ, ద డిసిప్లిన్, ద ఫెయిత్.
0: ఈ దుర్గుణములను దూరం చేసిన ఇప్పుడు స్వామి సమీపం.
2: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యు.
0: మీరు పరిహారం చేసుకోండి.
2: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
0: దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటుంటారు.
2: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రం మనకు లభించదు.
2: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
0: దానికి తగినటువంటి యొక్క హృదయాన్ని కూడా పంచాలి.
2: The heart also should be so transformed.
0: మీ మనసును భగవంతునితో చేర్చండి.
2: See that mind unifies with God.
0: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
2: And God becomes your mind.
0: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
2: And add everything to God.
0: భగవంతుడు చిత్తం అవుతాడు.
2: And God becomes your chitta, the feeling.
0: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
2: And make God as your intellect.
0: భగవంతుని బుద్ధి అవుతాడు.
2: And naturally you'll be an intellect. అంటే
0: five senses తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
2: When he is all the five senses, five elements, where is he? He is not separate from these.
0: He separate గా తాను ఉండడానికి వీలే లేదు.
2: There is no chance of any separation.
0: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
2: Wherever you search, you don't come across sixth sense.
0: అది చాలా పొరపాటు.
2: It's a big mistake to think so.
0: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రమే భావించుకొని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
2: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆఫర్ ఎవ్రీథింగ్ టు హిమ్ టు ప్లీజ్ అన్ టు హిమ్.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని, సులభమైన మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
2: When once you follow the simple easy path, you can attain that gigantic
0: moksha
2: liberation.
0: మోక్షము అనగా ఏమిటి?
2: What is moksha liberation?
0: మోహక్షయమే మోక్షం.
2: మోహ, ది అటాచ్మెంట్, క్షయ, ది అబ్సెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ లిబరేషన్.
0: అది మోక్షం.
2: దట్ ఈస్ మోక్ష.
0: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటే అది రమాకపోతుంది.
2: With all this moha attachment, even if you repeat God's name again and again, it's all useless.
0: కనుకు మీరు నిరంతరం కూడాను ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడాను దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
2: So you may do anything. You may have any object or any person in front of you. Consider them that they are divine.
0: ఎవరైనా ఒక ముసలి వారు వచ్చి బిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
2: When there is very elderly age, old man as a beggar approaches you, that I want food.
0: Beg.
2: When he comes to beg you.
0: Oh, ee beg kudanu naayaka mitrudi naayaka daivame anukondi.
2: Consider that this beggar is also God. There is God in this beggar.
0: He is beggar. Beggar ayyadu kaani mastu kaadu.
2: He is a beggar from the physical sense, from the point of body. But
0: Maharaj, Chakravarti ayinappudu, Maharaj ayinappudu, beggar ayinappudu, andaru kuda oka vyaktule.
2: One may be emperor, one may be beggar, they are just individuals.
0: Daiva premaku meeru paathuru kaandi.
2: Deserve God's grace, divine love.
0: Daiva premaku arpitam kaandi.
2: Surrender yourself to divine love.
0: Anta daivaarpitamaina bhavamto meeru pani cheyandi.
2: Do everything offering to God.
0: Daivaarpitamaina bhavamto meeru chadavandi.
2: You study well with the feeling that it's an offering to God.
0: First class pass avtaru.
2: You are bound to secure first class in the examination.
0: Chala santosham.
2: Bhagwan is extremely happy with all of you.
0: Kani meeru primary school nunchi vachinattuga the higher secondary school lo kudanu meeru veligali.
2: You have to conduct yourself in the same way as you behaved while you were in primary school.
0: Primary school lopala maga teachers evaru leru.
2: There are no men in the primary school.
0: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
2: Therefore they didn't tell you how to control this feature which are quite normal to men.
0: కనుక హైయర్ సెకండ్ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
2: In higher secondary school we have all men.
0: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
2: They can teach you, even to punishing you. Even accusing you, they can make you rally round.
0: ఆ విధంగా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే కానీ మంచి గురువులు కాదు.
2: In fact, if a teacher doesn't punish you and teach you properly, he is not a teacher at all.
0: దీనికంటే హెడ్మాస్టర్ చాలా ఇంపార్టెంట్.
2: And the headmaster is most important of them all.
0: Head master.
2: Head is the master, headmaster.
0: Head లోపల మాస్టర్ పని లేకుండా పోతే హెడ్మాస్టర్ ఎట్లా అవుతాడు?
2: And if there is no head in the master,
0: headmaster dantlo pravesinchali.
2: Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself.
0: Chinna chinna chinna tappulu kudanu chaminchukuntu vaalini povali.
2: And therefore, they should correct even some of the small mistakes committed by people.
0: Chadu ante kevalam pustakalu batti chadavadam kaadu.
2: Study doesn't mean going through the books alone.
0: Edo degree teesukunte peddaga గొప్పవారం కాదు.
2: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: ఎందుకు డిగ్రీలు?
2: వాట్ ఫార్ ది డిగ్రీస్? మాస్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దమ్ ఆల్.
0: హెడ్ మాస్టర్.
2: హెడ్ is the master, headmaster.
0: Head లోపల మాస్టర్ పని లేకుండా పోతే హెడ్ మాస్టర్ ఎట్లా అవుతాడు?
2: And if there is no head in the master,

0: గొప్పవారం కాదు.
1: యు కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: ఎందుకు డిగ్రీలు?
1: వాట్ ఫర్ ది డిగ్రీస్?
0: అవన్నీ పిచ్చివి.
1: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్.
0: ఊరికే ఒక మ్యాగ్నెట్ చేసేటట్టు.
1: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ది డిగ్రీస్ గివెన్.
0: మన డిగ్రీ మనకు పెద్దది కాదు.
1: సో ఇట్స్ నాట్ ది డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్.
0: డివైన్ మనకు పెద్దది.
1: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్, హైయర్.
0: దాన్ని మీరు సంపాదించండి.
1: దట్ యూ షుడ్ అచీవ్.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు.
1: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్.
0: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
0: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ విత్ యు.
0: నాట్ పీపుల్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ది ఫాదర్.
0: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
1: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
0: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
1: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్, యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్
0: వాడు సార్థకం చేస్తుంటే.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లి, తండ్రి, గురువు, దైవము, నరగరీకులను మీరు తెప్పించిన వారు అవుతారు.
1: అండ్ నాచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్, ఫాదర్, ద టీచర్.
0: కనుక మీరందరూ మంచి భావం కలిగి సద్బుద్ధుల చేత, ఈ సదాచారం చేత, ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
1: Therefore, always have good thoughts, the good behavior, the good conduct, the virtues, and the noble qualities.
0: Bhajana bina sura shanti nahi,
2: bhajana bina sura shanti nahi,
0: hari bhajana bina sura shanti nahi.

0: न शास्त्रान जपान ही संसार सगरोतारे सज्जनु देवनु विना।
1: To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
2: Pavitratmattoru prena seva karyakartalar
1: pavitratma swarupas
2: ee 5 dinamala nundi అన్ని రాష్ట్రముల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదళ కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
1: పవిత్రాత్మ స్వరూపాస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్ ఫర్ ది లాస్ట్ 5 డేస్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ and carrying on deliberations relating to the programs of service.
2: Kevalam vivida rashtramulu nundi yetinchinatvanti yokka sevadala yokka karyakartalanu sneham chesukune nimittamai loka sambandhamainatvanti vishayamlo charchinchukune nimittamai okarikokaru konta kalamunu vyartham parchukune nimittamai manam ee karyakramamlo cheraledu anetvanti satyanni kudanu మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
1: వీ మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ అండ్ టు ఇండల్జ్ ఇన్ కాన్వర్సేషన్స్ విచ్ ప్రమోట్ సోషల్ అండ్ పర్సనల్ కాంటాక్ట్స్.
2: కానీ మనకు తెలియనటువంటి విషయాలను ఆదర్శవంతమైనటువంటి సేవలను అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకును గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున నప్తి అందించుకోనాలి.
1: వీ షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు నో వాట్ వీ డు నాట్ నో and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
2: Inadu sevadala sabhyulandaru kudanu anushtana priyulu kavali aacharana kusuluga tayaru kavali.
1: The members of the sevadala must become experts in practice and experts in action.
2: అన్ని రంగముల యందు కూడాను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదళముల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
1: సేవాదళ మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వేరియస్ వింగ్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్.
2: ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదల వారికి అన్ని రకముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
1: The responsibilities of the samiti, of the bal vikas, of the bhajan mandali, of the mahila mandali and the trust, they may be specific and limited, but the scope of the sevadal activity is all embracing.
2: Oka bhajan jarugutundante akkada aa bhajan yokka samrakshana nimittamai aa bhajan yokka నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
1: సేవాదళ విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
2: అదే విధముగాని మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమమునకు తగినటువంటి ఆటకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
1: When Mahila Mandali undertakes any program, it is the duty of the Sevadal to help to see that there is no interruption in the activity.
2: Kanuka, ఏ యొక్క రంగమందైన కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనం అందుకోవలసి వస్తుంది.
1: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వీ షుడ్ ఎక్వైర్ ఏ స్పెషల్ ట్రైనింగ్ విచ్ ఎనేబుల్స్ అస్ టు ప్లే అవర్ రోల్ సాటిస్ఫాక్టరీలీ.
2: అయితే మనము ఈ సమావేశంలో అనేక నూతన విషయాలను మనం నిర్ణయించుకుంటూ వచ్చాము.
1: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ మెనీ న్యూ కంక్లూజన్స్.
2: మనము మున్ముందు చేపట్టవలసినటువంటి యొక్క నూతన కార్యక్రమాలను కూడా మనం నిర్ణయించుకున్నాం.
1: వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ద ఫ్యూచర్.
2: అన్ని మనం నిర్ణయించుకోవటంలోనే సరిపోతున్నది, కానీ దీన్ని ఆచరించటంలో మాత్రము మన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు అందులో ప్రవేశపెడుతున్నాము అనేటువంటి యొక్క దీనిని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేయాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ సబ్జెక్ట్ హింసెల్ఫ్ టు ఇంట్రాస్పెక్షన్ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యారీ అవుట్ దీస్ ప్రోగ్రామ్స్ విచ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అండ్ విచ్ వీ హ్యావ్ బీన్ జస్ట్ డెలిబరేటింగ్ అట్ ది కాన్ఫరెన్స్.
2: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి అని అనేక పర్యాయం నేను చెప్తూ ఉంటాను. మనము అన్ని నిర్ణయాలు కూడా చాలా ఆనందంగా తలలూపుతూ ఈ విధమైనటువంటి సమావేశాల్లో ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని మనం నిర్ణయాలు చేస్తూ వస్తున్నామే, కానీ నిర్ణయాల ప్రకారము మనం అనుసరిస్తున్నామా, దీన్ని అనుష్ఠిస్తున్నామా, అందిస్తున్నామా అనేటువంటి దానికి ఎవరికి వారే సాక్షి.
1: వీ మే సే ఏ మిలియన్ థింగ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
2: All India conference lopala kudanu manam aneka vidhamainatvanti nirnayalanu teeskunnam.
1: At the All India conference also, we have taken several resolutions.
2: Gadakina samvatsaramu All India seva dharmam lopala kudanu aneka vidhamainatvanti nirnayalanu karyakramalanu manam chepattalani nirnayinchukunnam.
1: At the previous conference of the Sevadal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
2: Kani aneka mandi కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
1: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions.
2: Kanuka manamu pavitramaina kalamu teesukoni ento pradesham nunchi ikkada prayanamle manam vachi ee 5-6 dinamulanta kuda ee pavitramainatundi sannidhi endu pennidiga bhavinchukoni ento సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంను వ్యర్థపరచడం ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచడం కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమనే కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహం ఉండదు.
1: హ్యావింగ్ స్పెంట్ 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted. It may be considered a waste of time if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
2: Waste of money, waste of time. Ee rendu kudunu time waste is life waste annaru. Wastage of money is evil and not.
1: Waste of time and waste of money, And waste of time is waste of life. And waste of money is a great evil.
2: Kanuka manamu netikaina kudanu konta satyanni gurtinchi ee naadu manam nirnayinchukunnatundi yokka konni nirnayalalo karyaroopamlo nirupinchetundi yokka vyaktitvanni ee naadu manamu prakatinchali.
1: Today at least we must declare our individual determination to carry out into action some of the programs that are adumbrated here and some of the truths that are spelt out here.
2: అనేక మంది కార్యకర్తలు ఇట్టి సమావేశముల్లో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత ఈ సేవాదల సభ్యులు కూడాను ఈ కార్యక్రమం లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు.
1: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ to the respective workers in the organization, the deliberations that have been going on here and the resolutions that have been adopted here.
2: Alanti karyakartala valla mana yokka kartavyamainatundi karmalu kudanu kontha varaku kudanu apadeyam jaragadaniki avakasam erpadutundadi.
1: Because of the presence of such workers, the program itself will suffer a defeat.
2: Not such workers,
1: such leaders. The program, because of such leaders who are not able to communicate to the workers the deliberations of these conferences.
2: Kaarname emalaga ikkada karyakartalu maatrame praveshincharu tappa migilinatundi yokka workers sevakulu indulo palgonaledu.
1: In this conference the leaders, the conveners have taken part but not the rank and file of the workers.
2: Kanuka ee district conveners, state conveners ikkada nunchi vellina takshame మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమేమనగా కొన్ని మీటింగులు పెట్టుకుని, సేవాదల మీటింగులు పెట్టుకుని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
1: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ when they go back they should hold meetings and communicate individually to the workers concerned all the deliberations that have gone here
2: every district and every unit
1: they should communicate to the workers all the resolutions that have been adopted here.
2: ee naatu nundi aina kudanu mana karyakramamlo oka vidhamainatundi yokka gatti pattudalanu patti తద్వారా కార్యదీక్షలకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి.
1: వి మస్ట్ ఇన్స్పైర్ దట్ రిజాల్వ్ దట్ డిటర్మినేషన్ టు ఎంబార్క్ అపాన్ యాక్టివిటీస్ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ దే మస్ట్ ప్లేజ్ దెమ్ సెల్స్ టు క్యారీ అవుట్ ది ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ ఎడంబరేటెడ్ హియర్.
2: అట్టి ఉత్సాహ ప్రోత్సాహంలో పాల్గొనున్నటువంటి యొక్క వ్యక్తులను తక్షణమే తీసివేయడానికి కూడా ప్రయత్నించాలి.
1: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
2: Inadu attuvarini teesiveyaleinatundi yokka duravasthallo manam untunnamante manamu sariyainatundi yokka pattadallo sariyainatundi yokka aadarshavantamainatundi deentlo manamu sariyainat leadership pondatam ledu kanukane attuvarini teeseyatamlo manaku oka vidhamainatundi adhairyam ventaadutu vastundadi.
1: Because we do not have that idealism, we do not have that strength of resolution and determination, we feel weak, we are not able to weed out such undesirable elements from the organization.
2: Manamu andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa adeshanusaranga manam aacharistunnama aneetundi motta mota mana hrudayanni manam parisheelan chesukovali.
1: First we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
2: Adhikari ainatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vinay vidhetalato pravartinchali.
1: People who are leaders, they must set an example by ideal behavior అండ్ దే మస్ట్ షో ద వే టు ద ఫాలోయర్స్
2: అధికారికి వినయమే సింహాసనము
1: ఫర్ ది లీడర్స్ హ్యూమిలిటీ ఈజ్ ద థ్రోన్
2: కానీ కేవలం సోమరిపోతుకు అహంకారమే ఒక సింహాసనం
1: ఫర్ ది ఐడిల్ మ్యాన్ ఫర్ ద లేజీ మ్యాన్ ఈగో ఈజ్ ద థ్రోన్
2: కనుక మనం ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి
1: సో ఇఫ్ వి వాంట్ టు బి ఐడియల్ లీడర్స్ వీ మస్ట్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్
2: మంచి మాటను కూడా మనం ప్రవేశపెట్టాలి
1: వీ మస్ట్ ఆల్సో లర్న్ హౌ టు స్పీక్ ఇన్ ఎ గుడ్ మేనర్
2: ఈనాటి యొక్క విద్యార్థులు కానీ యువకులు కానీ మన యొక్క సేవా యొక్క దళములలో చేర్చుకోవడానికి ప్రయత్నించడంలో వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో వినయంతో విధేయతతో ఆప్యాయంతో ఆనందంతో వారిని అంతునకు చేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి
1: We should try to attract the youth, the students in particular, with the soft, loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract
2: the youth. యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
1: Only then the youth will show enthusiasm to join this organization and come forward.
2: మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు సేవాదలం వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు
1: అవర్ కాండక్ట్ అండ్ అవర్ వర్డ్స్ దీస్ ఆర్ ది క్రైటీరియా విచ్ డిటర్మిన్ ది ఎన్థూజియాజం అండ్ విచ్ ఎన్థూస్ పీపుల్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్
2: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి
1: యు మస్ట్ ఆల్సో రికగ్నైజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్
2: మన సేవాదల సభ్యులు కానీ కార్యకర్తలు కానీ లేక సమితి సభ్యులు కానీ ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కానీ మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎందు ఉన్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సేవా సమితి ఆర్ సేవాదళ్ దే మస్ట్ బేర్ దిస్ ఇన్ మైండ్
2: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే ఒక్క గమ్యమే ఒక్క భావమే అత్యవసరము
1: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్
2: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము
1: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
2: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం
1: It is the result of ignorance to mistake what is one to be many.
2: దీనిని అనేక పర్యాయాలు చెప్పాను. ఏకం సత్ప్రావహుదా వదంతి. ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతనే ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
1: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
2: ఈ విషయంలో సత్య సాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడా చేయటంలో కూడా తప్పు ఉండదు.
1: And it is but proper that the సత్య సాయి సేవాదళ్ goes on propagating this attitude of finding unity in diversity
2: anaga motta motta manam aacharinchi tadupari prachara prapodam cheyatamlo oka vidhamaina aadarsham kuda yerpadutundi
1: we set an example by our behavior by first implementing the program and then trying to speak about the program to others
2: ippudu sevadanam varlo kani samasthalu endu kani satya sai అనేటువంటి ఒక విశ్వాసం చేత ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం
1: అండ్ మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్య సాయి బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్య సాయి
2: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకును అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
1: సమ్టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ ది లీడర్స్ దెమ్సెల్వ్స్ దేర్ మైండ్స్ ఆర్ డ్రాన్ టువర్డ్స్ అదర్ మెన్ అదర్ గాడ్ మెన్ ఆర్ అదర్ గ్రేట్ మెన్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఆర్ బంప్స్ అండ్ జంప్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రోగ్రెస్.
2: దీనికి రామకృష్ణ పరమహంస కూడాను చక్కని ఒక కథ చెప్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస గేవ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
2: ఒక రైతు తన యొక్క పొలంలో నీటి నిమిత్తమై బావిని దవ్వడానికి ప్రయత్నం చేశాడు.
1: A farmer began to dig a well in his field for the sake of water.
2: Oka pradeshamulo aa baavini dovutaku prayatninchinappudu oka 10 gajamulu poyina tattrame oka pedda raaku vachindi.
1: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
2: Sari ikkada raayi vachindi kada ani అక్కడ మానివేశాడు. మరొక ప్రదేశంలో వెళ్లి తిరిగి ఆ బావిని దవ్వడానికి ప్రయత్నించాడు.
1: బికాస్ ఆఫ్ ది ఇంపెడిమెంట్ పోస్డ్ బై ది రాక్ హీ డిజర్టెడ్ దట్ స్పాట్ అండ్ హీ బిగాన్ టు డిగ్ అట్ అనదర్ స్పాట్.
2: అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ.
1: వెన్ హీ బిగాన్ టు డిగ్ దేర్ అట్ ఏ డెప్త్ ఆఫ్ 5 yards itself దేర్ వాజ్ అనదర్ బిగ్ ఇంపెడిమెంట్ ఆఫ్ ఎ రాక్.
2: మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లాడు. అక్కడ 3 గజములు బావిని దవ్వడానికి పూతుకున్నాడు.
1: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
2: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
1: There he was confronted with another impediment.
2: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే తవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
1: He went to another spot and he dug only for a depth of 2 yards and there he found springs of water in abundance.
2: Atanu aanandistunnadu 2 gajamula yokka lotu lopalane neeru samruddhiga chikkindi ani taanu aanandam padutunnadu.
1: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
2: Kaani 2 gajamullo neeru chikkinatundi yokka aanandam maatrame ataniki aneka utsaahanni protsaahanni andinchindi kaani ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి యొక్క ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
1: హీ ఫెల్ట్ హ్యాపీ ఓవర్ ది ఫ్యాక్ట్ దట్ హీ కుడ్ ట్యాప్ వాటర్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 yards, బట్ హీ డిడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది లాస్ కాస్డ్ టు ది ఫీల్డ్ బై డిగింగ్ ఎట్ సెవెరల్ ప్లేసెస్ టు ఎ డెప్త్ ఆఫ్ 10 yards.
2: 10 అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తూకింటే ఎందుకు నీరు వచ్చిండదు?
1: ఇన్స్టెడ్ ఆఫ్ డిగింగ్ to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of water.
2: అదే విధంగా కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరి పైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావో, ఎంత నిరుత్సాహములు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
2: Kanukane aneka mandi sevadharma sabhyullopala kudanu kontha mandi swami nayaka deenklo praveshinchadani leka swami yokka aagna chetane nenu jarugutunnanani konni konni rakamulaitundi vichitramulu chesetappudiki mana sevadharma sabhyule varini marinta protsahaparustu aa vidhamaina margaanni anusaristu vastunnaru.
1: At some places some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
2: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polvalsina avasaram emtundi.
1: When you have Swami himself the genuine Swami right in front of you, why do you care for the duplicates?
2: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సమస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
1: సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అటర్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్.
2: దీన్ని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఇన్ వన్ కాంటెక్స్ట్ ద గోపీస్ క్వశ్చన్డ్ ఉద్ధవ.
2: ఉద్ధవుడు వెళ్లి, గోపికలారా, మీకు యోగ సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని, సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు.
1: ఉద్ధవ సమన్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, కమ్ లిసన్ టు మీ, ఐ ప్రీచ్ యూ స్పిరిచువాలిటీ.
2: గోపికలు కేవలము అక్షరశూన్యులుగా ఉంటున్నారు. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము, ఏది కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామే ప్రతికృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలం చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్, యు హావ్ నాట్ స్టడీడ్ ది వేదాస్ ఆర్ ది శాస్త్రాస్, దేర్ఫోర్ ఐ షల్ ఇనిషియేట్ యూ ఇన్ టు యోగా అండ్ ఐ షల్ గివ్ యూ ది కెపాసిటీ టు రికగ్నైజ్ ది ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ కృష్ణ.
2: అప్పుడు గోపికలు చెప్తున్నారు, ఉద్ధవ మాకు ఉన్నది ఒక్క మనసు.
1: దెన్ ది గోపీస్ సెడ్, ఓ ఉద్ధవ, వి హావ్ ఓన్లీ వన్ మైండ్.
2: నీవు చెప్పినట్టుగా యోగాభ్యాసం నేర్చుకుంటకు మాకు రెండో మనసు లేదు.
1: We do not have another mind to devote to yoga abhyasa.
2: Inke vidhamainatundi yoga shaktini sadhinchutaka moodo manasu ledu.
1: And to acquire other powers, we do not have the third mind.
2: Mari nalugo manasemaina untunte mem samsaram chesi bartalanu attalanu santosh pettadaniki poonukondumu. Aa nalugo manasu kuda maaku ledu.
1: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
2: Karuka maaku aneka manusule untunte oka manasu yoga abhyasaniki, inkoka manasu samsaraniki, inkoka manasu vyavaharaniki, inkoka manasu prapanchika sambandhamaina vishayalaku ee vidhanga upayoga petti edo oka manasuto mem krishnuni dhyaninchukuneetundi vaalam. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక నీ యోగాభ్యాసము మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు, వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
1: ఇఫ్ వీ హ్యాడ్ మానిఫోల్డ్ మైండ్స్, వీ వుడ్ హ్యావ్ గివెన్ వన్ టు యోగా, ఎనదర్ టు ఫ్యామిలీ లైఫ్, లైక్ దట్. బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్ అండ్ దట్ వన్ మైండ్ ఈస్ కంప్లీట్లీ గివెన్, కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ.
2: కనుక ఆ యొక్క మార్గము ఎంత చక్కనైనటువంటి మార్గం. మనం ఒక్క మనసుతో ఉంటుండాలి, రెండు మూడు మనసులు మనం పెట్టుకోకూడదు. ఒక్క మనసుతో ఉంటుండే మనం ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటకు వీలు కాదు.
1: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్ అండ్ having only one mind, sometimes we land ourselves into many troubles. If we have manifold minds, our troubles will be endless.
2: Okanadu ananta brahma lopala vere college lopala sports ani petti daniki swamini bahumatulu andinchavani chepparu.
1: Once in Anantapur, on one occasion on the sports day, they invited Swami to distribute the bahumatis or the prizes.
2: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం ఏంటి, నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను.
1: Then Swami said, with one mind we are undergoing several troubles. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
2: కనుక మనము ఏక మనస్సుకు, ఈ ఏక మనస్సుతో మనము ఏకారాధన చేసి ఏకాత్మస్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవటానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు.
1: విత్ ద సింగిల్ మైండెడ్ డివోషన్ వీ షుడ్ అడోర్ గాడ్, గాడ్ హూ ఈజ్ వన్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే.
2: ఏదో పిచ్చి గట్టి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు దున్ని దుక్కు చేసి ఎరువులు నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలు అన్ని కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గ్రో వైల్డ్ గ్రాస్ నో లేబర్ ఈజ్ నెసెసరీ, ది ఫీల్డ్ నీడ్ నాట్ బి టిల్డ్ అండ్ ది నో మెన్యూర్ ఈజ్ నెసెసరీ, ఇట్ నీడ్ నాట్ బి వాటర్డ్. బట్ వెన్ వీ వాంట్ టు రియర్ ఎ గుడ్ క్రాప్ వీ మస్ట్ వాటర్ ద ఫీల్డ్, వీ మస్ట్ టిల్ ద ఫీల్డ్ అండ్ వీ మస్ట్ అండర్టేక్ ఆల్ ద లేబర్.
2: కనుక అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవటానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
1: Therefore, for realizing diversity, anekatva, no sadhana or no practice is necessary.
2: కానీ ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవటానికి ఈయనకి అనేక ప్రయత్నములు చేయాలి.
1: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
2: దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
1: This is described as sadhana or tapa or prapatti.
2: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: సేవ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఎనేబుల్స్ అస్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ వన్నెస్.
2: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు హెల్ప్ దోజ్ హు ఆర్ ఇన్ ట్రబుల్, దోజ్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్, దోజ్ హు ఆర్ ఫర్లాన్ అండ్ హెల్ప్లెస్ అండ్ దేర్ బై వీ షుడ్ కల్టివేట్ ది యాటిట్యూడ్ ఆఫ్
2: మన భారతదేశమందు ఆదర్శవంతమైనటువంటి మహనీయులు అనేక విధమైనటువంటి ఇలాంటి సేవా మార్గం లోపల భగవంతు యొక్క తత్వాన్ని అనుగ్రహాన్ని అందిస్తూ పోయారు.
1: సెవెరల్ గ్రేట్ సేజెస్ అండ్ పర్సనేజెస్ ఆఫ్ ఇండియా హ్యావ్ షోన్ దిస్ ఐడియల్, ఐడియల్ ఆఫ్ సర్వీస్, ఐడియల్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ త్రూ సర్వీస్.
2: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ద స్టోరీ ఆఫ్ ఏకనాథ్ ఈజ్ వెల్ నోన్.
2: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీతీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
1: హ్యావింగ్ గాన్ టు బెనారస్ హీ క్యారీడ్ ది వాటర్, ద హోలీ వాటర్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇన్ ఎ వెసల్ అండ్ క్యారీయింగ్ దట్ వెసల్ హీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ద వే.
2: కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది.
1: ఇట్ ఈస్ ఏ కస్టమ్ ఆనర్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దట్ ది వాటర్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ ఇన్ రామేశ్వరం.
2: ఈ రామేశ్వరములకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకోలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: వైల్ హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ విచ్ వాజ్ థర్స్టీ విచ్ వాజ్ ఇన్ అన్ అట్టర్ హెల్ప్లెస్ ఫ్లైట్.
2: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
1: ఏకనాథ్ హ్యాస్ looked at that situation.
2: Tachchanave bharinchukonalekapoyadu.
1: He was unable to bear the sight.
2: Aa kaavidilo unnatundi bindalo teesukoni velli aa bindadi neeru dani notilo kosadu.
1: So he immediately took the vessel and carried the water and poured the water into the mouth.
2: Aa gardhavu yokka taapamu teeri chaala ullasanga కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకుని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
1: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
2: ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను, స్వామి, పవిత్రమైనటువంటి గంగాజలమును, కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా, రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు.
1: Then the disciples who accompanied Eknath questioned him, O Swami, instead of offering the water, the holy water of Ganga as an oblation at Rameshwara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?
2: Shishulara, idi waste kaadu, durviniyogam kaadu, idi sariyaina sadviniyogam.
1: Eknath replied, "No, my disciples, the holy water is not wasted. No, no, it is used in the proper way."
2: ఈ దృష్టిలో గార్ధము వలే తోస్తుంటుండాలి.
1: It may appear to be a donkey from your point of view.
2: ఆ రామేశ్వరుడే నాకు దాహినమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధపు రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
1: In my view, I find Rameshwara himself embodied in this donkey. It looks as though he is asking me, "Give me water, I am thirsty."
2: అవసరమైనటువంటి సమయంలో దీనిని వినియోగించకుండా అనవసరమైనటువంటి రీతిగా వినియోగించటమే దుర్వినియోగం అన్నాడు.
1: Instead of using it in the proper way at the proper moment, if you do not use it, it is just using it in the wrong way, abusing it.
2: కాశీ జలమేమిటి, ప్రయాగ జలమేమిటి, రామేశ్వర జలమేమిటి, సర్వము ఏక స్వరూపుడైన భగవంతుడే.
1: ఫర్ ద లార్డ్ దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వాటర్ ఫ్రమ్ గ్యాంజెస్, ద వాటర్ ఇన్ రామేశ్వరం. ఎవ్రీథింగ్ ఈజ్ వన్, ఆల్ ఈజ్ వన్ ఇన్ ది ఐజ్ ఆఫ్ గాడ్.
2: అయితే ఈ విధమైనటువంటి సేవా తత్వం లోపల సర్వజీవులకు సర్వ ప్రాణులకు సహాయం చేయటమైనటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ ద గ్రేట్ ట్రూత్ దట్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ ఆల్ అండ్ హెల్పింగ్ సచ్ క్రీచర్స్ ఇన్ డిస్ట్రెస్, పీపుల్ ఇన్ ట్రబుల్, వీఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ త్రూ ది ఐడియల్ ఆఫ్ సర్వీస్.
2: మనము చెప్పటం ఈశావాస్యం ఇదం సర్వం, అన్ని జీవులు ఎందు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికీ ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది ఆ విధమైంది కొన్ని విధమైనటువంటి తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్, దట్ హీ ఎన్వెలప్స్ ఆల్. But in action, when it comes to the point of proving it, we are making distinctions between one object and another.
2: Chimalo, Brahmalo, Sivakeshavadavulalo, Prema Meera Velasiyunde, Birudu Vahinchina Ramananu Brovara Annadu.
1: Tyagaraja has a beautiful line. He said, "O Rama, you are present in the tiny ant, in the mighty Brahma. You are present in Shiva and Keshava. O Rama, let me know your real identity."
2: Kani cheputunnam Brahma ga vachi chaturvikam chaturmukhamainatundi Brahma ga vachi nilchukunnappudu aha naa adrushtamu ni namaskaram chestu tanmayudaipoyi tanam taanu marchipothunnadu.
1: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
2: Kani ade samayamunandu okka chinna chima veepu paina emaina ralindatante tatchame dani kotti nalivi vestunnam.
1: But if a little ant begins to crawl on the back, right, we swat it with our palm.
2: Ee yokka maataku ee yokka kriyaku enta bhinna bhedanga kanipistunnadu yochin cheskondi.
1: There is a great divergence, a great difference between profession and practice.
2: Poni aa vishwasam undinatundi samayamlandu ninnu baadhistundadani kuchi tudichi veyachunu kani dani telisi nalpi veyataniki prayatnam cheyanduku cheyali.
1: When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside, but why should you kill it?
2: అదే విధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్. వీ మస్ట్ లెర్న్ టు షో అండ్ వీ మస్ట్ లెర్న్ టు రియలైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
2: పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ సెవెరల్ మెథడ్స్ విచ్ ప్రూవ్ ద గ్రేట్ ట్రూత్.
2: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
2: పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
2: వీరు ఇంకా ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
1: They did not have opportunities to come out of their homes and to take part in service activities.
2: Kanuka edo oka vidhanga bhuta preeti bhuta sevalu aacharinchalanetunte oka sankalpamu varilo gaadhanga undetuntivi.
1: There was a strong desire in the hearts of women confined to their homes to render service to creatures and to satisfy these creatures.
2: Appudu varu oka vidhamainatunte oka చక్కని ఆదర్శమైనటువంటి ఒక మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: దెన్ దే అడాప్టెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐడియల్ మ్యాన్.
2: బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకుని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
1: దే యూస్ టు పౌడర్ ది రైస్ అండ్ ఇన్ ది కోర్ట్ యార్డ్ ఆఫ్ దేర్ హౌజెస్ దే యూస్ టు డెకరేట్ ప్యాటర్న్స్ విత్ దట్ పౌడర్డ్ రైస్.
2: ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అదొక శుభ సూచన.
1: దీస్ ప్యాటర్న్స్ బ్యూటిఫైడ్ ది కోర్ట్ యార్డ్స్ ఆఫ్ ది హౌసెస్. దట్ ఈస్ ది వన్ పర్పస్.
2: మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటి మరొక తృప్తి.
1: ది సెకండరీ పర్పస్ ఈస్ దట్ little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered.
2: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
1: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
2: ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
1: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ used to fill the streets with these beautiful
2: anaga dakshinayanam anaga mochamulaku ati samipamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
1: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
2: aa roddanta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavinchetuntivi.
1: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
2: ఇది ఈ ముగ్గులలో ఉన్నటువంటి ఒక అంతరార్థాలు.
1: This is the inner significance of these white and colored patterns.
2: కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు.
1: Today modern women also they decorate their homes with this kind of muggu
2: or pattern. ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? చున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు.
1: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
2: Kevalam alankaram maatrame kanipistundali kaani oka vidhamaitundi sevaga kaani hrudaya triptiga kaani tyaga jeevitamaitundi yokka idiga kaani andulo ye maatramu gocharinchatam ledu.
1: It is only a pattern which appears beautiful but it does not afford any opportunity to satisfy any bird or any creature.
2: ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
1: From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service.
2: దీనిని వేదం నందు కూడాను నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది వేద హ్యాస్ టాట్ ఇన్ అన్మిస్టేకబుల్ టర్మ్స్ దట్ ఓన్లీ త్రూ ది అవెన్యూ ఆఫ్ సర్వీస్ వీ కెన్ అటైన్ అమృతత్వ ఆర్ ఇమ్మోర్టాలిటీ.
2: కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయటంలో ఎట్టి అభ్యంతరము లేదు. కానీ అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండినా మనము సేవయ్యంది ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
1: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
2: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జపధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవ్వరు లేరు.
1: డోంట్ టేక్ ఇట్ ఎమిస్, అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన?
2: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా, ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా, ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
1: Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana.
2: ఇలాంటి సమయం నందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది?
1: When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers?
2: కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్పుతున్నామే కాని హృదయపూర్వకంగా మనం చెప్తున్నామా? నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి.
1: బికాస్ ఎ ప్రోగ్రామ్ ఈస్ చాక్డ్ అవుట్, పీపుల్ మే గో ఆన్ ప్రీచింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జప ఆర్ ధ్యాన, బట్ ఇఫ్ వన్ సబ్జెక్ట్స్ వన్ సెల్ఫ్ టు సిన్సియర్ ఇంట్రాస్పెక్షన్ విత్ గ్రేట్ ఎర్నెస్నెస్, వన్ షుడ్ ఫైండ్ అవుట్ Are we really sincere about it?
2: Kani okaru cheppina cheppakapoyinappudiki mana seva dalamulyandu sevato paatu sadhana kudanu atyavasaram.
1: Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be
2: coexistentamainte sadhana oka vidhamainte negative antidi.
1: Individual sadhana may be compared to the negative pole.
2: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
1: ది యూనివర్సల్ సర్వీస్, ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ ఫోర్.
2: ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
2: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
1: The electric wire has been spread from that wing to this.
2: Kani akkada ekkada chusina manaku light velagatam ledu.
1: But the light is not illumined there in that corner.
2: Kani akkada kudanu current undi.
1: But the current is also present there.
2: Kani ekkada manamu bulb tagilinchamo akkada maatrame swasrupanga kanipistundadi.
1: Where we install the bulb, there only we find the illumination.
2: Aithe mana ee negative aneetunte mind, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రం మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
2: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
1: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
2: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు.
1: But when we join one plastic wire with another, the current does not flow.
2: Kani aa plastic wire lo unnatundi okka current oka copper wire danni cut chesi copper wire rendu connection chesthe connection avutundadi current.
1: When we join one copper wire with another copper wire, then the current begins to flow.
2: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
1: The current of divinity is present in every individual.
2: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
2: ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: నథింగ్ విల్ కమ్ అవుట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
2: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
1: వెన్ ది mind which is like the copper wire inside the plastic wire, when this mind is, then the current begins to flow.
2: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
1: The current of divinity is present in every individual.
2: Mana deham

0: కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
1: వెన్ ది మైండ్ విచ్ ఈస్ లైక్ ది కాపర్ వైర్ ఇన్సైడ్ ది ప్లాస్టిక్ వైర్, వెన్ దిస్ మైండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అనదర్ మైండ్, దెన్ ది రియల్ కరెంట్ ఈస్ జనరేటెడ్.
0: కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది.
1: ఇన్ ద బిగినింగ్ అలాంగ్ విత్ ది కాపర్ వైర్ ది ప్లాస్టిక్ కవర్ ఆల్సో మే గో.
0: కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైకి కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు.
1: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్, వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ విథిన్.
0: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
1: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
1: టుడే విత్ ది బాడీ విచ్ ఇస్ లైక్ ది ప్లాస్టిక్ వైర్ వీ సిట్ ఇన్ ధ్యాన.
0: కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ది బాడీ సిట్స్ ఇన్ ధ్యాన, ఇట్ ఈస్ ది మనస్ దట్ మస్ట్ కమ్ ఇన్ టు ప్లే.
0: ఈ మనస్సులకు కొన్ని విధమైనటువంటి తరబీతులు మనం చేస్తూ చేస్తూ రావాలి.
1: సర్టన్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నెసెసరీ ఫర్ ద మైండ్.
0: దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
1: విత్ ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఐ షుల్ కంక్లూడ్ ది డిస్కోర్స్.
0: ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు జీవిస్తుండేటువంటి వాడు.
1: There was a householder who was a rich and prosperous man.
0: అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమల మెండు.
1: His heart was full of tenderness and love for others.
0: ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో.
1: One day while he was having his food, a dog came near the place.
0: ఆకలితో బాధపడేటువంటి శునకమును చూసి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
1: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
0: Sari aanaatito teeripoyindi rendu dinu tirigi aa kukka daani intike vachindi.
1: That day the dog went away, but the next day also the dog came.
0: Sari ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramu jarigindi rendu moodu samvatsaramlo.
1: It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
0: ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినముల తర్వాత చాలా విసుగు పుట్టింది.
1: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
0: దీనిని ఏ రీతిగా తరం కొట్టటం?
1: How to get rid of it?
0: ఇది ఎంత కొట్టినా ఎంత దీనిని చేసినా కానీ అది పోవటం లేదు.
1: Though he used to beat it, still the dog did not go away.
0: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
1: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
0: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
1: ఇఫ్ వి ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వి అమెండ్ ఇట్, ఇఫ్ వి చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
0: నీవు కొన్ని సంవత్సరంలో అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
1: బికాస్ యూ హ్యావ్ బీన్ గివింగ్ ఫుడ్ ఫర్ ది డాగ్ కంటిన్యూస్ టు కమ్. ఇఫ్ యూ స్టాప్ గివింగ్ ఇట్ ఫుడ్, ద డాగ్ వుడ్ స్టాప్ కమింగ్.
0: అదే విధంగానే అనేక జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహం అనేటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి.
1: ది మైండ్ విచ్ ఈస్ కంపేరబుల్ టు ది డాగ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ది హౌస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ టెండెన్సీస్ దట్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఫ్రమ్ బర్త్.
0: ఆ యొక్క డాగ్ కు ఆ మనస్సు అనేటువంటి డాగ్ కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం.
1: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishaya vasanas.
0: Kanuka adi manamanna vadalipetti polekunda untundali.
1: Therefore it is not in a position to leave us.
0: Neevu samanyamga bazar lo tirige samayalo kani samanyamga vere panulu chesukundetappudu kani ee manasu kontha varaku quiet ga untuntadi.
1: When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet.
0: కానీ ధ్యానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పనంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
1: బట్ వెన్ యూ సిట్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ ధ్యాన దెన్ ది మైండ్ బికమ్స్

0: try active and tries to go this way.
1: కరుపు ఈనాటి ధ్యానము కంటే కేవలం సామాన్యమైన పనులు చేసుకోవటం ఒక పెద్ద ధ్యానంగా యోచించవచ్చు.
0: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
1: కనుకా దీనితో మాత్రం నిరుత్సాహపడనక్కర్లేదు.
0: You need not get discouraged on this score.
1: కనుక ఈ విధమైనటువంటి విషయవాసనలు అందించి అందించి అందించి ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయవాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయడానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి.
0: The mind becomes fickle because we feed it with worldly tendencies, but if we undertake a different kind of routine, then the mind will get strengthened.
1: ఇది ఏ విధమైన రీతిగా మనం చేయాలి?
0: What is the method we should adopt?
1: అనగా మనసునకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకు ఏమాత్రం ఉండకుండా పోతుంది.
0: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
1: కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతకి ఎప్పుడు కూడా ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దాని స్వభావం.
0: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోత చేష్టలంటా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
0: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
0: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timmanna, oh monkey, go up the stick and go down the stick."
1: అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: In the same manner, the mind is a mad monkey.
1: ఈ మంకీని కొంతవరకు కొంత పని తీవ్రమైన పని దానికి అందించాలి.
0: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
0: If we sit in dhyana as the first step, then the monkey will not be within our control.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind.
1: Evaru lopala pothunnaru, evaru bayata vastunnaru, evaru lopala pothunnaru, evaru bayataku vastunnaru. So lopala pothunnadu, hum bayata vastunnadu. Kanuka poyetunte vaadu so, vacheetunte vaadu hum, poyetunte vaadu so, vacheetunte vaadu hum. Ee soham soham soham aneetunte yokku dinni poyetunte vacheetunte watchman pani pettetappudiki aa manasu poyevaadu so, vacheevaadu hum, poyevaadu so, vacheevaadu hum ani daalini watch chestu watch chestu 5 nimishala lopala manasu oka vidhamainatunte yokka swadhinaniki vastundi.
0: If we entrust the duty of a watchman to the mind and this monkey sits there at the tip of the nose and goes on watching, the breath that goes in is so and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
1: ee vidhanga chesin tarvata 5 nimishala ayin tarvata neeku preeti ainaatundi oka chitrani neevu mundu pettuko.
0: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
1: Leka oka jyoti ni eduruga pettuko,
0: or have a flame in front of you.
1: Aa jyoti ni neevu kannulu terchi chakkaga choodu.
0: Look at that flame with your eyes wide open.
1: Ee oka jyoti ni neevu bahirmukhamainatundi jagatlo nuvu chustuvo danini kramakramina kannulu musukoni aa jyoti ni lo praveshinchinattiga ఇమేజ్ చేయి.
0: ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హ్యావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ యు ఇమాజిన్ దట్ ఫ్లేమ్ ఈజ్ కిండిల్డ్ విత్ ఇన్ యూ.
1: కేవలము అక్కడ కూడా మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి.
0: దేర్ ఆల్సో ద మైండ్ మస్ట్ బి గివెన్ ఎ బిజీ యాక్టివిటీ.
1: ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్తో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి.
0: వీ మస్ట్ మేక్ ది మైండ్ bring that flame and deposit that flame within the recesses of our heart.
1: Akkada hruday kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
0: In the lotus of the heart, we must imagine that this flame is ablaze.
1: Akkadi nunchi aa jyotini sarvangamulalo priyanam cheyali. Ee chetulo cheyali. ఈ చేతిలో చెయ్యాలి, కడుపులో చెయ్యాలి, కాళ్ళల్లో చెయ్యాలి, కన్నుల్లో చెయ్యాలి, నోటితో చెయ్యాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
0: దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద బాడీ, త్రూ ద లిమ్స్, త్రూ ద స్టమక్, త్రూ ద ఐస్ అండ్ త్రూ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
1: ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
0: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga neevu bhavinchali.
0: You must imagine that flame is burning bright in all the members of your family.
1: Akkadi nunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu ee andari yendu kuda nu ee jyoti undinattuga bhavinchali.
0: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: Ante kaadu tadupari nee shatrulu paina kuda ee jyoti untundadani nee nirupinchali.
0: At a later stage you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
1: Appudu ishavasyam idam sarvam,
0: then everything, every object is enveloped by Ishwara.
1: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya, ekkada jyoti untuntado akkada cheekati undadu.
0: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
1: Kanuka neevu chedda drushtiki neeve maatramo avakasam nandinchavu.
0: Therefore you should not look at bad objects.
1: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
0: బికాస్ ది ఫ్లేమ్ హ్యాస్ జాయిన్డ్ యువర్ ఇయర్స్, యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్.
1: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
0: బికాస్ ద ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఆన్ యువర్ టంగ్, దేర్ ఇస్ నో స్కోప్ టు అటర్.
1: నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతులు.
0: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది.
0: సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే,
1: ఉత్తరప్రదేశ్ దివాలి,
0: ఆన్ ది దివాలి డే విచ్ వీ కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్ధన్ క్రిసెట్స్ అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్స్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
0: With one flame we are able to kindle myriad flames.
1: Antinchina jyoti parabrahma jyoti, antipabadina jyotulu jeevana jyotulu.
0: The jyoti which kindles is the parabrahma jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyoti.
1: Kattagalapatiki antinchina jyoti antipabadina jyoti rendu kudanu okati gane kanipistuntai.
0: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
1: Kanukani ee parabrahma jyoti jeevana jyoti rendu kudunu ekam kavatam chetani brahma vit brahmaiva bhavati, adi idi rendu okati, brahma tattvanni telusukunnattu vaadu brahma gane roopondutadu.
0: Because these two flames become identical, one and the same, it is said that one who knows brahma, brahma vit, he will ultimately become brahma himself.
1: Kaduka jyoti meditation chala uttamainatundi.
0: So, meditating upon the flame is the highest type of...
1: కారణం ఏమనగా దేహమే ఉందనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
0: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, ఎట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
0: ఎట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్, ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
1: కానీ ఒక్కటి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
0: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్, బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
1: కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్య మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
0: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
1: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకుని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో, లేక నిలబెట్టుకో.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: Kanuka na aradhana devamu ee yokka jyoti lone unnadu, parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi aneekunti yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam. Idi chaala saarthakamainaatunti yokka meditation.
0: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
1: Kani ee naadu aneka rakamulainatunte meditation lu chaala viriviga perigipothu vachinayi,
0: and today there are various types of meditation that are propagated.
1: Kani cheptu unnaru kani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
0: There are people who talk about it, but we do not come across people even kudani
1: kevalamu artificial meditations ani cheppavachu.
0: These are all artificial meditations.
1: Inta sulabhanga okka turi kuchunu tattame transcendental paiki potadu ekkada pothunnado em chestunnado evariki artham kaadu. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు, ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
0: దే సే దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్ గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్, we cannot describe that state as meditation.
1: Baaga rendu bottle taageseste adi kuda body consciousness.
0: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation ena?
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
0: So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vaadantha kaali dip oka depression kaavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
0: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu endukanaga manam dhyanam ante kontha mandi concentration antunnaru.
0: But according to Indian tradition, this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration ante ippudu nenu oka paper pattukunnanu.
0: I am holding a paper in my hand.
1: Ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu.
0: I am reading what is there on the paper.
1: This is Sevadhal conference ani pettukunnamu.
0: There I find the words district Sevadhal conference.
1: ఈ సేవాదల్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీడ్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మై ఐస్ మస్ట్ బి ఫోకస్డ్ అట్ ది లెటర్స్.
1: ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
0: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: మనసు యోచించాలి.
0: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
1: బుద్ధి విచారించాలి.
0: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
1: బుద్ధి మనసు చేయి కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
0: ఇంటెలిజెన్స్ మైండ్ హ్యాండ్ అండ్ ది ఐస్ దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు
1: అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
0: సో only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
0: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
0: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
0: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idiga untundadi.
0: This concentration becomes a routine. It is a daily habit.
1: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manaku cheyali.
0: In order to get this concentration it is not necessary to undertake dhyana.
1: Kanuka concentration anetundidi dhyanam kaadu.
0: Therefore concentration cannot be equated to dhyana.
1: Concentration below sense.
0: Concentration is below sense.
1: Meditation beyond sense.
0: Meditation is beyond sense.
1: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
0: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation ni oka border vastundi.
0: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
1: ee contemplation ni cross ni manam addunu daatina tappudiki meditation vastundi.
0: And when we cross the limits of contemplation we reach the area of
1: kanuka concentration contemplation మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్ కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
0: కాంటెంప్లేషన్ ఈజ్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్.
0: And meditation enables us to recognize the one you really are.
1: Kanuka you are not one person.
0: Therefore you are not one person.
1: Kanuka ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane dehamuto indri nigraham kavali manasto aatma abhirudhi chendali inga aatmato soul tho aatmanandanni anubhavinchali.
0: So we must carry on our journey on these three planes. On the body plane we must cultivate control of the senses, and on the mental plane we must carry on the process of meditation and we must attain the higher altitude.
1: Kanukane ee naadu sevadala sabhyulandaru kodanu work is worship. Kanuka motta motta dehamto work cheyali, manastho worship cheyali, idemto vidyalo cheripovali.
0: So sevadala workers must cultivate these three ideals: work, worship and wisdom.
1: Ee vidhanga dehamto pani chestu, manastho bhagavat chintan chestu, hrudayamto aanandanlo leenam kavali.
0: Working with the body and worshipping God, we must attain the state of ananda.
1: Aithe work cheyakunda worship aneetundi matram cheyadaniki veelu kaadu,
0: but without work it is not possible to worship.
1: Work oka flower vanti.
0: Work is comparable to a flower.
1: Ee flower nu manam develop cheskuntu protection cheskuntu gina pothe kanakramina aa flower lo unnatunte rekalu raalipoyi kanakramina oka pinde aneetundi oka idiga tayaravutundi.
0: By developing this
1: kaayiga tayaravutundi.
0: By developing this flower, in course of time the petals drop off and the tender fruit develops.
1: ee fruit nu kuda manam abhirudhi chesukuntu pothe adhe oka vidhamainatundi pedda phalam ga tayaravutundi, kaayine phalam ga avutundi.
0: So this tender unripe fruit in course of time becomes mellowed into a juicy fruit.
1: Ikkada flower, kaayi, phalamu, ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
0: సో విదౌట్ ది ఫ్లవర్ యు డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్ అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ వీ డు నాట్ హ్యావ్ ది మెలోడ్ ఫ్రూట్.
1: కనుకని వర్క్ ఫ్లవర్,
0: దేర్ ఫోర్ వర్క్ ఈజ్ ద ఫ్లవర్,
1: వర్షిప్ కాయ,
0: వర్షిప్ ఈజ్ ది ఫ్రూట్,
1: విజ్డమ్ ఏ ఫ్రూట్,
0: విజ్డమ్ ఈజ్ ది మెలోడ్ అల్టిమేట్ ఫ్రూట్.
1: కనుక ఈ మూడింటి స్థాయి నుంచి కూడాను మనము మూడు సేవలు మనం చేస్తూ రావాలి.
0: ఫ్రమ్ ది త్రీ ప్లేన్స్ వీ మస్ట్ క్యారీ ఆన్ ది త్రీ ఎవెన్యూస్ ఆఫ్ యాక్టివిటీ.
1: సమాజ సేవ,
0: సోషల్ సర్వీస్,
1: వ్యక్తిగత సాధన,
0: ఇండివిజువల్ ప్రాక్టీస్,
1: విశ్వ ప్రేమ,
0: యూనివర్సల్ లవ్.
1: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
0: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ the Satya Sai organizations must be expanded.
1: Deenine inkoka example ga meeru cheptanu kaaranam emanaga akkadiki velli mee sevadalam variki ee vidhamainatundi aadarshalanta chepte marinta utsahanga vaari karyamlo palgontaaniki veel avutundi.
0: I'll give you another example, because when you go back you must be able to infuse interest.
1: Ee work, worship, wisdom ee moodu kudanu oke gamyanni cherustundi.
0: These three, work, worship and wisdom, these three have only one destination.
1: Goal is
0: one goal.
1: Ettandante ippudu manamu chaala mandi prayanam ayipothuntunnamu.
0: Several of us undertake a journey.
1: Ordinary train travel chestunnamu.
0: We are traveling by an ordinary train.
1: Dindulo em ayipothundante ee train okka station ku pothundi, akkada nilichipothundi, akkada nunchi mari inkoka train kosam manam catch cheyali, akkada wait cheyali.
0: This ordinary train travels up to a station and there it stops and then we must catch another train.
1: Akkada kontha samayam pondalustundi
0: and we'll be put to some trouble there.
1: Kanuka ee ordinary train lopala konni vidhamainatundi kalamu adhikanga garchipovatamo, konni shramalaku guri kavatamo jarugutuntadi.
0: When we travel by ordinary train there will be a loss of time and there will be other types of
1: kaani ordinary train kudanu anni station lu samanamaina station lone pothuntadi
0: and this ordinary train stops at all stations equally.
1: Ee ordinary train kunu tarvata ee train lopala through carriage okati tagilistaru.
0: In the ordinary train sometimes there will be a through carriage.
1: Ee through carriage tagilinchatam valla స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజీ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
0: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, దేర్ ఫోర్ వీ నీడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది త్రూ క్యారేజ్.
1: మూడవది త్రూ ట్రైన్ ఉంటుంటది.
0: అండ్ ది థర్డ్ ఈస్ ఏ ట్రైన్ విచ్ రన్స్ త్రూ.
1: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
0: In order to alleviate the suffering and the distress of others, in order to comfort others, we must undertake this karma marga.
1: Oka vidhamainatundi oka durmargaanni manam pattalanukunna ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా వారి మార్గమును కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
1: ఎట్లనగా మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
0: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
1: మనం కనుక్కున్నాం,
0: వీ ఆర్ అవేక్.
1: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముంజ రోడ్డు లోపల పరిగెత్తిపోతున్నారు.
0: అండ్ యాజ్ సూన్ యాజ్ వీ ఆర్ అవేక్ ది రాబర్స్ ట్రై టు రన్ అవే టు థార్నీ బుషెస్.
1: అయితే వాడు ఈ ముండ రోడ్లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికి అయితే వాడు చిక్కడు.
0: ఇఫ్ వి గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్ వీ కెనాట్ క్యాచ్ ది థీఫ్. ది థీఫ్ హూ రన్స్ అవే,
1: థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
0: ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ది థీఫ్ వీ మస్ట్ పర్స్యూ ది పాత్ విచ్ ది థీఫ్ హ్యాడ్ ఫాలోడ్.
1: అదే విధంగా కష్టజీవులను మనం ఉద్ధరించాలనుకున్నప్పుడు మనం కష్టంలోనే దిగాలి.
0: సో వెన్ వీ వాంట్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్ వీ మస్ట్ ఆల్సో బి ప్రిపేర్ టు అండర్గో దట్ డిస్ట్రెస్.
1: కనుక మొట్టమొదట మనము వర్క్, ఈ వర్క్ మార్గంలో మనం ప్రవేశించి ఆ వర్క్ ద్వారా మనం పవిత్రం గావించాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ ఫస్ట్ ఎంటర్ ది ఫీల్డ్ ఆఫ్ వర్క్ అండ్ త్రూ దట్ వర్క్ వీ మస్ట్ అటైన్.
1: ఈనాడు లోకంలో దుష్కర్మలు మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
0: వెన్ వీ వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఈవిల్ ప్రాక్టీసెస్ ఓన్లీ త్రూ సచ్ పాత్ వీ కెన్ సెట్ దెమ్ రైట్.
1: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇఫ్ ఏ థాన్ రన్స్ త్రూ ది ఫుట్ ఓన్లీ విత్ ఏ షార్ప్ నీడిల్ విచ్ ఇస్ లైక్ ఏ థాన్.
1: మన పట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి.
0: ది డర్ట్ ఆన్ ది క్లాత్ మస్ట్ బి రిమూవ్డ్ విత్ డర్ట్.
1: దీనిని పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు.
0: ఇట్ వాస్
1: ఈనాడు సోపులు, సన్ లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సినవి వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ మెటీరియల్ కాల్డ్ చౌడు విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాల్టీ సాయిల్ అండ్ విత్ దిస్ సాయిల్ దే యూస్ టు ప్యూరిఫై ది క్లాత్ బై రిమూవింగ్ ది టెయింట్ ఆన్ ది క్లాత్.
1: కనుక అదే విధంగానే వజ్రాన్ని కొయ్యాలనుకున్నప్పుడు వజ్రంతోనే దాన్ని వజ్రాన్ని కొయ్యాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఏ డైమండ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అనదర్ డైమండ్.
1: అదే విధంగా కర్మను కర్మతోనే మనం సాధించాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ త్రూ కర్మ వీ మస్ట్ అటైన్ కర్మ.
1: కనుక సేవాదనం వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గం.
0: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్ this marga of karma, this path of karma is the most sacred and most urgent.
1: Prema swaroopulara ee gadiki poyinatundi yokka samaveshamala kante kudanu ee samaveshanni marinta pavitramaina oka saarthakamainatundi yokka samaveshanga meeru bhavinchi ee samavesham nunchi nenna kudanu meeru mai ee samaveshamlo nirnayinchinatundi konni nirnayalanu aacharanalo pettatamu పెట్టించటము చేయటము చేయించటం కూడా జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరియైనటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప, ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు క్లోజ్ దట్ యు విల్ రిగార్డ్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ సంథింగ్ డిఫరెంట్ యాజ్ మోర్ సేక్రెడ్ మోర్ సిగ్నిఫికెంట్ and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference and thereby expand the organization and in that hope and with blessing I conclude this course.
2: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: قيمة الرسالة.
1: Embodiment of love.
0: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం.
1: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
0: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
1: It's only the mental strength and the purity of heart that makes the human divine.
0: Manavunaku manase mooladharam.
1: Mind is the basis for the mankind.
0: Manasunaku sankalpamale aadharam.
1: Mind is based on the bundle of thoughts.
0: Sankalpamale yokka prabhavam chetane manavudu tana pravartanalu మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
1: ద హ్యూమన్ బిహేవియర్ టర్న్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద థాట్స్ దట్ హీ ఎంటర్టైన్స్.
0: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ థాట్స్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
1: వెన్ ఎ స్మాల్ పెబల్ ఇస్ థ్రోన్ ఇన్ ఎ లేక్ ఆఫ్ వాటర్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: యూ మే నోటీస్ ఆర్ నాట్ ద స్ప్రెడ్ ది వేవ్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్.
0: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సర్వవరములో పడినప్పుడు ఆ మానవ సర్వవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: లైక్ వైజ్ Human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
0: Aa tarangamulu noti yandu praveshinchinappudu sadvakyamulu uchcharistadu.
1: When once these waves enter into our mouth, we speak nice words.
0: Lake aa sankalpamulu cheddave ainappudu vipreetamainatunti okka vaakulu uchcharistadu.
1: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
0: Kannarandramulo praveshinchinappudu dushabdamu leka dushabdamulo anubhavistadu.
1: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
0: Netramulayandu praveshinchinappudu sudrishtiyo sudrishtiyo edo okati prarambhamavutundi.
1: Good and bad vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand does good or bad depending upon the thoughts that enter into them.
0: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
1: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: హి థింక్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: హి థింక్స్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
1: ఇస్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
0: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
1: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
0: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
1: వెన్ వన్స్ యు సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ is explained in a diversified way by scholars.
0: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
1: To be one with God, what spiritual path should we pursue?
0: మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.